فبكم ولي من

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయి కుల్వన్ సభామంటపంలో కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి వారి మొదటి వార్షికోత్సవం జరుపబడింది. సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన ఈ సదస్సును ఉద్దేశిస్తూ స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం మీకిప్పుడు అందిస్తున్నాం.

నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తి

ఏనాటికి భక్తులకు తాటిరారు, భక్తులకు ఏనాటికైనా దైవ భక్తులు కానిదే రాదు శక్తి.

చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాభిమానులారా, విద్యా పోషకులారా, గడచిన యుగముల కంటే ఈ కలియుగములో కడతేరుటకు అనేక సులభ మార్గములున్నవి. వివేకమా కావలసినంత ఉన్నది. విద్యయ గరుపుటకు వేలాది కళాశాలలున్నవి. ధనమా ఆర్జించుటకు అనేక సులభోపాయములు కలవు ఈ జగత్తునందు. కాని మానవుడు ఇన్ని విధములైనటువంటి అనుకూలము నుండినప్పటికీ శాంతికి నోచుకునలేకపోతున్నాడు, సౌఖ్యానికి అతి దూరమైపోతున్నాడు. కారణమేమిటి? ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకునలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం. ప్రవర్తనకు గుణమే ఆధారము. గుణ సంహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజశాంతిని అందించును. సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదు. కాని ఇది కాదు నిజమైన బ్రతుకు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క బరువు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క భారము. నిజమైనటువంటి బలము, నిజమైనటువంటి బ్రతుకు గుణమే, ప్రవర్తనే. యుగ యుగముల నుండి అనేక మంది మహనీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి లోకమునందు నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తన చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడాను నిలిచి ఉండాలి. అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానము, గుణ ప్రవర్తన. ప్రవర్తన లేకున్నా పశువుతో సమానము. కనుక చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకొని విర్రవీగుతున్నాము. నీ చదువెంత? నీ అనుభవం ఎంత? నీ అహంకారం ఎంత? నిజ జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం. సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. త్యాగమే జీవిత పరమావధి. ఆశయాలను అందించుటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించుటలో జీవితమునైనను త్యాగం చేయటమే విద్య యొక్క పరమ గమ్యము. రాగద్వేషాలతో ద్వేషితము కానటువంటి యొక్క చిత్తము విద్యార్థులకు అత్యవసరము. అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు విద్యార్థులకు అత్యవసరము. హింసాదులతో దూషితం కానటువంటి కాయము వీరు పవిత్రము గావించుకోవాలి. ఈనాడు అట్టి విద్యార్థులు మత్సురకైనను కనిపించటలేదు. భారతదేశమునందు శ్రీమంతులు కోటాను కోట్ల కలరు. కనుక ఇందులో రాజకీయ నాయకులు కూడాను జగత్తునందు లేకపోలేదు. మేధావంతులైనటువంటి సైంటిస్టు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. దివ్య జ్ఞానమును ప్రబోధించేటువంటి యొక్క శాస్త్రజ్ఞులు కూడాను భారతదేశం నందు లేకపోలేదు. మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. ఎంత మంది ఉండి ఏమి ప్రయోజనం? ఒకరికొకరికి మధ్యనున్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి. ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు, ఒక శాస్త్రజ్ఞులకు మరొక శాస్త్రజ్ఞులకు పరమ విరుద్ధమైనటువంటి భావములు. రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు. అనైక్యత అనేటువంటి యొక్క పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని ఎన్ని విద్యలు నేర్చి
ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు. ఏనాడు మానవునియందు సహనము, ప్రేమ, దయ, కరుణ, ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవునియందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి, నిత్య కళ్యాణ, పచ్చన తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం. ఒకనొక సమయం నందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు, మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మజ మతిపోయినదా, ఉన్న 5 సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కానీ హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు. కృష్ణ క్షమించు, మేము సోదరులు 105 105 brothers. కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు, ఉన్నది ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుడు, 5 కదా పంచపాండవులని పేరు ప్రతిష్టలు ఉన్నారు, 105 చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని పుత్రులు 100, పాండవుని పుత్రులు 5, మేమందరూ కూడా సోదరులమే కనుక 105 అన్నాడు. ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105, కలహించటమా మేము 5 అన్నాడు. కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుండాలి, సోదరత్వం చిన్నాభిన్నమైపోతుండాలి. కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే. ఈనాడు ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క సమితి, ఒక్కొక్క ఇదిగా తయారవుతుండాలనుక ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో, ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు. కనుక అనైక్యత అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క రక్తమును చిన్నాభిన్నము గావించి విరుద్ధమైన భావన చేత వ్యక్తిత్వాన్ని నాశనము గావిస్తుండాలి. ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి? గుణము లేనటువంటి వానికి, గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటాది. అట్టి ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు. కాన మానవత్వంలో ప్రధానమైనటువంటి యొక్క బ్రతుకు, ప్రధానమైనటువంటి బలము ప్రవర్తన అనేటువంటి సత్యాన్ని విద్యార్థులు ప్రప్రథమంలో గుర్తించాలి. అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది. వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాది. అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు, వారి వలే నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు, తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులాడవు, పదములు సంపాదించాలని ప్రణాళికలు వేయవు, అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు. ఈ సద్గుణమును బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు, కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు, దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు. మనం విద్యలను అభ్యసించటము, అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ PhD తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగము చిక్కితే దాని నుంచి సరైనటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాకి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు. పల్లెల యందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అందించి అమ్మా నాన్నల కంటిల్ని నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు. ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు. పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటము, ఇది విద్యావంతుల యొక్క సులక్షణము. అనైక్యత
అసభ్యాన్ని అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి. సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి. సమత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి. అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి. ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇటు దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది. కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ. స్థలములు మారినా, లోకములు మారినా సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ. సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకును ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగములు ఎందుకును మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి. రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం. బృందావనం నందు ఉండినంత వరకు కూడాను వీరి స్వభావములు, వీరి ప్రవర్తనలు, వీరి నడతలు, వీరి వేషభాషలు వేరుగా ఉంటాయి. బృందావనము వదలగానే వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు. దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ కాము ఏ విధమైన ఉపకారము చేయలేడు. కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చవు. బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు. ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం. నీ సత్యాన్ని నీవు విశ్వసించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నును ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం. 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనం జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము అనుకరించటము ఈ దౌర్బల్యమైనటువంటి మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు? తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపు వంటిది అన్నారు. 1000 తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి, అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు? దైవ ద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు? కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను. విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు. ఈ సమాజమునకి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి. సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్లినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి. అట్టు కాకుండా వేషభాషలు ఎందు మార్పు చేసుకుని సైడ్ బన్స్, లాంగ్ హెయిర్స్, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచి నీవు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అనిపిస్తుంది. నీవు నిజమైనటువంటి యొక్క సూర్యుడవు,
నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాలను అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి. కనుక చనువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది. అయితే సత్యసాయి కాలేజీ పాత విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది. ఒకనొక సమయంలో మదనమోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త. అతను పెద్ద పెద్ద మీసములు కలిగి ఉండేటువంటి వాడు పూర్వము. ఒకనాడు తెల్లవారి వచ్చేటప్పటికి అన్ని షేవ్ చేసుకుని స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ఒక క్లబ్ లో. అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు. ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదనమోహన మాలవ్య ప్రశ్నించాడు. నీ ముఖమునందు నీ మూతియందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు. మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నేను ఇంతకాలము నేను మీసములు పెంచాను, కానీ ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు అనేక దుఃఖములకు అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడాను నేను తీర్చలేనిటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు. కనుక మనము నిజముగా ధీరులమైతే మీసములు పెంచటము, సైడ్ బర్న్స్ పెంచటము, అనవసరమైనటువంటి వేషాలు పెంచటము, ఇది కాదు మానవత్వానికి గుర్తు. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి. తల్లిదండ్రుల యొక్క బాధమనే నివారణ గావించలేనిటువంటి నీ మగతనము, తోటి మానవుల యొక్క బాధమును నివారణ గావించలేనిటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం. కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. సత్యసాయి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఆశయాలను ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి. విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశమైనప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి. ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి. ఏ ఆఫీసుకు పోయినా కూడా పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆఫీసులు ఎందు ఆ ఉద్యోగములు ఎందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధన సంపాదన గొప్పది కాదు. ఎంతమంది జగత్తు లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ధన సంపాదన చేయటం లేదు. గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు. కనుక బెగ్గర్ కూడాను భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ధనమే ప్రధానమైన లక్ష్యం నందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా? కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణమనే భావించవచ్చు. దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి. ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకును సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రం చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి. సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనగా ఏమిటి దీని అర్థం అంటే సత్యసాయి రాజ్యము అని పేరు. సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు. కనుక పేరు సార్థకం కావాలంటే ప్రవర్తన కూడా సార్థకమైనటువంటిదిగా ఉంటుండాలి. త్యాగరాజు ఎంత చక్కని పేరు. త్యాగములో అతను రాజట,
ఆ యొక్క పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు ఈ త్యాగరాజు. మహారాజు వజ్రవైడూర్య మరగతమాణిక్య గోమేద పుష్పరాగములతో చూడినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనస అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు. తక్షణమే రాముల చెంతకు పోయి, రామా, నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏనాడో అర్పితము గావించుకున్నాను ఈ హృదయం. నీకు అర్పితము గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం. ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాది. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క వైపున, ఇది సార్థకమైన పేరేనా ఇవి? కనుక ఈనాడు మన భారతదేశంలో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలము వ్యర్థం చేస్తున్నాము. రామరాజ్యము ఎంత పవిత్రమైనటువంటి రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఈక్షాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు. రాముడు దురాశకు గురి కాలేదు. తన యొక్క ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించేటువంటి లక్ష్యమే రాముని యొక్క సంకల్పము. రామో విగ్రహవాన్ ధర్మహాని, రాములు సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు. అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి. జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు. కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. కొరే, మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే, పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు. నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు, ఎందుకు చూడటం లేదు? 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు. సాయికి ఆగ్రహము కాని అనుగ్రహం కాని రెండూ లేదు. సాయి ఒక పరిశుద్ధమైన అద్దం వంటివాడు. ఆ యొక్క అద్దమునందు నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది. కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్ కు, అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటాది. నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి, నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి, నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి. అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు. అయితే ఒక్కొక్క సమయమునందు వారిని సరిదిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది. ఇది చేయక తప్పదు. ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి. నాకు నిమిత్తమై నేనేమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది. అయితే మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు. ఇంకా కొంతమందిని చక్కగా విచారం చేస్తే జీవితం అంతా కూడాను స్వామి అంకితం చేసుకుని ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు కూడాను అధికంగా లేకపోలేదు. పుట్టెడు బియ్యములో చిక్కెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గము పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పులకు, అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఇప్పటికే అధికంగా నేను ప్రసంగించాను. కారణమేమనగా నేడు నేను ప్రసంగించాలని సంకల్పించలేదు.
ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. ఈ విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నానటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును. నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరార్థం లేకుండా ఉండవు. ఏదో ఒక విధంగా మానవులకు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దుఃఖమును అశాంతిని దూరము చేసి పవిత్రమైనటువంటి యొక్క బలమును శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను. అన్నింటి ద్వారా కూడా ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయికుల్వన్ సభామంటపంలో సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రం లోబడిపోతున్నాడు, అందుకే దుఃఖానికి గురవుతున్నాడు అన్నారు స్వామి. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసించిన వారు సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థ సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచం నందు ప్రవేశించాలని స్వామి ఉద్బోధించారు. దౌర్బల్య హృదయుడు జగత్తుకు ఏ విధమైన ఉపకారాన్ని చెయ్యలేడని, స్వామి కళాశాల పూర్వ విద్యార్థులు ఉత్తమమైన భావాలతో, పవిత్రమైన చిత్తంతో నిస్వార్థమైన కర్మలను ఆచరించి స్వామివారి కళాశాలకు సార్థకమైన పేరును తెస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భక్తం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? భగవంతుని మార్గంలో నడవాలనుకునే వారిని భగవంతుడే ఎంచుకుంటాడు అని ఒక సందర్భంలో శ్రీ అరవింద యోగి పుంగవులు ఉద్ఘాటించారు. అదేవిధంగా మన స్వామి కూడా నా సంకల్పము లేనిదే ఎవ్వరూ నా వద్దకు రాలేరు అని వెల్లడించారు. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో స్వయంగా స్వామి చేతనే ఉపకరణాలుగా ఎంపిక చేయబడిన అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. బాలబాలికలు మరియు యువతీ యువకుల విద్యకు భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని గురించి నేను 3 వంతుల కాలాన్ని శక్తిని నా విద్యార్థుల కొరకే వినియోగిస్తాను అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఉన్నత విద్యారంగంలో స్వామి తమ అవతార లక్ష్య సాధనకై స్వయంగా ఎంపిక చేసిన కొందరిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి. 1969 ఆగస్టు నెలలో శ్రీ గోకాక్ గారి 60వ జన్మదిన సందర్భంగా స్వామి మాట్లాడుతూ శ్రీ గోకాక్ గారిని వశిష్ఠ మహర్షితో పోల్చారు. ఇంకా ఆయనకు వ్యాస మహర్షి వలె విశాలమైన బుద్ధి కూడా కలదని స్వామి ఎంతో ప్రశంసించారు వారిని. శ్రీ గోకాక్ గారికి 1982 భారత సింధురశ్మి అనే గ్రంథానికి భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా వచ్చింది. స్వామి తమ విద్యా విధానంలోని తత్వాన్ని ప్రపంచానికి విశదీకరించటానికి మహామేధావి అయిన ఒక కవి పుంగవుణ్ణి ఎంచుకున్నారంటే ఆశ్చర్యమేముంది? శ్రీ వినాయక కృష్ణ గోకాక్ గారు ఆ బాధ్యతను అత్యంత సున్నితంగా, సమచిత్తంతో నిర్వహించారు. శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా విధానాన్ని గురించి, మానవతా విలువల్ని గురించి వారు రచించిన గ్రంథాలు విషయ వివరణలో కాని లేక విషయ పరిజ్ఞానంలో కాని సాటిలేనివి. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఒక వినూత్నమైన విప్లవాన్ని సాధించటానికి ఆ గ్రంథాలు దోహదం చేస్తాయి. 1981 నుంచి 1984 వరకు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్కి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన పదవీ కాలము గోకాక్ గారి ఒక ప్రేమపూర్వకమైన కృషి మాత్రమే. సత్యసాయి భగవానుని ప్రత్యక్ష మార్గదర్శకత్వము మరియు అనుగ్రహంతో శ్రీ గోకాక్ గారు సెలిపిన ఆ కృషి ఆయనకు ఒక గొప్ప విద్యావేత్తగా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పరిపూర్ణమైన తృప్తిని అందించింది. అంతేకాకుండా ఆ విశ్వవిద్యాలయమును భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలబెట్టింది. 1965 శ్రీ గోకాక్ గారు హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సీఫెల్కు డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి స్వామిని దర్శనం చేసుకున్నారు. కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ గారైన బూర్గుల రామకృష్ణారావు గారు శ్రీ గోకాక్ గారిని ప్రశాంతి విద్వన్ మహాసభలో స్వామివారి సన్నిధిలో ఉపన్యాసం ఇమ్మని కోరినప్పుడు అప్పటికే ఒక తీవ్రమైన వ్యక్తిగత సమస్య విషయంలో స్వామిని కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని గోకాక్ గారు అనుకోవడం జరిగింది. ఆయన కుమార్తె మాల శారీరకంగా తీవ్ర అనారోగ్యానికి గురై చివరకు అది మానసిక వ్యాధిగా పరిణమించింది. అనేక మంది వైద్యులు ఇచ్చిన సలహాలు, చేసిన చికిత్సలు ఏవీ ఫలించలేదు. అందువల్ల ఆయన తమ సమస్యకు పరిష్కారం కొరకై భగవంతుని సహాయాన్ని అర్థిస్తున్న తరుణంలో ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు ఇద్దరు భగవాన్ బాబావారి దగ్గరకు వెళ్లమని ఒకే నెలలో ఉత్తరం రాశారట. కష్ట సమయాలలోనే మానవుడు ఎక్కువగా భగవంతుని చింతిస్తాడు అని ఒక నానుడి ఉంది.

శ్రీ గోకాక్ గారి జీవితంలో ఏర్పడిన వ్యక్తిగత సమస్యలు ఆయన్ని స్వామి సన్నిధికి చేర్చాయి. అయితే ఈ సాన్నిహిత్యం రెండు ఉన్నతమైన ప్రయోజనాలకు, అంటే గోకాక్ గారి వ్యక్తిగత పరిణామ సాధనకు మరియు ప్రపంచవ్యాప్తమైన విద్యా విప్లవ సాధనకు దోహదం చేసింది. శ్రీ అరవిందులు శ్రీమాతల యొక్క గొప్ప భక్తుడు, ఆధ్యాత్మిక సాధకులు అయిన గోకాక్ గారు ఈ విషయాన్ని చాలా శీఘ్రంగానే గ్రహించగలిగారు. శ్రీ గోకాక్ గారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రశాంతి విద్వన్ మహాసభలో ఉపన్యసిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఉత్తేజపూరితమైన అనుభూతి కలిగింది. తన వ్యక్తిగత చైతన్యం క్రమంగా వికసించి ఉపన్యాసం పూర్తి అయ్యేటప్పటికీ అంతకు పూర్వం శ్రీ అరవిందుల భౌతిక శరీర నిష్క్రమణచే తన హృదయంలో ఏర్పడిన శూన్యాన్ని భగవాన్ బాబా వారి దివ్య చైతన్యం నింపేస్తున్నట్టుగా ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. స్వామి అప్పటికే ఆయన హృదయంలో ప్రవేశించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రథమ దర్శనం కలిగిన తన్మయత్వం వలన శ్రీ గోకాక్ గారి హృదయం నుంచి ఆనంద స్రవంతి పొంగిపొరలి దర్శన్ అనే ఒక ఆంగ్ల కవితగా బయల్వెడలింది. అదే హ్యావ్ యూ సీన్ బాబా హూ సెట్ సిటీస్ అ ఫ్లేమ్ విత్ లాంగింగ్ అండ్ డ్రెంచెస్ దెమ్ విత్ ద డిలైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. హ్యావ్ యూ సీన్ బాబా హూ సెట్ సిటీస్ అ ఫ్లేమ్ విత్ లాంగింగ్ అండ్ డ్రెంచెస్ దెమ్ విత్ ద డిలైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. యూ హ్యావ్ మిస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ హిమ్ అండ్ బీన్ స్పోకెన్ టు బై హిమ్. అంటే నగరాలకు నగరాలే ఆయన దర్శనం కోసం తప్పిస్తూ అట్టుడికిపోతూ ఉంటాయి. అలాంటి బాబాను మీరు చూశారా? తమ దర్శనంతో ఆనంద సాగరంలో ముంచే స్వామిని మీరు చూశారా? ఆయన దర్శనం చేసుకోకపోయినా, ఆయనతో మీరు మాట్లాడకపోయినా మీ జీవితానికి అర్థమే లేదు అని ఆయన హృదయం స్పందించింది. కొన్ని రోజుల తర్వాత స్వామి గోకాక్ను ఆయన భార్య శ్రీమతి శారదాను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ వారి ఆధ్యాత్మిక జీవన యాత్రలో ఒక మైలురాయి లాంటిది. శ్రీమతి శారద కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త తన జీవితంలో దైవభక్తి మరియు ప్రేమకు ప్రాముఖ్యతను ఇచ్చేలా చేసింది భగవాన్ బాబా వారేనని, మేధోపరమైన పరిశోధనలకు భక్తి ఆటంకం కాబోదనే సత్యాన్ని స్వామి ఆయనకు బోధించారని తమ ఆత్మకథలో రాసుకున్నారు శ్రీమతి శారద గారు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరంలోపుగానే శ్రీ గోకాక్ గారు మరియు వారి భార్య భగవాన్ బాబా వారిలోనే శ్రీ అరవిందులు శ్రీమాత ఇద్దరూ ఉన్నారని తెలియచెప్పే అనేక అనుభూతులను పొందారు. అందులో కొన్ని స్వప్నంలో జరిగినవి కూడా ఉన్నాయి. ఈ సత్యం శ్రీ గోకాక్ గారు బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేయటానికి వచ్చినప్పుడు వారి ఇంటిలోని పూజ గదిలో ప్రత్యక్షంగా నిరూపింపబడింది. స్వామి మొట్టమొదటిసారి బెంగళూరులో శ్రీ గోకాక్ గారి ఇంటికి వెళ్లినప్పుడు నేరుగా వారి పూజ గదిలోకి వెళ్లారు. అక్కడ పూజావేదిక పైన ఉన్నత స్థానంలో శ్రీ అరవిందుల ఫోటో ఉండి స్వామి ఫోటో కొంచెం పక్కగా అమర్చి ఉండడం చేత స్వామి అక్కడికి వచ్చినప్పుడు గోకాక్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. పూజ గదిలోనికి వెళ్లిన స్వామి అక్కడ అమర్చబడిన దేవతామూర్తుల ఫోటోలలో ఒక ఫోటో నుంచి కింద జారిపడ్డ గులాబీ పువ్వును తీసుకుని శ్రీ అరవిందుల వారి ఫోటోపై ఉంచారు. అంతవరకు ఆందోళనతో సతమతమవుతున్న గోకాక్ గారి మనస్సులో ఒక్కసారిగా అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంది. స్వామి అతి త్వరలోనే గోకాక్ గారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఇలవేల్పుగా అయ్యారు. ఆయన తమ దివ్యశక్తితో వారందరినీ ప్రభావితం చేసి ఆ కుటుంబ సభ్యులందరి హృదయాలలో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. శ్రీ గోకాక్ గారి కుమారుడు అనిల్ 1966 సంవత్సరంలో మహారాష్ట్ర ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో జాయిన్ అయ్యారు. ఆయన హేతువాది కావటం చేత భగవంతుని యందు ఆయనకంత నమ్మకం ఉండేది కాదు.

ఆయన 1966 సంవత్సరంలో ఒకసారి తన తల్లిదండ్రుల్ని చూడ్డానికి వచ్చినప్పుడు తన సోదరి మాల యొక్క మానసిక శారీరక పరిస్థితి చాలా అనూహ్యంగా మెరుగవటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు ఎంతో సంతోషం అనిపించింది. అదంతా స్వామి కరుణా కటాక్షమే, స్వామి అనుగ్రహ ఫలితమే అని ఆయన తల్లిదండ్రుల విశ్వాసం. ఈ పరిస్థితుల్లో శ్రీ అనిల్ గారు భగవాన్ బాబావారితో ప్రథమ పరిచయం పొందారు. అప్పటి నుంచి స్వామిలో ఏదో ఒక మానవాతీత దివ్యమైన శక్తి నిక్షిప్తమై ఉన్నదనే చింతనలో ఆయనకి స్వామి పట్ల భక్తి ఆసక్తి ప్రారంభమైంది. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత అనిల్ గారి సోదరి అయిన మాల తన ఇహలోక యాత్రను ముగించుకుని భగవంతుని దివ్యధామాన్ని చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనుభవిస్తున్న దుర్భరమైన శారీరక మానసిక వేదన నుంచి ఆమెకు విముక్తి కలిగించటానికే స్వామి తమలో ఐక్యం చేసుకున్నారని భావించారు. తన తండ్రి తార్కిక బుద్ధి మరియు శాస్త్రీయ దృక్పథం కలిగిన వ్యక్తి అయినప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని పెంచుకున్న తీరు చూసి శ్రీ అనిల్ గారి మనస్సులో స్వామిని గురించి, స్వామి ఉనికిని గురించి వినూత్నమైన ఒక ఆలోచన పరంపర ప్రారంభమైంది. 1969 సంవత్సరంలో ఆగస్టు నెలలో అనిల్ గారి దంపతులు బృందావన్లో మొట్టమొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంలో స్వామి తన హస్తచాలనంతో ఒక అందమైన నెక్లెస్ ను సృష్టించి శ్రీమతి అనిల్ గారికి బహుకరించారు. తర్వాత గాల్లో నుంచి ఒక పెద్ద యాపిల్ పండును సృష్టించి వారికి ప్రసాదంగా అనుగ్రహించారు. అయితే వీటన్నిటికంటే స్వామి అపారమైన ప్రేమ శక్తి శ్రీ అనిల్ గారి హృదయాన్ని వశం చేసేసుకుంది. స్వామి అనంతమైన దివ్యశక్తికి మూలాధారమైన స్వామి అపారమైన ప్రేమే అని శ్రీ అనిల్ తన అంతరాత్మ ప్రబోధం చేత గ్రహించగలిగారు. దానికి తోడు ఆయన తండ్రి శ్రీ వినాయకృష్ణ గోకాక్ గారు కూడా స్వామి యొక్క మహిమలు కేవలం ఆయన యొక్క దివ్యత్వానికి నిదర్శనాలేనని, అసలు స్వామి యొక్క బహుముఖమైన దివ్యత్వ వైభవాన్ని గురించి తెలుసుకోవాలంటే నిరంతర సాధన ద్వారానే అది సాధ్యపడుతుందని తెలియచెప్పారు. ఈ విధంగా శ్రీ అనిల్ గారి అంతరంగంలో ఒక నూతనమైన పరిణామ ప్రక్రియకు నాంది ప్రస్తావన జరిగింది. 1976 సంవత్సరంలో శ్రీమతి శారదా గోకాక్ తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. ఆమెకు సపర్యలు చేయటానికి అనిల్ గారి దంపతులు బెంగుళూరు వచ్చారు. వైద్యులు శ్రీమతి శారదకు పరీక్షలు జరిపి ఆమెకు ప్లూరసీ వ్యాధి సోకిందని, 3 నెలల కంటే ఆవిడ జీవించటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆమెకు శస్త్రచికిత్స వలన కొంత ప్రయోజనం చేకూరుతుందని సలహా కూడా ఇచ్చారు. అనిల్ మామగారు వృత్తివిద్యా వైద్య శాస్త్రంలో పేరుగాంచిన ప్రొఫెసర్. ఆయన కూడా ఈ ప్రతిపాదన వైపే మొగ్గు చూపించారు. ఆ సందర్భంలో శ్రీ గోకాక్ కుటుంబమంతా కలిసి స్వామి ఆశీస్సుల కోసం మరియు సలహా కోసం బృందావనం చేరారు. భగవాన్ బాబా వారిని చూసి శ్రీమతి శారద గారికి విభూతిని సృష్టించి ఇచ్చి ఆమెకు తొందరలోనే నయమవుతుంది, ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు అని చెప్పారు. ఆ మరునాడు ఆవిడ ఛాతికి ఎక్స్రే తీసి పరిశీలించగా అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోవడం గమనించిన వైద్య నిపుణులు విస్తుపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆవిడ 18 సంవత్సరాలు జీవించారు. తన సహధర్మచారిణికి ఆరోగ్యాన్ని, తన కుమారునికి భగవంతుని యందు విశ్వాసమనే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి శ్రీ గోకాక్ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతాంజలి ఘటించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో మూడవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

మా తాతగారు పొంచి ఉన్న ఏ సమస్యనైనా ఏదో ఒక రకంగా పరిష్కరించగల వ్యక్తి. కేరళ ప్రభుత్వం పేదల పట్ల దయతో వ్యవహరించే ప్రభుత్వం కావడం చేత తాతగారు ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా, నికరమైన ఆదాయం లేకపోయినా, ఏదో ఒక రకంగా ఆయన తన జీవిత భత్యాన్ని సంపాదించుకోగలిగేవారు. ఆయనకి అపురూపమైన వరం ఒకటుంది. అదేమిటంటే, చిత్ర విచిత్రమైన కథలను చక్కగా వర్ణించి చెప్పే ప్రతిభ కలిగి ఉండేవారు. చిన్నపిల్లలు ఆ కథలను నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయేవారు. పెద్దవాళ్లు కూడా ఆయన చేసే వర్ణనల పట్ల సులువుగా ఆకర్షితులయ్యేవారు. అందుకోసం ఆయనకు ఒకటో రెండో రూపాయలు పారితోషికంగా లభించేవి. ఆ నాణేలను ఆయన ధోవతి అంచుకు ముడివేసి తెచ్చేవారు. తరచుగా నన్ను కూడా ఆయన వెంట తీసుకువెళ్లేవారు. అక్కడ వాళ్లకు నా గురించి చెప్పి నా చదువు నిమిత్తంగా అదనంగా కొంత డబ్బు సంపాదించేవారు. మా తాతగారు చెప్పిన ఒక కథ బాబాగారు తన వైపు నన్ను ఆకర్షించటానికి ఉపయోగపడింది. ఒకసారి తాతగారు ఒక కథ చెబుతూ మైసూరు నగరాన్ని గురించి, అందులోని చాముండి ఆలయం, మహారాజుచే పోషింపబడే జంతు ప్రదర్శనశాల, అక్కడ జరిగే దసరా మహోత్సవాల గురించి కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పడం జరిగింది. ఆ కథలో నాయకుడు రాజ్పుట్ యువరాజు, నాయిక ముస్లిం యువరాణి. ఒకరోజు జంతు ప్రదర్శనశాలలోని పంజరంలో నెమళ్లను చూస్తుండగా రెండవ వైపు నుండి యువరాణి తన చెలికత్తెలతో అక్కడకు వస్తుంది. యువరాజును చూసిన ఆశ్చర్యంతో ఆమె తడికళ్లు తళతళా మెరుస్తూ ఉన్నాయి. నాలుగు కళ్ళు మొదటిసారిగా కలుసుకున్నాయి. నెమళ్లు ఆనందంతో పించం విప్పి నాట్యం చేశాయి. యువరాజు యువరాణి హృదయాలు కలిశాయి. అలా అందంగా వర్ణిస్తూ తాతగారు కథ చెప్పారు. నేను ఎంఏ పట్టా తీసుకున్నాక చిదంబరం, నరసరావుపేట, గోరఖ్పూర్, జునాగఢ్, ఏ పట్టణంలోనైనా, ఏ కాలేజీలోనైనా చేరి ఉండేవాడిని. కాని నా కళ్ల ముందే కదలాడే మైసూరు నగర సుందర వర్ణన నన్ను మైసూరు కళాశాలలోనే అధ్యాపకుడుగా చేసేలా చేసింది. తాతగారు జీవనోపాధి కోసం మరొక పథకం కూడా వేశారు. కాశీ లేక ద్వారకా, పూరి లేక రామేశ్వరం తీర్థయాత్రలకు బయలుదేరేవారు. ఆయన అందుకోసం బాగా డబ్బున్న వ్యాపారస్తుల నుండి, న్యాయవాదుల నుండి, బాగా ఆస్తిపరుల నుండి చందాలు వసూలు చేసేవారు. ఆయన వయసును బట్టి ఆయనంటే జాలిపడేవాళ్లు. ఆయనకి తగినంత ధనసహాయం చేసేవారు. తిరిగి వచ్చేటప్పుడు తాను ఆ ప్రాంతాలకు వెళ్లినందుకు రుజువుగా వారివారి మొక్కుబడులు చెల్లించినట్లుగా నిదర్శనాలతో వచ్చేవారు. ఆయా ప్రదేశాల్లోని దేవతామూర్తుల చిత్రపటాలను, ఇంకా కొన్ని కొన్ని వస్తువుల్ని తెచ్చిపెట్టేవారు. అలా నేర్పుగా చందాలు వసూలు చేసి సంపాదించిన ధనాన్ని చాలా పొదుపుగా ఖర్చుపెట్టి ఇంటికి బరువైన డబ్బు సంచితో తిరిగి వచ్చేవారు. ఆ ధనం ఒకటి రెండు మాసాల వరకు ఇంటి ఖర్చుకు సరిపోయేది. ధనం కంటే ఎక్కువగా చక్కటి ఆకర్షణీయమైన కథలు అల్లడానికి సరిపడా కథాంశాన్ని సేకరించి తెచ్చేవారు. రాష్ట్రం మొత్తంలోనూ ప్రథమంగా ఉత్తీర్ణులైన ఐదుగురిలో ఒకడినైన నాకు కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5 రూపాయల చొప్పున 3 ఏళ్లపాటు స్కాలర్షిప్ మంజూరు చేశారు. 9, 10, 11 తరగతుల్లో ఆ స్కాలర్షిప్ నాకు లభించింది. ప్రతి 3 నెలలకు మా హెడ్మాస్టర్ గారు విక్టోరియా రాణి ముద్రతో ఉన్న ఒక బంగారు నాణాన్ని ఇచ్చేవారు. అప్పుడు ఆ కాలంలో ఆ నాణెం విలువ 15 రూపాయలు. ఆ నాణెం తిన్నగా తాతగారి చేతిలో పెట్టగానే దాన్ని చిల్లర నాణాలుగా మార్చేసి తాతగారు ఖర్చు పెట్టేవారు. ఈలోగా నేను ఎదురుచూడని మరొక లాభం నాకు చేకూరింది. అది బాబా యొక్క విల్ ఫాలే కాని విండ్ ఫాల్ కాదు. మాకంటే దురవస్థలో బాధపడుతున్న మరో తాతగారు 2 వితంతువులైన కుమార్తెలతో, 3 మనవరాళ్లతో తిండి బట్టా గడవడమే కష్టంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ధనవంతులైనా పేదవారైనా బ్రాహ్మణులు ఆడపిల్లలకు 9, 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్లకి పెళ్లిళ్లు చేసెయ్యాలని ఆరాటపడిపోయేవారు. ఒకే అవస్థలో ఉన్న తాతగార్లు ఇద్దరూ ఒకసారి కలుసుకోవడం తటస్థపడింది. ఇద్దరు తాతగార్లు కలిసి
ఈ మనుమణికి ఆ మనోరాలకి ముడిపెట్టేయాలని నిశ్చయించారు. మా ఇంటికి దగ్గర్లోని ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండేది. సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవగణ సైన్యాలకు మొత్తానికి సేనాధిపతి. ప్రతిరోజు సాయంకాలం హారతి సమయంలో ఆ రోజు పూజా కార్యక్రమాల ముగింపుకు గుర్తుగా 18 సార్లు తుపాకులు పీల్చేవారు. ఈ వృద్ధులిద్దరూ మా వివాహాన్ని నిశ్చయం చేస్తూ తాంబూలాలు మార్చుకునేటప్పుడు సరిగ్గా ఈ తుపాకులు మ్రోగాయట. స్వామి ఈ వివాహాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భావించి వారిద్దరూ సంబరపడ్డారు. వివాహ ముహూర్తం నిశ్చయమైంది. బంధువులకు సమాచారం పంపబడింది. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు, ఆమెకు 9 సంవత్సరాలు. మేమంతా 20 మందిమి కలిసి వధూ స్వగ్రామమైన పవిత్ర కాలడి పక్కనున్న తొట్టువాయి గ్రామానికి చేరుకున్నాం. కాలడి జగద్గురు శంకరాచార్యుల జన్మస్థలం. ఈ గ్రామం కూడా పూర్ణానది ఎడమవుడ్డునే ఉంది. మా అమ్మగారికి వాళ్లమ్మగారికి సంతోషం వర్ణనాతీతంగా ఉంది. పవిత్రమైన హోమం ముందు కూర్చుని నెయ్యి వేస్తూ సమిధలు వేస్తూ బ్రాహ్మణులు చెప్పమన్న మంత్రాలు చెప్తూ కూర్చున్నాను. నాకు 7 ఏళ్ల వయసులో గాయత్రీ మంత్రోపదేశం వేదోక్తంగా జరగడం చేత నాకు మంత్రోచ్చారణ బాగా వచ్చును. ఆమెతో కలిసి హోమం వైపు 7 అడుగులు నడిచినప్పుడు ఆమె ఎడమచేతివేలు పట్టుకున్నాను. వేద ప్రార్థనొకటి చదివాను. ఆ మంత్రానికి అర్థం ఆమెని 10 మంది బిడ్డలను కలిగి ఉండమని, ఆ తరువాత 11వ పుత్రినిగా నన్ను సేవించమని. ఇప్పుడు ఆమె వయస్సు, అంటే ఈ గ్రంథం రాసే సమయానికి 80 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా ఆమె పక్షవాతంతో మంచంలోనే ఉంది. ఆ పక్షవాతం వచ్చాక ఆమెకు జ్ఞాపక శక్తి కూడా పోయింది. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. సాయిని హృదయంలో నిలుపుకుని ధైర్యంగా కాలం గడుపుతున్నాను. మాకు 4 పిల్లలు కలిగారు. అందులో 1 అబ్బాయి, 1 అమ్మాయి, 2 మాత్రమే సజీవంగా ఉన్నారు. వివాహ వేడుకలు 4 రోజులు జరపబడ్డాయి. వివాహం జరిగిన 2వ రోజున నేను మా తాతగారి నుండి మరిచిపోలేని బహుమానాన్ని పొందడం జరిగింది. పెళ్లైన 2వ రోజున పూర్ణానదిలో ఈత కొడుతున్న నన్ను మా తాతగారు పట్టుకున్నారు. 12 శతాబ్దాల క్రితం అదే నదిలో మొసలి వాతపడి సన్యాసదీక్ష తీసుకుంటానని ఆయన అనే వరకు శంకరాచార్యుల్ని ఆ మొసలి వదిలిపెట్టకపోవడం అంతా తాతగారికి జ్ఞాపకం వచ్చింది. కాని ఇప్పుడు నా విషయంలో ఏదైనా ఆపద సంభవిస్తే వివాహమైన 14 గంటలైనా కాకుండానే నా భార్యని వదిలివేయాల్సి వస్తుంది. అంచేత నీళ్లల్లో ఈత కొడుతున్న నన్ను ఏమీ అనకుండా ఆప్యాయంగా ప్రేమగా రమ్మని పిలిచి బయటకు రాగానే బరికలతో చితకబాదేశారు. అలాగే నన్ను వివాహ మంటపానికి ఈడ్చుకుని వెళ్లారు. అప్పటికే దెబ్బలతో నా ఒళ్లంతా హోనమైపోయింది. భరించలేని నొప్పితో, ఎర్రబడి మండుతున్న కళ్లతో అలాగే హోమం ముందు కూర్చుని అందరివైపు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాను. ఇప్పటికీ ఈ వివాహాన్ని నాకు ఎదురుచూడని భాగ్యమనే చెప్పాలి. మా తాతగారు తన పాత స్నేహితుడు అనైనా జాలి చూపకుండా నాకు కట్నం 600 రూపాయలుగా నిర్ణయించారు. అది పైకంగా ఇచ్చుకోలేని నా భార్య తాతగారు రుణపత్రంపై వేలిముద్ర వేసి 1 సంవత్సరానికి 100కు 6 రూపాయల చొప్పున వడ్డీ కట్టి ప్రతీ నెలా 1వ తారీఖున 3 రూపాయలు వడ్డీ కింద పంపించేవారు. అయితే అమ్మ ఈ డబ్బును తన తండ్రి చేతికి అందనివ్వలేదు. అందులో 2 రూపాయలు నాకు 1 ముసలి బ్రాహ్మణుడు అమ్మే పెరుగన్నం కొనుక్కుని తినటానికి ఇచ్చి, మిగిలిన రూపాయితో బట్టలు ఉతికి ఇల్లు తుడిచి సహాయం చేయడానికి 1 పనిమనిషిని కుదుర్చుకుంది. సరైన పోషకాహారం లేని నాకు మధ్యాహ్నం వేళ అదనంగా లభించే ఈ పెరుగన్నంతో కాస్త బలం చేకూరి మా కళాశాలలోని ఫుట్బాల్ ఆటగాళ్లతో చేరటానికి తగినంత కండపుష్టి లభించింది. ఇందుకు నిజంగా నా భార్యకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మా ప్రధాన అధ్యాపకుని వల్ల మాకు వివేకానందుని ఉపన్యాసాలంటే ఆసక్తి బాగా పెరిగింది. మలయాళం బోధించిన అధ్యాపకుడు కవిత్వమన్నా నృత్యనాటికలన్నా తీరని తృష్ణని కలగజేశారు. ముఖ్యంగా ఆ నృత్యనాటికల్లో పురాణ నాయకులు
నాయకులు, మానవ సమస్యల్లో దైవం చేసే పరిష్కారాలు నాకు చాలా ఇష్టంగా ఉండేవి. 17వ శతాబ్దానికి చెందిన కుంజన్ అనే కవి రాసిన తుల్లాల్స్ నాకు పరమప్రియంగా ఉండేవి. రాత్రివేళ నూనెదీపం దగ్గర కూచని నిద్ర ముంచుకు వచ్చేదాకా ఆ నాటకాలన్నీ, ఒక్కొక్క పాత్రకు సంబంధించిన పద్యాలన్నీ నాటకీయంగా పెద్దగా చదువుతూ ఉండేవాడిని. అమ్మ శ్రద్ధగా వింటూ బాగుంది అన్నట్లుగా తలాడిస్తూ ఉండేది. కాని అమ్మమ్మకి మాత్రం కోపంతో ఒళ్లు మండిపోతూ ఉండేది. తాతగారు ఇదేమీ పట్టనట్లుగా గుర్రు పెట్టి నిద్రపోతూ కలలు కంటూ ఉండేవారు. ఒకరోజు రాత్రివేళ నేను చాలా పెద్దగా చదువుతూ ఉంటే కోపం పట్టలేని అమ్మమ్మ నన్ను చదవటం ఆపేయమంది. నేను ఆవిడను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అలాగే ఆనందంగా బిగ్గరగా చదువుతూ ఉన్నాను. అమ్మమ్మ కోపంతో మండిపోతూ నేను చదువుతున్న కాగితాలు లాగేసుకుని చింపి ముక్కలు చేసి ఉండ చేసి నా నోట్లో కుక్కేసింది. కాపాడమంటూ తాతగారిని వేడుకున్నాను. కాని అమ్మమ్మ ధాటికి ఆయన కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ఆవిడ అలా కుంజన్ తుల్లాలను నా నోట్లో కుక్కి నా నోరు మూయించినా అవి నా తలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అందుకు ఫలితంగానే ఏమో సాయి సందేశాన్ని కేరళ ప్రజలకు అందజేస్తున్నప్పుడు నా నాలుక ఆ పల్లవినే ఆలపించటం, నా మస్తిష్కంలో అవే పదాలు కదులాడి నా వేళ్లు అప్రయత్నంగా కుంజన్ శైలిలోనే సాయి భాగవతాన్ని లిఖించాయి. కుంజన్ కనుక నేను ఈ సాయి భాగవతాన్ని తన శైలిలో పాడుతుండగా వింటే తప్పక పులకరించిపోతాడు. ఎందుకంటే అవి అతను ఎంతో ఇష్టంగా తయారు చేసిన రాగాల్లోనే ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా సాయి భాగవతంలోని ప్రతి పదము ప్రేమ, నిజాయితీ, భక్తి, శరణాగతి, దివ్యత్వం, త్యాగం అద్భుతంతో నిండి ఉన్నాయి కూడా. చివరకు మేము మా తోటివారిని, మా ఉపాధ్యాయులను, మా బడిని వదిలి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు మా గ్రామానికి 7 మైళ్ల దూరంలో ఉన్న ఎర్నాకులం వెళ్లి రాయాల్సి వచ్చింది. మేము మా తలపై స్కాట్, అడిసన్, కుంజన్, తౌ, మార్స్డెన్, నస్ఫీల్డ్, ఇంకా మిగిలిన సిలబస్ భారంతో, సామాన్ల బరువుతో పరీక్ష రాయడానికి బయలుదేరాం. మా గ్రూపులో ఉన్న 18 మందిని మా హెడ్మాస్టర్ గారు ఆశీర్వదిస్తూ, భగవంతుడు మీకు రక్షకుడుగా, మీ వెంటే ఉంటాడు, భగవంతుణ్ణి మీరు శ్వాసగా పీల్చుకోండి, భగవంతుణ్ణి శ్వాసగా వదలండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటప్పుడు కూడా భగవంతుణ్ణి తలవండి, ప్రశ్నాపత్రం చేతికివ్వగానే ప్రశ్నాపత్రం పట్టుకుని నిలుచుని, ప్రభు నా మస్తిష్కాన్ని ప్రకాశవంతం చెయ్యి, నా చెయ్యి నిలకడగా ఉండేలా చేయి, నేను రాసి సమాధానాలు సరిగ్గా ఉండేలా, నా చేతి రాత చక్కగా అర్థమయ్యే రీతిలో ఉండేలాగా అనుగ్రహించమని ప్రార్థించండి, రామకృష్ణుడు మీ వెంటనే ఉన్నాడని భావించండి, వివేకానందుడు కూడా మీలోనే ఉండి మిమ్మల్ని వారు ప్రోత్సహిస్తున్నారు, జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నారు అని నమ్మండి అని ప్రబోధించారు. నేను ఈ ప్రార్థనను ప్రతిరోజూ చేసేవాడిని. అందులోనూ ముఖ్యంగా అర్థమెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా పరీక్షలు రాసేటప్పుడు మరింత శ్రద్ధగా చేసేవాడిని. ఈ మూడింటిలోనూ నాకు అంతగా ప్రావీణ్యత లేదు. ఈ సబ్జెక్టులు నాకు బాగా రావని చెప్పుకోవాలి. ఈ మూడింటిలోనూ ఉత్తీర్ణం అవటానికి కావలసిన కనీసమైన మార్కుల్లో సగం సంపాదించడం కూడా నాకు కష్టంగానే ఉండేది. లెక్కల మాస్టారు గారి చేత ప్రతిసారి చీవాట్లు తింటూనే నేను ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడవటం జరుగుతుండేది. మా హెడ్మాస్టర్ గారు లెక్కల పరీక్షకు చాలా కష్టపడి శ్రద్ధగా చదవమని సుదీర్ఘమైన ఉపన్యాసమిచ్చారు. ఆ రోజంతా నేను భగవంతుణ్ణి శ్రద్ధతో ప్రార్థిస్తూనే ఉన్నాను. భగవంతుడే ఆ లెక్కలన్నీ చేయించి నా చేత పరీక్ష రాయించాడు. పరీక్షకు వెళ్లిన మొత్తం 18 మందిమి ఉత్తీర్ణులమైనాం. అందులో 16 మందికి డిస్టింక్షన్ కూడా వచ్చింది. 2 సబ్జెక్టుల్లో నేను కొచ్చిన్ రాష్ట్రానికంతటికీ ప్రథముడుగా ఉత్తీర్ణుడనయ్యాను.
ఒకటి మలయాళం, రెండవది చరిత్ర. నాకు మొత్తం మీద 5వ ర్యాంకు వచ్చింది. అందువల్ల 1914 నుండి 1916 దాకా 2 సంవత్సరాల పాటు నాకు నెలకు 10 రూపాయల చొప్పున పారితోషికం లభించింది. ఎర్నాకులంలోని మహారాజా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ స్కాలర్షిప్ లభించింది. ఎర్నాకులంలో కూడా ఉచిత భోజనశాల ఉంది, కాని సమయం మాత్రం కళాశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేది కాదు. నాకు వచ్చిన స్కాలర్షిప్, కట్నం తాలూకు వడ్డీ రెండూ కూడా నాకు కడుపు నిండా పోషకాహారం లభించేలా చేసింది. ఒక ధనవంతుని ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని పైకం తీసుకుని భోజనం పెట్టే ఒక బ్రాహ్మణ వితంతువు ఇంట్లో భోజనం చేసేవాడిని. జూలై 1914 త్రిపునిత్తుర గ్రామం నుండి 15 మంది కొత్తవాళ్లం తాజాగా మహారాజా కళాశాలలో చేరాం. కాలేజీ ప్రిన్సిపల్ గ్లిన్ బర్లో ఈ మధ్యకాలం దాకా కూడా మద్రాస్ మెయిలు దినపత్రిక సంపాదకుడిగా ఉండేవారు. మా కాలేజ్ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉండేది. జేబి బరీ యొక్క గ్రీసు చరిత్ర పూర్తి గ్రంథం 5 రూపాయలు కొనుక్కున్నాను నా స్కాలర్షిప్ డబ్బుతో. గ్రీకు దేశాల చరిత్ర, భారతదేశ చరిత్ర, బ్రిటిష్ రాజ్యాంగ చరిత్ర, ప్రాథమిక తర్క సిద్ధాంతం సబ్జెక్టులుగా ఆంగ్లం మొదటి భాషగా, మలయాళం 2వ భాషగా నేను ఇంటర్మీడియట్ చదివాను. గ్లిన్ బర్లో తర్వాత మాకు ప్రిన్సిపల్గా ఐరిష్ దేశస్థుడు, బాగా చురుకైనవాడు అయిన ఎఫ్ఎస్ డేవిస్ వచ్చారు. ఆయన ఎంతో ప్రేమమూర్తి. ఆయన షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ బోధించడం ద్వారా మాలో సమాసాలతో కూడిన వ్యాఖ్యానమన్నా సంక్షేపాలన్నా ఎంతో మక్కువ అభిరుచి పెంపొందించారు. అందులో చాలా భాగాలను నాటక రూపంలో కాలేజీ వేదికపై ప్రదర్శించే అవకాశం కల్పించారు. నాకు తరచుగా బ్రూటస్ పాత్ర పోషించే అవకాశం లభిస్తూ వచ్చేది. పాఠశాలలో చదువుకునేటప్పుడు నాకు 3 సార్లు వేదిక ఎక్కే అవకాశం లభించింది. మా మేనమామల్లో ఒకతను చాలా ప్రతిభగల కళాకారుడు. ఎర్నాకులం బార్ అసోసియేషన్ తరపున ప్రదర్శించబడిన ఒథెల్లో నాటకం నేను చూడటం తటస్థించింది. అందులో మామయ్య డెస్టెమోనా వేషం వేశారు. ఆయన నాకు తనకి ఎంతో ఇష్టమైన రిమెంబర్ ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్ అనే పద్యం నేర్పించారు. మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంలో ఈ పద్యం పాడాలని వేదికనెక్కాను. ఐ రిమెంబర్ అని చదవటం మొదలుపెట్టాక తరువాత చరణాలు వాటంతట అవే గుర్తుకు వస్తాయి కదా అని ఆశించాను. కాని ఒక్క పదం కూడా తరువాత గుర్తురాలేదు. ఈలోగా ఎవరో నన్ను దయతో చెయ్యి పట్టుకుని పక్కకు లాగేశారు. 2వసారి ఒక మలయాళ నృత్యనాటికను ప్రదర్శించినప్పుడు మళ్ళా వేదికనెక్కాను. ఈసారి భయంతో వణకలేదు, ఏదీ మర్చిపోలేదు. తృప్తికరంగా నా పాత్రని పోషించగలిగాను. పాఠశాల చదువు ముగిసే లోపల 3వసారి వేదికపై షేక్స్పియర్ టెంపెస్ట్ నాటకంలో ప్రాస్పరో పాత్రని పోషించాను. మహారాజా కళాశాలలో 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తయింది. పరీక్షాపత్రాలు మద్రాసు నుండి వచ్చేవి. పరీక్షల ముందు చాలా కష్టపడి చదివేవాళ్లం. మాలో మేం గ్రూపులుగా ఏర్పడి కలిసి చదువుకుంటూ ఉండేవాళ్లం. ఒకళ్లనొకళ్లు నిద్రపోకుండా మెలకువగా ఉండేలా హెచ్చరించుకుంటూ ఉండేవాళ్లం. బాగా రాత్రి దాటాక పుల్లటి మామిడి ముక్కలు తింటూ ఉండేవాళ్లం నిద్ర రాకుండా ఉండటం కోసం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనవటమే కాకుండా నేను కొచ్చిన్ రాష్ట్రం మొత్తానికి 2వ ర్యాంకు సంపాదించుకోగలిగాను. మొదటి ర్యాంకు సంపాదించుకోలేకపోయినందుకు నేను బాధపడుతూ ఉంటే దీనికంతా కారణం అమ్మమ్మ. నేను పుట్టగానే బొటనవేలికి చేసిన శస్త్రచికిత్సే కారణమని అమ్మ గొణుక్కుంది. మొదటి ర్యాంకు సంపాదించుకున్న విద్యార్థి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. అతను అంగీకరించి ఉంటే అతనికి మద్రాసు విశ్వవిద్యాలయం వారిచ్చే స్కాలర్షిప్ దొరికేది. నాకు కొచ్చిన్ రాష్ట్రం ఇచ్చే స్కాలర్షిప్ లభించి ఉండేది. కాని అతను విశ్వవిద్యాలయం వారిచ్చే స్కాలర్షిప్ తీసుకుంటే నేను కూడా 10 మందిలో ఒకడినవుతాను, అదే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అయితే నాకొక్కడికే వస్తుంది. అందుచేత
రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చే స్కాలర్షిప్ తీసుకోవటమే నాకు ఉత్తమం అనిపిస్తోంది అని నాకు జాబు రాశాడు. ఆ ఉత్తరంతో ప్రెసిడెన్సీ కళాశాలలో చేరగలనన్న ఆశ నేను పూర్తిగా వదులుకోవలసి వచ్చింది. మహారాజా కళాశాల ప్రిన్సిపల్ అయిన డేవిస్ నాకు మరొక ప్రొఫెసర్ను పరిచయం చేశారు. మార్క్ హంటర్ అనబడే ఆ ఇంగ్లీష్ ప్రొఫెసరు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేసేవారు. జూలియస్ సీజర్ బోధించేటప్పుడు మా ప్రిన్సిపల్ ఈయన వ్యాఖ్యానాన్నే ఉదహరిస్తూ ఉండేవారు. అందువల్ల నాకు ఆయన వద్ద ఆంగ్లం నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. కాని ఆ కోరిక తీరలేదు. నేను తర్వాత త్రివేంద్రం చేరుకున్నాను. అక్కడ కూడా రాజకుటుంబం వారిచే నిర్వహింపబడే ఉచిత భోజనశాల ఉండేది. అంతేకాక అక్కడ మరొక మహారాజా కళాశాల కూడా ఉండేది. త్రివేంద్రం త్రావణ్కోర్ రాష్ట్రానికి రాజధాని. అంతేకాక అక్కడ మహారాజు నివాసగృహం కూడా ఉండేది. ఎన్ఆర్ సుబ్బయ్యర్ నన్ను భారతీయ చరిత్ర చదవమని ప్రోత్సహించారు. మా హెడ్మాస్టర్ గారు రామకృష్ణ వివేకానంద గ్రూప్తో పరిచయం కలిగి ఉండమని చెప్పారు. అక్కడ ఒక మందిరం కూడా కట్టించబోతున్నారని కూడా చెప్పారు. మా అమ్మగారి చిన్నతమ్ముడు కూడా అక్కడ ఒక మోడల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రఖ్యాత సంస్కృత పండితుడు, భారతీయ సంస్కృతికి మూలస్తంభం వంటివాడు, గురువు, గొప్ప పండితుడు, అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు కల కెవి రంగస్వామి అయ్యరు మహారాజా కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా ఉండేవారు. నేను వారి శిక్షణలో చరిత్ర అభ్యసించాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను అమ్మకు దూరం కావలసి వచ్చింది. ఎర్నాకులం నుండి అయితే వారాంతపు సెలవు దినాల్లో త్రిపునిత్తరకు నడిచి వెళ్లి రాగలిగేవాడిని. కాని త్రివేంద్రం అంటే అలా వీలుకాదు. అమ్మకు దూరంగా ఉండవలసి వస్తుంది. ముఖ్యంగా అమ్మకంటే తాతగారికి ఇది మరీ బాధ కలిగిస్తుంది. ఆయన ఇప్పుడు నా అభిమాని. ఆయన తన తోటివారికి, అక్కడి రాకుమారులకు నా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. త్రిపునిత్తర గ్రామంలోని దేవాలయంలో తాను చేసే పూజల వలననని, ప్రార్థన వలననని నాకు చదువులో బాగా అభివృద్ధి కలుగుతోందని తాతగారి భావన. పాపం, ప్రతి శనివారం సాయంకాలం ఇంటి వసారాలో కూచుని ఆయన నా కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. నేను కనపడగానే చేతిలో అనాసపండో, మామిడిపండో, అరటిపండో ముక్కలు చేసి ఉంచుకుని నేను దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరించగానే తన ప్రేమను అంతా ఆ పండులో రంగరించి ఆప్యాయంగా నాకు అందించేవారు. 1916లో త్రివేంద్రం అంటే మ్యాప్లో చాలా దూరంగా ఉన్న ఒక చిన్న చుక్క వంటి ప్రదేశం. అక్కడికి చేరుకోవాలంటే 150 మైళ్ల దూరం, 32 గంటల ప్రయాణం. చాలా దూరం నీటిలో కూడా చిన్న చిన్న పడవల్లో, వాటిల్లో కష్టపడి ప్రయాణం చెయ్యాల్సి వచ్చేది. మద్రాసు విశ్వవిద్యాలయం వారు త్రివేంద్రంలో కొత్తగా ప్రారంభించిన చరిత్ర ఆనర్స్ కోర్సు 3 ఏళ్ల కోర్సు. ప్రొఫెసర్ రంగస్వామి గారు నన్ను గురించి ఎటువంటి ప్రశ్నలు వేయకుండానే ఆయన శిష్యుడిగా స్వీకరించారు. కొత్తగా కాలేజీలో చేరిన వారందరిలోనూ నేను మంచి మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉండటం వల్ల ప్రిన్సిపాల్ గారు నాకు 3 ఏళ్లపాటు గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్కు అర్హుడనని ప్రకటించారు. నెలకి 12 రూపాయల చొప్పున నాకు ఆ స్కాలర్షిప్ 3 ఏళ్లపాటు లభించింది. ఇది నాకు ఆకాశం నుండి ఊడిపడ్డ మరొక వరం. మామయ్య కూడా నాకు నమ్ముకోదగ ఆధారంగా ఉండేవాడు. మా తాతగారి చలవ వల్ల కట్నం పేరిట కూడా నాకు ఇంకా కొంత ధనం లభిస్తూనే ఉంది. అందువల్ల నాకు కడుపు నిండా ఆహారమే కాక కొద్దిగా ఊరగాయలు అవి కొనుక్కోడానికి కూడా ధనం సరిపోయేది. మా ప్రొఫెసర్ గారింట్లో నాకు బంగారు గనిలాంటి మంచి గ్రంథాలయం ఉండేది. ఎప్పుడంటే అప్పుడు నాకు కావలసినంతసేపు పుస్తకాలు చదువుకోవడానికి మా ప్రొఫెసర్ గారు నాకు అనుమతినిచ్చారు. ఆయన స్నేహితుడు, పొరుగింటివాడు అయిన బెనర్జీ అనబడే ఒక ఇంజనీరు నగరంలోని రామకృష్ణ మఠంలో ముఖ్య కార్యకర్త. ఆయన నాకు కట్టల కొద్దీ రసీదు పుస్తకాలను, అచ్చువేయబడ్డ అభ్యర్థనలను అందించాడు. వాటిని పట్టుకుని నేను నా స్నేహితుడు అరువిక్కారైలో నిర్మించబడుతున్న
రామకృష్ణ మందిరం కోసం చందాలు పోగుచేసేవాళ్లం. ప్రాచీన ఋషులు, సాధువులు, సంఘంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి, ఉద్యోగస్తులకు, జీవితంలోని అన్ని రంగాల వారికి పనికివచ్చేలా తప్పకుండా అనుసరించవలసిన నియమాలు, విధ్యుక్త ధర్మాలను ఏర్పాటు చేశారని, వాటిని విధిగా నిర్వర్తించి వాటి విలువల్ని తెలుసుకుని చట్టం, న్యాయం పరిధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మా ప్రొఫెసర్ గారు బోధించేవారు. వారు సాంప్రదాయబద్దమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. విద్యార్థుల జాతక చక్రాలను పరిశీలించి స్వయంగా ఆయన పరీక్షలకు తేదీని, సమయాన్ని నిర్ణయించేవారు. కాలేజీకి, పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లటానికి ఆయనకు ఒక రెండెడ్ల బండి ఉండేది. సముద్రతీర ప్రాంతానికి షికారుగా వెళ్లినప్పుడు ఆయన నన్ను కూడా తీసుకుని వెళ్లేవారు. నన్ను కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లాలన్న ఆశతో ఆయనతో సన్నిహిత సంభాషణ వల్ల నేను ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలిగేవాడిని. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ ధర్మాలు, జైన, శైవ, వైష్ణవ ధర్మాలను గురించి ఎన్నో విలువైన, ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. అందుచేత ప్రతిరోజూ ఆయనతో వాహనంలో సముద్ర తీరానికి వెళ్లే అపురూపమైన అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడిని. అనతి కాలంలోనే నాకు మరొక యువ ప్రొఫెసర్తో పరిచయం కలిగింది. ఆయన కొత్తగా ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చి మా కాలేజీలో చేరాడు. ఆయన మాకు ఎంతో ప్రియమైన రంగస్వామి అయ్యరును తీవ్రంగా విమర్శించేవాడు. పాతకాలపు సాంప్రదాయాలంటే అతనికి గిట్టేది కాదు. రంగస్వామి అయ్యరు ధరించే ఊర్ధ్వ వైష్ణవనామాలంటే ఆయన ఎంతో చిరాకుతో మండిపడేవాడు. ఇలాంటి వారిని అతడు వెజిటబుల్స్ అంటూ ఉండేవాడు. మా వంటి అమాయకులకు అతను సిగరెట్లు కాల్చడం అలవాటు చేశాడు. ఆయన సిగరెట్టు కాలుస్తున్నంతసేపు ఆస్తమా దగ్గుతో బాధపడుతున్నప్పటికీ కూడా పొగ తాగటం మానేవాడు కాదు. భిన్న ధృవాలైన ఈ ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య మెలగటానికి మేము చాలా నేర్పుతో వ్యవహరించాల్సి వచ్చేది. వాల్టర్ పీటర్ యొక్క రెనైసాన్స్ బోధించిన ప్రొఫెసర్స్ క్లాస్, షేక్స్పియర్ ట్రాజీ కామెడీలు బోధించిన ప్రొఫెసర్ సహస్రనామ అయ్యర్లను గురించి ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. కాలేజీ వదిలిపెట్టిన 50 సంవత్సరాల తర్వాత సహస్రనామ అయ్యరు మరణించటానికి కొద్ది నెలల ముందు సనాతన సారథిలో ప్రచురించబడిన నా వ్యాసంలో ఆంగ్ల వ్యాకరణ దోషాలను ఆయన నాకు తెలియజెప్పారు. ఆయనకు, విద్యార్థుల పట్ల గల శ్రద్ధాసక్తులకు అదొక మచ్చుతునక. మా మేనమామ అప్పట్లో చాలా తక్కువ జీతంపై అధ్యాపకుడుగా పనిచేసేవాడు. ఆయన, మా అత్తయ్య కూడా ఒకసారి నన్ను భయంకరమైన టైఫాయిడ్ జ్వరం నుండి కాపాడారు. రెండు పూటలా భోజనశాలకు నడిచి వెళ్లే ఓపిక లేక తరువాతి కాలంలో వారింట్లోనే భోజనం చేసేవాడిని. నేను డిగ్రీ 3వ సంవత్సరం చదువుతుండగా మా తాతగారికి చాలా తీవ్రంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం నేను వెళ్లి ఆయన మంచం పక్కనే నిలబడేసరికే ఆయనకు మాట పడిపోయి నాలుక పిడచగట్టుకుపోయింది. నన్ను కస్తూరిగా గుర్తించారనడానికి నిదర్శనంగా ఆయన కంటి వెంట నీటి చుక్కలు మాత్రం రాలాయి. ఆయన మరణం అమ్మ కాళ్ల కింద భూమిని కదిల్చివేసింది. తాతగారి అంత్యక్రియల ఖర్చు కోసం ఆయన చనిపోయిన ఇల్లు కూడా అమ్మివేయాల్సి వచ్చింది. అమ్మమ్మ తన పెద్ద కుమారుని ఇంట్లో తలదాచుకుంది. పెద్దమామయ్య ఇల్లు అక్కడికి 40 మైళ్ల దూరంలో ఉండేది. అమ్మని కూడా నాతో తీసుకురావలసి వచ్చింది. అమ్మ తన తమ్ముడి ఇంట్లో ఆశ్రయం పొందింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో మూడవ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుడికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఏది సంభవించినా సమచిత్తంతో స్వీకరించుటే సంపూర్ణ శరణాగతి అని తెలిపే సంపూర్ణ శరణాగతి అనే చిన్న కథను విదామా. అంబరీష మహారాజు గొప్ప విష్ణుభక్తుడు. వేదవిహిత కర్మలను భక్తిశ్రద్ధలతో ఆచరించేవాడు. ఏకాదశి వ్రతమును దీక్షతో ఆచరించేవాడు. ఏకాదశి రోజు ఉపవాసమును పాటించి ద్వాదశ తిథి ప్రవేశించినంతనే హరిపూజ చేసి పంచభక్ష పరవాన్నములను హరికి నివేదన చేసి ఆ ప్రసాదమును తాను తర్వాత భుజించేవాడు. ఒక ద్వాదశి నాడు దుర్వాస మహర్షి అంబరీషుని భవనముకు విచ్చేశాడు. అప్పటికి ఇంకా ద్వాదశి గడియలు ప్రవేశించలేదు. అంబరీషుడు మహదానందంతో మహర్షికి అతిథి సత్కారమును అందించి, స్వామి, మీరు గంగానదికి వెళ్లి అనుష్ఠానమును ముగించుకుని రండి. మీరు వచ్చిన తరువాత నేను ఉపవాస దీక్షను ముగిస్తాను. త్వరగా రండి స్వామి అని ప్రార్థించాడు. దూర్వాసముని ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అంబరీషుడు దీక్షను ముగించవలసిన కాలము దాటిపోవునేమో అని భయపడ్డాడు. తన గురువును సంప్రదించాడు. గురువుగారు, మహారాజా, కొద్దిగా జలమును మాత్రం స్వీకరించు, దోషం లేదు, ఉపవాస దీక్ష కూడా ముగిసినట్లవుతుంది అన్నాడు. ఆ విధంగానే అంబరీషుడు చేశాడు. అంతలో దూర్వాస మహర్షి రానే వచ్చాడు. అతిథి మర్యాదను పాటించక తాను రాకపూర్వమే ఉపవాస దీక్షను ముగించినందుకు ఉగ్రుడై అంబరీషుని శపించాడు. అంబరీషుడు చెదరక బెదరక అట్లే సమచిత్తంతో ఉన్నాడు. ఇంతలో విష్ణుచక్రం దూర్వాసుని వైపు రావడం జరిగింది. దూర్వాస మహర్షి భయాందోళనలతో తన రక్షణకై మూడు లోకములు తిరిగాడు. లాభం లేకపోయింది. చివరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దూర్వాసుని అంబరీషుని వద్దకు వెళ్లి శరణాగతిని వేడుకొనమని ఆదేశించారు. చూశారా, అంబరీషుని సంపూర్ణ శరణాగతి తత్వము, దూర్వాసుడు శపించినప్పటికీ తనను రక్షించమని హరిని వేడలేదు, శాపము కూడా దైవ సంకల్ప ప్రభావమేనని ప్రసాదమని భావించి శాంతిని వహించాడు. ఏది సంభవించినా సమచిత్తంతో స్వీకరించటమే సంపూర్ణ శరణాగతి.

మీతగ జటాజూట మునుసిరమున మెరయగ నారదుడు తంబుర మీత జటాజూట మునుసిరమున మెరయగ నారదుడు తంబుర మీత జటాజూట మునుసిరమున మెరయ త్రిశూలంబుదాతి పుతువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుతువరుడు తదిం తదిం తదిం తది

0: నాథా, మథుర వెళ్లిన తరువాత గోపాలుడు అమ్మని గోకులాన్ని మర్చిపోయాడేమో.
1: యశోద, ఆ ప్రేమమూర్తి మనల్ని మర్చిపోతాడా? రాచకార్యాలతో తీరిక లేకుండా ఉండి ఉంటాడు. కాకపోతే వ్రేపల్లికి రాకుండా ఉంటాడా? బహుశా వ్రేపల్లి రావడానికి అతని మనస్సు తహతహలాడుతూనే ఉంటుంది.
0: నాథా, నా మనోవ్యధ అర్థం చేసుకోండి. ఒక్కసారి గోపాల్ని స్వయంగా తీసుకురండి. కన్నయ్యను చూస్తే గాని నా ఆరాటం తీరదు.
1: యశోద, మన గోపాలుని మీద నాకు మాత్రం ప్రేమాభిమానాలు లేవా? చూడాలని ఆశ లేదా?
0: పుత్రవాత్సల్యం పురుషులకేం తెలుస్తుంది స్వామి. గోపాలుని చూడకుండా నేను ఒక్క క్షణమేనా నిలవలేను.
1: యశోద, గోపాలుడు తల్లి మనసు తెలుసుకోలేని కుమారుడు కాదే? ఏదో బలీయమైన కారణం వల్ల రాలేకపోయి ఉంటాడు. ఆ రేపల్లి వాసులు నేడో రేపో గోపాలుని ఆహ్వానించడానికి మధుర వెళ్తున్నారట.
0: గోకుల వాసులంతా వెళ్తున్నారా? చింతనున్నంత కాలం గోపాలుడి విలువ తెలుసుకోలేకపోయారు.
1: ఎంతటి అజ్ఞానులైనా అనుభవంతో విజ్ఞానులుగా మారుతారు. యశోద, రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారలేదా? గోపాలకులంతా మన గోపాలుణ్ణి గోవర్ధనోద్ధర వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్తున్నారు. నిన్న రాత్రి ఈ విషయం నాతో సంప్రదించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మన గోపాలుడు వ్రేపల్లికి తప్పక వస్తాడని నా నమ్మకం.

0: అమ్మా, యశోదమ్మా.
1: ఎవరు మీరు?
0: నేను ఒక గోపికను దీపం వెలిగించుకోవడానికి వచ్చాను.
1: అదిగో ఆ దీపంతో మీ దీపాన్ని వెలిగించుకోండి.
0: అలాగే.
1: అయ్యయ్యో, నీ వేలు కాలిపోతుందమ్మా, తెలియడం లేదా? అంత మైమరిపేంటి?
0: కృష్ణ, కృష్ణ.
1: ఎవరమ్మా నువ్వు? రేపళ్ళకు కొత్త లేక ఇంట్లో పరిస్థితులు బాగోలేవా? ఏమిటి విచిత్రం?
0: కొత్తే, మీ పొరుగింటి వారి కోడల్ని దీపం వెలిగించుకుని రమ్మని మా అత్తగారు పంపితే వచ్చాను. మా ఇంట్లో నాకే కష్టమూ లేదు.
1: వేలు కాలుతున్నా తెలియనంత పరధ్యానంలో ఉన్నావు, కారణం ఏంటి? ఇంతకీ నీ పేరేమిటి?
0: అమ్మా, నా పేరు సుగుణ. రేపల్లెలో అడుగు పెట్టిన నాటి నుండి నేను విన్నవన్నీ గోపాలుని లీలలే, చిన్ని కృష్ణుని చెరిపిపోకడలే. అవి విన్న దగ్గర నుండి బాలగోపాలుని దివ్యస్వరూపాన్ని చూడాలన్న కోరిక క్షణక్షణానికి తీవ్రమైంది. ఆ బాలగోపాలుడు నడయాడిన మీ ఇంట అడుగు పెట్టగానే ముగ్ధ మనోహరమైన గోపాలుని రూపం నా కనుల ముందు మెదిలింది, ఈ జ్యోతిలో దర్శనమిచ్చింది. అతి మనోహరమైన ఆ దివ్య సుందర రూపం చూసి మైమరిచిపోయాను. అంతే, మా అత్తగారు ఎదురుచూస్తుంటారు, వస్తానమ్మా.
1: అమ్మా సుగుణ, బాలగోపాలుని దర్శించుకోగలిగావు, ఎంత అదృష్టవంతురాలివమ్మా.

0: రాధాదేవి, రేపల్లెవాసులు ఎంత భాగ్యవంతులో! వారిది ఎన్ని జన్మల పుణ్యమో! వారికి కృష్ణుణ్ణి కన్నులారా చూసే అదృష్టం కలిగింది.
1: అంతా కృష్ణుని కృప.
0: దైవకృప అనాయాచితంగా లభిస్తోంది మనకు. మధురాపురి విహారీ మన రేపల్లెకు వస్తున్నాడు.
2: రాకపోకలు లేని రాజచంద్రుడు మన కృష్ణుడు. ఆత్మను మరచి దేహమే శాశ్వతం అనుకునే భ్రాంతిలో ఉన్నాం మనం. కాని కృష్ణుడు పురాణ పురుషుడు. ఆ పరమాత్మునికి రాకపోకలుండవు. గోపాలకృష్ణుడు మన అంతరంగంలో ఎప్పుడూ కొలువుతీరి ఉంటాడు. రప్పించడం, పంపటం మానవుల ఆలోచనా చిత్రాలు మాత్రమే. ఆయన ప్రేమస్వరూపుడు, సర్వవ్యాపకుడు, విశ్వాధారి. అందుకే ఆ సర్వమంగళ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటాం. కాని ఆయన నిర్గుణ పరబ్రహ్మ.
0: గోవర్ధనగిరి వార్షికోత్సవానికి ఆ గోపాలుడు వచ్చే దారి ఇదే. ఈ రేపల్లె వీధులు ఎంత భాగ్యానికి నోచుకున్నాయి!
1: అయితే సుగుణ, ఈ వీధిని రంగవల్లులతో చక్కగా అలంకరిద్దాం. పచ్చని తోరణాలు కడదాం. శ్రీకృష్ణుని మధుర పాదాల స్పర్శతో మన రంగవల్లులు పావనమవుతాయి.
0: యమున, మధుర నుంచి వచ్చే మాధవుడు స్వర్ణరథం మీద వస్తాడు కాని పాదచారిగా వస్తాడా?
1: ఏమో, పురప్రజల సలు మాత్రమే. ఆయన ప్రేమస్వరూపుడు, సర్వవ్యాపకుడు, విశ్వాధారి. అందుకే ఆ సర్వమంగళ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటాం. కాని ఆయన నిర్గుణ పరబ్రహ్మ.
0: గోవర్ధనగిరి వార్షికోత్సవానికి ఆ గోపాలుడు వచ్చే దారి ఇదే. ఈ రేపల్లె వీధులు ఎంత భాగ్యానికి నోచుకున్నాయి!
1: అయితే సుగుణ, ఈ వీధిని రంగవల్లులతో చక్కగా అలంకరిద్దాం. పచ్చని తోరణాలు కడదాం. శ్రీకృష్ణుని మధుర పాదాల స్పర్శతో మన రంగవల్లులు పావనమవుతాయి.
0: యమున, మధుర నుంచి వచ్చే మాధవుడు స్వర్ణరథం మీద వస్తాడు కాని పాదచారిగా వస్తాడా?
1: ఏమో, పురప్రజలు స్వాగతమిచ్చినప్పుడు స్త్రీ బాల వృత్తులను చూడడానికి వీలుగా ఉంటుందని ప్రార్థిస్తే గోవిందుడు ఆలకించి నడిచి వస్తాడేమో.
0: మన రంగవల్లుల మీద నుంచి వెళ్లినా చాలు, మన జన్మ తరించినట్టే రాధమ్మా. మమ్మల్ని రంగవల్లులు తీర్చమంటావా?
2: సుగుణ, మన కృష్ణుడు గోపీజన హృదయ విహారి. మన మనసులో అజ్ఞానమనే అంధకారాన్ని కృష్ణనామ జ్యోతితో తొలగిద్దాం. ఆనంద తోరణాలతో గోపాలుణ్ణి ఆహ్వానిద్దాం.
0: రాధమ్మా, నీ మనసులో ఎంత సుందర భావాలు పల్లవించాయి! మీకు కృష్ణ సందర్శనమే ఆనందము. కాలయాపన చేయకుండా అలంకరణ మొదలు పెడదాం, రండి.
2: భక్తితో, శ్రద్ధతో, కృష్ణనామస్మరణతో రంగవల్లులు తీర్చండి.

0: అమ్మా సత్యభామా, ప్రభువులు రేపు రేపల్లికి వెళ్తున్నారట, నిజమేనా?
1: రేపల్ల వాసులు నా నాథుణ్ణి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రభు మన్నించారు.
0: అమ్మా, స్వామితో తమరు కూడా వెళ్తున్నారా?
1: నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు.
0: మహారాణి రుక్మిణి కూడా స్వామిని అనుసరిస్తున్నారు. మీ ఇద్దరు రాణులు రథంలో శ్రీకృష్ణ ప్రభువుకి ఇరువైపులా కూర్చుంటే ఆ వైభవాన్ని చూడడానికి 1000 కనులు చాలవమ్మా.
1: అవును, ఆ గొల్లపిల్ల ఇప్పుడు ఎక్కడుంది?
0: ఏ గొల్లపిల్ల?
1: వ్రేపల్ల వీధుల వెంట మతి చెల్లించి తిరుగుతుందే ఆమె.
0: ఎవరమ్మా?
1: నా నోటి నుండే చెప్పించాలని చూస్తున్నావా?
0: క్షమించండమ్మా, విషయం గ్రహిస్తే మీకు శ్రమిస్తానా?
1: రాధ.
0: పరమ భక్తురాలు రాధాదేవి గారా? వ్రేపల్లకు పరమాత్ముడు వస్తున్నాడనే వార్త తెలియగాని పరుగు పరుగునా వస్తుంది. ఆమెకు సర్వకాల సర్వావస్థల్లోనూ గోపాలుని ధ్యానమే. రేపు గోపాలుని మాటలు పాటలు వింటే ఎంత పరవశించిపోతుందో.
1: నీ వర్ణన శృతిమించిపోతోంది.

0: నారద మహర్షులకు నమోవాకములు. మహర్షి, ఎక్కడి నుండి మీరాక?
1: సత్యభామాదేవి త్రిలోక సంచారిణి. ఎక్కడ నుండి అని చెప్పను, అయినా అడిగేవు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం రేపల్లి నుండి వస్తున్నాను.
0: అక్కడి విశేషాలను నేను తెలుసుకోవచ్చా మహర్షి?
1: అమ్మా, రాబోయే కలి ప్రభావం ఇప్పటి నుండి ఇంటింటా కనిపిస్తున్నది. కలతలు కలహాలు లేని గ్రామం కానీ కుటుంబం కానీ కనిపించడం లేదు తల్లి.
0: ఇంతకీ విషయం ఏమిటి మహర్షి?
1: అదే చెప్పబోతున్నాను తల్లి. మంచివారిలో కూడా లోపాలు అన్వేషించడానికి లోకులు సిద్ధపడుతున్నారు. మరోవైపు సజ్జనులు సత్యం నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. ఇద్దరినీ నేను రేపల్లిలో చూశాను. కృష్ణుని రాక కోసం నిరీక్షిస్తున్న వారు కొందరు, ఆక్షేపించేవారు కొందరు.
0: చిత్రంగా ఉంది నారద.
1: చిత్రంగానే ఉంటుంది సత్యభామాదేవి. భస్మాసురునిలా వారి దురాలోచనలు వారినే ఇబ్బందిలోకి నెట్టివేస్తాయనిపిస్తోంది. శ్రీకృష్ణమూర్తి వారికి జ్ఞానోదయం కలిగించకపోలే. ఇంతకీ విషయం ఏమిటంటే, కృష్ణుడు సభామధ్యలో సింహాసనాసీనుడై ఉండగా రాధను సభలోనికి అనుమతించరట. ఇరుపక్షాల వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
0: అది మంచి నిర్ణయమే కదా మహర్షి.
1: దైవం ఇష్టానికి లొంగుతాడు గాని చట్టానికి కాదు కదా. ఆ రాధామాత ఎవరనుకున్నావు? సాక్షాత్తు పరాశక్తి స్వరూపుణి, పరమసాధ్యమణి, నిర్మల నిస్వార్థ నిశ్చల చిత్తంతో శ్రీకృష్ణుని ఆరాధిస్తుంది. ఆ భక్తురాలిని బాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? రేపల్లెవాసులకే కాదు, విశాల విశ్వానికే ఇది పరీక్షా సమయం.
0: యథార్థమా మహర్షి? నన్ను పరీక్షించడానికి మీరు చెప్తున్న కట్టుకథ కాదు కదా. మీరు కూడా ఆ రాధపక్షమేనా మహర్షి? మీరు బ్రహ్మమానస పుత్రులు, దివ్యజ్ఞాన సంపన్నులు. అలాంటి మీరు ఆ రాధలాంటి ఉన్మత్తురాలి భక్తిని వర్ణించడం భావ్యంగా లేదు మహర్షి.
1: సత్యభామాదేవి, మీరు చాలా పొరపడుతున్నారు. మేరు పర్వత శిఖరాలను కదిలించగల జంజామారుతానికి అనుసమానుణ్ణి నేనెంత వాణ్ణమ్మా. రాధాభక్తి అజ్ఞానుడికి ఉన్మత్తతలా తోస్తుంది, కానీ జ్ఞానులకి అది నిర్మల భక్తిలా గోచరిస్తుంది. ఆ భక్తి శక్తి అపారమైనది.
0: నారద మహర్షి, ఆమె భక్తి అంత శక్తివంతమైందా? అయితే రేపల వాసులు ఆమెను ఎందుకంత తోలనాడుతున్నారు?
1: హంసలను చూసి కొంగలు పరిహసించవా తల్లి. దీనివల్ల రాధమ్మకు కలిగే లోటు ఏమీ లేదు.
0: మహర్షి, మీ మాటలు సూటిగా నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాయి. అన్యదా భావించకండి. రాధ గురించి విన్న విషయాలను బట్టి అపార్థం చేస్తున్నాను తప్ప ఆమె పట్ల నాకు గౌరవభావమే ఉంది.
1: నీ సహృదయత నాకు తెలియదా సత్యభామాదేవి? విమర్శకులకు నచ్చితే మింటికి ఎగసేలా మెచ్చుకుంటాం, నచ్చకపోతే అతపాతాళానికి అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. ఒక ముఖ్య విషయం చెబుతాను, మరి నేను చెప్పినట్టు చేస్తావా తల్లి?
0: చెప్పండి మహర్షి, మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను.
1: అతి పవిత్రురాలైన రాధ కృష్ణుని ఆనంద స్వరూపుడు. అందువల్ల ఆమెకు ఆహ్లాదిని అనే మరో పేరు కూడా ఉంది. కృష్ణుని పూర్ణానంద స్వరూపాన్ని ధరించి ఆమె కృష్ణుని నుండి వేరైంది. అందుకనే తన ఆనందాన్ని తాను తిరిగి పొందడానికి పరమాత్మ ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు. రాధ కృష్ణుని ప్రాణం. అందుకనే ఈరోజు నుండి నువ్వు కూడా ఆ పవిత్రమూర్తిని ప్రార్థించి నీ హృదయాన్ని నిర్మలం చేసుకో. సెలవా మరి.

0: రాధమ్మ ఎంత మృదుమధురంగా పాడుతోంది.
1: ఆమె హృదయం లోపలికే గీతమే కృష్ణుని మురళిలోని సంగీతం. కృష్ణుని చేతిలో వేణునని ఆమె భావిస్తుంది. అందుకే ఆమె పాట అంత మృదుమధురంగా ఉంటుంది.
0: రోగికి మధుర పదార్థాలన్నీ చేదుగానే ఉంటాయి. అందుకే రాధాభక్తి వేపల్లెవాసులకు రుచించదు.
1: ఎవరిన్నన్నా గుణంలో బంగారు బొమ్మ, భక్తిలో భగవంతుని ప్రాణం మా రాధమ్మ.
2: సుగుణ, మధుర మోహన వంశీ మోహనుడు ఎంత అందంగా ఉన్నాడు.
1: మనకి మధుర వేరుగా బృందావనం వేరుగా కనిపించవచ్చు సుగుణ, కానీ మాధవుడు రాధాహృదయ విహారి కదా. అందుకే ఆమెకు సర్వం కృష్ణమయంగా కనిపిస్తుంది. ఏం రాధమ్మా?
2: యమున, భగవంతుని మాటలకు ఆటలకు అంతరార్థం ఉంటుంది. బాహ్యదృష్టితో చూస్తే భేదం కనిపిస్తుంది, అంతర్దృష్టితో చూస్తేనే అర్థమవుతాయి. అతడు మధురలో కనిపిస్తాడని, బృందావనంలో కనిపిస్తాడని అనుకుంటాం. కాని భక్తులు కృష్ణ సన్నిధిని అనుభవించాలంటే భావించవలసిన స్థితి వేరొకటి ఉంది. అస్థిపంజరంతో కూడిన ఈ శరీరమే హస్తినాపురం. మధుర ప్రేమ నిండిన మనసే మధుర. భక్తిరస ప్రపూర్ణమైన జీవితమే బృందావనం. అలా భావిస్తే అన్ని వేళలా అంతటా గోవిందుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేహమే అతని దేవాలయమవుతుంది, మన శ్వాసే ఆయన రూపమవుతుంది. భగవంతునిపై అనురక్తి అనే దీపాన్ని వెలిగించండి, అప్పుడే మనలో భయం పోయి భక్తి కలుగుతుంది, ఆత్మతత్వం బోధపడుతుంది. అది దైవానుగ్రహం వల్లే సాధ్యమవుతుంది.
1: అమ్మా రాధా, ఎండమావుల వంటి సుఖాలు, గాలిమేడల వంటి అనుబంధాలు, నీటి బుడగల వంటి శరీరాలతో నిత్యానందం అనుభవించగలమా? భ్రాంతితో ఉన్న మాకు సర్వేశ్వరుడు కనిపిస్తాడా? మోక్షం ప్రసాదిస్తాడా?
2: యమున, సర్వకర్మలు దైవానికి సమర్పించి నిమిత్తమాతులమై నిత్యం దైవనామస్మరణ చేస్తూ దోషరహితమైన జీవితం గడిపితే అనువనువున పరమాత్మనే దర్శిస్తాం, సర్వం ఆయనకే సమర్పిస్తాం, బ్రహ్మానందాన్ని అందుకుంటాం.

0: ఒరే రామన్న, ఆ రాగాలు తీస్తూ వస్తున్నది రథమే కదూ, ఎప్పుడు దేవుడి నామాలు పాడుతూ ఉంటే ఎలాగయ్యా?
1: ఆమె భక్తి వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా?
0: నిద్రాహారములు మాని పాటలు పాడుకుంటూ కూర్చుంటే ఎలాగయ్యా?
1: కడుపు నిండా భోజనం చేసి ఇంట్లో కూర్చున్నావు, దీనివల్ల నీకొచ్చిన లాభం ఏమిటి? నామస్మరణ వల్ల రాధకి వచ్చే లాభం ఏమిటో నేను చెబుతాను. ఆమె కృష్ణనామం స్మరిస్తుంది అంటే ఆమెకు కృష్ణనామ స్మరణ ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తోందన్నమాట. శ్రీకృష్ణుని దివ్య సుందర రూపం అనుక్షణం ఆమె కన్నుల ముందు మెదులుతోందన్నమాట.
0: రామయ్య, తోటివారు దారి తప్పి నడుస్తుంటే సరిదిద్దాలి కదయ్యా.
1: జోగన్న, ముందు నీళ్లు చక్కదిద్దుకో.
0: నువ్వెన్నైనా చెప్పు, రాధ చాలా తప్పు చేస్తుందయ్యా.
1: మన తప్పులు దిద్దుకోకుండా ఇతరుల తప్పును సరిదిద్దుకోవాలనుకోవడం రాక్షస లక్షణం.
0: అంటే నేను రాక్షసుని అంటున్నావా?
1: అని నీ ప్రవర్తనే చెప్తోంది. జోగన్న, రాధ మహాభక్తురాలు.
0: లాగా రాధమ్మ కడవకి రాయి విసురుతాను చూడు, ఆ కృష్ణుణ్ణి కాపాడమను.
2: కృష్ణ కృష్ణ, హే కృష్ణ!
0: అమ్మో, నా చెయ్యి పడిపోయింది. ఈమె మంత్రగత్తెలా ఉంది రామన్నా.
1: భక్తులకు హాని కలిగిస్తే ఫలితం ఎలాగుంటుందో చూసావా జోగన్నా?

0: నారద మహర్షులకు వందనాలు. స్వామి, మా జోగన్నకు కలిగిన బాధను చూడండి.
1: రాధమ్మా, నువ్వా? ఇక్కడున్నావేమమ్మా?
2: నేను యమునా నది నుండి కడవ నిండా నీరు తీసుకుని ఇంటికి వెళ్తున్నాను స్వామి. హఠాత్తుగా నా కడవకు రాయి తగిలి కడవ పగిలింది. తలెత్తి చూస్తే ఇతడు బాధతో విలవిల్లాడుతూ కనిపించాడు.
1: అదా విషయం, నువ్వేం చేశావు నాయనా?
3: ఆమె కడవను రాయితో కొట్టానండి.
1: నాయనా, భక్తి యొక్క మహత్తర శక్తిని తెలుసుకోలేక లోకులు దైవాన్ని భక్తుల్ని బాధిస్తారు, దూషిస్తారు. దాని ఫలితాన్ని ఇలా అనుభవిస్తారు. ఈ రాధమ్మనే శరణు వేడు, నీ బాధ నివారణ అవుతుంది.
3: తల్లి, రాధమ్మ, అజ్ఞానంలో నేను చేసిన అపరాధం మన్నించు, నా బాధ తొలగించు.
2: మన్నించవలసిన వాడు, నీ బాధను నివారించవలసిన వాడు ఆ శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణనామ స్మరణం చెయ్యి.
3: కృష్ణ, కృష్ణ, రాధమ్మ, నా బాధ నివారణయింది, నా చెయ్యి బాగుపడింది. తల్లి, నీ భక్తి నిరుపమానం, జగత్తుకే ఆదర్శం. నీకు నా నమోవాకాలు.

0: రుక్మిణి, రాబోయే కలి ప్రభావం చూశావా? భగవద్భక్తుల్ని సాటివారే పరిహసిస్తున్నారు. ప్రియమైన ఆత్మబంధువులారా, రాధ వంటి పరమభక్తులను బాధపెట్టే బుద్ధి మీకు తగదు. సద్గుణ సంపన్నులను చూసి సహించలేని బుద్ధి దానవ లక్షణం. త్రేతాయుగంలో వానర సమూహాలు సైతం భక్తులుగా మారి భగవంతుని సేవించాయి. కాని ఈనాడు నరుడే వానరుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఏం రుక్మిణి?
1: నాయనలారా, రాధామాత సాక్షాత్ భూమాత. ఆమెది ఏ లోపమూ లేని అనన్య భక్తి. ఆమె భక్తిని అర్థం చేసుకోవడం అసాధ్యం. యథార్థాన్ని అనర్థంగా చూడకండి. ఫలించే వృక్షాన్ని రాళ్లతో కొట్టకండి. భక్తుణ్ణి నిందిస్తే భగవంతుడు సహించడు.
2: మా అజ్ఞానాన్ని మన్నించండి.
0: ఈ సంసార సాగరంలో అహంకార మమకారములనే పడవపై ప్రయాణించే వారికి భగవతనుగ్రహం అనే గట్టు తల్లకిందులుగానే కనిపిస్తుంది. రాధ అనే పదాన్ని తిప్పితే ధర అవుతుంది. అంటే అపూర్వమైన సహనానికి ఆధారమైన ధరయే రాధ. అదే ఆమె నిజస్వరూపం.
2: రాధాభక్తి తత్వం నేటికి మాకు అర్థమైంది ప్రభు.
0: బంగారాన్ని కరిగిస్తే మాలిన్యాన్ని త్యజించి అపరింజవుతుంది. అపనిందల చేత భక్తులవన్నె పెరుగుతుంది. ఈనాటికి రేపల్లెవాసులు రాధాభక్తిని గుర్తించి ధన్యులయ్యారు.
1: తైలధార వలె ఆరాధన చేయటమే రాధ అనే పదానికి అర్థము. రాధ దూషణ భూషణ తిరస్కారములకు లొంగక పట్టుదలతో కృష్ణునిపైనే దృష్టి నిలిపిన సాధ్వీమణివి. స్త్రీజాతికే వన్నె తెచ్చావు, ఆదర్శమూర్తివయ్యావు, బృందావన కీర్తిని అజరామరం చేశావు.
0: రాధా, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను.
3: కృష్ణ, లోకంలో కోరదగింది నిన్ను తప్ప అన్యమేమైనా ఉందా స్వామి? సర్వం నీ సంకల్పమే కదా, నా ప్రాణం సహితం నీవే కదా. నీ పాదాలను ధ్యానించడం తప్ప ఇంకేమి కోరుకోను స్వామి.
0: రాధా, జలం సాగరమందే పుట్టి సెలయేరుగా నదిగా మహాప్రవాహంగా మారి చివరకు సాగరాన్నే చేరుతుంది. అలాగే సమస్త ప్రాణులు నా అనుగ్రహం వల్లే జన్మించి వివిధ నామరూపాలు ధరించి కడకు నన్నే చేరుకుంటారు. ఈ శరీరం ఉన్నంత వరకు కృష్ణనామ సంకీర్తనంతో కాలాన్ని సద్వినియోగపరిచి భగవత్ప్రేమను అందరికీ పంచినవారై నాకు అత్యంత ఆప్తులు.
3: కృష్ణ, నీ సుందర రూపంలో సర్వ సృష్టిని దర్శించగలవారే ధన్యులు. వారికి ఇతర సాధనలు అవసరం లేదు.
0: రాధా, నా స్వరూప స్వభావములను తెలుసుకోవటం అందరికీ సాధ్యం కాదు. నీ వంటి కారణజన్ములు లోకంలో కొందరే ఉంటారు. అలాంటి వారు ధర్మ కర్మాచరణములు ఆదర్శంగా ఆచరించి తోటి మానవులకు సన్మార్గం చూపిస్తారు. ఇతరులు ఆ ఆదర్శాన్ని అనుసరించి ధన్యులవుతారు.
3: కృష్ణ, లీలానాటక సూత్రధారివి, సర్వ జగత్తును రక్షించే సర్వేశ్వరుడవు. నీ చేతిలో బొమ్మలం. నీ అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగైనా వేయగలమా స్వామి? ధర్మ కర్మల కంటే మిన్న నీ ప్రేమ. ఆ ప్రేమ ప్రవాహంతో నన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పునీతం చెయ్యి స్వామి.
0: రాధా, నీవు నా ప్రాణానివి. రాధాభక్తిని అనుసరించేవారందరూ నన్నే చేరుకుంటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం తమ 7వ వార్షికోత్సవం జరుపుకుంది. 2 రోజుల ఈ వేడుకలలో భాగంగా ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై మొదటిరోజు పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: భలే సంగతి చెప్పావురా శివ.
1: ఒక్కసారి కాదు, మూడు సార్లు ఏబిసి ఏబిసి ఏబిసి.
2: ఏమిటి సత్య, ఏబిసిలు గుర్తు చేసుకుంటున్నారా?
0: కాదు సుస్మిత, శివ ఏబిసి గురించి స్వామి ఏం చెప్పారో చెప్తున్నాడు.
3: ఏమిటి, స్వామి చెప్పిన మాటలు నీకు నవ్వుతాలుగా ఉన్నాయా?
0: అది కాదు సహనా, స్వామి ఏబిసిల గురించి చెప్తున్నప్పుడు పాపం సైన్స్ టీచర్ గారు పడ్డ అవస్థ తలుచుకొని నవ్వొచ్చింది.
2: సైన్స్ టీచరా? ఈ సైన్స్ టీచర్ కదెప్పుడు వినలేదే. శివ, ఆ కథ ఏమిటో మాకు చెప్పు.
1: షూర్, వినండి. అమలాపురం నుంచి ఒక సైన్స్ టీచర్ స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి ఆయన వద్దకు వచ్చి, ఏం చేస్తుంటావు అని అడిగారు. ఆయన, నేను సైన్స్ టీచర్ని అని చెప్పారు. అయితే చదువుకున్నావా అన్నారు స్వామి. స్వామి అలా అడిగేసరికి బిత్తరపోయి అవునన్నట్టు తలూపారు. ఈసారి స్వామి ఏబిసి తెలుసా అని అడిగి ముందుకు కదిలారు. టీచర్నని చెప్పినా స్వామి ఇలా అడిగారేమిటి అని సైన్స్ మాస్టారు బిక్కమొహం వేశారు. స్వామి తిరిగి వచ్చి, ఏబిసి అంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని అర్థం అన్నారు. ఈయన అర్థమైందని తలూపేలోగా స్వామి, ఏబిసి అంటే ఏమిటి అని మళ్లీ అడిగారు. ఆ టీచర్ గారు, ఇప్పుడు తనే కథ చెప్పారు, మళ్లీ అడుగుతున్నారేమిటి అనుకున్నారు. స్వామి, ఏబిసి అంటే ఆల్వేస్ బీ చీర్ఫుల్ అని అర్థం అని చెప్పారు. అలా చెప్పి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, ఏబిసి అంటే ఏమిటి అని మరోసారి అడిగారు. టీచర్ గారికి ఈసారి నిజంగా మతిపోయింది. అప్పుడు స్వామివారే, ఏబిసి అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పి అర్థమైందా అన్నారు.
3: వావ్, భలే బాగుందే. సుస్మిత, ఈ ముచ్చట మనం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి.
2: మన ఫ్రెండ్స్ కే కాదు, మన రేడియో సాయి వినే బాలలు పెద్దలు అందరికీ చెప్పాలి. అసలు ఈ రోజు మనం ప్రసారం చేయబోయే ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి అనే స్వామి చెప్పిన అంశాలపై రూపొందించినవే.

0: ప్రేమ స్వరూపులారా,
1: వాచ్ యువర్ వర్డ్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
2: ఆగండి ఆగండి, ముందు ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు ప్రసారం చేస్తున్నామో శ్రోతలకు చెప్పాలి కదా. సుష్మిత, నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పు.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 7వ వార్షికోత్సవం సందర్భంగా నేడు రేపు ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. నేడు బాలల కోసం బాలలే అందిస్తున్న కార్యక్రమాలలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి, చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి అని స్వామి చెప్పిన అంశాలను వివరించే చక్కని కథలు, నాటికలు, పాటలు, ప్రసంగాలు, ముచ్చట్లు ప్రసారం చేయబోతున్నాం.
4: అదండి సంగతి. ఇక ఎప్పటిలాగే మన కార్యక్రమాలను సాంప్రదాయ బద్ధంగా వేద పఠనంతో ప్రారంభించుకుందాం.
2: ఓం శ్రీ సాయిరాం. స్మవిత, వేద మంత్రాలు మనం ఎన్నో వల్లిస్తుంటాం, వాటి అర్థం నీకు తెలుసా?
5: వేదాలు పఠించడమే కష్టం, ఇక వాటి అర్థాలేం చెప్పగలం. కాని భగవాన్ మన దగ్గర ఉన్నప్పుడు అదెంతో సులభం దర్శిని. ఇంతకీ మనం ఈరోజు ఏ మంత్రం చెప్దాం?
2: ఈశావాస్యోపనిషత్తు. షీడీ బాబా అన్నట్టే కాకా సాహెబ్ దీక్షిత్ ఇంత పనిపిల్ల, ఎంతో కష్టమైన ఈశావాస్యోపనిషత్తులోని సత్యాలను విడమరిచి చెప్పిందని నీకు తెలుసా?
5: నిజంగానా? అద్భుతం. నువ్వు చెప్పేది షిరిడీ బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలున్న కాకాసాహెబ్ దీక్షిత్ గురించేనా? నాకు ఆ కథ వినాలని ఉంది, చెప్పవు?
2: తప్పకుండా చెప్తాను స్మవిత. షిరిడీ బాబా భక్తుడు, దాసగను. ఈశావాస్యోపనిషత్తుకు మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాయాలని తలబెట్టాడు. నీకు తెలుసో తెలీదో, ఉపనిషత్తులన్నిటిలో పెద్దదైన బృహదారణ్యక ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై కామెంట్రీ అని పండితులు అంటూ ఉంటారు.
5: అంటే ఈశావాస్యోపనిషత్తుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట.
2: ఖచ్చితంగా, 18 శ్లోకాలలోనే అది ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడిస్తుంది. సరే, మళ్లీ మన కథలోకి వద్దాం. క్లిష్టమైన ఆ ఉపనిషత్తు తనకు అర్థం కాక దాసగను తనకు గురువు దైవమైన షిరిడీ సాయి బాబా పాదాలను ఆశ్రయించాడు. నువ్వేమీ దిగులు పడకు, కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట పనిపిల్ల నీ సమస్య పరిష్కరిస్తుంది అన్నారు బాబా. దాసగను ఆ మాటలకు ఆశ్చర్యపడ్డాడు. కాని బాబా ఏమి చెప్పినా ఆ మాటలకేదో నిగూఢమైన అర్థము ఉంటుందని తనకి తెలుసు.
5: దర్శిని, వినే కొద్ది నాకు ఆతృత పెరుగుతోంది. బాబా మాటలకు లోతైన అర్థం ఉంటుందన్నది నిజం.
2: ముంబైలో కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్లినప్పుడు దాసగను అక్కడ చిరిగిపోయిన చీర చుట్టుకుని చీర అందాన్ని వర్ణిస్తూ పాట పాడుతూ గిన్నెలు తోముతున్న పని పిల్లను చూశాడు. ఆమెను చూసి జాలిపడ్డ దాసగను ఆమెకు చీర కొనివ్వమని కాకాసాహెబ్కు చెప్పాడు. కాకాసాహెబ్ అలాగే చేశాడు. చీర పుచ్చుకున్న ఆ పనిపిల్ల ఎంతో ఆనందించింది. మర్నాడు పనికి వచ్చినప్పుడు ఆ చీరే కట్టుకుని వచ్చింది. కాని ఆ తరువాత రోజు మళ్లీ పాత చీర కట్టుకుని వచ్చింది. అయినా ఆమె ఆనందంగానే ఉండటం చూసి దాసగను ఆశ్చర్యపడ్డాడు. కొత్త చీర లేనప్పుడు, ఉన్నప్పుడు ఆమె ఒకలాగే ఆనందంగా ఉంది. ఆ సంఘటన ద్వారా జీవితంలో ఏదైనా దొరికిన వెంటనే పొంగిపోకుండా, లేదన్న వెంటనే కృంగిపోకుండా ఉండటమే సమత్వముతో కూడిన ఆనందం. ఇలా ఉపనిషత్తులోని మొదటి శ్లోకానికి అర్థం దాసగనుకు బాగా బోధపడింది.
5: వావ్, బాబా దాసగనుకు తృప్తి గురించి ఎంత చక్కగా తెలియజెప్పారో. అంతేకాదు, ఆ పని పిల్ల ఆమె చీరను కొనివ్వడం, పుచ్చుకోవడం అన్నిటా ఆ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని కూడా సూచించారు బాబా. ఉపనిషత్తులోని ఆ మొదటి వాక్యాన్ని స్వామి తన దివ్య ప్రసంగాలలో తరచుగా ప్రస్తావిస్తారు. ఈ

0: ఒక అర్థం. భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. దైవం నీకు ప్రసాదించినదంతా ఆ భావనతో స్వీకరించి ఆనందించు.
1: స్వామి, ఏబీసీ ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ చియర్ఫుల్, ఎప్పుడు ఉల్లాసంగా ఉండు అన్నారు. కాకాసాహెబ్ ఇంట పనిపిల్లలోని నిత్య సంతృప్తి, ఆనంద స్వభావం సూచించేది అదే. ఇప్పుడు మేం అంటే పుట్టపర్తి బాలవికాస్ పిల్లలం వినిపించే ఈశావాస్యోపనిషత్తులోని పవిత్ర మంత్రాలను వినండి.

0: పుట్టపర్తి బాల వికాస్ బాలికలు, ఈ సాయిదర్శిని, భీష్మవిత, వై జాహ్నవి, కేరుచిత, జీ సాయి లక్ష్మి, మానసీ మిశ్రాల వేద పఠనం చాలా బాగుంది కదా. అదిగో సాయిదర్శిని వచ్చేసింది. తను ఏబీసీ ఆఫ్ లైఫ్ గురించి స్వామి ఎప్పుడెప్పుడు ఏమి చెప్పారో వినిపించాలని వచ్చింది. విందాం దర్శిని, మరి వినిపిస్తావా?
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎల్లప్పుడూ అప్రమత్తతతో అతి జాగ్రత్తగా మనం నడుచుకోవాలని భగవాన్ బాబా వారు తమ ఈ దివ్యోపన్యాసంలో ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నారో విందాం రండి.
2: నిరంతరము మనం అతి జాగ్రత్తగా మనం వెళ్ళగాలి. దీనినే ఏబిసి ఆఫ్ లైఫ్ అన్నారు. ఏ ఆల్వేస్, పి బి, సి కేర్ఫుల్, ఆల్వేస్ బి కేర్ఫుల్ అని దీని యొక్క అర్థము. ఇది మన యొక్క నిజమైనటువంటి చదువు. ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అలక్ష్యపరచి నిజంతరము కూడా కేర్లెస్ గా మనం భావిస్తున్నాం, జీవిస్తున్నాం. జీవితం చాలా పవిత్రమైనటువంటిది. పవిత్రమైనటువంటి మానవుడు చేయు ప్రతి పని కూడాను పవిత్రమైనదిగా ఉండాలి. మానవుని యొక్క సర్వ సంకల్పము కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడ్డవారితో చెలిమి తగదు. భగవాన్ బాబా వారు ఎల్లవేళలా ఏబీసీలను గుర్తు పెట్టుకోవలసిందిగా తమ విద్యార్థులకు సలహా ఇస్తారు. ఏబీసీ అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని అర్థం. స్వామి తమ ప్రసంగంలో ఏ కల్మషం లేని పిల్లలు చెడు సాంగత్యంతో ఏ విధంగా జీవితాలను పాడు చేసుకుంటున్నారో చక్కటి ఉదాహరణతో మనకు అర్థమయ్యేటట్టు తమ ఉపన్యాసంలో ఎంత అందంగా చెప్పారో వినండి.
3: జన్మించగానే మానవుని హృదయము నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు. క్రమక్రమేణా పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. ఎట్టి దోషములు లేక, ఎట్టి అపచారములు లేక, ఎట్టి వాంఛలు లేక, నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత. మానవుడు చెడిపోవటం కాని బాగుపడటం కాని ఈ పరిసరముల యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తున్నాడు. ఇది ఒక పేపర్. ఇది చాలా నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. ఎట్టి దుర్గంధము కాని, ఎట్టి చెడులు కాని ఈ పేపర్లో లేదు. కాని ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక, ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది. ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది. ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. కనుక ఈ మంచి వాసనకు, చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం? కాదు కాదు. ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేసుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కు చెందిపోతుండాలి. దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి. ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు. కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపడటము జరుగుతూ ఉంటుండాలి.
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, యూ లవ్ ది వరల్డ్ లవ్స్ విత్ యూ, యూ క్రై అలోన్ అని. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండండి అని భగవాన్ బాబా తమ ఉపన్యాసంలో ఎంత అందంగా చెప్పారు వినండి.
2: ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఫేస్. ఎవరు కూడా ఏ సమయం కూడా క్యాస్టైర్ ఫేస్ వేయకూడదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ భగవంతుని చింతతో ఉండినటువంటి వానికి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కోపంలో ఎన్నో చిక్కులు, కష్టములు, నష్టములు, బాధలు అన్ని వస్తుంటాయి. వచ్చినా కానీ మనం నవ్వుతూనే ఉండాలి. నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు కానీ నాకు ఉండినటువంటి బాధలు ఎవరికి లేవు. కోరికలు నెరవేరినటువంటి వాడు వర్ణిస్తాడు, నెరవేరినటువంటి వాడు దూషిస్తాడు. ఈ దూషణ పూషణలు రెండు కూడాను మానవుని పెదవులకే కాని మంచి చెడ్డలకే కామంతి ఏమాత్రము సంబంధించి. ఈ పెదవులతో వచ్చినటువంటి దానికి మనసుకు ఎందుకు చేరుతుంది? కనుక సాయికి ఎప్పుడు కూడా ఎస్ ఎస్ ఎస్ శ్రీ సత్య సాయి, ఈ మూడు ఎస్లే చాలు. ఇవి రెండు లేనటువంటి వారికి రెండు వస్తుంటాయి. దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కూడా వస్తుంటాయి. ఎస్ అను వారికి ఎస్ అనురా సాయి, నో అను వారికి నో అనురా సాయి. నో ఎస్సును నీ నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: వాచ్, ఇంతవరకు భగవాన్ బాబా వారు ఏ బిసి ఆఫ్ లైఫ్ విషయంలో ఆల్వేస్ బి కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బి చేర్ఫుల్ అన్న సూక్తులకు సంబంధించి పిల్లలకు అందించిన బోధనలను విన్నాం. ఈ మూడింటిని మరొక సందర్భంలో స్వామి వాచ్ తో పోల్చారు. అంటే గడియారం అనుకుంటున్నారా? అదేమిటో స్వామి మాటల్లోనే విందాం రండి.
4: ఏదో ఎవరిని ఇతరులు బాధించేటువంటి వాగులంతా నీవు ఉపయోగపెట్టడం కోసం కాదు. నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పదం కూడాను ఇది సత్యమైనదా కాదా? ఈ పదం వల్ల ఇతరులకు ఏమైనా హృదయానికి గాయం అవుతుందా కాదా? నేను ఉపయోగపెట్టేటువంటి పదములు ఇతరులు ఏ విధమైనటువంటి కూడాను దుఃఖమును పాలు చేస్తుందా లేక ఆనందానికి గురి చేస్తుందా? ఈ పదము కూడాను ప్రియమైనటువంటిదిగా ఉంటుందా, ఉద్వేగంగా ఉంటుందా, అప్రియంగా ఉంటుందా? కనుక నా పదములు ప్రియమైనటువంటిది గను, దీనిని ఉపయోగకరమైనటువంటిది గను, ఇతరులకు ఆనందాన్ని అందించేటువంటిది గను, సత్యమైనటువంటిది గను ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత ఆ యొక్క పదమును మనం చాలా వాచ్ చేస్తూ రావాలి. అనగా మనము చేసే ప్రతి పని ఎందుకూడను సత్యంతో కూడినటువంటి పని చేస్తున్నామా? ఇది ధర్మంతో కూడినటువంటి పని చేస్తున్నామా? ఇది ధర్మ విరుద్ధమైనటువంటిదా, సత్యరహితమైనటువంటిదా అనేటువంటి కర్మలను ఎందు మనం ప్రతిదాని ఎందుకు మనం విచారణ చేయాలి. ఈ యాక్షన్ నే మనం ధర్మం అనుకుంటున్నాము. తర్వాత టీ, ఇది థాట్. మన తలంపులు పవిత్రమైనటువంటి గను, ఒక దివ్యమైనటువంటి గను, దైవత్వంగా కూడినటువంటి గను, ఈ సత్య ధర్మములతో కూడినటువంటి గను ఉండినప్పుడే అట్టి తలంపులు కలిగినటువంటి హృదయం ప్రశాంతంగా ఉంటుంటాయి. సత్య ధర్మములతో హృదయం లోపల పవిత్రమైన తలంపులుగా ఉండినప్పుడు శాంతి అనేటువంటిది సహజంగానే మనకి ఏర్పడుతుంది. సీ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణం అదే. క్యారెక్టర్ త్రీ ఫోర్త్ లైఫ్ ఉన్నారు. కేవలము సదాచారంలో ఉండటము, అన్యాయంలో ప్రవేశించకుండా ఉండటము, పండగలు చేయకుండా ఉండటము ఇంత మాత్రమే కాదు, మానవత్వాన్ని మలుచుకోవాలి క్యారెక్టర్. క్రియాశీలత వెళ్ళి విరగాలి, సమాజం యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధి పరచాలి. నిజముగా ఈ విధమైనటువంటి గుణము లేనటువంటి యొక్క జీవితము దీపము లేని కొంప వంటిది, తాడు తెగినటువంటి గాలిపటం వంటిది. ఇలాంటి జీవితం అనేది దాన్ని మొట్టమొదట మనము సరి అయిన మార్గంలో క్యారెక్టర్కు తగినటువంటి విలువను అందించాలి. ఇంకా ఐదవది హెచ్, వాచ్ యువర్ హార్ట్. అని ఈ హార్ట్ అనగా ఏమిటి? శారీరక సంబంధమైనటువంటి గుండె కాదు. ఈ శారీరక సంబంధమైనటువంటి గుండె ఏ పిటికల మధ్యమో ఉంటుంటుంది. హార్ట్ అనగా విశాలత. అని నీ హృదయము సంకుచితంగా ఉండాలి, ఏక విశాలంగా ఉంటుండాలి. నీ విశాలమైనటువంటి హృదయము సత్య ధర్మ శాంతి ప్రేమతో కూడి ఉన్నదా లేక దీనికి విరుద్ధంగా ఉన్నదా? ఈ విశాలమైనటువంటి భావం నీలో అభివృద్ధి అయ్యేటప్పటికీ మమత్వం సర్వభూతాంతరత్వం, నాది సర్వము, సర్వము నేనే అనేటువంటి యొక్క సమత్వం ఏర్పడుతుంది. అప్పుడే మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ భావము నేను అభివృద్ధిపడేటప్పటికి ఎవరిని హింసించినా నిన్నే హింసించుకున్నవాడవుతావు, ఎవరిని బాధించినా నిన్నే బాధించుకున్నవాడవుతావు. ఇలాంటి సత్యాన్ని గుర్తించుకున్న సమయంలో ఇంకా హింసల్లో నేను ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కనుక ఈ WATCHE ఈ పంచాక్షరములను కూడాను పంచాక్షరముల యొక్క నామంగా మనం భావించాలి.
5: మన జీవితాలలో ఏబీసీ గురించి స్వామి తమ దివ్యోపన్యాసంలో వివరించారు. వాటిలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే అంశంపై సంగారెడ్డి జిల్లా బాల్ వికాస్ బాలలు సమర్పిస్తున్న తన సంతోషమే స్వర్గం అనే చక్కని నాటిక ఇప్పుడు మీకోసం ప్రసారం చేస్తున్నాం, వినండి.

0: నాథ, విన్నారా స్తోత్రాలు?
1: ఆహా, వింటున్నాను దేవి. సకల జీవులు సంతోషంతో సంతృప్తితో జీవితాన్ని సాగించదరుగాక.
0: మరి ఆ సంతృప్తికరమైన సంతోషభరితమైన జీవితాలను మనం కూడా చూసి ఆనందించవద్దా స్వామి?
1: ఏమిది, ఈనాడు వైకుంఠ మహారానికి భూలోక విహారం చేయాలనే సంకల్పం కలిగినట్టుంది
0: స్వామి? మీ సంకల్పం లేక నాకు ఆలోచన కూడా రాదు కదా. మీరు అనుమతిస్తే మనం ఒక్కసారి భూలోక విహారానికి వెళ్దామా?
1: నా హృదయంలో కొలువయ్యున్న దేవేరికి నా మనసులో ఆలోచనలు తెలియటంలో ఆశ్చర్యమేమున్నది? తప్పక వెళ్దాం, బయలుదేరదామా మరి?
0: పదండి స్వామి, మీ వెనకే నేను

0: ఈ భూలోకు సౌందర్యం ముందు స్వర్గం కూడా తీసుకట్టే ప్రభు, మన బిడ్డ విరించి ఎంతో శ్రద్ధతో ఈ లోకాన్ని సృష్టించాడేమో అనిపిస్తుంది.
1: అవును దేవి, సమస్త సృష్టిలో పరమాత్మను తెలుసుకునే జ్ఞానాన్ని, పరంధామను చేరుకోవాలనే లక్ష్యాన్ని కలిగిన మానవులకు నివాస స్థలమైన భూలోకంపై బ్రహ్మకు ప్రత్యేక శ్రద్ధ ఉండటం విచిత్రమేమి కాదుగా. ఇంతవరకు అరణ్యాలలో ప్రకృతి శోభను వీక్షించావు, అదిగో పల్లెసీమల అందాలు కూడా ఆస్వాదించు.
2: ఓహో రమయ్య, ఏంటి పొద్దుగానే లేచి బయలుదేరావు?
3: విత్తులు చల్లే కాలం వచ్చిందిగా సీనయ్య, మరి పొద్దుగాల రాకుంటే పని ఎట్లా సాగుద్ది?
2: అంతే అంతే పద, మరి నేను కూడా పొలానికే పోతున్నా. ఏం బస్సు అయ్యా, కూని రాగాలు తీస్తున్నావు, నీ మాట ఏంది?
4: నా మాటకేం గాని, మీరు నడుస్తూ ఉండండి, నేను కర్రావు పాలపితికి వచ్చేస్తా. తెల్ల గద్దలెక్కిన నల్లనయ్యా, ఈ సల్లదినగ మెల్లగాను రావయ్యా, లక్ష్మమ్మ తోడుగా చక్కనయ్యా, మా బువ్వదిన జంటగాను రావయ్యా.
0: చూసారా స్వామి, పని పాటల్లో కూడా మిమ్మల్నే తెలుస్తున్న వీరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఘోర అరణ్యాలలో ఇంద్రియాలను నియంత్రించి శ్వాసను స్తంభింప చేసి సుదీర్ఘ తపస్సును ఆచరించే మహర్షులకు వీరేమి తక్కువ కాదేమో.
1: సరిగ్గా చెప్పావు దేవి, కర్మ మార్గాన్ని భక్తితో అనుసరిస్తూ జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని సాధించే శక్తి ఉన్న వీరు ఎవ్వరికీ తక్కువ కారు.
0: ఇలా పని పాటల్లో మునిగి తేలుతూ తమ కాలాన్ని నామస్మరణతో తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్న ఈ మానవులు ధన్యులు స్వామి.
1: దేవి, మానవులు అంటూ అందరిని ఒకే త్రాటికి కట్టేయకు, మానవులలో ఎన్నో రకాలు.
0: స్వామి, మీ ఉద్దేశం అర్థం కాలేదు.
1: పుర్రకో బుద్ధి అని వీరికో సామెత ఉంది దేవి, ఉన్నదానితో సంతోషించేవారు కొందరైతే లేనిదాని కోసం చింతించేవారు మరికొందరు.
0: స్వామి, అక్కడ చూడండి, ఇంత ఆహ్లాదకరమైన పరిసరాలలో కూడా అతను ఎంతో విచారంగా కనిపిస్తున్నాడు, అతని కష్టం ఏమిటో?
1: పద చూసి వద్దాం.
5: ఓరి భగవంతుడా, ఇదేమి సృష్టి అయ్యా? నీ సృష్టిలో ఎక్కడ న్యాయం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఆ శంకరయ్యకి ఇద్దరే బిడ్డలు, 2 ఎకరాల పొలము, 1 చక్కటి ఇల్లునా? నాకేమో 4 బిడ్డలా, 1 ఎకరం పొలమా, 1 పూరిపాక. ఇదెక్కడి న్యాయమయ్యా? పీల్చే గాలి తాగే నీరు సమానంగా ఇచ్చినప్పుడు ఉండే భూమి కూడా అందరికీ సమంగా ఇవ్వాలనే జ్ఞానమే లేదే నీకు? అందుకే నీ సృష్టి ఇంత అన్యాయంగా ఉంది. ఇప్పుడు ఏమనుకోనేం లాభం? నీకేమైనా నా మాటలు వినిపిస్తాయా? ఇదంతా నా దురదృష్టం.
0: స్వామి, ఇతను చాలా బాధపడుతున్నాడు.
1: వింటున్నాను.
0: వినియరుకుంటే ఎలా ప్రభు? అతని మాటల్లో కొంత న్యాయం ఉందని నాకు అనిపిస్తోంది.
1: దేవి, భక్తుల మీద మమకారంతో అలా అంటున్నావు కాని కర్మఫలాన్ని బట్టే ప్రాప్తాలుంటాయనే విషయం నీకు నేను చెప్పాలా?
0: అది నిజమే ప్రభు, కాని ఉండటానికి ఒక ఇల్లు కూడా లేకుంటే 4 బిడ్డలను ఎలా సాకుతాడు? మనం ఇతనికి కొద్దిగా సహాయం చేద్దాం.
1: లక్ష్మి, సుఖం సంతోషం అనేవి మనసులో నుండి వచ్చేవి, పరిసరాల్లో నుండి కాదు. అది మనుషులకు నిరూపించడానికే మనం సముద్రంలో, పరమశివుడు మంచుకొండల్లో ఉంటున్నది. ఆ మాట మరిచావా?
0: ఇదేమి చిత్రం స్వామి, భక్తులు పిలవగానే నాకు మాట మాత్రమైన చెప్పకుండా పరిగెత్తి వెళ్లి వరాలను అనుగ్రహించిన స్వామిన, ఈరోజు ఒక బీదవాణిని కరుణించటానికి ఇంతగా ఆలోచిస్తున్నది.
1: భగవంతుని కరుణ అందరి మీద సమానమే దేవి, కాని అది అందుకునే యోగ్యత వారికి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి కదా.
0: ఆకలితో ఉన్నవాణ్ణి ఆదుకోవటానికి నిరూపణలు నిర్ధారణలు ఎందుకు స్వామి? జగత్పితవు ఈ బిడ్డను అనుగ్రహించవా?
1: ఆ మాటకొస్తే నా అర్ధాంగి, నీకు కూడా ఆ అనుగ్రహించడంలో సమానమైన భాగముంది.
0: ఆ మాట చాలు స్వామి, అదే 10,000. ఈ క్షణమే ఇతనికి కావలసినంత సంపదను అనుగ్రహిస్తాను, ఇతని కష్టం దూరం చేస్తాను.
5: అయ్యా బాబోయ్, ఇదేదో నా మీద పడిందేంటి? ఇదిగో బ్రహ్మయ్యో, నిన్ను తిట్టానని నా మీద కోపగించావా ఏంటి? అయినా ఇది గల్లుమంటుంది, ఇందులో ఏముందో? ఇది కళా నిజమా? ఇన్ని డబ్బులే, అసలు ఈ మూట నా మీద ఎక్కడి నుంచి పడింది? అయినా ఎక్కడి నుంచి వస్తే నాకేంటి? ఈ రోజుతో నా కష్టాలు తీరాయి. ఏ దేవుడో నా మీద కనికరం చూపాడు, లక్ష్మీదేవిని ఇలా పంపాడు. ఈ డబ్బుతో కొద్దిగా పొలం కొంటాను, ఒక ఇల్లు కూడా ఏర్పరచుకుంటాను, ఇంకా జీవితం సాఫీగా గడిచిపోతుంది.
0: చూసారా స్వామి ఎంతగా సంతోషిస్తున్నాడు, ఇక అతని కష్టాలు అన్ని తీరినట్టే.
1: చూస్తున్నాను దేవి, అతని కష్టాలన్నీ తీరాయో లేదో తెలుసుకోవాలంటే మనం మళ్లీ ఒకసారి వచ్చి ఇతన్ని చూడాలి. కొంతకాలం అయ్యాక మళ్లీ వద్దాం.
0: చక్కటి ఆలోచన స్వామి, అప్పుడు అతను ఎంత ఆనందంగా ఉన్నాడో చూడొచ్చు. మరొక్కసారి భూలోక పర్యటన కూడా చేయవచ్చు, అలాగే చేద్దాం.
1: తప్పక చేద్దాం దేవి. మరి ఇప్పుడు వైకుంఠంకి వెళ్దామా?
0: స్వామి మాట ఆదేశం.
1: దేవి, భూలోకంలో నీవు అనుగ్రహించిన దీనుడు ఎలా ఉన్నాడో చూడాలని కుతూహలంగా లేదా?
0: స్వామి, నా అనుగ్రహం పొందిన వాడు దీనుడెలా అవుతాడు? అతను ఇప్పుడు సుఖంగానే ఉంటాడు.
1: సరే మరి, ఎంత సుఖంగా ఉన్నాడో చూడద్దా?
0: ఈసారి శ్రీవారికి భూలోక విహారానికి వెళ్లాలని తొందరగా అన్నట్టుంది. పదండి స్వామి, మీ అభిష్టమే నాది కూడా.

0: దేవి, అదిగో నీ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఈసారి మనిద్దరం స్వయంగా అతన్ని కలుద్దాం.
1: ఆహా, ఏమిటది భాగ్యం! మహామునులకు కూడా దుర్లభమైన విష్ణు దర్శన ప్రాప్తి ఇతనికి సులభంగా కలుగుతోంది.
0: దేవి, ప్రతి అణువులో నిక్షిప్తమైన భగవంతుడు అనేకానేక రూపాలలో ఎప్పుడూ మనిషికి దర్శనమిస్తూనే ఉంటాడు. అది గ్రహించే జ్ఞానం అతనికి ఉండాలి. ఇప్పుడు మనం మానవ రూపంలో ఇచ్చే దర్శనం ఇతనికి ఎటువంటి అనుభూతి కలిగిస్తుందో చూద్దాం పద.
1: అతని తల్లిదండ్రుల వయసులో ఉన్న మనల్ని చూసి అతను తప్పక సంతోషిస్తాడు, మనల్ని ఆదరిస్తాడని నాకు అనిపిస్తోంది స్వామి. పదండి. స్వామి చూడండి, ఇతను ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు.
0: అయినా ఎందుకో విచారంగానే కనిపిస్తున్నాడే.
1: నిజమే స్వామి, ఏమి జరిగిందో ఏమో. పదండి, వెళ్ళి కనుక్కుందాం.
0: ఆగుదేవి, మనిషి ఆశాజీవి, ఒక్కొక్కసారి ఆ ఆశ దురాశగా మారే ప్రమాదం కూడా ఉంది. అందులోనూ అయాచితంగా లభించే సంపదను ఎవరు కాదంటారు చెప్పు. ఒకవేళ అది ఇంకా ధనాన్ని ఆశిస్తే ఏమి చేస్తావు
1: స్వామి? ఒక మనిషికి ఆనందాన్ని అందివ్వటానికి ఇంకా కొద్దిగా ధనాన్ని అనుగ్రహించడంలో అభ్యంతరం ఏముంటుంది?
0: నీవు చెప్పినది సబబుగానే ఉంది, కాని ఆనందం సంపద నుండి కాదు, హృదయంలో నుండి వస్తుందనే విషయం వారికి అర్థమవ్వాలి కదా.
1: ఇది మరీ బాగుంది ప్రభు. ఆకలితో ఉన్న వానికి ఆహారాన్ని అందివ్వకుండా నీతులు బోధిస్తే ఏమి ప్రయోజనం? అతని ఆకలి తీరాక అతనే నిజాన్ని తెలుసుకుంటాడు.
0: అసలే తల్లి ప్రేమ, పైగా సిరుల తల్లివి. నీకడ్డేమిటి దేవి, అలాగే కానివ్వు.
1: ఐశ్వర్యానికి అధిదేవతనైనా మీకు అర్థాంగినే ప్రభు. మీరు అనుమతించకుండా నేను అనుగ్రహించగలనా?
0: తథాస్తు. పదమరి, నీ బిడ్డ కష్టం తీరుద్దాం.
2: ఏంటి పేరయ్యా, పొద్దున్నేలా ఢీలాగా కూర్చున్నావు, ఏటైందేటి? ఇంట్లో అందరు బాగున్నారా?
3: బానే ఉన్నారులే.
2: అదేందయ్యో అలా అంటావు? నీకు మనం ఎప్పుడు భోలెడంత డబ్బు మూట దొరికిందంటగా, ఆ డబ్బుతోనే కదా ఇంత గట్టి పెంకుటిల్లు కట్టావు. ఇంకేందయ్యా చింత?
3: అదేనయ్యా చింత, అయినా నీతో మాట్లాడి లాభమేముందిలే సీనయ్యా.
2: అంతేనయ్యా అంతే, నీతో కబుల్లాడుతూ కూసుంటే నా పని ఎవరు చేస్తారు? నువ్వు అంటే ఆసామ్యం అయిపోయినావు. నేను కాదుగా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చో, నిన్ను పొలానికి పోతుండా, మళ్లీ సాయంకాలం పలకరిస్తాలే. హోయ్ హోయ్ హుర్రా.
3: పోచుకోలే కబుర్లు ఎందుకంట, నాకేమైనా అక్కడికి వస్తాడా ఏంటి?
0: ఏమయ్యా, ఏదో బాధలో ఉన్నట్టున్నావు.
3: ఏ వాడి బాధ వాడిదయ్యా, నీకెందుకు, నీ దానా నువ్వు పోక.
1: అలా అనకు నాయనా, ఏదో పెద్దవాళ్ళ మంచి చెడు కనుక్కుందామని.
3: ఏమి మంచి చెడు అవ్వా, అసలు భగవంతునికి న్యాయం లేదనుకో.
1: అదేంటి నాయన అలా అంటున్నావు? ఇప్పుడే కదా అతనెవరు నీకు డబ్బు మూట దొరికిందంటుంటే విన్నాను. భగవంతుని కరుణ లేకుంటే అలా జరుగుతుందా చెప్పు.
3: దొరికిందిలే, ఏదో నాలుగు కాసులు, ఓ నాలుగు ఎకరాల పొలం కొని ఇల్లు కట్టేసరికి అంతా అయిపోయింది.
0: డబ్బంటే అంతేనయ్యా, ఖర్చు పెడితే అయిపోతుంది. అదే జ్ఞానమైతే ఇంత పంచుకున్నా పెరుగుతూనే ఉంటుంది.
3: నువ్వు ఆపోయ్యా పెద్దయినా, ఒకటే హరికథలు చెప్తున్నావు హరిదాసులాగా.
0: హరిదాసును కాదు నాయన, హరిదాసులకు దాసుడిని.
3: చాలు చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు, అయినా అవ్వా నువ్వే న్యాయం చెప్పు.
1: ఏమి జరిగింది నాయన?
3: సృష్టిలో ఎన్ని జీవులున్నాయి కదా, సింహాలు ఏనుగులు లాంటి మృగాలను చూస్తే అన్ని అడవిలోనే ఉంటాయి. ఒక సింహానికి పెద్ద ఇల్లు, ఇంకో సింహానికి చిన్న ఇల్లు ఉంటాయా? అలాగే పక్షులను తీసుకో, అన్ని హాయిగా ఆకాశంలో ఎగురుతాయి, చెట్ల మీద గూడు కట్టు ఉంటాయి. ఒక పక్షికి నాలుగు గోళ్ళు, ఇంకో పక్షి ఒక్క గూడు ఉన్నాయా? అన్ని సమానమే కదా. మరి మనుషులు ఎందుకు ఈ తారతమ్యాలు? ఈ దేవుడు మానవ జాతికి చేసిన అన్యాయం కాదంటావా?
0: నువ్వు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు, కానీ మృగాలకి ఎంత ఆహారం లభిస్తుందనేది అవి వేటకి వెళ్లటం మీద ఆధారపడి ఉంటుంది. వేటాడకపోతే ఆ రోజు వాటికి తిండి లేదట్టే. అలాగే పక్షుల కూడా ఎంత పెద్దది అనేది ఆ పక్షి పరిమాణాన్ని బట్టి మాత్రమే కాదు, ఆ గూడు కట్టడానికి పక్షి ఎంత శ్రమ పడుతుందనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రయత్నం లేకుండా ఏ జీవికి ఏది లభించడం లేదు అనేది అర్థమవుతోంది కదా.
3: ఇదిగో పెద్దనా, నువ్వు మళ్ళీ మొదట్టావా? అసలేనా బాధలో నేనుంటే ఏంటా నీ గోళ?
1: ఇంతకీ నీ బాధేంటి నాయనా?
3: ఎందుకవ్వా చెప్పుకోవడం? మీరేమైనా అరుస్తారా తీరుస్తారా?
1: ఆ మాట పక్కన పెట్టి నీ కష్టం ఏంటో చెప్పు, పంచుకుంటే బాధ తగ్గుతుంది.
3: నాది పంచుకుంటే పోయే బాధ కాదులే అవ్వా. అదిగో ఎదురుగా మేడ చూసావా, శంకరయ్య ఈ మధ్యనే కట్టాడు. నా ఇంటి ఎదురుగా అంత చక్కటి మేడ ఉండి నేను మాత్రమే పెంకుటిల్లులో ఉండడం నాకెంత బాధ ఉంటుందో తెలుసా?
1: నీకు తగినంత ఇల్లు నీకు ఉందిగా నాయనా, ఆశకు అంతం ఎక్కడా?
3: ఆ ఉందిలే అవ్వా, ఏదో ఒక ఇల్లు. నాది పెద్ద సంసారం, అందుకు తగినట్లుగా ఒక పెద్దలు ఉండాలనుకోవడం తప్ప. నువ్వే చెప్పు, అయినా ఆ భగవంతుని అనాలి.
0: ఆగునాయనా, తొందరపడి మళ్ళీ నోరు పారేసుకోకు. అయితే నీకు కూడా మిద్దిల్లుంటే నీకు సంతోషమేనా?
3: ఆహా, అంతకంటేనా? అలా జరిగితే ఇంకేం కావాలి, అప్పుడింక అంతా సంతోషమేగా.
1: అయితే ఇదిగో నాయనా, ఇది తీసుకో. ఈ మూటలో కొంత డబ్బుంది, అది నీకు ఒక చక్కటి ఇల్లు కట్టుకోవటానికి సరిపోతుంది. మేము ముసలి వారం అయిపోయాము, పైగా కాశీ ప్రయాణం పెట్టుకున్నాము. ఈ డబ్బు మాకెందుకు? నీకైనా ఉపయోగపడుతుంది.
3: ఏంటి, నిజమేనావా? ఇంత డబ్బు నాకిస్తున్నావా? నువ్వెంత మంచిదానివి. ఈ పెద్ద ఎలా ఒత్తిడినే కబురు చెప్పకుండా నిజంగానే సాయం చేస్తున్నావు. నువ్వు దేవతవా?
1: అలా అనుకున్నాయనా, వారు ఒప్పుకుంది నేను వీసం ఎత్తు కూడా ఇవ్వలేను, ఇదంతా వారి చెలవే.
3: అవునా, అయితే నీకు కూడా దండాలు పెద్దయినా. నేనన్న మాటలు మనసులో పెట్టుకోకే, ఏదో చిన్నతనం.
0: బిడ్డలు ఇలా అలగటం, ఓ మాట అనటం మాకు మామూలేనాయనా.
3: అవ్వా, మీరు మీ యాత్ర పూర్తి చేసుకుని మళ్ళీ ప్రాంతం వైపు వస్తే మా ఇంటికి తప్పకుండా విందుకు రావాలి. అప్పటికల్లా నేను పెద్ద మేడ కట్టేస్తాను.
1: శుభం, అలాగే కానివ్వు నాయనా.
3: అయితే నేను వెళ్ళి మేస్త్రిని పిలుచుకొస్తాను. మరి వెళ్ళొస్తానవ్వా.
0: ఇప్పుడు తల్లి మనసుకి తృప్తే కదా.
1: బిడ్డల ఆనందమే తల్లిదండ్రుల ఆనందం కదా స్వామి. ఇక పదండి, మనం కూడా బయలుదేరాం.
3: ఓ భగవంతుడా, నీకు న్యాయం ఉందా?
0: దేవి, నీ బిడ్డ మళ్ళీ మనల్ని తలుస్తున్నాడు.
1: ఎంత ఆశ్చర్యం, కోరినది అంతా అనుగ్రహించాక మళ్ళీ ఈ మాట.
0: కోరికలకు అంతెక్కడ లక్ష్మి, అందుకే కదా సకల సంపదలకు అధినాయకివైన నిన్ను అంత శ్రద్ధగా కొలుస్తారు మానవులు.
1: స్వామి, ఇంకా ఏమి కోరిక మిగిలి మనల్ని నిందిస్తున్నాడో తెలియాలి. ఈ రోజు ఈ విషయం తేల్చుకుందాం పదండి.
0: స్త్రీని వదిలి హరి ఉండగలడా? పద మరి. కుశలమేనా నాయనా, మిద్దిలు చాలా చక్కగా కట్టించావే, బాగుంది.
3: ఎవరది?
1: మేమే నాయనా. నీకు ఆనాడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చాము, గుర్తుపట్టావా? నువ్వు విందుకి కూడా పిలిచావు కదా.
3: ఓహో, మీరా? ఏదో ఆ రోజు మాట వరుస కంటే నిజంగానే వచ్చారే. ఎందుకేనా మీరు ఆ రోజు డబ్బిచ్చింది?
1: అదేంటి నాయనా, కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసిన వారితో ఇలాగేనా మాట్లాడేది?
3: అబ్బో సాయం, ఇంత పెద్ద సాయం చేశారని ఏదో మీకు అక్కలేని డబ్బు నాకు ఇచ్చారు అంతేగా.
1: పేరయ్యా, కష్టంలో ఆదుకున్న వారితో ప్రవర్తించే విధానం ఇదేనా?
3: ఏంటవా, ఏదో నా కష్టాన్ని నువ్వే తీసేసినట్టు మాట్లాడుతున్నావే.
0: పేరయ్యా జాగ్రత్త, సుమి ఆమెకు కోపం రాదు కానీ వచ్చిందంటే మాత్రం 30.
3: ఏంటయ్యా పెద్దయినా భయపెడుతున్నావా? అయినా నా కష్టం ముందు ఇవనొక లెక్కే కాదులే.
0: ఏంటి నాయన నీకొచ్చిన కష్టం?
3: ఇదిగో ఇందాకే సావుకారు బసవయ్య కలిశాడు. లక్షల విలువైన సరుకును తీసుకుని సముద్ర వ్యాపారం చేయడానికి బయలుదేరుతున్నాడు. ఎంత పెట్టుబడి పెడితే అంత లాభంట. మరి నాకు సముద్ర వ్యాపారం చేయాలనుంది, కానీ నా దగ్గర 100,000 రూపాయలు లేవే.
0: నాయన సంపదే సర్వస్వం కాదు, సంతోషమే సర్వస్వం. ఇది తెలుసుకుంటే అంతా ఆనందమే.
3: చాలు చాలేవయ్యా పెద్ద చెప్పొచ్చావు. సంపద సర్వస్వం కాకుంటే విష్ణు లక్ష్మీదేవిని గుండెల మీద ఎందుకు పెట్టుకున్నాడు?
0: తప్పుగా అర్థం చేసుకున్నావు నాయన. విష్ణువు అలా చేసింది ఇల్లాలని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని మానవులకు నేర్పించడానికే.
3: అసలు తప్పత విష్ణుమూర్తిదే. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు అంటారు కదా. ఆ విష్ణువు ఇట్లాంటి భేదాలు లేకుండా పాలించాలని ఆలోచన లేనివాడు కాబట్టి ఈ లోకం ఇలా ఉంది. అంతటితో ఆగాడా? అందరికి ఐశ్వర్యం ఇవ్వాల్సిన లక్ష్మీదేవిని తన గుండెలో బంధించేసి ఇంకా న్యాయం చేశాడు.
1: శ్రీ మహావిష్ణువునే తప్పు పట్టించు వాడివా నువ్వు. ఎంత ధైర్యం! అన్న సుఖ సంతోషాలను అందించిన ఆ పరాత్పరుడిని దూషిస్తావా?
3: ఏంటమ్మా, ఏదో నా కష్టాన్ని మీరే తీసేసినట్టు మాట్లాడుతున్నావే. ఏమి సుఖం నీచిన మీరులోనే కాదు, పూరిపాకలో ఉన్నప్పుడు మేము బానే ఉన్నాం.
1: కదాస్తు, అలాగే ఉండు.

0: అదేంటి నా మిద్దెలు మళ్ళీ పూర్పాకైపోయిందేంటి, అయ్యో అయ్యో ఇదేంటి నా భార్య పిల్లలు చిక్కి పాత్రలు కట్టుకున్నారేంటి, ఏం జరిగింది ఈ పెద్ద అబ్బాయి ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారే ఎలా వెళ్లిపోయారు, అరే భగవంతుడా ఏంటి మాయా ఇప్పుడు నేనేం చెయ్యాలి.
1: దేవి పేరయ్య చేసింది తప్పే, అంత మాత్రాన అలా కోపగించుకోవటం సమంజసమా, ఎన్ని తప్పులు చేసినా తల్లికి బిడ్డల మీద కోపం రావచ్చునా.
2: స్వామి అతడు దైవ దూషణ చేసినప్పుడు ఒక క్షణకాలం కోపం వచ్చిన మాట సత్యమే, కానీ అతనికి విధించిన శిక్ష మాత్రం కోపంతో కాదు ప్రేమతోనే.
1: ప్రేమతో శిక్ష కొత్తగా ఉందే, అదేంటి దేవి?
2: సర్వం తెలిసిన జగన్నాథుడు ఈనాడు నా నోటి నుండి వినాలని సంకల్పించారు కాబోలు. అవిశ్యం స్వామి, మానవుడు ఆశాజీవి అని మీరే కదా అన్నారు, తమ జీవితం హాయిగా సాగిపోవాలని తమ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చుకోవాలని తమ ధర్మాన్ని సరిగ్గా నిర్వహించాలని జ్ఞానాన్ని సముపార్జించాలని ఆశపడడంలో తప్పులేదు, అది మానవ సహజం. కానీ పేరయ్యకు ఉన్నది ఆశ కాదు పేరాశ, అతనికి ఎంత ఉన్నా తృప్తి లేదు, ఇంకా ఏదో లేదని చింత అతని ఎల్లప్పుడూ పీడిస్తూనే ఉంది. ఉన్నదానితో సంతృప్తిగా బతికితే అదే సంతోషాన్ని అందిస్తుంది, సంతోషాన్ని మించిన సంపద లేదని, ఆ సంతోషం మనం ఉండే ఇంట్లోనూ పరిసరాల్లోనూ పరిస్థితుల్లోనూ లేదని, సంతోషం ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా నిక్షిప్తమై ఉందని, ఎప్పుడు సంతోషంగా ఉండేవానికి అన్ని శుభాలే కలుగుతాయని ఎన్ని విధాలుగా చెప్తాను. అయినా ఆ పేరయ్య మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేదు, అందుకే అతని సంపదంతా మాయం చేశాను. అతను ఈ విషయాన్ని స్వానుభవంతో తెలుసుకునే అవకాశాన్ని కలిగించాను. ఇప్పుడు అతను స్వర్గం ఎక్కడో లేదని, సంతోషం నిండిన జీవితమే స్వర్గమని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాడు.
1: దేవి, తల్లి ఏది చేసినా అది బిడ్డల మేలు కోసమే చేస్తుందనే విషయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి నిన్ను ప్రశ్నించాను, ఇప్పుడు నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. ప్రేమతో నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పేరయ్య సద్వినియోగం చేసుకుని జీవితాన్ని తరింపచేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. సమస్త సన్మంగళాని భవంతు.

0: సంతృప్తితోనే సంతోషం అనే సందేశాన్నిచ్చిన తన సంతోషమే స్వర్గం నాటిక విన్నారు. ఈ నాటికలో పాల్గొన్న బాలలు డి సాయికృష్ణ, ఎస్ ప్రేమసాయి, కిరణ్, పి అభినవ సారథి, టి సాయి నిఖిల్, ఆర్ సాయి హర్షిత, ఏ వేదశ్రీ.
1: వాక్కు అంటే నోటి మాట సరస్వతి స్వరూపం అన్నారు స్వామి. ఎవరినీ నొప్పించకు, మృదువుగా మాట్లాడు అన్నది స్వామి సందేశం. అందుకు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఆ విషయాలను వివరించే చిరు ప్రసంగం ఇప్పుడు విందాం.
0: సంతృప్తితోనే సంతోషం అనే సందేశాన్నిచ్చిన తన సంతోషమే స్వర్గం నాటిక విన్నారు. ఈ నాటికలో పాల్గొన్న బాలలు డి సాయికృష్ణ.

0: ఇప్పుడు విందాం సమ్యక్ వాక్ ప్రసంగం.
1: ఓం శ్రీ సాయిరాం. సమ్యక్ వాక్, మాట్లాడే ముందు ఆలోచించండి. ప్రియ వాక్య ప్రజానేన సర్వే దుష్యంతి జంతవః తస్మాత్ తదేవ కర్తవ్యం వచనేక దరిద్రత. ప్రియమైన వాక్యములనే మానవులందరూ ప్రపంచానికి అందించాలి. ప్రీతికరమైన సంభాషణలే మన నోటి వెంట జాలువారాలే కాని ఇతరులను డొప్పించే పలుకులను మనం ఏమాత్రం పలకరాదు అని మాట్లాడే ముందు ఆలోచించండి అన్న ఈ కథ తెలుపుతుంది. ఒక పాఠశాలలో సుందరం గారని మాస్టర్ ఉన్నారు. వేసవి సెలవుల ముందు రోజున విద్యార్థులందరినీ తరగతి గదిలో సమావేశపరిచి, రేపటి నుండి నెల రోజులు మీరు వేసవి సెలవులు గడపబోతున్నారు. ఈ నెల రోజుల్లో ఏదైనా ఒక మంచి పని చేసి సెలవులు అయిన తర్వాత మీరు చెప్పండి. ఎవరు అందరికంటే మంచి పని చేశారో వారికి మంచి బహుమతి ఇస్తాం. బహుమతి ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించాలి. దీనివల్ల మీలో సద్గుణాలు, సత్ప్రవర్తన చిగురింప చెయ్యాలన్నదే మా సంకల్పం అని చెప్పారు. విద్యార్థులంతా కరతాళ ధ్వనులు చేస్తూ ఇళ్లకి వెళ్లిపోయారు. వేసవి సెలవులు గడిచిపోయాయి. పాఠశాల తెరిచిన మొదటి రోజున ఎంతో ఉత్సాహంగా విద్యార్థులందరూ తరగతిలో సమావేశమయ్యారు. తలతల మెరిసే వెండి కప్పుతో సుందరం మాస్టర్ తరగతిలోకి ప్రవేశించారు. ఆ వెండి కప్పు చూసిన విద్యార్థులందరిలో ఆ కప్పు నాదేనన్న ధీమా కనిపిస్తుంది. తరగతి అంత నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు లేచి వేసవి సెలవుల్లో మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పండి అని కూర్చున్నారు సుందరం మాస్టర్. మొదటిగా సరోజ అనే అమ్మాయి నిలబడి, సుందరం మాస్టర్కి నా నమస్కారాలు, మిత్రులందరికి నా శుభాకాంక్షలు. మా ఇంట్లో అన్ని పనులు చేసే నర్సమ్మ అనే పని మనిషి ఉంది. ఆమె పదేళ్ల కుమార్తె కూడా తల్లికి మా ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. చదువుకోవాల్సిన వయసులో ఆ పసిపిల్ల పని మనిషిగా పనిచేయడం చూసి నాకు జాలి వేసింది. వెంటనే నర్సమ్మకి, ఆమె కూతురికి చదువు ప్రాముఖ్యం గురించి చెప్పి ఒప్పించి ఈ నెల రోజులు ఆమెకి చదువు చెప్పాను. ఇప్పుడు ఆమె చందమామ పుస్తకం కూడా చదువుతుంది అని చెప్పింది. విద్యార్థుల చప్పట్లతో తరగతి గది దద్దరిల్లిపోయింది. తర్వాత విశ్వం అనే పిల్లవాడు లేచాడు. మాస్టర్కి నా వందనాలు, నా స్నేహితులందరికి నా శుభాకాంక్షలు. మా ఇంటి పక్కనే ఒక మురికివాడ ఉంది. ఆ మురికివాడలో పిల్లలు చిరిగిపోయిన బట్టలతో వీధుల్లో ఆడుకుంటుంటారు. ఆ దృశ్యం చూసి నా మనసు కరిగిపోయింది. వెంటనే నా స్నేహితులందరితో కలిసి వీధుల్లో ఇంటింటికి తిరిగి పాత బట్టలను సేకరించి వాటిని ఉతికించి ఇస్త్రీలు చేసి ఆ మురికివాడలో ఉన్న పిల్లలకు పంచాను. అవి తీసుకొని వాళ్ళెంతో ఆనందపడ్డారు అని చెప్పి కూర్చున్నాడు. మళ్లీ తరగతి గది చప్పటతో మారిపోయిపోయింది. ఇలా అందరూ చెప్పారు. చివరిగా సుశీల అనే అమ్మాయి వంతు వచ్చింది. సుశీల నెమ్మదిగా లేచి తల వంచుకొని, నేను ఏ మంచి పని చేయలేదు మాస్టారు అంది. విద్యార్థులందరూ పెళ్లున నవ్వారు. అప్పుడు సరోజ లేచి, మాసిపోయిన గౌను, చీలిపోయిన పుస్తకాలు, పూటకే గతి లేని ఆమెమీ మంచి పని చేయగలదు మాస్టారు అంది. ఆ మాటలు సూరాల సుశీల గుండెకి తాకి కళ్ళల్లో కన్నీరు ఉప్పికింది. అప్పుడు విశ్వం లేచి, మంచి పని చేయాలంటే తాత ఉండాలి మాస్టారు. స్కూల్ ఫీజు కట్టడానికి భిక్షం ఎత్తుకునేవారు, ఒక పూట తిని రెండు పూత పస్తుండేవారు ఏ మంచి పని చేయగలరు? బహుమతి మీరే నిర్ణయించండి అన్నాడు. ఆ మాటలకు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సుశీల. అందరూ అటువైపు తిరిగారు. సుందరం మాస్టర్ మెల్లగా సుశీల దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు సుశీల, నువ్వు చేసిన మంచి పని సంగతి నాకు తెలుసు, నేను చెబుతానురా, ధైర్యంగా తలెత్తుకొని నిలబడు అని తన కుర్చీ దగ్గరికి తీసుకుని వెళ్లారు. సుశీల కళ్ళు తుడుచుకొని తలెత్తుకొని నిలబడింది. సుశీల చేసిన మంచి పని గురించి తెలుసుకోకుండా, ఆలోచించకుండా ఆమె మనసు గాయపరిచిన మాటలున్నారు మీరు, మీ మాటలకు సిగ్గుపడండి, ఒకసారి చెప్పండి అన్నారు సుందరం మాస్టర్. విద్యార్థులందరి తరపున విశ్వం వచ్చి ఒకసారి చెప్పాడు. సుశీల చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి పార్వతి పని మనిషి పని చేస్తూ హోరాత్రులు కష్టపడి సుశీలను చదివిస్తుంది. ఈ వేసవి సెలవుల్లో పార్వతమ్మ తీవ్రమైన అనారోగ్యం పాలైంది. నిద్రాహారాలు మాని తన తల్లికి సేవ చేసింది సుశీల.

పార్వతమ్మకు వైద్యం చేసిన డాక్టర్ గారు పార్వతమ్మ రోగం నయమయ్యి త్వరగా కోలుకోవడానికి నేనిచ్చిన మందుల కంటే సుశీల చేసిన సేవలే అని నాకు చెప్పాడు. ఇంత చేసి కూడా తాను మంచి పని చేశానని గొప్పలు చెప్పుకోలే సుశీల. వినయం అంటే అలా ఉండాలి. అదే కాకుండా అంత పేదరికంలో ఉండి కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది సుశీల. సుశీల మట్టిలో మాణిక్యం అని చెప్పి బహుమతి ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించండి అన్నారు. విద్యార్థులంతా ముక్తకంఠంతో సుశీలకే అని గుంతెత్తి చెప్పారు. సుశీల వెండికప్పు అందుకుంటుంటే తరగతంతా చప్పట్లో మారుమ్రోగిపోయింది. అది మాట్లాడే ముందు ఆలోచించండి అన్న కథ. మనం ఎల్లప్పుడు మధురమైన ఇతరులను నొప్పింపని మాటలనే మాట్లాడాలి అని కథ సున్నితంగా వివరించింది కదా స్వామి. అందుకని ఎల్లప్పుడు చెప్పేవారు, యు కెనాట్ ఆల్వేస్ బి ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. కనుక మనందరం ప్రేమైన మాటలనే పలుకుదాం, స్వామి చూపిన మార్గంలోనే పయనిద్దాం. జై సాయిరాం.

0: సమ్యక్ వాక్.
1: ప్రకాశం జిల్లాకు చెందిన కే వైదిక్ ప్రసంగం విన్నారు. ఫ్రెండ్స్, స్వామి తమ అన్నగారైన శేషమరాజు గారి ఇంట్లో ఉండి చదువుకున్నారని మీకు తెలుసు. అక్కడ ఆయన అన్నగారింటికి కావాల్సిన నీరు దూరాన ఉన్న బావి నుంచి కావడితో మోసుకొచ్చేవారు. భుజాలు కాయలు కాచినా లెక్క చేయలేదు. అది చూసి తల్లి బాధపడితే అన్నగారికి సేవ చేసే అవకాశం దక్కిందన్నారే కాని ఏమీ బాధపడలేదు. కష్టమైనా సుఖమైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే దుఃఖమే ఉండదు. ఈ చక్కని సందేశాన్నిచ్చే చిన్న కథ, ఏది జరిగినా మన మంచికే, విందాం.

అనగనగా విజేంద్రభోజుడనే మహారాజు ప్రమోదగిరి అనే పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడంతో ధర్మపరంగా రాజ్యపాలన చేసేవాడు. అతడికి సుదక్షిణుడు అనే తెలివైన భక్తిపరుడైన మంత్రి ఉండేవాడు. ఒకనాడు రాజు తన అంతఃపురంలో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక పండును కత్తితో కోస్తున్నాడు. ఆలోచనలో పడ్డ రాజు ఆ పదునైన కత్తితో పండుతో పాటు తన ఎడమ చేతి చూపుట వేలిని కోసుకోవటంతో ఆ వేరు సగం తెగి కింద పడిపోయింది. చేతి నుండి చాలా రక్తం పోయింది. విపరీతమైన బాధతో రాజు అరవసాగాడు. వెంటనే ఆస్థాన వైద్యుడు ఔషధాలతో ఆ తెగిన వేలుకు కట్టుకట్టి ఎంత ప్రయత్నం చేసినా కానీ తిరిగి ఆ వేలుని అతికించలేకపోయాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదానికి రాజు ఎంతగానో చింతిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన మంత్రి గబగబా రాజును చేరి ఓ దార్చసాగాడు. ఓ రాజా, ఎందుకింత చింతిస్తున్నారు? జరిగినదంతా మన మంచికే, అంతా భగవంతుని దయ అన్నాడు మంత్రి. ఈ మాటలు విన్న రాజుగారికి దగ్గరలో ఉన్న వస్తువులు నెట్టేస్తూ దిగ్గున లేచి, ఓరి మూర్ఖుడా, నేనింత నొప్పితో వేలు తెగి అంగవైకల్యం వచ్చిందని బాధపడుతుంటే నువ్వు భగవంతుని దయ, అంతా మన మంచికే అని నీతులు చెప్తున్నావా? నిన్నిప్పుడే కారాగారాన్ని పంపిస్తాను అంటూ, ఎవరెక్కడ అని తీవ్రమైన కోపంతో ఆవేశంతో భటులను పిలిచి విచక్షణ కోల్పోయి ఇతన్ని చెరసాలకు తరలించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రి ఏమాత్రం బాధపడకుండా చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అనుకుంటూ చెరసాలకు వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారు వేటకు వెళ్లారు. తనకి ఎప్పుడూ తోడుగా ఉండే మంత్రి చెరసాలలో ఉండడం వల్ల రాజు ఒక్కడే కొంతమంది సైనికులతో వేటకు బయలుదేరారు. అనేక రకాలైన జంతువుల్ని చూస్తూ ఉత్సాహంతో ఒక జింకను వేటాడడానికి వెంపడించాడు. ఆ జింక చిక్కలేదు సరికదా, ఏ జంతువుని వేటాడలేకపోయాడు. వాళ్లతో తెచ్చిన ఆయుధాలు కూడా తరిగిపోయాయి. ఆ జంతువులను వెంబడిస్తూ తెలియకుండానే అడవిలో చాలా లోపలికి వెళ్లిపోయారు.

కీకారణ్యంలోకి ప్రవేశించారు రాజుగారు. తనతో వచ్చిన సైనికులు పరిజనంకి దూరమైపోయి అలసి దాహంతో అలమటిస్తూ ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు. ఆ అయోమయో పరిస్థితిలో ఆ భయంకరమైన అడవిలో ఒక ఆటవిక తెగ వారికి కంటపడ్డాడు. వారు రాజుని తాళ్లతో బంధించి వారి తెగ నాయకుడైన డింబాలుని వద్దకు తీసుకువెళ్లారు. దృఢమైన శరీరం ఉన్న రాజుని ఆ తెగవారు ఆరాధించే కపాలి దేవరికి బలివ్వడానికి నిర్ణయించారు. పెద్ద పెద్ద శబ్దాలతో డప్పులు వాయిస్తూ రాజుని బలిపీఠానికి తెచ్చారు. నిస్సహాయుడైన రాజు జరిగిన దానికి చింతిస్తూ మంత్రి తన వెంట ఉండి ఉంటే ఈ పరిస్థితి నుండి బయటపడే ఉపాయం చెప్పేవాడిని అనుకున్నాడు. సరిగ్గా రాజు తలకంటించే సమయానికి, ఆగండి, మన దేవరికి బలివ్వడానికి ఈ రాజు సరైన వాడు కాడు. ఇతని ఎడమ చేతి చూపుట వేది తెగిపోయింది. ఇలాంటి అవయవ లోపమున్నవాడు బలికి అనర్హుడు అని గట్టిగా అరిచాడు. దానితో వారి నాయకుడు రాజుని వదిలేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజు ఆశ్చర్యంతో దేవుని దయవల్ల మరో జన్మ లభించింది అనుకుని తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజు తన చేతి వేలు తెగిపోవడం వలనే రక్షించబడి ప్రాణాలతో బయటపడ్డా అనే సత్యాన్ని గుర్తించాడు. వెంటనే చెరసాలలో ఉన్న మంత్రిని విడుదల చేసి జరిగినదంతా చెప్పాడు. అది విని మంత్రి సంతోషించి, అంతా భగవంతుని కృపే అని అన్నాడు. అప్పుడు రాజు, నా చేతి వేలు తెగిపోవడం వలనే రక్షించబడ్డాను, మరి నీకు జరిగిన వేలు ఏమిటి? అనవసరంగా చెరసాలు పాలు చేశాను కదా అని అడిగాడు. మంత్రి నవ్వుతూ, రాజా, నేను కనుక పందీగా లేకపోయినట్లయితే మీతో పాటు అడవికి వచ్చేవాణ్ణి కదా. అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని బలివ్వడానికి వీలు కాదని గ్రహించి వెంటనే నన్ను బలిచ్చేవారు కదా. ఈ రకంగా నేను రక్షించబడ్డాను కదా అని అన్నాడు. అందుకే నేను ఏది జరిగినా భగవతేచ్చే అన్న విశ్వాసంతో సంతోషంగా ఉంటాను అని అన్నాడు. ఇది తెలుసుకున్న రాజు జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా ఓర్పుతో భరించి భగవంతుని ప్రార్థించేవాడు. అన్నీ భగవత్ ప్రసాదమే అని విశ్వసిస్తే సంతోషం మనసంతమవుతుంది.

0: చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బి ప్రణతి చాలా చక్కని కథ వినిపించారు.
1: ఇంతవరకు మీరు 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 7వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపగలరు. సాయిరామ్.

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాము. ఇప్పుడు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ రెండో భాగాన్ని వింటారు.
1: ఇవాళ రేపు మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరింట్లో వెళ్ళినా కూడా ఈ మనకి కొన్ని సమస్యలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి సార్. ముఖ్యంగా ఈ హై బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ అంటే డయాబెటీస్ కానీ ఇది మనకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ హై బ్లడ్ ప్రెషర్ బీపీ అని అంటుంటాం, హై బీపీ అనేది ఉంటే శరీరంలో రకరకాల అవయవాలకి నష్టం కలుగుతుంటుంది అని మనము న్యూస్ పేపర్లోనూ అక్కడ తెలుసుకుంటుంటాం. గుండెకి కానీ బ్రెయిన్కి కానీ మెదడు కిడ్నీలు కానీ వీటికి సడన్ గా కొన్నిసార్లు పని చేయకుండా అయిపోతుంది అని మనము వింటుంటాం. ఈ హై బ్లడ్ ప్రెషర్తో కంటికి కూడా ఏమైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? వీటి గురించి మాకు కొంచెం వివరిస్తారా సార్?
2: తప్పకుండానండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా మందిలో ఈ షుగర్ వ్యాధి, బీపీ జబ్బు ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలోనూ కూడా మనం వింటూ ఉంటాం. ఈ బీపీలో రెండు రకాలుగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్, ఒకటి క్రానిక్ హైపర్ టెన్షన్, ఇంకొకటి అక్యూట్ హైపర్ టెన్షన్. ఈ క్రానిక్ హైపర్ టెన్షన్ అనేటువంటిది అనేక సంవత్సరాల పాటు అట్లా ఉంటూ వాళ్ళు గనక సరైనటువంటి వైద్యం అది చేయించుకోకపోతే వాళ్ల రక్తనాళాల్లో, కంటిలో అనండి, మూత్రపిండాల్లో అనండి, గుండెలో గాని రక్తనాళాల్లో మార్పులు వచ్చి వాటి గోడలు దళసరెక్కడము ఇట్లాంటి మార్పులు వస్తుంటాయి,
1: అంటే మందంగా కావడం,
2: మందంగా అవుతూ ఉంటుంది. అట్లాగే అక్యూట్ హైపర్ టెన్షన్ లో ఆ రక్తనాళాలు ఆ పెరిగిన ప్రెషర్ని తట్టుకోలేక కొంచెం రక్తము కంటి రెటీనాలో అక్కడ చిమ్మడము ఇలాంటి లక్షణాలు కూడా వస్తుంటాయి. కాబట్టి బీపీ ఎప్పుడైనా పెరిగితే అక్యూట్ అవ్వండి క్రానిక్ అవనే సరే వెంటనే సరైన వైద్యుడి దగ్గరికి వెళ్లి వాటిని నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయకపోతే మిగతా ఆర్గన్స్ తో పాటుగా కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక తప్పకుండా మందులు, మన ఆహార నియమాలు, ఎక్సర్సైజెస్ వీటి గురించి సరైన సలహా తీసుకుని సక్రమంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం.
1: అంటే ఇప్పుడు బీపీ బాగా పెరిగితే కంటికి ఏ విధంగా మనం గుర్తుపట్టచ్చు, అంటే ఏ లక్షణాలు ఉంటాయి సార్? అంటే మనకి
2: ఇప్పుడు బీపీ పెరిగినప్పుడు ముందర కంటి లక్షణాల్లో ఒక్కొక్కప్పుడు రక్తం గనక చిమ్మితే దానివలన రక్తనాళాల నుంచి విట్రియస్ లోకి ఏమైనా రక్తం గనక చిమ్మితే ఫ్లోటర్స్ కింద అది కనపడము అలాంటివి కూడా రావచ్చు. ఒక్కొక్కప్పుడు ఆప్టిక్ నెర్వ్ హెడ్ ఉంటుంది, అది గనక బీపీ బాగా ఎక్కువగా అయినప్పుడు ఈ ఆటో రెగ్యులేషన్ మెకానిజమ్స్ వీటిలోనూ ఈ ఆప్టిక్ నెర్వ్ హెడ్ కి బ్లడ్ సప్లై అది గనక తగ్గిపోతే గనక అది కూడా ఆప్టిక్ నెర్వ్ హెడ్ పాలిపోయినట్లుగా అయిపోయి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం,
1: చూపు కూడా ప్రమాదమయ్యే స్థితిలో మనకి
2: తప్పకుండా ఉంటుంది.
1: సో బ్లడ్ ప్రెషర్ అనేది అజాగ్రత్త చేయకుండా సక్రమంగా మందులు వేసుకోవాలి. ఇది ఇలాగే మనకి డయాబెటీస్ అంటే షుగర్ కూడా మనం ఇవాళ రేపు ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. మన భారతదేశము ప్రపంచం లోపల డయాబెటిక్ సెంటర్ అవ్వబోతుందని మనకి WHO వాళ్ళు కూడా చెప్తున్నారు. దీనికి కంటికి కూడా ఏం ప్రాబ్లమ్స్ దీనివల్ల రావచ్చు కొంచెం మాకు తెలియజేస్తారా?
2: ఇప్పుడు ఈ మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2. ఈ టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ లో సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ అవి తీసుకుంటూ దానికి తగినటువంటి మాత్రలు అవి తీసుకోవడం చేత ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే షుగర్ వ్యాధి గనక దీర్ఘకాలికంగా ఉంటే 5 సంవత్సరములు దాటిన తర్వాత ఎవరిలో అయినా సరే వారి రెటీనాలో కొన్ని మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ మార్పుల్లో కూడా మళ్ళీ చాలా రకాల స్టేజీలు ఉన్నాయి. అది ప్రీ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని వివిధమైనటువంటి స్టేజీలు ఉన్నాయి. ఈ ప్రొలిఫరేటివ్ స్టేజ్లో రక్తనాళాలు విట్రియస్ లో కూడా ముందరికి ఎదిగి అక్కడ కూడా దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే విట్రియస్ లోకి బ్లడ్ లీక్ అవడం, తర్వాత రెటీనా డిటాచ్ అవడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. అందుకని నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ స్టేజ్లోనే, అంటే ఏంటి, రక్తనాళాలు ముందుకి ఎదిగి విట్రియస్ లోకి ప్రవేశించేటటువంటి బ్లడ్ వెసల్స్ తయారవక పూర్వమే మనం గనక జబ్బుని డయాగ్నోసిస్ చేసి దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటే ఒక్కొక్కప్పుడు లేజర్ అది కూడా పెడుతూ ఉంటారు. ఈ లేజర్ పెట్టినందువలన ఈ అనవసరంగా తయారైనటువంటి రక్తనాళాలు కొన్ని మళ్లీ హరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్లు 5 సంవత్సరములు పైబడి ఎవరికైనా ఉంటే కూడా తప్పకుండా అందరూ కూడా డాక్టర్ చెప్పినటువంటి నిర్ణీత తలా ప్రకారము ఏడాదికి ఒకసారి గాని, కొన్ని సమయాల్లో మార్పులు ఎక్కువగా ఉంటే అంతకంటే ముందుగానే డాక్టర్ ఏ సలహా ఇస్తే అప్పుడల్లా వెళ్లి చూపించుకుని ఆ మార్పులు వచ్చినప్పుడు లేజర్ వైద్యం చేయించుకోవడం ఇలాంటివి చేస్తే చూపు దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంది. బాగా నిర్లక్ష్యం చేసి లేట్ స్టేజెస్ లో వెళ్తే మాత్రం అప్పటికే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది గనక నివారణ చాలా కష్టమయ్యేటటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది.
1: కొంతమందికి ఈ థైరాయిడ్ అనేది కూడా, థైరాయిడ్ అనే గ్రంథి మనకి ప్రాబ్లం అయ్యి కొంతమందికి సమస్యలు అనేది వస్తుంటాయి సార్. అంటే ఈ థైరాయిడ్ వల్ల కూడా కంటికి ఏ విధంగా సమస్యలు రావచ్చు, అటువంటప్పుడు ఏం చేయాలి కూడా మాకు కొంచెం తెలియజేస్తారు.
2: ఇప్పుడు ఈ థైరాయిడ్ ఎక్కువగా యాక్షన్ అది చేస్తూ ఉన్నప్పుడు మనం అట్ల వాళ్లలో కన్నులు రెండు ముందుకు పొడుచుకొచ్చినట్లు చూస్తూ ఉంటాం. ఎక్సాఫ్థాల్మస్ అంటారు దీన్నే, గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటారు. వీళ్లలో కళ్ళు ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉండి ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో బాగా నల్లగుడ్డు ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కొంచెము హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడము, చేతులు వణుకుతున్నట్లుగా ఉండడము, ఇలాంటి ఇతర లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రారంభ దశలోనే గనక మనం డాక్టర్ని సంప్రదిస్తే ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క యాక్టివిటీని తగ్గించేందుకు కొన్ని మందులున్నాయి. సో అట్లాంటి వైద్యం ముందర చేయడం, ఇంకా బాగా అవసరమైతే ఇలా బయటకు పొడుచుకొచ్చిన కంటికి ఆర్బిటల్ సర్జరీస్ ఉన్నాయి, ఆర్బిటల్ డీకంప్రెషన్ అని, అలాంటివి కూడా సర్జరీస్ చేసి కన్ను చూపు పోకుండా దాన్ని రక్షించేందుకు అవకాశం ఉంది. గనక ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరగా మళ్లీ కంటి నిపుణుడి దగ్గరికి వెళ్లి సంప్రదిస్తే ఈ జబ్బుకి సరైనటువంటి వైద్యము కన్ను పాడవకుండా ముందరే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా విలువైన విషయం చెప్పారు సార్. బీపీ ఉన్నవాళ్లు, షుగర్ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఏమేమి కంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మనము చూస్తుంటాము ఈ క్యాట్రాక్స్ అని ఇందాక మన డిస్కషన్ లో కూడా వచ్చింది. ఈ క్యాట్రాక్స్ అని అంటే తెలుగులో శుక్లాలు అని కూడా అంటుంటారు. ఇవి అసలు ఎందుకు వస్తాయి, అంటే వీటికి రావడానికి కారణం ఏమిటి, ఎవరికి ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి, ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి?
2: చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ శుక్లాలు అనేటటువంటిది ముసలితనంలోనే ఎప్పుడూ వచ్చేటటువంటివి అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు అభిప్రాయం. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లవాడితో సైతం ముసలితనం వరకు ఎప్పుడైనా ఈ క్యాట్రాక్స్ రావచ్చు. ఇది ఒక్కొక్కప్పుడు వంశ పారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గర్భస్థ శిశువుకి ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ అలాంటివి గనక తల్లికి వస్తే కళ్ళు ఆ గర్భస్థ శిశువుకే అప్పుడే పాడి క్యాట్రాక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక షుగర్ జబ్బు ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈ మెటాబాలిజం మారి కంటిలో క్యాట్రాక్స్ చిన్న వయసులోనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా సన్లైట్ కి ఆ సూర్యరశ్మిలో పనిచేసేవాళ్లు, సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి సిగరెట్ స్మోకింగ్ కూడా క్యాట్రాక్ట్ వస్తున్నాయని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది. కనుక ఇలాంటి దురలవాట్లు, తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అవడం, వీటిని తగ్గించుకుంటే కొంతవరకు ఈ క్యాట్రాక్స్ వచ్చేటటువంటి కొంత ఆపవచ్చు. కానీ పూర్తిగా మనం ఆపలేం, ఎందుకంటే వయస్సు చేత కూడా క్యాట్రాక్స్ ఎప్పటికైనా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది గనక. అయితే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎంత పెరిగిందంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి కూడా శుక్లాలు ఉన్నప్పటికీ దానిని ఆపరేషన్ చేసి సరైనటువంటి సమయంలో దానికి ఆపరేషన్ చేసి కంటిలో అద్దాలు పెట్టి చూపు కాపాడేటటువంటి అవకాశం ఇప్పుడు అందరికీ ఉంది. కనుక పుట్టిన వెంటనే ఇందాక మేము చెప్పినట్లుగా బిడ్డకి కన్ను పరీక్ష చేసి అవి గనక ఉంటే సత్వరమే కంటి వైద్యుడి దగ్గరికి వెళ్లి ఎప్పుడు ఏ సమయంలో ఆపరేషన్ చేయాలి అనేటటువంటిది కంటి వైద్యుడు చెప్తాడు. పెద్దవాళ్ళకు వచ్చిన శుక్లాల కన్నా పిల్లల్లో వచ్చిన శుక్లాలు తప్పకుండా ఒక ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ఎందుకంటే అది మొదటి 12 వారాల లోపులో గనక ఆ ఆపరేషన్ గనక చేయకపోతే ఒక్కొక్కప్పుడు శాశ్వతంగా అంబ్లియోపియా అనేటటువంటి జబ్బు వచ్చి ఆ బాలుడు ఆ దృష్టిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది. గనక చిన్నపిల్లల్లో వచ్చినటువంటి శుక్లాలని ఎమర్జెన్సీగానే తీసుకోవాలి. అలాగే పెద్దవాళ్లలో వచ్చిన దానికి శుక్లం ఆపరేషన్లు ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఇదివరకులాగా ఆరు మిల్లీమీటర్ ఇన్సిషన్ అలా ఇవ్వక్కర్లేకుండా స్మాల్ ఇన్సిషన్ 2.8 మిల్లీమీటర్స్, ఇంకా అంతకంటే తక్కువ 1 మిల్లీమీటర్ ఇన్సిషన్ తో కూడా ఆపరేషన్ చేసేటటువంటి సౌలభ్యం, అట్లాంటి పనిముట్లు అన్ని ఇప్పుడు వచ్చాయి. అట్లాగే కంటి లోపల అద్దం లేకుండా కేటరాక్ట్ ఆపరేషన్ చేసేటటువంటి ఆల్మోస్ట్ మనం లేవనే చెప్పుకోవచ్చు. 99% కళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత అన్నిటిలోనూ అద్దాలు పెట్టచ్చు. కొన్ని కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో లోపల అద్దం పెట్టడానికి వీలుండకపోవచ్చు, కానీ 99% అందరికీ అద్దాలు పెట్టేటటువంటి ఆపరేషన్లు ఇప్పుడు వచ్చాయి. దానివలన కారు డ్రైవింగ్ తో పాటుగా అన్ని కూడా ఈవెన్ పైలట్ పని కూడా చేసుకునేటటువంటి సౌలభ్యం వచ్చింది. అలాగే అద్దాల్లో కూడా కంటి లోపల పెట్టే అద్దాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మోనోఫోకల్ లెన్సెస్ అంటే అది ఒక దూరానికి మాత్రమే అడ్జస్ట్ చేయొచ్చు చూపుని, అంటే దూరానికి మనం అడ్జస్ట్ చేస్తే దగ్గరికి మనం కళ్ళజోడు పెట్టుకుని చదువుకోవాల్సి ఉంటుంది, దగ్గరికి అడ్జస్ట్ చేస్తే దూరానికి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మల్టీఫోకల్ ఐఓఎల్స్ అని వచ్చాయి. అంటే ఒకే లెన్స్ లో దూరము, తర్వాత మధ్యస్థ దూరము, దగ్గర చూపు, ఇలాగ మూడు రకాలు కూడా కనపడేటటువంటి మల్టీఫోకల్ లెన్సెస్ కూడా వచ్చాయి. కాబట్టి మనం చేసే పనిని బట్టి, మన స్తోమతను బట్టి చూపుని ఎలాగ కావాలంటే ఆ విధంగా తెప్పించుకునేటువంటి అవకాశం వచ్చింది. కనుక కేటరాక్ట్ ఆపరేషన్లు ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చింది.
1: మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అంటుంటారు, మేము ఏదో కంట్లో మందు, చుక్కల మందు వేసుకున్నాము, కేటరాక్ట్లు కరిగిపోయాయి అని అంటుంటారు. ఇది నిజమేనా అంటారా సార్? అంటే
2: ఇది చాలా మూఢ నమ్మకం. మందులు, చుక్కల మందులు వేసుకుంటే కేటరాక్ట్ తగ్గిపోతుందని ఏ ఎక్స్పెరిమెంట్లోనూ ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదు. అది వాళ్ల యొక్క మనస్సు నమ్మకాన్ని బట్టి అప్పుడప్పుడు అనిపించి ఉండొచ్చు, కానీ అలాగా అలా మందులతో శుక్లాలను కరిగించేటటువంటిది ఇంతవరకు వైద్యం ఎక్కడా లేదు. దీనికి ఆపరేషన్ ఒకటే మార్గం శుక్లానికి. అలాగే ఇది బాగా ముదిరిపోయేంత వరకు ఆగితే శుక్లానికి మళ్లీ దాని చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఆ శుక్లం యొక్క పదార్థం బయటికి లీక్ అయ్యి కంటిలోనే కన్ను బాగా ఎరుపు నొప్పి అన్ని రావడం, అప్పుడు ఆపరేషన్ చేయడం కష్టమయ్యి ఆపరేషన్ చేసినా సత్ఫలితం రాకపోవడం అనేటువంటి అవకాశం ఉన్నది. అందుకని శుక్లము ప్రారంభించిన వెంటనే మన దినచర్యలు ఎప్పుడైతే చేసుకోవడం మనకి కష్టమవుతుందో అప్పుడు ఎంత తొందరగా మనం చేయించుకుంటే అంత తేలిగ్గా కూడా ఆపరేషన్ డాక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇతర కాంప్లికేషన్స్ లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. గట్టిపడిన కొద్ది శుక్లము ఆపరేషన్ చేయడంలో కూడా ఎక్స్ట్రా ఫ్యాకో ఎనర్జీ వాడవలసి ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే దానికి మనం డయాగ్నోసిస్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి.
1: ఈ ఆపరేషన్ చేయించుకుంటే కంటికి ఏమన్నా ప్రమాదమా, మరి చూపు ఏమన్నా ప్రాబ్లమా అని కూడా కొంతమందికి భయం ఉంటుంది.
2: ఇప్పుడు ఈ ప్రశ్నకి కొంతవరకు రిలవెన్స్ ఎక్కడ ఉన్నదంటే, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకుందాము, వీళ్ళకి కేటరాక్ట్ ఆపరేషన్ చేయకముందే రెటీనాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు.
1: అంటే ముందే చూపు ప్రాబ్లం ఉంది,
2: ముందే చూపు ప్రాబ్లం ఉంది, దానికి తోడు కేటరాక్ట్
1: వచ్చింది.
2: సో ఇట్లాంటి వాళ్లలో ఒక్కొక్కప్పుడు కేటరాక్ట్ చేసిన చూపు వారు ఆశించినంతగా రాకపోవచ్చు. అయినా కూడా వీళ్ళు, మనం డాక్టర్ ఏం చేయాలంటే పేషెంట్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నీకు లోపల రెటీనా కూడా దెబ్బతిన్నది, కానీ ఈ శుక్లం గనక తీసేస్తే ఈ లోపలికి కాంతి లోపలికి వెళ్తుంది గనక నీ రెటీనాకు ఉన్నటువంటి శక్తిని బట్టి అప్పుడు నీకు చూపు వస్తుంది. అదే కాకుండా రెటీనాలో వచ్చిన మార్పులకి లేజర్ వైద్యం అది ఇవ్వాలన్నా డాక్టర్కి రెటీనా బాగా కనపడాలి. అందుకని ఈ కేటరాక్ట్ తీసేస్తే ఉన్న రెటీనాకి వైద్యం చేసేందుకు కూడా డాక్టర్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కారణాల చేత అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ సలహాను పాటిస్తే చాలా మంచిది.
1: ఇలాగే ఈ శుక్లాలు లాగానే ఈ కొన్ని గ్లకోమా అని కూడా మనం వింటుంటాం సార్. ఈ గ్లకోమా అంటే యాక్చువల్ గా ఏంటి, అసలు ఎవరికి రావచ్చండి, దీని గురించి కూడా కొంచెం మాకు తెలియచేస్తారా, వీటి లక్షణాల గురించి కూడా?
2: తప్పకుండానండి. గ్లకోమా అంటే అది నీటి కాసులు అని కూడా దానికి ఇంకొక పేరు ఉన్నది. ఇది ఒక్కొక్కప్పుడు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్లకోమాలో కూడా చాలా రకాలున్నాయి. క్రానిక్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఒకటి, తర్వాత నేరో యాంగిల్ గ్లకోమా, ఇట్లాగా రకరకాల గ్లకోమా ఉన్నాయి. సెకండరీ గ్లకోమాస్, ఇట్లాగా గ్లకోమాల్లో చాలా రకాలున్నాయి. అంటే వాటిల్లో ఈ కంటిలో ఉన్నటువంటి ప్రెషర్ పెరగడానికి కారణం రకరకాలు. అయితే మెయిన్ గా మన కంటిలో ఎక్వియస్ హ్యూమర్ అనేటటువంటి ఒక ద్రవ పదార్థం లోపల తయారవుతుంది. ఇది ఒక చోట తయారయ్యి ఇంకొక యాంగిల్ ఆఫ్ ది యాంటీరియర్ ఛాంబర్ లో మళ్లీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక నదిలో నీరు వస్తూ మళ్లీ ప్రవహించి వెళ్లిపోతున్నట్లు. ఈ గ్లాకోమాలో ఈ నీరు తయారవడం మాత్రం బాగానే ఉండి ఇది బయటికి వెళ్లిపోయే మార్గం మూసుకుపోయి లేకపోతే సన్నబడిపోయి ఉండడంతో, తయారవడం ఎక్కువగా ఉండి డ్రైనేజ్ తక్కువగా ఉండడంతో కంటిలో ప్రెషర్ పెరుగుతోంది. ఈ ప్రెషర్ ఎక్కువ పెరగడం చేత రక్త ప్రసరణం కూడా తగ్గి దాని వలన చూపు మందగిస్తుంది. ఇది కొన్ని రకముల సెకండరీ గ్లకోమాస్ వాటిలో నొప్పి అవి ఉండొచ్చు, కానీ ఈ ఓపెన్ యాంగిల్ గ్లకోమాస్ లో పేషెంట్కి ఏమాత్రం తెలియకుండా చూపు మెల్లిగా పెరిఫరీ నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి 40 సంవత్సరములు దాటినటువంటి ప్రతి మనిషి కూడా ఎస్పెషల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంటే,
1: వంశపారంపర్యంగా
2: కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ప్రతి సంవత్సరం కంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని ఈ ప్రెషర్ పెరిగిందో లేదో చూపించుకోవాలి. నార్మల్ రేంజ్ 18 నుంచి 21 వరకు కంటి ప్రెషర్ ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు కంటి ప్రెషర్ కొద్దిగా పెరిగితే వాళ్ళని ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటారు. ఆక్యులర్ హైపర్ టెన్షన్ వేరు, గ్లకోమా వేరు. ఈ కంటి ప్రెషర్ పెరిగినా ఒక్కొక్కప్పుడు వాళ్లలో ఈ గ్లకోమాలో వచ్చేటటువంటి ఈ ఆప్టిక్ నెర్వ్ హెడ్ లో వచ్చేటటువంటి మార్పులు, ఆ విజువల్ ఫీల్డ్ టెస్ట్లు అని చేస్తారు. మనకు కనపడేటువంటి ఫీల్డ్ కన్స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫీల్డ్ లో వచ్చేటటువంటి మార్పులు, నెర్వ్ హెడ్ చేంజెస్ అవి లేకుండా ఉండొచ్చు. ఇలాంటి మార్పులు లేకుండా ఉన్నటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉన్న కేసులను ఆక్యులర్ హైపర్టెన్సివ్స్ అంటారు. వీళ్ళని గ్లకోమా సస్పెక్ట్స్ అంటే భవిష్యత్తులో వీళ్ళకి గ్లకోమా రావచ్చు అనేటటువంటి హెడ్డింగ్ లో పెట్టుకుని వీళ్ళని తరచుగా పరీక్ష చేస్తూ గ్లకోమా వస్తుందా లేదా అని తెలుసుకుని ప్రారంభ దశలోనే ఈ ప్రెషర్ ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నాలు నేత్ర వైద్యుడు చేస్తాడు. కనుక 40 సంవత్సరములు దాటిన ప్రతి వాళ్లు కూడాను ఈ గ్లాకోమా పరీక్షలు చేయించుకుని ఉందో లేదా నిర్ధారణ చేయించుకోవడం మంచిది. దీనికి చాలా వరకు మందులు వచ్చాయి ఇప్పుడు ఈ గ్లాకోమాకి. ఈ మందులు చేస్తే చాలా వరకు ప్రెషర్ తగ్గించవచ్చు. మందుల వలన నివారణ కానటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఈ ఆపరేషన్లు కూడా చాలా అడ్వాన్స్డ్ వెరైటీస్ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి గ్లాకోమా పేషెంట్స్ అందరూ కూడా ప్రారంభ దశలోనే వైద్యుడి దగ్గరికి వెళ్లి మందులతో ముందర ప్రయత్నం చేయించుకుని తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం మంచిది.
1: సార్, మొన్న ఒక రోజు న్యూస్ పేపర్ అది చూస్తుంటే ఒక హెడ్డింగ్ ఒకటి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందులో మీరు నేత్రదానం చేయండి, ఇంకొకరికి చూపు ఇవ్వండి. ఈ నేత్రదానము గురించి కూడా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా సార్?
2: స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, పరోపకారార్థం ఇదం శరీరం అని. ఇప్పుడు ఈ ప్రకృతిలో మనం చూస్తే నదులు గాని, వృక్షాలు గాని, ఆవులు గాని, ఇవన్నీ కూడా స్వార్థం లేకుండా ఇతరుల కోసమే అవన్నీ జీవిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నది ప్రవహిస్తూ ఉంటుంది కానీ దాని దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా అది ఏమాత్రం బాధపడదు. అలాగే వృక్షాలు వాటిని పడగొట్టే వాళ్లకు కూడా నీడని ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి. ఆవు గడ్డి తిని మనకు పాలిస్తుంది. ఈ విధంగా ప్రకృతిలో ఇంతమంది ఇతరులకి సేవ చేస్తున్నట్లుగా మనకు కనపడుతున్నప్పుడు మనిషి చేయగలిగిన కనీసమైనటువంటి పరోపకారార్థం ఏంటంటే తను బ్రతుకుండంగా కాదు, కనీసం చనిపోయిన తర్వాతైనా తనకు ఉన్నటువంటి ఈ కన్నులు నేత్రదానం చేత ఇతరులకు ఉపయోగపడితే అంతకంటే అతని జన్మకి సార్థకత ఇంకా ఉండదు.
1: అతని కళ్ళ ద్వారా ఇంకొకళ్ళు చూస్తున్నారు,
2: చూసే అవకాశం. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనీసం మనం మరణించిన తర్వాత మన నేత్రాలు ఇంకొక చూపు లేనివాడికి చూపు తెప్పించి తన యొక్క ఫ్యామిలీని తను నడిపించడానికి ఉపయోగపడితే గనక అంతకంటే మనకి ఇంకా ధన్యత ఏముంది జీవితానికి. దీనిలో మనం బ్రతుకుండగానే ఈ నేత్రదానము చేస్తాము అనేటటువంటి కొన్ని ఫామ్స్ ఉంటాయి, అవి మనము ఫిలప్ చేసి ఆ కన్సర్న్ అథారిటీస్కి మనం ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా ఇలాగా తమకి తాము నేత్రదానము చేస్తామని రాయకపోయినా సరే వారి సమీప బంధువులు ఒక మనిషి మరణించిన తర్వాత నేత్రదానము చేయడానికి సిద్ధపడితే దీనికి తగినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చి ఆ నేత్రాలను కలెక్ట్ చేస్తారు. ఒక మనిషి ప్రాణము పోయినది అని కన్ఫర్మ్ అయిన తర్వాత 5 గంటల లోపల ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క నేత్రాలు కలెక్ట్ చేసుకుని దానికి ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది లిస్ట్ ఆ ఐ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కనుక అందులో దానికి తగినగా ఫిట్ అయినటువంటి వాళ్ళని పిలిచి ఈ కార్నియాలను వాళ్ళకి పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. చాలా మందికి అనుమానం ఉంటుంది, బీపీ, షుగరు ఇలాంటివి ఉన్నవాళ్లు నేత్రదానం చేయొచ్చా చేయకూడదా అనేటటువంటిది.
1: చాలా రకాలైన భయాలు కూడా ఉన్నాయి దీన్ని మన కంటిదానం, నేత్రదానం గురించి. అంటే ఎవరైనా ఇది మనం చేయొచ్చు అంటారు?
2: ఇది బీపీ ఉన్నా సరే, షుగర్ ఉన్నా, ఆస్త్మా, ఇంతకుముందు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా సరే నేత్రదానం వాళ్ళు చేయొచ్చు. అయితే నేత్రదానం చేయకూడనటువంటి కొన్ని కళ్ళున్నాయి. ఇవి చాలా అవసరం మనం తెలుసుకోవడం. ర్యాబీస్ వచ్చినటువంటి వాళ్ళు, టెటనస్ వచ్చినటువంటి వాళ్ళు, కుక్క కాటు వలన మృతి చెందిన వాళ్ళు, అలాగే ధనుర్వాతం అంటారు టెటనస్, ఇది వచ్చి మరణించిన వారు, ఎయిడ్స్, అలాగే జాండిస్ కామెర్లు వచ్చినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, ఫుడ్ పాయిజనింగ్ లో మరణించిన వాళ్ళు, అలాగే రక్తమంతా కలుషితమై సెప్టిసీమియా అంటారు, రోగజీవులతో రక్తమంతా నిండిపోయి చనిపోయిన వాళ్ళు సెప్టిసీమియా, అలాంటి డెత్ వచ్చిన వాళ్ళు, తర్వాత ఈత కొడుతూ సరస్సులో మునిగిపోయినటువంటి వాళ్ళు నీటిలో, వీళ్ల కళ్ళు నేత్రదానానికి పనికిరావు. ఈ మిగతా షుగర్ గాని బీపీ గాని ఆస్మా గాని ఏదున్నా సరే వాళ్ల కళ్ళు చక్కగా ఇతరులకు పెట్టడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు జనరల్ గా ఈ ఐ బ్యాంక్ నెంబర్ 1919 బిఎస్ఎన్ఎల్
1: అంటే మామూలు ఈ నెంబర్
2: చేస్తే వాళ్ళు వచ్చి మిగతా పని చేయవలసింది వాళ్ళు చేస్తారు. ఇది 1919 బిఎస్ఎన్ఎల్ వాళ్ళది. అలాగే ఇంకా ఏమైనా ఈ నేత్రాన్ని కలెక్ట్ చేసేటటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే అది కూడా బిఎస్ఎన్ఎల్ 197 కి ఫోన్ చేసి మనం అడిగితే ఈ నేత్రదానం గురించి చేయవలసిన డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ సౌలభ్యం కూడా మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు చేశారు.
1: చాలా చక్కగా ఉంది సార్. నేత్రదానం అంటే దాదాపు మీరు చెప్పినట్టు కాకుండా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకుని ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది చాలా అవసరమని, దానివల్ల ఇతరులకి చూపు వస్తుందని తెలిసి చాలా సంతోషకరమైన విషయం సార్ ఇది. మొన్న మా మిత్రుడు బండి మీద వెళ్తూ ఒకసారి ట్రాఫిక్ లో సిగ్నల్స్ చూసుకోకుండా సడన్ గా ముందుకెళ్లిపోయాడు అన్నట్టు. తీరా అతన్ని పోలీసులు పట్టుకుని ఏమి ఇలా రెడ్ లైట్ ఉన్నా కూడా ముందుకు వెళ్లిపోయావు అది అనంటే అతను ఏమి జవాబు చెప్పలేకపోయాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే అతను ఈ రంగుని గుర్తుపట్టలేకపోవటం వల్ల అలా జరిగిందని అతని లైసెన్స్ ని క్యాన్సిల్ చేసేశారు. అది ఈ రంగులు గుర్తుపట్టలేకపోవటం అనేది అనే జబ్బు అనేది కూడా ఉంటుందా సార్? అసలు అంటే ఏంటి దీని యొక్క, వీటి గురించి చెప్తారా మాకు?
2: దీనిని చాలా మంది కలర్ బ్లైండ్నెస్ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది సరైనటువంటి మాట కాదు. దీనిని కలర్ డిఫెక్ట్ అని అనొచ్చు. ఈ కలర్ విజన్ డిఫెక్ట్ అనేటటువంటిది చాలా మందిలో ఉంటుంది. టోటల్ గా కలర్ బ్లైండ్నెస్, అసలు కలర్ తెలియకపోవడం అనేటటువంటిది చాలా తక్కువ పెర్సెంటేజ్. ఎంతో కొంత రంగు అయితే మనము తెలుసుకునేటటువంటి రంగులో కాకుండా ఇంకొక మారిన రంగులా అతనికి కనపడుతూ ఉంటుంది. అందుకని దీనిని కలర్ విజన్ డిఫెక్ట్ అంటారు, కానీ టోటల్ గా కలర్ బ్లైండ్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. దీనికి వైద్యం అనేటటువంటిది లేదు. అందుకని ఈ చిన్నపిల్లల్లోనే స్కూల్ స్టేజ్ లోనే అందరికీ కలర్ విజన్ టెస్ట్ చేస్తే వీళ్ళు ఎట్లాంటి కోర్సులు తీసుకుని చదవాలి అనేటటువంటిది చిన్నప్పటి నుంచే మనం నిర్ణయం తీసుకోవచ్చు.
1: అంటే ఈ జబ్బున్న వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ లోకి ఎంటర్ కాలేరంటారా?
2: మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ట్రాఫిక్ సిగ్నల్స్ రంగులు తెలియనప్పుడు వాళ్ళు డ్రైవర్ కింద అది పనికిరారు వాళ్ళు, అందుకని
1: యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం
2: ఉంది. అయినా కొంతమంది ఈ విషయం చెప్పకుండా పై బల్బు వెలిగిందా, మధ్య బల్బు వెలిగిందా, కింద బల్బు వెలిగిందా అని చూసి డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని ఆ తర్వాత యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనం తెలుసుకుంటే వాడు రంగును బట్టి వెళ్ళటలా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 3 బల్బులు ఉంటాయి కదా, వాడికి ఎవరో చెప్తారనమాట, పై బల్బు వెళ్ళినప్పుడు ఆగు, మధ్య బల్బు వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉండు, కింద బల్బు వెలిగినప్పుడు వెంటనే వెళ్ళు అని. కాబట్టి మనం లైసెన్స్ ఇచ్చేటటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాడికి కలర్ విజన్ ఉందా లేదా అని తప్పకుండా చూడాలి. అలాగే పైలట్స్ కి, రైల్వే డ్రైవర్స్ కి, వీళ్ళందరికీ కూడా కలర్ విజన్ టెస్ట్ తప్పకుండా చేయాలి. సో ఇది మెయిన్ గా కలర్ డిఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోటల్ కలర్ బ్లైండ్నెస్ చాలా తక్కువ.
1: అంటే ఇప్పుడు కూరగాయలు ఆహారము వీటితోనే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందా సార్?
2: లేదు,
1: వేచికటిలాగా దీనికి ఏమి పెద్దగా,
2: ఇది జన్మతహా వచ్చేటటువంటి డిఫెక్ట్ గనక దీనికి ఆహారం తింటే ఇది కరెక్ట్ అవ్వడం అనేది ఉండదు. కానీ కొన్ని కొన్ని మందులు తీసుకున్నప్పుడు, ఇథాంబిటాల్ ఇలాంటివి తీసుకున్నప్పుడు టెంపరీగా వాళ్ళకి కలర్ విజన్ డిఫెక్ట్ ఉండొచ్చు, కానీ మళ్లీ వెంటనే ఆ మందుని విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి ఒరిజినల్ గా కలర్ విజన్ మామూలుగా వచ్చే అవకాశం ఉంది.
1: ఈ కంటికి సంబంధించి కూడా చాలా మందికి కొన్ని రకాలైన మూఢనమ్మకాలు, ఆచారం అనుకోండి, అపోహలు అనుకోండి, తరతరాలుగా వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మాకు చెప్పి కొంచెము, ఏ నమ్మకాల వల్ల కంటికి ఎంత ప్రమాదం అవుతుందో కూడా కొంచెం మాకు తెలియజేస్తారా సార్?
2: మాకు హాస్పిటల్కి వచ్చిన వాళ్లలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మూఢనమ్మకాల వైద్యాలు అన్ని చేయించుకుని వస్తూ ఉంటారు. కంట్లో నలక పడినప్పుడు చాలా మంది ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక క్వాక్ దగ్గరికి వెళ్లి
1: నాటు వైద్యుడు
2: ఈ కంట్లో పడిన నలుసును తీసేయమంటే నాలికతోటి ఈ కన్ను రెప్పలు తెరిచి ఆ నాలికతో అటు ఇటు కదిపి ఆ నలుసులు తీయడానికి ప్రయత్నం చేసి తర్వాత ఈ కంట్లో ఉన్నటువంటి దెబ్బ తగిలిన చోట ఈ నాలిక పెట్టినందుకు ఇన్ఫెక్ట్ అయ్యి ఒక పుండు మాదిరిగా తయారయ్యి అప్పుడు మా దగ్గరకు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఈ నాలిక పెట్టి కంట్లో ఉన్నటువంటి నలకలు తీయడం చాలా దురలవాటు. ఈ పని అసలు ఎప్పుడూ చేయకూడదు. కొంతమంది కంట్లో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే బాధలు వచ్చినా కొన్ని రకాల ఆయిల్స్ వేస్తూ ఉంటారు, ఆకు పసరలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నైట్ వైద్యాలే. ఉన్న కన్నుని దెబ్బతీసేటటువంటి హ్యాబిట్స్ ఇవి. చాలా మంది చనుబాలు కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఇదివరకు గృహంలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఇవి చెప్తున్నటువంటి కేసులు మేము చూసినాము. ఈ బ్రెస్ట్ మిల్క్ చనుబాలు పోసినందువలన జబ్బులు తగినటువంటి ఎక్కడ రికార్డు మాత్రం ఎక్కడ అవ్వలేదు. ఇది ఒక అలవాటు ప్రజల్లో అలవాటు అయిపోయింది.
1: వేస్తూ ఉంటారు తల్లులకు ఏమని, అది కూడా అంత మంచిది కాదంట.
2: అసలు అది ఎక్కడ శాస్త్రరీత్యా దాన్ని
1: నిరూపణ
2: కాలేదు. అట్లాగే మెల్లకన్ను, పిల్లవాడికి మెల్లకన్ను ఉంటే చాలా మందికి సిరి వస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. అంటే ధనం బాగా వస్తుందని మెల్లకన్ను ఉంటే. ఇది చాలా దురదృష్టమైనటువంటి నమ్మకం. సిరి మాట ఎలా ఉన్నా కన్ను మాత్రం పోతుంది. ఎందుకంటే చిన్నప్పుడే మెల్లకన్ను ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే దానిని నేత్ర వైద్యుడి దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ అది చేయించకపోతే ఆ కంటిలో శాశ్వతంగా చూపు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనిని స్ట్రాబిస్మిక్ అంబ్లియోపియా అంటారు. అదే గనక చిన్నతనంలోనే ఈ అంబ్లియోపియా రాకముందే ఆ కంటిని తిన్నంగా చేసి మెల్లకన్ను లేకుండా చేస్తే ఆ బాలుడికి చక్కగా రెండు కళ్లలోనూ చూపు ఉంటుంది. కాబట్టి మెల్లకన్ను వలన సిరి అనేటటువంటిది చాలా తప్పు అభిప్రాయం. కొంతమంది ఆసనాల వలన చాలా ఆరోగ్యం వస్తుందని చెప్పి ఈ శీర్షాసనాలు అవి కూడా వేస్తూ ఉంటారు. శాస్త్రరీత్యా కొన్ని కనిపెట్టడం ఏంటంటే శీర్షాసనం వలన ఎక్కువగా ఈ వీనస్ కంజెషన్ వచ్చి గ్లకోమా అది ఉన్నటువంటి వాళ్ళకి ఈ శీర్షాసనం మంచిది కాదు. అలాగే కొన్ని రకాల ఎన్యూరిజమ్స్ వీక్ పాయింట్స్ బ్రెయిన్ లో గనక బ్లడ్ వెసల్స్ ఉంటే అక్కడ కూడా అది పగిలిపోయి రక్తం బయటకు చిమ్మే అవకాశాలు ఉంటాయి గనక ఎన్యూరిజమ్స్ గ్లకోమా ఇవి ఉన్నవాళ్ళకి శీర్షాసనం మంచిది కాదు అని కూడా శాస్త్రజ్ఞులు చెప్తారు.
1: ఆసనాలు వేసే ముందు మనకి కంటి సమస్య ఉందా లేదా తెలుసుకుని వేయటం ఉత్తమం.
2: అన్ని ఆసనాలు తప్పు కాదు, చాలా ఆసనాలు ఆరోగ్యకరమైన ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్తున్నది శీర్షాసనం గురించి.
1: ఈ మన కంటి సమస్యల గురించి చాలా విపులంగా ఉన్న కొత్త విషయాలు ఎన్నో మాకు తెలియజేశారు సార్. మీరు ఇంతసేపు చెప్పిందని వింటుంటే కంటికి ఎన్నో సమస్యలు రావచ్చు, ఉన్నాయి, సమాజంలో ఉంది అనేది తెలుస్తుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటినన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి, నివారించడానికి మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మామూలుగా అసలు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా?
2: దీనిని ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే దాని కింద చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారండి. ప్రపంచిక మొత్తంలోనే అసలు భారతదేశంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని 1976లో ప్రారంభించారు. ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా దీన్ని ప్రారంభించలా, మన భారతదేశం ఇది ప్రారంభించింది అని చెప్పుకోవడానికి మనం గర్వించాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీస్ అని ప్రారంభించారు. ఇవి గ్రామ గ్రామాల్లో కూడా వెళ్లి అక్కడ అంధత్వానికి కారణం ఏమున్నాయో అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. విజన్ 2020 అని ఒక ప్రోగ్రాం అది కూడా స్టార్ట్ అయింది. దీంట్లో క్యాట్రాక్స్ అంటే శుక్లాలని ఎవరికి ఉన్నాయి అనేటటువంటిది పరీక్ష చేస్తారు. అలాగే ట్రకోమా అనే ఒక ఇన్ఫెక్షన్ అనమాట, ఒక రోగజీవులను వచ్చేటటువంటి జబ్బు, అవి ఎవరికి ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకుంటారు. అలాగే చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి అంధత్వం విటమిన్ ఏ వలన అయితేనేమి, క్యాట్రాక్ట్ శుక్లాల వలన అయితేనేమి, అలాగే ముందుగా నెలలు నిండకుండా పుట్టేటటువంటి పిల్లలకు కూడా కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది గనక ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అని, ఇలాంటి జబ్బులు ఎవరికొన్నాయి, గ్లాకోమా ఎవరికొంది, ఇట్లాగా ఈ జబ్బులన్నీ పిల్లలకు ఎవరికొన్నాయో ఇవన్నీ స్క్రీన్ చేసేటటువంటి ఏర్పాట్లు జరిగాయి ఈ విజన్ 2020 ప్రోగ్రామ్ లో. ఈ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ పిల్లల్లో వచ్చే బ్లైండ్నెస్ కి ఇవి కారణాలు గనక వీటిని ఆ స్టేజ్లోనే నివారించేందుకు ఈ విజన్ 2020లో కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. అట్లాగే స్కూల్స్కి వెళ్లి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవి చేసి ఎవరికైనా సరే ఈ కళ్ళజోడు అవసరమైనటువంటి అంధత్వం ఉందా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, వాళ్ళకి సరైనటువంటి కళ్ళజోడులు అవి కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ ప్రోగ్రామ్ లో చేస్తున్నారు. అలాగే మెల్లకన్ను, స్కూల్ స్క్రీనింగ్ లో మెల్లకన్ను ఉన్న పిల్లల్ని సరైనటువంటి స్టేజ్ లో ప్రారంభ దశలోనే డాక్టర్ దగ్గరికి పంపించి మెల్లకన్ను వైద్యాలు చేసేందుకు వీళ్ళు ఆ ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకొస్తారనమాట, గ్రామ గ్రామానికి వెళ్లి. అలాగే డయాబెటిక్స్, ఇందాక మనం అనుకున్నట్లుగా డయాబెటిక్స్ లో ఇలాగ నేత్రం పాడయ్యేటటువంటి అవకాశం ఉన్నది, రెటీనా పాడయ్యే అవకాశం ఉన్నది అని ఆ గ్రామాల్లో ప్రజలకు చెప్పి దాని నుంచి వాళ్ళు నేత్ర వైద్యం త్వరగా తీసుకునేటట్లుగా వాళ్ళకి ఆ అవేర్నెస్ ఆ జ్ఞానం వచ్చేటట్లుగా ఈ విజన్ 2020 ప్రోగ్రామ్ లో చేస్తున్నారు.
1: సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతో విలువైనటువంటి సేవను సమాజంలో చేస్తున్నారు. సో ఈ విషయం అందరికి తెలియటం కూడా చాలా ముఖ్యమైంది. ఇదే కాకుండా సార్, మన సత్యసాయి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతి గ్రామ్ లో కూడా మనకు నేత్ర విభాగం ఉంది. అందులో మీరు గత 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. దీంట్లో కూడా మనకి రోజువారి ఎంతో మందికి పేషెంట్లని చూస్తూ ఉండటం, ఆపరేషన్ చేయడం వింటూ ఉంటాం మేము. దీని గురించి అంటే మన ఆసుపత్రిలో ఉన్న ఈ నేత్ర విభాగం గురించి కూడా మాకు కొంచెం వివరంగా తెలియజేస్తారా, అంటే ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం ఆపరేషన్లు చేస్తుంటారు, ఎంతమంది ఏ విధంగా రోజువారి ఓపీడీ చూస్తుంటారు, అది కూడా మాకు కొంచెం తెలియజేస్తారా.
2: ఇది సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రశాంతి గ్రామ్ 1994 ప్రారంభింపబడింది. భగవాన్ బాబావారి ఆశీర్వచనాలతో 94 ఇది ప్రారంభించారు. మాకు రోజుకి కనీసం ఒక 70-80 మంది వరకు కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్లలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వ్యాధులు చూసి దానిలో క్యాటరాక్ట్స్ అంటే శుక్లాలు ఉంటే వాటికి ఆపరేషన్ చేస్తాము. దీంట్లో పిల్లల్లో వచ్చిన శుక్లాలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి వచ్చినవి దెబ్బ తగిలిన వందన వచ్చే ట్రామాటిక్ క్యాటరాక్ట్స్, ఇలా అన్ని రకాల శుక్లాలు ఉంటాయి. అట్లాగే ఇందాక మనం అనుకున్న నీటి కాసుల జబ్బు, గ్లకోమా, తర్వాత రెటీనాలో ఉన్నటువంటి ఏమైనా హోల్స్, రెటినల్ డిటాచ్మెంట్స్, డయాబెటిక్ రెటినోపతి, ఇలాంటి వ్యాధులన్నింటికి ఇక్కడ వైద్యం ఉంది. రెటీనా జబ్బులు ఉన్న వాళ్లలో విట్రియక్టమీ ఆపరేషన్లు, లేజర్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా చేస్తారు. అట్లాగే న్యూరోఫ్థాల్మాలజీ క్లినిక్ కూడా మాకున్నది. అంటే ఏంటి, కంటి నరాలు అవి ఏమైనా దెబ్బతింటే ఇక్కడ మేము దానికి తగినటువంటి పరీక్షలు అవి చేసి అవసరమైతే బెంగళూరులో స్వామివారి హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడికి రిఫర్ కూడా చేసి ఈ నరాలకు సంబంధించినటువంటి నిపుణులు కూడా అక్కడ కూడా పంపిస్తూ ఉంటాం మేము.
1: దీంట్లో వేరే దేశాల వాళ్ళ నుంచి కూడా ఎవరైనా డాక్టర్లు అప్పుడప్పుడు వచ్చి ఏమన్నా చేస్తుంటారా సార్, లేకపోతే ఇక్కడే బెంగళూరుకి పంపిస్తా అన్నారు కదా, అంటే
2: ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా మా హాస్పిటల్కి నేత్ర విభాగంలో మిగతా విభాగాల్లో అలాగే నేత్ర విభాగానికి కూడా కొంతమంది కంటి సర్జన్స్ విజిటింగ్ డాక్టర్స్ లాగా వచ్చి వారు ఇక్కడ ఆపరేషన్స్ చేస్తారు. కొత్తవి ఏమైనా విదేశాల్లో అక్కడ వారి వారి దేశాల్లో కనిపెట్టిన పద్ధతులుంటే మాకు అవి ఇక్కడ చక్కగా వాటి గురించి విపులంగా చెప్పేస్తారు.
1: చాలా అత్యుత్తమమైనటువంటి సేవని ఉచితంగా అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మన హాస్పిటల్ ఎంతో విలువైనటువంటి కంటి విషయంలో ఎన్నో రకాల ఆపరేషన్స్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందం అవుతుంది.
2: దీనికి తోడు మన మొబైల్ హాస్పిటల్ కూడా ఉన్నది. ఈ మొబైల్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ప్రత్యేకమైన సేవ ఏమిటంటే వీళ్లు గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కంటి జబ్బులను వీళ్లు కూడా చూస్తూ అక్కడి నుంచి మాకు పంపుతారు. కాబట్టి ఇది మన సత్యసాయి సేవ కేవలం సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్లోనే కాకుండా ఈ మొబైల్ హాస్పిటల్లో మరింత విస్తారంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు అనేది అక్షరాల నిజం సార్. ఇందాక మీరు అన్నట్టు మనకి సాయి సంస్థలు దాదాపు ప్రతి చోట కూడా విస్తరించాయి. ఇప్పుడు దేశం రాష్ట్రం నలుమూలల్లో కూడా ఎంతో మంది ఉత్సాహవంతులైన యువతులు యువకులు శక్తి అనుసారంగా మనకి రకరకాలుగా సేవ చేయటం మనం చూస్తూనే ఉంటాం. ఈ అంధత్వ నివారణకి, మెరుగైన చూపుకి, వీటికి సంబంధించి మీరు చక్కగా మాకు ఎంతో విలువైన విషయాలు తెలియజేశారు. దీంట్లో వారికి ఏమన్నా మీరు మెసేజ్ కానీ సందేశం కానీ ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా?
2: తప్పకుండానండి. ఇప్పుడు మనం ఇంతవరకు బాహ్య దృష్టి ఎలా చూడాలి అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకున్నాం. స్వామి దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉన్నందువలన నాకు కొంత తెలుసున్నంతలో నాకు తెలిసినటువంటి ఒక విషయం చెప్తాను. మనము ఈ బాహ్య దృష్టి కోసం ఇతర జబ్బుల నుంచి కన్ను ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవడం ఎలా అయితే తెలుసుకున్నామో, ఈ చక్కటి బాహ్య దృష్టి సమ్యక్ దృష్టి మనకి గనక లోపల సరియైన భావాలు గనక మనం పెట్టుకుంటే, ఈ బాహ్య దృష్టిని సమ్యక్ దృష్టిగా చేసుకుని తర్వాత దాన్ని అంతర్దృష్టిగా మార్చుకుని సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మన మనసులో పెట్టుకుని మన సేవ అది చేసుకుంటూ దృష్టిని కాపాడుకుంటే ఇది సరైన జీవితం అవుతుంది గనక, అట్లాంటి ఉద్దేశంతో మన దృష్టిని కాపాడుకుంటూ సమాజ సేవ చేస్తే బాగుంటుంది.
1: చాలా విలువైన సందేశం సార్. మీరు గత ఎన్నో సంవత్సరాల నుంచి మన సూపర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మీకు ఎన్నో అనుభవాలు జరిగి ఉండొచ్చు, కానీ మాతోని మా శ్రోతలతోని పంచుకోవడానికి ఏమన్నా సంఘటనలు కానీ మంచి ఇన్సిడెంట్స్ కానీ ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా సార్?
2: నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్న వీటిలో నేను మిరకిల్ అని చెప్పను గానే స్వామి యొక్క అపారమైన కరుణా దృష్టి డాక్టర్స్ మీద ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది, నేను అనేకమైన పేషెంట్స్ లో ఈ కన్ను క్యాటరాక్ట్ ఆపరేషన్ అయినప్పటికీ కూడా వాళ్ల వాళ్ల కంటి యొక్క లక్షణాలను బట్టి ఎంతో బాగా లోపలికి పోయినటువంటి కళ్ళు, 90 సంవత్సరాల వయసు ఉన్నవాళ్లు, 99 ఏళ్ళు ఉన్నవాళ్లు కన్ను ఎక్కడికో ఒక గ్లాసులో గోళీకాయ వేసినట్లు వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి కేసులు గాని కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న కేసులు ఎట్లా చేస్తామా అని రాత్రి దాని గురించి అనేక టెన్షన్ పడినటువంటి కేసుల్లో మామూలు కేసుకున్న అతి సులభంగా ఆ కేసులు అయిపోయినవి, నిజంగా ఇది స్వామి దయ కదా అని అనుకున్నట్లు అనేక కేసులు అయ్యాయి. తర్వాత కొంతమంది పేషెంట్స్ కూడా ఆపరేషన్ అయిన తర్వాత నాకు స్వామి పక్కన నుంచుని ఆపరేషన్ అయినంతసేపు నా చెయ్యి పట్టుకుని ఉన్నారు, నాకు ఎక్స్పీరియన్స్ నేను తప్పకుండా అయ్యానని చెప్పిన కేసులు కోకొల్లలో. కాబట్టి ఇవి మేము పేషెంట్స్ దగ్గర నుంచి తెలుసుకుని ఆ పేషెంట్ యొక్క అదృష్టం చేత అతని పూర్వకర్మ ఫలితం చేత ఆ విధంగా స్వామి దగ్గరుండి చేసినారు కదా అని తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి.
1: బహుశా స్వామి మీ చేతుల ద్వారా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది సార్, మీ ద్వారా మీ లోపల ప్రవేశించి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
2: తప్పకుండా, స్వామి సర్వత్రా ఉన్నారు, డాక్టర్ ద్వారా పేషెంట్ ద్వారా అన్నిట్లోనూ ఆయనే ఉన్నారు, కనుక ఈ ప్రాసెస్ అంతా అందువల్లనే తేలికవుతూ ఉంటుంది.
1: నిజంగా ఈరోజు చాలా విలువైనటువంటి విషయాలు తెలియజేశారు సార్. చిన్నపిల్లల నుంచి, పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వాళ్లకు వచ్చే రకరకాల కంటి సమస్యల గురించి, వాటిని ఎలా ముందే గుర్తించటము, ఏం చేస్తే మంచిది అనేది, మన హాస్పిటల్లో కూడా ఏం జరుగుతుంది అనే విషయాల గురించి చాలా విపులంగా అద్భుతంగా మాకు వివరించారు సార్. ఇంత మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా రేడియో సైకి వచ్చి మీ ఇవన్నీ మాకు తెలియచేయటం మాకు నిజంగా చాలా, మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. మా తరఫున, మా శ్రోతల తరఫున మీరు స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైన స్వామికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు సాయిరాం తెలియజేసుకుంటున్నాం సార్.
2: ఈ అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఒకరోజు నా ఉదయం పడుకున్న టైంలో 5 గంటలకి స్వామి మీ మీద ఒక చిన్న భజన పాటలనేది వచ్చేటట్లుగా చేయండి స్వామి అంటే ఒక 2 నిమిషాల్లో ఈ స్ఫురణ వచ్చేటట్లు చేశారు. అది నేను ఇందులో చెప్పి ముగిస్తాను.
1: తప్పకుండా తెలియజేయండి సార్.
2: నిర్గుణ

0: साई। जय साई राम।
1: ఇంతవరకు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ రెండో భాగాన్ని విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968

అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీగిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8 తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

ఆత్య వీరుల పరద్రోలియు స్వాతంత్రమును గల సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

గాం పుత్తలి బాయసం పురోహితంబున కదా గాంధీ మహాత్ముడై ఘనతనుందే జీవకోటికి మక్కువ జీవమగుచు ఆహార తంబును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ కుకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల యందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థముగాయించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారములు అనేటువంటి ఈ వైరాజిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనము శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశంలో భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధనముతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కానీ ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యా రంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాపలాడుతున్న చేత పురుషుల కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగము చేయను విటలందరూ పోగా గృహ కృత్యములు తీర్చు గృహిణులేరి ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి

0: ఇంటిలోని కొరతలెంతయో ఉండినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిజున్న పడతి ఎప్పుడు. నిజముగా ఈనాడు ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా తెలిసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంటాయి. ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకెళ్ళిపోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు కాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విషయం మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపైన ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కానీ కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్యస్వరూపాన్ని సాక్షాత్కరింప చేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మ కను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయంలో ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ట పాలకడానికి కూడా ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతోనే ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయటము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించే యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరి అయినటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారత ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కట్టడి కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజడులకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడాను మూల కారణమంతా కూడాను అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. కారణమేమంటే అమ్మలకు సరి అయినటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూర్ రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతి గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిభక్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుండదు అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారికి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనను తప్పకుండా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడా వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులను బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహాపవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయం. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సార్థక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కార్యాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సార్థకత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అయినటువంటి యొక్క ఇది కాలేదు. కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయం విషయాలంతా కూడాను రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలను ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడాను నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేసినామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడాను అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి. అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరు అందరూ కూడా యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుని యొక్క వికాసమైన కట్టాపురం మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు వీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కోరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు కట్టా కూడా ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడను లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వులు కూడాను సంసిద్ధులై ఉండాలనేటువంటి ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు ఈనాడు స్వామి గారు కూకికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా పొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ పొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారి మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాన్ని సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో పేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్టపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence. He has seen compassion and understanding example of the spirit of social service. I believe in all humility and that humanism is the essence of all religions and faith. There can be no nobler aim, there's nothing to need it and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీ గిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
0: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందని స్త్రీలకు ఇది అని ఆ భక్త మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మభూమిలో నా కన్నుల పండుగా ఏనుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రవైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతికి భారతీయ మహిళ పట్టుబొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి కానీ, స్త్రీల హక్కులను గురించి కానీ, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి కానీ, స్థానాన్ని గురించి కానీ కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాకోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు. ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహాకేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో లేక మహాసంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చదువు వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తున్నది అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనం ఇచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయాశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారు ఇప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు గారు, భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికీ ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: రజాలుంది, నేను రజాలే వేసాడు. అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రీషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తానంటే, ఉద్రా బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటాడు. సో ఆ రోజు ఎప్పుడు వస్తున్నా అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడుతుంది, డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పొద్దు పాద నమస్కారం చేసుకుంటుంది, నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నువ్వు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నేను అనంతపురికి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు ఆ చార్కి, ఇట్లా దృష్టి తీసికి పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు వస్తే 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది, తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్, శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది, బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే, లేదు స్వామి నీకు చెప్పయినారు, నీవే మాత్రం పోవాలి అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే, అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుకొని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు, స్వామి బస్సులకంతా టెంకాయ కొట్టి ఆరి తెచ్చేసిందే, భగవంతా నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తే, బాగా పిల్లలు అందరికీ డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్ లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు, చెప్పులు సైడ్లో వదిలేసి సాయిరాం ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని ఆయన ఏమైందో తెలియదు. ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు, గేట్ తీసేసినాడు సాయిరాం అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తాను, ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు. చాలా బ్రహ్మాండమైన కాలేజ్ కాలేజ్ బిల్డింగ్, హాస్టల్, ఆడిటోరియం, మూడు బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటూ డ్రైవర్లంతా లేడీస్ ఒక లైన్ స్వామి వస్తుండే. ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు స్వామి నన్ను చూశారు. చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని, బంగారు ఎప్పుడు వస్తుంది ఇట్లా తప్పుకున్నారు, ఇట్లా ఎంబ్రేస్ చేస్తున్నారు, ఎంబ్రేస్ బంగారు ఎప్పుడు వస్తుంది ఎట్లా అంటే సో మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగింది. అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి అన్నది దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది, నీ దగ్గర డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళీ ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి, జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరు నుంచి వచ్చినారు, వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు, డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్, కొత్త సైకిల్స్, శారీస్, బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్సే లాట్ ఉంది. వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లా అన్నారు. నీకు భోజనం వస్తుంది, ఇక్కడ టిఫిన్ వస్తుంది, ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు, స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఎట్లా అని చెప్పినారు. చాలా సంతోషం పాటలు అన్నారు. అట్లా స్వామి అంతా చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరు వస్తారు, ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడాలా, డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు, బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది, అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వాళ్ళ మిస్సెస్, అనంతపురము ఎడ్యుకేషన్ మినిస్టర్స్, గవర్నర్స్ ఎందరు వస్తారు అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండే ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే. దానికా నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు, నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే అప్పటికి స్వామి ఇట్లా చూసినారు. ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది, పడపడపడ అంటుంది సిజర్, ఆ ప్లేట్ లో పెట్టినారు. నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు, తాళు అంటే వెయిట్ చేయట్లండి, తాళు వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్, ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే 2 డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టి ఇచ్చినారు, అది కత్తిరిపక్కన పెట్టినారు. నేను ఖర్చీఫ్ తీసి దానిపైన క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు, ఇంకా 3 డేస్ ఉంది ఓపెనింగ్ సెరమనీ, ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు, 2కి మధ్యలో టేప్ కట్టింటారు, ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాలా. నేను బయట ఇంకా గెస్ట్ జట్ల వీఐపీ జట్ల నేను వస్తాను, అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజర్ ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేస్తాను, ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను, నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది, నీకు టైం టైంకి ఫుడ్ ఈడ వస్తుంది, నువ్వు ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాల పోయే తోడు చెప్పేసి.
8: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా ప్లాన్,
7: అంత బాగా ప్లాన్. 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళా నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు, భద్రము అట్లన్నారు ఆయన స్వామి, ఇట్లా భద్రం అట్లన్నారు. మూడో రోజు కోసం వెదిరి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చు పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి, రూఫ్ కి, పడపడపడాను అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టింటారు కదా దాని ఇంకొక చిన్న 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి, సాయి గీత ఎలిఫెంట్, ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు, ఆమెకి నాదస్వరము, స్వామి వస్తా ఉండరు అంత ఆనందంగా ఉండే. దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను, కత్తిరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సిజరు, ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు, ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది, నాది తట్టు ఖాళీ అయింది, నేను వాపసు వచ్చేస్తాను ఆ ఫంక్షన్ కి. ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది. నాది లీవులు అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్లాలా స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారం అట్లండి స్వామి, 8 రోజులు అయిపోయింది వచ్చి నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను జాబ్ పోయి. ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం సరిపోతుందంటే భోంచేసి పండుకొని చూస్తాం అట్లని వెళ్లిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు, డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు అంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ మిమ్మల్ని అట్లన్నారు.
8: వైట్
7: రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జతల డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాక్ చేసి ఇచ్చి ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్ లో కూర్చు కళ్ళు మూసుకొనింది స్వామి. ఎట్లని నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లన్నారు, అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇక జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర ఆడ దిక్కింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే. వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి, 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతా ఉంటా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అమ్మకే సరే స్వామి బయట వచ్చారు అంత గేట్ తీసి పెట్టి నిల్కుండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగిన స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుంది నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురం అన్నారు అమ్మా ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68 దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8 1971 అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 or 2 days ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 or 2 days స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ ఆయన శ్రీమతి, ఆవిడ సరస్వతి గిరి గారిది కూడా అనంతపురుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీరుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం మేము. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ. పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదారులో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివిగిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ. దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్ ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి పదనమస్కారాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
11: చాలా బాగుంది.
12: స్వప్న, ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
3: అవును లలిత.
12: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు స్వప్న. హైదరాబాద్ సేవాదల్ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్లందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట. మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టుబర్తికి చేరుకున్నారు. సేవాదళ్ లీడర్ అయిన బీవీ రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట. కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
3: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
12: అవును స్వప్న.
3: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
11: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
13: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట. ఆయన పంపించారు బస్సు లో వచ్చాను. నాకు గుర్తు బస్సు ఉండేది, ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్సులోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
14: ఓకే,
13: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం అప్పుడు చాలా జరిగేది మేడం.
14: ఓకే,
13: అది వివికిరి గారి ఓపెనింగ్ అండి అది.
14: ఓకే,
13: అప్పుడు వివికిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన వీళ్ళు ఎస్కాట్ అంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పెళ్ళే ఉంటారని స్వామి చెప్పారు.
14: ఓకే,
13: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళవాద్యాలు తెలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో ఆ పైన గద్దర్స్ కి రంగే చేశారు.
14: ఓకే,
13: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
14: ఓకే,
13: ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్ లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట.
14: ఓకే,
13: సరిగ్గా 11:30 అండి, ఒక ఆడమ్ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందనమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాపం ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెంబర్ గా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది మాట.
14: ఓకే,
13: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుంది మాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట, పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను.
14: ఓకే,
13: అది 100 kgs బరువు ఉండదు బస్తా ఒకటి, ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నా దీనికి కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పేసి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు, వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 kgs బస్తాలు లోపల వేసేసా.
14: ఓకే,
13: ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలం అంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి, స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట.
14: ఓకే,
13: 11 బస్తాలు వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్న.
14: ఓకే,
13: అని ఆ రోజున 1:00 అనుకుంటాను తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
14: ఓకే,
13: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్, పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్, ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
12: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది,
3: చెప్పండి.
12: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్ లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరి వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారనే అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదళ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
3: తప్పకుండా వెళ్తా.
14: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని, ఆయన రిటైర్డ్ సూపరింటెండ్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిజ్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ, ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అధికి వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వినేవారు, ఇకేం ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కాని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా, దాని చుట్టూరా చిన్న కణాలు వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్స్ అవన్నీ చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రెమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్గెట్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవ తీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్పు తీసుకొచ్చి నీట్ గా పెట్టడం. ఏంటంటే మధ్య మీద శాగ్ అయిపోయి, శాగ్ అయిపోతే సాగు చూసి ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం. ఇవన్నీ జరిగాయి. అసలు మెరకల ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్డింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి. అప్పటికింకా స్వామి మెరకల గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా షామ్యాన్ అది కట్టాలి కదా. మాకు అసలు నెర్వస్ గా ఉన్నాం. మేము వచ్చేటికి ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాదేదురు గాని నేను చెప్తాను కదా, మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి, బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి, అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్ళీ ఆ క్లాత్ అది నిలబెట్టేటప్పటికి ఎయిట్ అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ గ్రేట్ మిరకల్.
12: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
3: తప్పకుండా.
15: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ రావు ఫోన్ చేసి ఈ సేవదంతా రండి అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 డేస్ టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళంతా కూడా ఆ సేవలన్నీ కూడా ఈ 2 డేస్ చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం, దైవశక్తితో ఏంటి తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు ఇక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవలేదు తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి చివరి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడా ఉండి బియ్యం బస్తాలు తిరిగి మాలో అందరిలో అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబ్యాక్ ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మళ్ళీ ఉంది. ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి అంతా కూడా. స్వామి దగ్గరకు వచ్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి. బియ్యం బస్తాలు తిరిగి మాలో అందరిలో అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ

0: బాగు చేస్తాం స్వామన్నారు. స్వామన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారు అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్నా ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలుంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామన్నారిని ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరచడం అంతా కూడా క్లీనింగ్ మొత్తం అంతా పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం ఇచ్చి పంపించి తర్వాత మేము అక్కడే ఉన్నాం అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి సాయంత్రం పిలిచారు నన్ను పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను నువ్వు పొడపడి వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్ముడు దైవతమ్ములు ఎక్కడమ్మడి వస్తాను లేదు ఇంటికి పో అమ్మా నాన్నని కోసం చూస్తుంటారు అని చెప్పానని స్వీట్స్ అన్ని కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డుండ్లు స్వామి ఎక్కడికినా అయ్యి పంచి పెడతారు ఆ లడ్డులన్నీ పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సరిపోత స్వామి అన్నాను పొట్లం కట్టి ఎంత అంటే నీ చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు వాత్సల్యంతో చూస్తారు ప్రేమతో చూస్తారు అది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ప్రపంచం భగవంతుడి ప్రేమ అదంతా కూడా మాకు పంచిపెట్టు అంచేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామి ప్రాణం స్వామి ప్రాణమే స్వామి ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామ్ అండి అందరికీ కూడాను.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: అన్నోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు, దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల

0: సాయిరామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను శాడ్ గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్ అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషల విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫునుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు, అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలా సార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చి నా చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటి అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా ఆనంద అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్యా ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికీ. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తికడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనీవా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు, 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గరే ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సీ ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21 పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 ఏళ్ల నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991 స్టూడెంట్గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికీ చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగిపొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం, సో ఎంత మందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మేమర్చిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేము, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నాను నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్, సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది, కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి ఎక్స్ స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తీ సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక, ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము, అందరం బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నారు. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు మనలాగా, ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్గు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యూ ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు జరిగింది. ఆ తర్వాత స్వామి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది, మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కు బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టే లో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు. ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్ ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్లో చదువుతుండగా 1-3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా. ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో, స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరు తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969-70 నుంచి 72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామిగారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికి ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేస్ కి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరీ చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమీ పాడినట్లు చెప్పినారు అని స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరామ్.
7: అందరికీ సాయిరామ్. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి నీడలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: भगवान है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है।
1: श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమైంది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాను ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామివాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృతవాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగాను, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
2: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయింట్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ టు మీ వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవేస్తే 9 D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ అమ్మండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, దేవాదల్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గోట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, అండ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 3వ భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో 4వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తిరుపతి బృందం సమర్పిస్తున్న శ్రీరామ జననం హరికథా గానాన్ని మీరిప్పుడు వినబోతున్నారు.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో చాలా పరమ పవిత్రమైనటువంటిది. శ్రీరామ జననము నేటి సత్కథ. భారతీయ నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి మహాకావ్యం. ప్రతి స్త్రీ తన భర్త శ్రీరామచంద్రమూర్తి వంటి ఉత్తముడు కావాలని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా కష్టాలు పడుతూ ఉంటే సీతమ్మ వారి కష్టాలు అనుభవిస్తోంది అంటారు. కాపురాలలో చిచ్చు పెట్టేటువంటి ఆడవాళ్లను మంధరా సురపనకతో పోలుస్తారు. ఈ విధంగా రామాయణంలో ఏ పాత్రను తీసుకున్నా ప్రజల హృదయాలలో నాటుకునే విధంగా మనకందించారు వాల్మీకి మహర్షి. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసిత్తు సాక్షాత్తు రామాయణాత్మన అంటాడు స్కాందపురాణంలో. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించగా వేదమే వాల్మీకి మహర్షి ద్వారా శ్రీమద్ రామాయణంగా అవతరించిందని స్కాందపురాణంలో చెప్పినటువంటి మాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కథను శ్రీరామ జననము నేటి హరికథ. సావధాన చిత్తలై కథాశ్రవణం చేసి ఆ భగవంతుని అపార కృపకు పాత్రులు కాగలరని కోరుతూ గోవిందనామ స్మరణతో నేటి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీమంతమై ధనధాన్య సమన్వితమైనటువంటి అయోధ్య రాజ్యాన్ని సూర్యవంశ సంజాతుడు, మహాపరాక్రమవంతుడు, అరవీర భయంకరుడు, రూపజితమారుడు, అజమహారాజు కుమారుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. దశరథునికి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి జనమండుగురు మంత్రులున్నారు. కులగురువు గారి ఆశీస్సులతో తన పూర్వుల యొక్క ఆచారాన్ని అనుసరించి ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. ఆ దశరథ మహారాజునకు ఆ

ఆ దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలున్నారు. భోగభాగ్యాలున్నా, తమ ఆజ్ఞను వేదవాక్యంగా భావించే సామంత రాజులు ఉన్నా, అనుకూలవతులైనటువంటి అర్ధాంగులున్నా, ప్రజల అండదండలున్నా, ఆ దశరథునికి సంతోషం లేదు. ఎందుకంటే 60,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగించినటువంటి దశరథ మహారాజుకు సంతానం లేదు. వారసులు లేని తన చక్రవర్తిత్వం వృధా కదా అని ఎంతో బాధపడుతున్నాడు. పున్నామను నరకాత్రాయతిది పుత్రః అంటారు. పున్నామ నరకం నుండి దాటించేటువంటి వాడు పుత్రుడు అని ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. అంతేగాని బ్రతికి ఉండగానే నరకం చూపించేటువంటి పుత్రుడు అనవసరం అంటుంది. ఒకరోజు దశరథ మహారాజుల వారు మంత్రి సామంతులతో, వశిష్ఠ వామదేవాది మహర్షులతో, అయోధ్యాపురవాసులతో కొలువు తీర్చి ఉన్నటువంటి సమయంలో సరయూ నదీ తీర ప్రాంతవాసులు అక్కడకు వచ్చి తమ కష్టాలు దశరథ మహారాజుతో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ప్రభో దశరథ.

అర్జునురా, ఇంతకాలం మీ ధర్మ పరిపాలనా విధానంలో మా కడుపులో నీళ్లు కదలకుండా బ్రతుకుతున్నాం. ఇంతకాలానికి మాకు కష్టాలు వచ్చాయి. క్రూర మృగాలు మా ఊళ్ల మీద పడి పిల్లల్ని మేకల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇవాళ్ల కనపడ్డవాడు రేపుంటాడని నమ్మకం లేదు. మా పాటలు దేవుడికే తెలియాలి. మీరు వచ్చి వాటిని వేటాడితే గాని మేమిక్కడ ఒక్క క్షణం కూడా బ్రతకలేము అని ప్రజలు చెప్పగా, ఆ మాటలు విని దశరథ మహారాజుల వారు ఒక్క క్షణం ఆలోచించాడు. ఔరా, నా పరిపాలనా విధానంలో ఎప్పుడూ ఏనాడు కూడా ఇలా జరగలేదే అని, ఓ ప్రజలారా, మీకేం భయం లేదు. రేపే వచ్చి మీ కలిగినటువంటి కష్టాలను తొలగించి ఆ కుర్ర మృగాలను వేటాడి వాటిని వధించేస్తాను. వెళ్లిరండి అన్నాడు. స్వామి, ఇక్కడికి రావటానికే మా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వచ్చాం. తిరిగి మా ఇంట్లోకి వెళ్లాలంటే భయంగా ఉందన్నాడు. ఎవరెక్కడ? కొంతమంది రాజభటులు వచ్చారు. ఈ వీళ్ళందరినీ కూడా వారి వారి ఇండ్లకు రథాలలో క్షేమంగా చేర్చండి అని చెప్పగా అలాగే చేశారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని సరైనది ప్రాంతారణ్యాన్ని చేరుకున్నాడు. మహాభయంకరంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహాలు, పెద్ద పులులు, చిరుతపులులు, అడవి పందులు, ముళ్ల పందులు, ఏదు పందులు, లేళ్లు, దుప్పులు, కణుజులు, ఖడ్గమృగాలు, గంధకము, ఏనుగులు మొదలైనటువంటి జంతువులు విశృంఖలంగా విహరిస్తున్నాయి. అడవిలో వేటాడడం ప్రారంభించాడు దశరథ మహారాజుల వారు. సింహాలు, పెద్ద పులులను చీల్చి చెండాడాడు. అడవి పందులు, ముళ్ల పందులు, కణుజులు, ఖడ్గమృగాలను గుంపులు గుంపులుగా కూల్చేశాడు. అడ్డు లేకుండా వేటాడాడు. అతని కంటబడిన ఏ క్రూర మృగం కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు. ఈ విధంగా పగలంతా వేటాడి వేటాడి రాత్రిపూట నీటి కోసం వచ్చేటువంటి జంతువులను వేటాడాలనే ఉద్దేశంతో జంతువుల అడుగుజాడలను బట్టి సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక రేవు దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విల్లంబులు ధరించి మాటు వేసి ఉన్నాడు దశరథ మహారాజుల వారు. అర్ధరాత్రి సమయం అయింది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం అన్ని ప్రక్కలా ఆవహించుకుని ఉంది. ఆ అర్ధరాత్రి సమయంలో సరయూ నది నీటిలో బుడబుడమనేటువంటి శబ్దం వినిపించింది. ఏనుగు నీటి కోసం వచ్చిందని భ్రమపడి బాణం విడిచిపెట్టాడు దశరథ మహారాజు. వెంటనే ఓ తండ్రి చచ్చితిననేటువంటి మాట వినిపించింది.

ఓ తండ్రి చచ్చాడనేటువంటి ఆర్ధనాదం వినిపించింది. అయ్యయ్యో, ఎవరో ముని బాలకునకు తగిలినట్లుందే అనుకుని గబగబా చెట్టు తిరిగి పరుగు పరుగున వచ్చి చూడగా ఆ బాణం ఒక ముని పిల్లవాని గుండెలో నాటుకుని రక్తం క్రక్కుంటూ బాణవేదన భరించలేక గిలగిలా తన్నుకుంటున్నాడు మునిబాలుడు. వెంటనే దశరథుడు వారి పాదాల మీద పడి, స్వామి, క్రూరమృగాలు ఈ ప్రాంతవాసుల మీద పడి వేధిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో శబ్దమాత్రమే వినిపించడం చేత ఏనుగనుకొని భ్రమపడి మీ మీద బాణం వదిలిపెట్టాను. తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు ఆ బాలుడు చెప్పలేక, ఓ రాజా, నా కర్మకు నువ్వేం చేస్తావయ్యా, నా తల్లిదండ్రులు

బోలాగా నా పేరు యజ్ఞదత్తుడు అంటారు, లేదా శ్రవణ బాలుడు అని కూడా అంటారు. నా తల్లిదండ్రులు పరమ వృద్ధులు, అందులో దాహబాధ భరించలేక నాయన కాసిన్ని మంచినీళ్ళైనా తీసుకురారా, లేకపోతే నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు అని అంటే, వారి దాహబాధ తీర్చేటందుకు వచ్చి నీ బాణానికి బలైపోయాను, నా తల్లిదండ్రుల దాహబాధ తీర్చకనే మరణిస్తున్నానని బాధపడుతున్నాను రాజా. నువ్వు ఈ నీరు తీసుకుని నా తల్లిదండ్రుల దాహం తీర్చి తర్వాత నా మరణ వార్త వారితో చెప్పు, తప్పక నిన్ను క్షమిస్తారు. నేను ఈ బాణవేదన భరించలేకున్నాను, దాన్ని పెకలించు అనగా దశరథ మహారాజు ఆ బాణాన్ని పెకలించేశాడు. వెంటనే ఆ మునిబాలుడు శివశివాంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. జయ లక్ష్మీరమణ గోవింద హరి. దశరథుని మనసు అల్లకల్లోలమైపోయింది. ఔరా, ప్రజలను రక్షించాలని వచ్చి ఈ బాలుని చంపి బ్రహ్మాత్యా పాతకం కట్టుకున్నానే, పరమ వృద్ధులు అందులో బాధ తీర్చకనే మరణిస్తున్నారని బాధపడుతున్నాను రాజా. నువ్వు ఈ నీరు తీసుకుని నా తల్లిదండ్రుల దాహం తీర్చి తర్వాత నా మరణ వార్త వారితో చెప్పు, తప్పక నిన్ను

నుండి ఈ బాలుని తల్లిదండ్రులను దిక్కులేని వారినిగా చేశాను. నా పాపానికి నిష్కృతి లేదే, నేనిప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఈ నీళ్లు తీసుకుని వెళ్లి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చి వారి దాహబాధ తీర్చడం నా ప్రథమ కర్తవ్యం అని ఆ నీళ్లు తీసుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఈ నీరు త్రాగండి అన్నాడు దశరథుడు. వారు వెంటనే ఆ మాటలను బట్టి తమ బిడ్డ కాదని ఈ విధంగా అంటున్నారు.

ఎవరయ్యా నువ్వు? మా అబ్బాయి ఏడి మంచినీళ్లు తెస్తానని వెళ్లి చాలాసేపైందే, ఇంతవరకు ఎందుకు రాలేదు? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? కారణమేమిటి? మా అబ్బాయి ఎక్కడికెళ్లాడు? ఆ విషయం తెలిస్తే తప్ప పచ్చి గంగ కూడా ముట్టము. మా అబ్బాయి ఏమయ్యాడో ముందు చెప్పు అంటుండగా వారికి ఏ సమాధానం చెప్పలేక అనంతం పాదాల మీద పడి, స్వామి, నేను ఈ సమీపంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణపు రాజును. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రూర మృగాలు చెలరేగి ప్రజలకు హాని కలిగిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో ప్రమాదవశత్తు ఏనుగనే భ్రమతో మీ కుమారుని మీద బాణం విడిచిపెట్టాను. తరువాత జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను అంటూ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. కుమారుని మరణ వార్త విని, హా యజ్ఞదత్త అని మూర్ఛపోయారు. కొంతసేపటికి తేరుకొని, కుమారా యజ్ఞదత్త, అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా? ఈ పాపాత్ముడి బాణానికి బలైపోయావా తండ్రి? మేము కోటి జన్మలు తపస్సు చేసినా నీలాంటి కొడుకును పొందగలమా? పరమ నిర్భాగ్యులమైన మాకు నీ వంటి కుమారుడు దొక్కుతాడా తండ్రి? అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నాన్నా, నీకేం కావాలని ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వారు ఎవరయ్యా? మాకు స్నానం చేయించి ఈ వృద్ధాప్యంలో వానకు ఎండకు లోబడనీయకుండా గొడుగు వలె రక్షించేటువంటి వారు ఎవరు? ఇంకా మాకు వేద వేదాంగాలు ఎవరు వినిపిస్తారయ్యా? నువ్వు లేకుండా మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము. మా బిడ్డను చంపిన నీవు కూడా నీ వృద్ధాప్యంలోనూ బిడ్డలకు దూరమై పుత్ర పుత్ర పుత్ర పుత్ర అని మరణించదువుగాక అని ఆ వృద్ధ దంపతులు శపించి స్వచ్ఛంద మరణం పొందారు. జై లక్ష్మీరమణ గోవింద హరి. ఆ దృశ్యం చూసినటువంటి దశరథ మహారాజు గుండె బరివెక్కిపోయింది. అవురా, నిండు కుటుంబాన్ని పొట్టబెట్టుకునని బాధపడుతున్నాడు. ఆ వృద్ధ దంపతుల శవాల దగ్గరకు ఆ పిల్లవాని శవాన్ని తెచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి అయోధ్య పట్టణము చేరుకుని ఆ మరుసటి రోజు గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షితో, స్వామి, అసలు నాకు పుత్ర సంతాన యోగం ఉందా లేదా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, దశరథ, నీకు పుత్రయోగం

0: యాగం లేకపోవడం ఏమిటి? నీవు పుత్రకామేష్ యాగం చెయ్యి, తప్పక నీకు సంతానం కలుగుతారు అన్నాడు వశిష్ఠ మహర్షి. ఆ మాట విన్న దశరథుడు, గురువుగారు ఒక చిన్న మాట, ఏమంటున్నారు? నాకు ఈ వృద్ధాప్యంలో పుత్ర సంతానం కలుగుటయా?
1: కలము మళ్ళినా

0: గురువు గారు, కాలం మళ్లిపోయింది, వయసు మీరిపోయింది, నాకు నా భార్యలకు ముసలితనం వచ్చింది, శక్తులు ఉడిగిపోయాయి, రక్తమాంసములు ఇంకిపోయాయి, ఈ వృద్ధాప్యంలో మాకు సంతానము కలుగుతుందా గురువుగారు?
1: ఎందుకంటే

గురువు గారు, ఎండమావల నీటి నుండి వచ్చినటువంటి చల్లదనం బాటసారి దాహవాద తీరుస్తుందా? కుందేలు ఎగురు తన కొమ్ములతో గుర్చి పులిని ఎక్కడైనా చంపుతుందా? పుట్టు గొడ్రాలు పసిబిడ్డల ఆకలి తీరుస్తుందా? మర్రి విత్తనం నాటితే మామిడి చెట్టేమైనా మొలుస్తుందా? గురువు గారు, గాడి నిప్పులలో తామర పుష్పాలు పుడతాయా? ఎండ రాత్రిపూట కాస్తుందా? ఎద్దు ఈనుతుందా? ముసలివారికి పిల్లలు ఎలా పుడతారు? గురువు గారు, ఆరు నూరైన సహజంబు మారుతుందా? అయినా వేదశాస్త్రములను నమ్మి మీ వంటి పెద్దల మాట విశ్వసించి పుత్రకామేష్ త్యాగం చేస్తాను. ఇది జరుగుతుందో లేదో అని సందేహిస్తున్నానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజు ముఖం చూసి, దశరథ, ఒక్క మాట చెప్తున్నాను విను.

దశరథ సంశయాత్మ వినశ్యతి. సంశయంతో ఏ పని చేయకూడదు సుమా, అలా చేస్తే ఏ పని కూడా ఫలించదు. ఒక మాట చెప్తున్నారు విను, సప్త సముద్రాలు ఏకమైనా, కుల పర్వతాలు బ్రద్దలైనా, సూర్యచంద్రాదులు గదులు తప్పినా నా మాట తప్పడానికి వీల్లేదు. వృషశృంగల వారిని పిలిపించి ఆయనను బ్రహ్మగా ఉంచి అద్వైరుడుగా ఉంటాను, అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయవయ్యా, తప్పకుండా నీకు ఫలిస్తుంది అన్నాడు. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజుల వారికి ఇంకా అనుమానం వచ్చి, గురువుగారు ఏమంటున్నారు, కొండ తల కింద పెట్టుకుని రాళ్ల కోసం వెతికినట్లుగా మహానుభావులు, వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి మహనీయులు మీరు ఉండగా ఎవరునో విశ్వశృంగ మహర్షిని పిలిపించి నేను పుత్రకామేష్టి యాగం చేయడం ఏమిటి, ఆయన మీకంటే గొప్పవాడని మీరు చెబుతుంటే నమ్మలేకపోతున్నానన్నాడు. దశరథ ఒక్క మాట చెప్తున్నాను విను, ఎవరిని పిలిపించి యాగం చేస్తే సవ్యంగా జరుగుతుందో వారిని రమ్మని చెబుతున్నాను. ఒకవేళ అలా కాకపోతే ఆశయం తీరకపోగా అనర్థాలు కూడా జరుగుతాయి, కనుక నువ్వు తప్పకుండా వృషశృంగుల వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయవయ్యా అన్నాడు. గురువుగారు ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నాయనా సుమంత్రి, దశరథ మహారాజుల వారికి వృషశృంగ మహర్షిని గురించి చెప్పమన్నాడు వశిష్ఠుల వారు. ఆ మాట విన్నటువంటి సుమంత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఒకప్పుడు అంగదేశానికి 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది దశరథ, వింటున్నావా? ఆ వింటున్నాను మంత్రి. అది ఏ కారణం చేత వచ్చిందంటే, అంగదేశపు రాజు రోమపాద మహారాజు బ్రాహ్మణులను అవమానించాడు. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం. ఈ సకల చరాచర జగత్తంతా భగవంతునిపైన ఆధారపడి ఉంటే ఆ భగవంతుడు మంత్రం పైన ఆధారపడి ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మలపైన ఆధారపడి ఉంది. ఆ బ్రాహ్మలు భూలోకంలో భూసురులుగా సేవింపబడుతున్నారు. అలాంటి వారిని ఈ రోమపాద మహారాజు అవమానించాడు. వారు రాజ్యం విడిచి వెళ్లిపోయారు. భూదేవతలు వెళ్లిపోయేటప్పటికీ దేవతల అనుగ్రహం తప్పింది. 12 సంవత్సరాలు వర్షం లేక దుర్భరమైనటువంటి కరువు వచ్చింది. ఆకాశం నిండా తెల్ల మేఘాలు తప్ప నల్ల మేఘాలే లేవు. భూమంతా బీటలు బారిపోయింది. ఒక్క పంట కూడా లేదు. భయంకరమైనటువంటి అంటురోగాలు వ్యాపించాయి. అటువంటి సమయంలో ఆ కరువులో ఆ దేశం ఎలా ఉందయ్యంటే, చీటులంటే పోషింపజాలక పశుల నెత్తటికై

పశువులను పోషించలేక అవి ఎక్కడో అక్కడ బ్రతికితే చాలు అని గుర్తులు వేసి వదిలేశారు. వర్తకులు నెత్తినోరు కొట్టుకుంటూ ఉండగా ధాన్యపు కొట్లు దోచుకునేటువంటి వారు, కడుపు నిండా నీరు త్రావటానికి లేక ఎండి వగ్గై పడి ఉన్నటువంటి వారు కొందరు. కొందరేమో, అయ్యో వీషుడు బంగారు ఇస్తాం, చారుడు జొన్నలివ్వండి చాలు అని యాచించేటువంటి వారు కొందరు. కొందరేమో అన్నమో రామచంద్ర అని బిడ్డలు ఏడుస్తుంటే ఆకలి చూడలేక తల్లిదండ్రులు ఏడ్చేటువంటి వారు. మీకు బానిసలుగా ఉంటాము, మాకు చారుడు గంజిపోయండి చాలు అంటూ వీధులలో వాపోయేటువంటి వారు కొందరు. ఇంకా ఎలా ఉందయ్యా అంగదేశం అంటే,

తలుపులు మూసే పనిలేదు, పెట్టెకు తాళాలు వేసే పనే లేదు, కుక్కలు గాని బంటులు గాని కావలిన్న జాడే లేదు. వీధులలో ధనం పడివేసినా తీసుకునేటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఆ కరువు రక్కసి విలయతాండముతో అంగదేశం ఒక్కసారి తలక్రిందులైపోయింది. కరువు నివారణకు రాజు చేసిన చర్యలన్నీ వృధా అయిపోయాయి. ఆ ప్రజల బాధలు చూడలేక రోమపాద మహారాజు కులగురువు దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి విలపించాడు. గురుదేవా, ఈ కరువు నుండి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి గురుదేవా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ రోమపాదుని గురువుగారైనటువంటి వారు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన రోమపాద మహారాజా, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అంటారు. మహాత్ముల పాదధూళి సోకితే నీ దోషం తిరి వర్షాలు కురుస్తాయి. అటువంటి మహానుభావుడు మనకు చాలా సమీపంలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి వాడు, విభాండకుని కుమారుడు, మహాతపస్వి అయినటువంటి ఋష్యశృంగ మహర్షి. ఆయన మన దేశంలో కాలు పెడితే చాలు, ఈ దోషం తొలగిపోయి వానలు కురుస్తాయి. ఆయనను తీసుకుని రావాలంటే ఒక మార్గం ఉంది, చెబుతాను విను. ఇంతవరకు స్త్రీ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. కనుక విభాండకుడు లేనటువంటి సమయంలో చూసి నిరజానలైనటువంటి వేశ్యలను పంపించి ఆయనను మన రాజ్యానికి రప్పించు అని కులగురువు గారు చెప్పారు. ఆ మాట విని వేశ్యలను పంపించాడు. ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. ఋష్యశృంగుడు ఆశ్రమం బయట చెట్టు క్రింద ధ్యానంలో ఉన్నాడు. ఆ వేశ్యలు కిన్నెరలు మీటుతూ నాట్యాలు చేస్తూ చక్కగా పాటలు పాడటం ప్రారంభించారు. వారు అలా పాడుతూ ఉండగా ఆయన తపస్సుకు ఆటంకం కలిగి కళ్లు తెరిచి చూసి ఋష్యశృంగుల వారు ఆ వాళ్లను చూసి ఈ విధంగా అంటున్నారు. అతిలోక సౌందర్యవతులైనటువంటి వారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి గానానికి ముగ్ధుడై వాళ్లు కూడా తనలాగే మహర్షులనుకుని వారితో, ఓ మహానుభావులారా,

ఓ మహర్షులారా, మహాతపస్సులైనటువంటి మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. అసలు ప్రపంచంలో మీ వంటి మహర్షులు ఉంటారని నేను కలలో కూడా కని విని ఎరగను. మీ రూపం నన్ను సమ్మోహితుని చేస్తున్నది. రండి, దయచేయండి, ఇగో కూర్చోండి, ఈ పాద్యం స్వీకరించండి, నన్ను తరింపజేయండి. ఇంకా నిలబడే ఉన్నారేమిటి?

ఈ తీగలను మీడుచు మీరు పాడేటువంటి వేదాలు మా వేదాల కన్నా మధురంగా ఉన్నాయి. మీరు పూసుకున్న విభూది మేము ధరించే విభూది కన్నా కమ్మని సువాసన విదజల్లుతోంది. మా జుట్టంతా అట్టలు గట్టిపోయింది. మీ జుట్టు మూడు కుచ్చులతో ఏ తపశక్తి వలన ఇలా అందమైన జడగా అల్లుకుంది? మీకు గడ్డాలు మీసాలు లేవా? ఓ మహానుభావులారా, మీరు తపస్సు చేసేటువంటి విధానం నాకు కూడా నేర్పండి, నా సేవలు అందుకోండి అంటూ సహస్రాంగ దండ ప్రణామం చేయబోతున్నటువంటి ఋషశృంగ మహర్షిని కౌగలించుకుని లేవనెత్తి, ఓ మహానుభావా,

స్వామి, ఓ ఋషశృంగ మహర్షి, ఈ సమీపంలో ఉన్నటువంటి అంగరాజ్యం మా నివాస స్థలం. నీ మీద మక్కువతో ఇక్కడికి వచ్చాం. మేము మగువలం, అంతేగాని నీలాగా మగవారము కాము. మీరు మాతో వస్తే అనేకమైనటువంటి వింతలు చూపిస్తాము. మీరు పుట్టినప్పటి నుండి ఈ అడవిలోనే ఉన్న మీకు నాగరికులు ఎలా ఉంటారో తెలియదు, పట్టణం ఎలా ఉంటుందో తెలియదు. మేమిప్పుడు చూపిన విద్యలు నేర్చుకున్నవే గాని వీటితో గొప్పతనం ఏమీ లేదు. మీరు మాతో రండి, మా దేశం మా వాతావరణం చూద్దురుగాని అని అంటూ ఆ వేషలందరూ కూడా

ఆ అర్షశృంగ మహర్షిని ఆ వేషలు పన్నీడుతో స్నానం చేయించి జడలు చిక్కు విప్పి అందంగా ఉండేటట్లుగా క్రొత్త ముడి వేసి మధురమైనటువంటి వింత వింత వంటకాలు చేతికందించారు. అవి తిని మా దేశంలో ఇన్ని పండ్లు కాశాయే, లడ్డూను తిని ఈ పండు ఏ చెట్టుకు కాసింది అని అంటున్నాడు. ఇది కాసినటువంటి పండు కాదు సుమా, తయారు చేసినటువంటిదని చెప్పారు. తర్వాత అద్దం చూపించారు. తన రూపం అద్దంలో చూచి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఒంటి నిండా చందనము పూసి నవ్వుతూ అతరును మీద చల్లి పట్టు వస్త్రాలు కట్టించి పాటలు ఆటలతో మురిపించి తిన్నగా తమ రాజ్యమైనటువంటి అంగదేశానికి తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు అలా పాదం మోపగానే ఆ మహాత్ముడు అడిగినంత సమ్మతముగా వాన చప్పున కురిసే ఏళ్లు చెరువులు నిండే ఇళ్లప్రాణులకు మళ్లిరా మొదలెడే బ్రతుకుపైనాస అంగదేశాధీశుడా ఋషిని తెచ్చి మంగళవాద్యములు మాటికి మ్రోయ తన కూతురునిచ్చి యుద్వహము గావించే కనుకనో రాజా, శీఘ్రముగా నీ మౌన నీ వేగి తోడ్తింబు, నీ మనోరథము గావించు, సఫలం ఆ ఘనమునింద్రుండు అంటారు శ్రీమద్ అజ్జార ఆదిపట్ల నారాయణదాస్ గారు. ఆ మహాత్ముడు అంగదేశంలో కాలు మోపగానే అన్ని ప్రక్కల నుండి మేఘాలు పిలిచినట్లుగా క్రమ్ముకొని వచ్చి ఏనుగు తొండముల వంటి ధారలతో బ్రహ్మాండమైనటువంటి వాన కురిసింది. ఏళ్లు చెరువులు నిండిపోయాయి. ప్రజలలో ఆనందం పొంగి పొరలింది. 12 సంవత్సరాలు విరయతాండవం చేసినటువంటి కరువు రక్కసి అంగదేశం విడిచి పారిపోయింది. రోమపాద మహారాజు తన కూతురైనటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆనాటి నుండి ఆ ఋష్యశృంగ మహర్షి ఆదేశంలోనే ఉన్నాడు. కనుక ఓ దశరథ మహారాజా, ఆయన గొప్పతనం విన్నావు కదా, ఆయనను మించినటువంటి సమర్థుడు ఇంకొకడు లేడు. కనుక నీవే స్వయంగా వెళ్లి తీసుకుని వచ్చి పుత్రకామేష్టి యాగం చేయి, నీకు తప్పక పుత్రుడు కలుగుతారు అని చెప్పగా దశరథ మహారాజు వశిష్ఠుల వారికి నమస్కరించి అంగదేశమునకు చేరుకున్నాడు. రోమపాదుడు దశరథ మహారాజును ఎంతో గౌరవించాడు. రోమపాదుని అనుమతిని తీసుకుని ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి, స్వామి, నేను అయోధ్య పట్టణపు రాజును. సంతానం లేక గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షిని మీరు బ్రహ్మగా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానవంతుని అవుతానని చెప్పడం చేత ఇక్కడికి వచ్చాను. నా చేత పుత్రకామేష్టి యాగం చేయించి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు సతీ సమేతంగా మా పట్టణానికి దయచేయండి అని ప్రార్థించాడు దశరథ మహారాజుల వారు. ఆ ప్రార్థనకు కరిగిపోయి తదాస్తు అన్నాడు. ఆ మాట విని పుత్రోదయమైనంత పొంగిపోయాడు దశరథ మహారాజుల వారు. శాంత ఋష్యశృంగులు వారి ఇరువురిని వెంటబెట్టుకుని అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు దశరథుల వారు. అక్కడ ముత్తైదువులు మంగళహారతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఋష్యశృంగుల వారు అయోధ్య పట్టణం చేరి ఆనాటి నుండి వశిష్ఠ, జాబాలి, సుయజ్ఞ, వామదేవాది మహర్షులతో సమానంగా పూజలు అందుకుంటూ గౌరవింపబడుతున్నాడు. ముందుగా దశరథ మహారాజు చేత అశ్వమేధయాగం చేయించి అనంతరం పుత్రకామేష్ఠ యాగం చేయించాలని ఆ మహర్షులంతా నిర్ణయించారు. ఏకగ్రీవంగా ఎప్పటికీ నిర్ణయించారో అదే సమయంలో పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక సిద్ధ సాధ్య విద్యాధరాదులు, బ్రహ్మాది దేవతలు, భృగ్వాది మహర్షులు వైకుంఠము చేరుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి నారాయణ,

స్వామి నారాయణ అని చక్కగా ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా. ఆ వైకుంఠం ఎలా ఉందయ్యా? క్షీరసాగర మధ్యంలో సప్త ప్రాకార సప్తమహాద్వార శోభితమై అనంత ఐశ్వర్య నిలయమై శాశ్వత ఐశ్వర్యప్రదమై అలరారుచున్నది ఆ వైకుంఠ పట్టణం. పాలసముద్రంలో శేషపాన్పుపై అప్పుడే యోగనిద్ర నుండి మేలుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామివారి దివ్య సుందర చరణార విందములు తన ఒడిలో ఉంచుకుని పాదసేవ చేస్తున్నది లక్ష్మీదేవి. ఆయన విశాల వక్షస్థలం మీద ఒకవైపు శ్రీవత్సవం అనేటువంటి పుట్టుమచ్చ, మరొకవైపు కౌస్తుభం అనేటువంటి మని ఒకదాన్ని మించి ఇంకొకటి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పారిజాత శాఖల వంటి ఆ స్వామి హస్తములకు అలంకరించుకున్నటువంటి ఆభరణాలు దగదగాయమానంగా వెలుగుతున్నాయి. బాలబానుడి కాంతితో పోల్చదగినటువంటి ఉత్తర్యంతో, తామర రేకుల వంటి కనులతో, లక్ష్మీ విలాసంతో, చల్లని వెన్నెల లాంటి మందహాసముతో చూచినటువంటి మొదటి క్షణము నుండి చివరి క్షణం వరకు ఆనందాన్ని కలిగించే శరత్కాలపు పొద్దులా ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎవరండి? దివ్యదేహుడు, దిగిబరాజ సుండాదండ సంకాశుడు, దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్యప్రదుడు, కంజాత శంఖ చక్ర శారంగ గదాధరుడు, కందర్భకోటి సుందరుడు, రాక విరాజ విమాన రాజమండల సన్నిభవధరుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ ప్రతివిరాజిత పద్మరాగరత్న విరాజమాన కిరీట కుండలుడు, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షోమండలుడు, రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంటికాలంకృత కంధరుడు, నిరంతర పరిమళ విలతా వనమాలిక బంధురుడు, నానావిధ గంభీర హార కేయుర కటక కంకణ మేఘలాంగులియక విభూషణ వ్రత సముజ్వలుడు, నిటలతట విలంబమాన నీల స్నిగ్ధ కుంచిత కుండలుడు, తరుణాచంద్ర చంద్రిక దవళిత మందహాసుడు, పరిపూర్ణ కరుణావలోకన భృభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుడు, మహాయోగి రాజ విలసిత హృదయ కమలక కర్ణికా మధ్య సంస్థాపక చరణకి సలయుడు, సహస్ర కోటి సూర్య సంఘాత సన్నివిభుడు, మహావిభుడు, ఆద్యుడు, అనవద్యుడు, అఖిలజన హృద్యుడు, నిర్వికల్ప నిత్య సత్యముక్తి బుద్ధస్వరూపుడు, అనంతుడు, అద్వైతుడు, వేదాంత వేద్యుడు, లక్ష్మీ మనోహరుడు, ఆది నారాయణుడు అప్పుడే యోగ నిద్ర నుండి మేలుకొన్నాడా అన్నట్లుగా ఆ స్వామికి తమ పాటలు వినిపించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు నారాయణమూర్తి, దేవతలారా, మీరు అనుభవించవలసినటువంటి స్వర్గలోకము రాక్షసులు ఏలుతున్నారని నాకు తెలుసు. రావణాసురుడు మూడు లోకాలను పీడించడం నాకు తెలుసు. అయితే ఈ దుర్మార్గుని ఎందుకు సహించానంటే, నా భక్తుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలు గౌరవించడం కోసం క్షమించాను. వాడు వరాలు కోరినటువంటి సమయంలో నరులు వానరులు అల్పజీవులని, వారిని వదిలిపెట్టి మిగిలినటువంటి వారితో చావు ఉండకూడదని వరం పొందాడు. కనుక నేను దశరథ మహారాజుంట శ్రీరాముడిగా అవతరించి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని అంతం చేస్తాను. మీరు కూడా ఆ రావణవధలో పాల్పంచుకోవడం కోసం భూమి మీద వానరులుగా అవతరించండి అని శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞాపించి అంతర్ధానమై వెళ్లిపోయాడు. దేవతలందరూ కూడా భూమి మీద వానరులుగా అవతరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ఆజ్ఞతో ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుని అంశతో నీలుడు, సముద్రుని అంశతో సుసేనుడు, అశ్వనీ దేవతల అంశతో మైంద ద్విధులు, వాయుదేవుని అంశతో శరభుడు, శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైన నందీశ్వరుని అంశతో ఆంజనేయ స్వామివారుగా అవతరించారు. ఆ వానరులంతా ఎవరెవరి అంశలతో అవతరించారో వారి వారి పరాక్రమం రూపం కలిగి దేవతలంతా వానర వీరులుగా భూమి మీద అవతరించారు రావణ వధ కోసం. ఎప్పుడైతే అలా అవతరించారో, ఇక దేవతలకిచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు వారింట్లో అవతరించవలసి ఉన్నది. ఇక్కడ అయోధ్య పట్టణంలో మహర్షులంతా దశరథ మహారాజు చేత అశ్వమేధ యాగం చేయించి అనంతరం పుత్రకామేశ యాగం చేయించాలని తీర్మానించారు. అయోధ్య పట్టణంలో చక్కగా అలంకరిస్తున్నారు. ఆ అలంకారం చూడాలంటే 1000 కన్నులున్నా చాలవు, వర్ణించాలంటే 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడికే తరం కాదట. ఎక్కడ చూసినా మాణిక్య తోరణాలే, ఏ గుమ్మంలో చూసినా ముత్యాల ముగ్గులే, ఏ ఇంటిలో చూసినా ఆటలు పాటలే, ప్రతి వాడవాడలో అన్నదాన సత్రాలే, దీపాల కాంతితో రాత్రికి పగలకు తేడా ఏమాత్రం కనిపించకుండా అలా చక్కగా అలంకరించారు. ఎలా ఉందయ్యా అంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి
జన్మదిన వేడుకలలో ఒక్కసారి ప్రశాంతి నిలయం వెళ్లి చూస్తే అక్కడ పగలుకు రాత్రికి తేడా లేకుండా విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా అలంకరించారో ఆ యొక్క అయోధ్య పట్టణం ఆనాడు ఆ విధంగా అలంకరించబడి ఉన్నదట. భూతల స్వర్గమా అన్నట్లుగా ఉంటుంది ప్రశాంతి నిలయం. అలా ఎప్పుడైతే ఇక్కడ అయోధ్య పట్టణం కూడా అలా అలంకరించబడి ఉన్నదో ఆ అయోధ్య పట్టణానికి సరైనదికి మధ్య మూల కొలత ఒక యోజనం ఉన్నటువంటి యజ్ఞశాల వేశారు. 10 లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆ యజ్ఞానికి వచ్చారు. అన్ని దేశాల రాజులు ప్రజలు ఆ యాగం చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ చూడడానికి అనువుగా స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ లోటు జరగకుండా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భగవన్నామ స్మరణ జరుగుతోంది. 1 లక్ష మంది భోజనం చేస్తే 1 గంట మ్రోగుతుంది. అటువంటి గంటలు ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు మ్రోగుతూనే ఉన్నాయి. నిరంతరం అన్నదానం సాగుతూనే ఉన్నది. 1 సంవత్సర కాలంలో అశ్వమేధ యాగం జయప్రదంగా ముగిసింది. అనంతరం ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా, వశిష్ఠుల వారిని అద్వైరుడిగా, వామదేవాది మహర్షులు సహాయులుగా ఉండి పుత్రకామేశ్వర యాగం జరిగింది. మంత్రతష్టులైనటువంటి మహర్షులు వేదఘోషతో భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. జయప్రదంగా పుత్రకామేశ్వర యాగం జరిగింది. 10 కోట్ల బంగారు ముద్రికలను, 40 కోట్ల వెండి ముద్రికలను యజ్ఞం చేయించినటువంటి మహర్షులకు కానుకగా ఇచ్చారు దశరథ మహారాజుల వారు. యజ్ఞ దర్శనానికి వచ్చినటువంటి వేదవేదులకు, యాచకులకు అంతులేని దానాలు చేశాడు దశరథ మహారాజుల వారు. ఆ యజ్ఞంలో సకల దేవతలందరూ సంతృప్తులయ్యారు. ఆ యజ్ఞగుండము నుండి బలవీర్య సంపన్నుడు సింహకేశర జటా సదృశ మండితుడైనటువంటి సూర్యప్రభావాసితుడు ప్రజాపతి పురుషుడు కృష్ణాంబరంతో ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు, ఓ దశరథ ఇలా రావయ్యా అంటూ ఇలా అంటున్నాడు.

ఓ దశరథ మహారాజా, ఇది దేవతల చేత తయారు చేసినటువంటి పాయసం, ఆరోగ్యకరమైనది. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీ భార్యలు ఉత్తమ సంతానాన్ని పొందుతారు అని దశరథ మహారాజుకు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమయ్యాడు. మహాప్రసాదంగా స్వీకరించి అంతఃపురం చేరి ఆ పాయసంలో సగం కౌశల్యకిచ్చి మిగిలినటువంటి దానిలో 1/4 వంతు సుమిత్రకిచ్చి, ఆ మిగిలిన దానిని 1/8 వంతు కైకేయికిచ్చి, 1/8 వంతు సుమిత్రకిచ్చాడు. వారు ఎంతో భక్తిగా స్వీకరించారు, ముగ్గురు గర్భం ధరించారు. ఆ వార్త విని దశరథ మహారాజుల వారు ఆనందానికి అంతే లేదు. ముగ్గురు భార్యలను వారు కాళ్లు కూడా క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒక శుభముహూర్తంలో అవత

అది విలంబనామ సంవత్సరం. చైత్రశుద్ధ నవమి బుధవారం విజయముహూర్తం. అభిజిత్ సైత కరకాటక లగ్నమందు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్య ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. జై లక్ష్మీరమణ గోవిందహరి. పుష్యమీ నక్షత్రంలో కైక ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏకాదశి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర ఇద్దరు కవల బిళ్లలకు జన్మనిచ్చింది. జై ఆంజనేయవరద గోవిందహరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద హరణమ పార్వతీపతయే అరగర మహాదేవ శంభో శంకర. దశరథ మహారాజు ప్రతి ఒక్కరికి పంచదార పంచిపెట్టి చెరలో ఉన్నటువంటి అపరాధుల్ని విడిచిపెట్టాడు. అన్ని దేశాల వారికి ఆహ్వానం పంపించాడు. పెద్దలకు అన్నవస్త్రాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈ విధంగా బాలసార్య మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆ నలుగురి కుమారులకు నామకరణం చేసేటందుకు గురువుగారిని వశిష్ఠ వారు నామకరణం చేస్తున్నారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంలో రా అనేటువంటి జీవాక్షరాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంలో మా అనేటువంటి జీవాక్షరాన్ని తీసి సప్తకోటి మహామంత్రాలతో రెండు ఒకచోట చేర్చి స్త్రీ అంటే లక్ష్మి గనక శ్రీకారాన్ని ముందు చేర్చి శ్రీరామ అనేటువంటి తారక నామం వచ్చేటట్లు నామకరణం చేశారు. యోగుల హృదయాలలో రమించేటువంటి వాడు గనక రాముడు అని, రాజ్యభారం భరించగలవాడు గనక ఆ కైకమ్మవారికి పుట్టినటువంటి పిల్లవాని పేరు భరతుడని, సుమిత్రమ్మవారికి పుట్టినటువంటి మొదటి పిల్లవాని పేరు సర్వ లక్షణ లక్షితుడు గనక సకల గుణములు కలిగినటువంటి వాడు గనక లక్షణుడని, తర్వాత రెండవ అబ్బాయి పేరు శత్రుమర్దన దక్షుడు గనక శత్రుఘ్నుడని నామకరణం చేశారు. జయప్రదంగా అఖండ వైభవంగా నామకరణోత్సవం జరిగిపోయింది. నలుగురు కుమారులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు దశరథ మహారాజుల వారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్యాపురవాసులందరూ కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఈ విధంగా మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇప్పటివరకు మీరు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలలో భాగమైనటువంటి శ్రీరామ జననం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతారు గారు, వాయిద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ రమణకుమార్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.org రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై సాయి రామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయికుల్వన్ సభామంటపంలో కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి వారి మొదటి వార్షికోత్సవం జరుపబడింది. సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన ఈ సదస్సును ఉద్దేశిస్తూ స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం మీకిప్పుడు అందిస్తున్నాం.

నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తి

ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చియు పెరుగాంచిన పెద్దవారలైనా

చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాభిమానులారా, విద్యా పోషకులారా, గడచిన యుగముల కంటే ఈ కలియుగములో కడతేరుటకు అనేక సులభ మార్గములున్నవి. వివేకమా కావలసినంత ఉన్నది. విద్యయ గడుపుటకు వేలాది కళాశాలలున్నవి. ధనమా ఆర్జించుటకు అనేక సులభోపాయములు కలవు ఈ జగత్తునందు. కాని మానవుడు ఇన్ని విధములైనటువంటి అనుకూలము నుండినప్పటికీ శాంతికి నోచుకునలేకపోతున్నాడు, సౌఖ్యానికి అతి దూరమైపోతున్నాడు. కారణమేమిటి? ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకొనలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం. ప్రవర్తనకు గుణమే ఆధారము. గుణ సంహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజశాంతిని అందించును. సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదురు. కాని ఇది కాదు నిజమైన బ్రతుకు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క బరువు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క భారము. నిజమైనటువంటి బలము, నిజమైనటువంటి బ్రతుకు గుణమే, ప్రవర్తనే. యుగ యుగముల నుండి అనేక మంది మహనీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి లోకమునందు నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తన చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడా నిలిచి ఉండాలి. అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానము, గుణ ప్రవర్తన. ప్రవర్తన లేకున్నా పశువుతో సమానం. కనుక చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకొని విర్రవీగుతున్నాము. నీ చదువెంత? నీ అనుభవం ఎంత? నీ అహంకారం ఎంత? నిత్య జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం. సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. త్యాగమే జీవిత పరమావధి. ఆశయాలను అందించుటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించుటలో జీవితమునైనను త్యాగము చేసటమే విద్య యొక్క పరమ గమ్యము. రాగద్వేషాలతో ద్వేషితము కానటువంటి యొక్క చిత్తము విద్యార్థులకు అత్యవసరము. అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు విద్యార్థులకు అత్యవసరము. హింసాదులతో దూషితం కానటువంటి కాయము వీరు పవిత్రము గావించుకోవాలి. ఈనాడు అట్టి విద్యార్థులు మత్సునకైనను కనిపించటలేదు. భారతదేశమునందు శ్రీమంతులు కోటాను కోట్ల కలరు. కనుక ఇందులో రాజకీయ నాయకులు కూడాను జగత్తునందు లేకపోలేదు. మేధావంతులైనటువంటి సైంటిస్టు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. దివ్య జ్ఞానమును ప్రబోధించేటువంటి యొక్క శాస్త్రజ్ఞులు కూడాను భారతదేశం నందు లేకపోలేదు. మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. ఎంత మంది ఉండి ఏమి ప్రయోజనం? ఒకరికొకరికి మధ్యనున్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి. ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు, ఒక శాస్త్రజ్ఞులకు మరొక శాస్త్రజ్ఞులకు పరమ విరుద్ధమైనటువంటి భావములు. రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు. అనైక్యత అనేటువంటి యొక్క పెనుభూతమును శిరస్సునందు ఉంచుకుని
ఎన్ని విద్యను నేర్చి ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు. ఏనాడు మానవునియందు సహనము, ప్రేమ, దయ, కరుణ, ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవునియందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి, నిత్య కళ్యాణ, పచ్చన తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం. ఒకనొక సమయం నందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు, మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మజ మతిపోయినదా, ఉన్న 5 మంది సోదరులు కూడా అరణ్యం నందే ఉన్నారు కాని హస్తినాపురం నందు ఎవరు కూడా లేరు కదా అన్నాడు. కృష్ణ క్షమించు, మేము సోదరులు 105 మంది, 105 బ్రదర్స్. కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు, ఉన్నది ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుడు, 5 మంది కదా పంచపాండవులని పేరు ప్రతిష్ఠలు అందారు, 105 మంది చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని పుత్రులు 100 మంది, పాండవుని పుత్రులు 5 మంది, మేమందరూ కూడా సోదరులమే కనుక 105 మంది అన్నాడు. ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105 మంది, కలహించితేమా మేము 5 మంది అన్నాడు. కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుండాలి, సోదరత్వం చిన్నాభిన్నమైపోతుండాలి. కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే. ఈనాడు ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క సమితి, ఒక్కొక్క ఇదిగా తయారవుతుండాలనగా ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో, ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు. కనుక అనైక్యత అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క రక్తమును చిన్నాభిన్నము గావించి విరుద్ధమైన భావన చేత వ్యక్తిత్వాన్ని నాశనము గావిస్తుండాలి. ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి? గుణము లేనటువంటి వానికి, గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటాది. అట్టి ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు. కాన మానవత్వంలో ప్రధానమైనటువంటి యొక్క బ్రతుకు, ప్రధానమైనటువంటి బలము ప్రవర్తన అనేటువంటి సత్యాన్ని విద్యార్థులు ప్రప్రథమంలో గుర్తించాలి. అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది. వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాది. అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు, వారి వలే నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు, తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులు ఆడవు, పదవులు సంపాదించాలని ప్రణాళికలు వేయవు, అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు. ఈ సద్గుణములను బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు, కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు, దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు. మనం విద్యలను అభ్యసించటము, అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ PhD తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగము చిక్కితే దాని నుంచి సరైనటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాకి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు కాని తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు. పల్లెలు ఎందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అమ్మించి అమ్మా నాన్నల కంటిల్ని నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి బిచ్చా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు. ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు. పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ
ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటము, ఇది విద్యావంతుల యొక్క సులక్షణము. అనైక్యత అసభ్యాన్ని అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి. సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి. సమత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి. అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి. ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇటు దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది. కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ. స్థలములు మారినా లోకములు మారినా సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ. సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకు ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగములు ఎందుకు మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి. రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం. బృందావనం నందు ఉండినంత వరకు కూడాను వీరి స్వభావములు, వీరి ప్రవర్తనలు, వీరి నడతలు, వీరి వేషభాషలు వేరుగా ఉంటాయి. బృందావనము వదలగానే వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు. దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ కాము ఏ విధమైనందుకు ఉపకారము చేయలేడు. కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చవు. బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు. ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం. నీ సత్యాన్ని నీవు విశ్వసించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నులు ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం. 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనం జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము అనుకరించటము ఈ దౌర్బల్యమైనటువంటి మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు? తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపువ్వు వంటిది అన్నారు. 1000 తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంక నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు? దైవ ద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంక సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు? కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను. విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు. ఈ సమాజమునకి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి. సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్లినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి.

నీవు హంబుల్గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి. కనుక చనువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది. అయితే సత్యసాయి కాలేజీ పాఠ విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది. ఒకనొక సమయంలో మదనమోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహా తత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త. అతను పెద్ద పెద్ద మీసములు కలిగి ఉండేటువంటి వాడు పూర్వము. ఒకనాడు తెల్లవారి వచ్చేటప్పటికి అన్ని షేవ్ చేసుకుని స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ఒక క్లబ్ లో. అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు. ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదనమోహన మాలవ్య ప్రశ్నించాడు. నీ ముఖమునందు నీ మూతియందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు. మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నేను ఇంతకాలము నేను మీసములు పెంచాను. కాని ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు, అనేక దుఃఖములకు, అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడా నేను తీర్చలేనటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు. కనుక మనము నిజముగా ధీరులమైతే మీసములు పెంచటము, సైడ్ బర్న్స్ పెంచటము, అనవసరమైనటువంటి వేషాలు పెంచటము, ఇది కాదు మానవత్వానికి గుర్తు. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నములో మన విద్యను అంకితం గావించాలి. తల్లిదండ్రుల యొక్క బాధలన్నీ నివారణ గావించలేనిటువంటి నీ మగతనము, తోటి మానవుల యొక్క బాధలను నివారణ గావించలేనిటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం. కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. సత్యసాయి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఆశయాలను ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి. విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశమునందైనప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి. ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి. ఏ ఆఫీసుకు పోయినా కూడా నువ్వు పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆఫీసులు ఎందు ఆ ఉద్యోగములు ఎందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధన సంపాదన గొప్పది కాదు. ఎంతమంది జగత్తు లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ధన సంపాదన చేయటం లేదు. గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు. కనుక బెగ్గర కూడాను భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ధనమే ప్రధానమైన లక్ష్యం నందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా? కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణమనే భావించవచ్చు. దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి. ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకును సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రము చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి. సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనగా ఏమిటి? దీని అర్థం ఏంటంటే సత్యసాయి రాజ్యము అని పేరు. సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు. కనుక పేరు సార్థకం కావాలంటే ప్రవర్తన కూడా సార్థకమైనటువంటిదిగా ఉంటుండాలి. త్యాగరాజు ఎంత చక్కని పేరు! త్యాగములో అతను రాజట, ఆ యొక్క పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు ఈ త్యాగరాజు. మహారాజు వజ్రవైఢూర్య మరక సమాణిక్య గోమేధ

పరమేశ్వరాగమనంతో చూసినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నియముగ తెలుపు మనసా అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు. తక్షణమే రాముల చెంతకు పోయి, రామా నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏనాడో అర్పితం గావించుకున్నాను ఈ హృదయం. నీకు అర్పితం గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం. ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాది. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క వైపున, ఇది సార్థకమైన పేరేనా ఇవి? కనుక ఈనాడు మన భారతదేశంలో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలము వ్యర్థం చేస్తున్నాము. రామరాజ్యము ఎంత పవిత్రమైన రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఈక్ష్వాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి ఒక సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు. రాముడు దురాశకు గురి కాలేదు. తన యొక్క ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించేటువంటి లక్ష్యమే రాముని యొక్క సంకల్పము. రామో విగ్రహవాన్ ధర్మహాని, రామును సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు. అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి. జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు. కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. మరే మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే, పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు. నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు, ఎందుకు చూడటం లేదు? 5 సంవత్సరములు 7 సంవత్సరములు 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు. సాయికి ఆగ్రహము కాని అనుగ్రహం కాని రెండూ లేదు. సాయి ఒక పరిశుద్ధమైన అద్దం వంటివాడు. ఆ యొక్క అద్దమునందు నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది. కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్ కు, అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటారు. నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి, నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి, నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి. అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు. అయితే ఒక్కొక్క సమయం నందు వారిని సరిదిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది. ఇది చేయక తప్పదు. ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి. నాకు నిమిత్తమై నేనేమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది. అయితే మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు. ఇంకా కొంతమందిని చక్కగా విచారం చేస్తే జీవితం అంతా కూడాను స్వామి అంకితం చేసుకుని ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు కూడాను అధికంగా లేకపోలేదు. పుట్టెడు బియ్యములో చిక్కెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గం పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్సాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పులకు అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఇప్పటికే అధికంగా నేను ప్రసంగించాను. కారణమేమనగా నేడు నేను ప్రసంగించాలని సంకల్పించలేదు. ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్
అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఈ విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నానటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును. నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరాత్మ లేకుండా ఉండవు. ఏదో ఒక విధంగా మానవులకు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దుఃఖమును అశాంతిని దూరము చేసి పవిత్రమైనటువంటి యొక్క బలమును శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను. అన్నింటి ద్వారా కూడా ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయికుల్వన్ సభామంటపంలో సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రం లోబడిపోతున్నాడు, అందుకే దుఃఖానికి గురవుతున్నాడు అన్నారు స్వామి. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసించిన వారు సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థ సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచం నందు ప్రవేశించాలని స్వామి ఉద్బోధించారు. దౌర్బల్య హృదయుడు జగత్తుకు ఏ విధమైన ఉపకారాన్ని చెయ్యలేడని, స్వామి కళాశాల పూర్వ విద్యార్థులు ఉత్తమమైన భావాలతో, పవిత్రమైన చిత్తంతో నిస్వార్థమైన కర్మలను ఆచరించి స్వామివారి కళాశాలకు సార్థకమైన పేరును తెస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? భగవంతుని మార్గంలో నడవాలనుకునేవారిని భగవంతుడే ఎంచుకుంటాడు అని ఒక సందర్భంలో శ్రీ అరవింద యోగి పుంగవులు ఉద్ఘాటించారు. అదేవిధంగా మన స్వామి కూడా నా సంకల్పము లేనిదే ఎవ్వరూ నా వద్దకు రాలేరు అని వెల్లడించారు. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో స్వయంగా స్వామి చేతనే ఉపకరణాలుగా ఎంపిక చేయబడిన అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. బాలబాలికలు మరియు యువతీ యువకుల విద్యకు భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని గురించి నేను 3 వంతుల కాలాన్ని శక్తిని నా విద్యార్థుల కొరకే వినియోగిస్తాను అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఉన్నత విద్యారంగంలో స్వామి తమ అవతార లక్ష్య సాధనకై స్వయంగా ఎంపిక చేసిన కొందరిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి. 1969 ఆగస్టు నెలలో శ్రీ గోకాక్ గారి 60వ జన్మదిన సందర్భంగా స్వామి మాట్లాడుతూ శ్రీ గోకాక్ గారిని వశిష్ట మహర్షితో పోల్చారు. ఇంకా ఆయనకు వ్యాస మహర్షి వలె విశాలమైన బుద్ధి కూడా కలదని స్వామి ఎంతో ప్రశంసించారు వారిని. శ్రీ గోకాక్ గారికి 1982 భారత సింధురశ్మి అనే గ్రంథానికి భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా వచ్చింది. స్వామి తమ విద్యా విధానంలోని తత్వాన్ని ప్రపంచానికి విశదీకరించటానికి మహామేధావి అయిన ఒక కవిపుంగవుణ్ణి ఎంచుకున్నారంటే ఆశ్చర్యమేముంది? శ్రీ వినాయక కృష్ణ గోకాక్ గారు ఆ బాధ్యతను అత్యంత సున్నితంగా, సమచిత్తంతో నిర్వహించారు. శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా విధానాన్ని గురించి, మానవతా విలువల్ని గురించి వారు రచించిన గ్రంథాలు విషయ వివరణలో కాని లేక విషయ పరిజ్ఞానంలో కాని సాటిలేనివి. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఒక వినూత్నమైన విప్లవాన్ని సాధించటానికి ఆ గ్రంథాలు దోహదం చేస్తాయి. 1981 నుంచి 1984 వరకు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కి వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన పదవీ కాలము గోకాక్ గారి ఒక ప్రేమపూర్వకమైన కృషి మాత్రమే. సత్యసాయి భగవానుని ప్రత్యక్ష మార్గదర్శకత్వము మరియు అనుగ్రహంతో శ్రీ గోకాక్ గారు సలిపిన ఆ కృషి ఆయనకు ఒక గొప్ప విద్యావేత్తగా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పరిపూర్ణమైన తృప్తిని అందించింది. అంతేకాకుండా ఆ విశ్వవిద్యాలయమును భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలబెట్టింది. 1965 శ్రీ గోకాక్ గారు హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సీఫెల్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి స్వామిని దర్శనం చేసుకున్నారు. కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ గారైన బూర్గుల రామకృష్ణారావు గారు శ్రీ గోకాక్ గారిని ప్రశాంతి విద్వన్ మహాసభలో స్వామివారి సన్నిధిలో ఉపన్యాసం ఇమ్మని కోరినప్పుడు అప్పటికే ఒక తీవ్రమైన వ్యక్తిగత సమస్య విషయంలో స్వామిని కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని గోకాక్ గారు అనుకోవడం జరిగింది. ఆయన కుమార్తె మాల శారీరకంగా తీవ్ర అనారోగ్యానికి గురై చివరకు అది మానసిక వ్యాధిగా పరిణమించింది. అనేక మంది వైద్యులు ఇచ్చిన సలహాలు, చేసిన చికిత్సలు ఏవీ ఫలించలేదు. అందువల్ల ఆయన తమ సమస్యకు పరిష్కారం కొరకై భగవంతుని సహాయాన్ని అర్థిస్తున్న తరుణంలో ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు ఇద్దరు భగవాన్ బాబావారి దగ్గరకు వెళ్లమని ఒకే నెలలో ఉత్తరం రాశారట. కష్ట సమయాలలోనే మానవుడు ఎక్కువగా భగవంతుని చింతిస్తాడు అని ఒక నానుడి ఉంది.

శ్రీ గోకాక్ గారి జీవితంలో ఏర్పడిన వ్యక్తిగత సమస్యలు ఆయన్ని స్వామి సన్నిధికి చేర్చాయి. అయితే ఈ సాన్నిహిత్యం రెండు ఉన్నతమైన ప్రయోజనాలకు, అంటే గోకాక్ గారి వ్యక్తిగత పరిణామ సాధనకు మరియు ప్రపంచవ్యాప్తమైన విద్యా విప్లవ సాధనకు దోహదం చేసింది. శ్రీ అరవిందులు శ్రీమాతల యొక్క గొప్ప భక్తుడు, ఆధ్యాత్మిక సాధకులు అయిన గోకాక్ గారు ఈ విషయాన్ని చాలా శీఘ్రంగానే గ్రహించగలిగారు. శ్రీ గోకాక్ గారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రశాంతి విద్వన్ మహాసభలో ఉపన్యసిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఉత్తేజపూరితమైన అనుభూతి కలిగింది. తన వ్యక్తిగత చైతన్యం క్రమంగా వికసించి ఉపన్యాసం పూర్తి అయ్యేటప్పటికీ, అంతకు పూర్వం శ్రీ అరవిందుల భౌతిక శరీర నిష్క్రమణచే తన హృదయంలో ఏర్పడిన శూన్యాన్ని భగవాన్ బాబా వారి దివ్య చైతన్యం నింపేస్తున్నట్టుగా ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. స్వామి అప్పటికే ఆయన హృదయంలో ప్రవేశించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రథమ దర్శనం కలిగిన తన్మయత్వం వలన శ్రీ గోకాక్ గారి హృదయం నుంచి ఆనంద స్రవంతి పొంగిపొరలి దర్శన్ అనే ఒక ఆంగ్ల కవితగా బయల్వెడలింది. అదే హ్యావ్ యూ సీన్ బాబా హూ సెట్ సిటీస్ అఫ్లేమ్ విత్ లాంగింగ్ అండ్ డ్రెంచెస్ దెమ్ విత్ ద డిలైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. హ్యావ్ యూ సీన్ బాబా హూ సెట్ సిటీస్ అఫ్లేమ్ విత్ లాంగింగ్ అండ్ డ్రెంచెస్ దెమ్ విత్ ద డిలైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. యూ హ్యావ్ మిస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ హిమ్ అండ్ బీన్ స్పోకెన్ టు బై హిమ్. అంటే నగరాలకు నగరాలే ఆయన దర్శనం కోసం తప్పిస్తూ అట్టుడికిపోతూ ఉంటాయి. అలాంటి బాబాను మీరు చూశారా? తమ దర్శనంతో ఆనంద సాగరంలో ముంచే స్వామిని మీరు చూశారా? ఆయన దర్శనం చేసుకోకపోయినా, ఆయనతో మీరు మాట్లాడకపోయినా మీ జీవితానికి అర్థమే లేదు అని ఆయన హృదయం స్పందించింది. కొన్ని రోజుల తర్వాత స్వామి గోకాక్ను ఆయన భార్య శ్రీమతి శారదాను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ వారి ఆధ్యాత్మిక జీవన యాత్రలో ఒక మైలురాయిలాంటిది. శ్రీమతి శారద కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త తన జీవితంలో దైవభక్తి మరియు ప్రేమకు ప్రాముఖ్యతను ఇచ్చేలా చేసింది భగవాన్ బాబా వారేనని, మేధోపరమైన పరిశోధనలకు భక్తి ఆటంకం కాబోదనే సత్యాన్ని స్వామి ఆయనకు బోధించారని తమ ఆత్మకథలో రాసుకున్నారు శ్రీమతి శారద గారు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరంలోపుగానే శ్రీ గోకాక్ గారు మరియు వారి భార్య భగవాన్ బాబా వారిలోనే శ్రీ అరవిందులు శ్రీమాత ఇద్దరూ ఉన్నారని తెలియచెప్పే అనేక అనుభూతులను పొందారు. అందులో కొన్ని స్వప్నంలో జరిగినవి కూడా ఉన్నాయి. ఈ సత్యం శ్రీ గోకాక్ గారు బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేయటానికి వచ్చినప్పుడు వారి ఇంటిలోని పూజ గదిలో ప్రత్యక్షంగా నిరూపింపబడింది. స్వామి మొట్టమొదటిసారి బెంగళూరులో శ్రీ గోకాక్ గారి ఇంటికి వెళ్లినప్పుడు నేరుగా వారి పూజ గదిలోకి వెళ్లారు. అక్కడ పూజావేదిక పైన ఉన్నత స్థానంలో శ్రీ అరవిందుల ఫోటో ఉండి, స్వామి ఫోటో కొంచెం పక్కగా అమర్చి ఉండడం చేత స్వామి అక్కడికి వచ్చిన

చేసేటప్పుడు గోకాక్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. పూజగదిలోనికి వెళ్లిన స్వామి అక్కడ అమర్చబడిన దేవతామూర్తుల ఫోటోలలో ఒక ఫోటో నుంచి కింద జారిపడ్డ గులాబీ పువ్వును తీసుకుని శ్రీ అరవిందుల వారి ఫోటోపై ఉంచారు. అంతవరకు ఆందోళనతో సతమతమవుతున్న గోకాక్ గారి మనస్సులో ఒక్కసారిగా అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంది. స్వామి అతి త్వరలోనే గోకాక్ గారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఇలవేల్పుగా అయ్యారు. ఆయన తమ దివ్యశక్తితో వారందరినీ ప్రభావితం చేసి ఆ కుటుంబ సభ్యులందరి హృదయాలలో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. శ్రీ గోకాక్ గారి కుమారుడు అనిల్ 1966 మహారాష్ట్ర ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో జాయిన్ అయ్యారు. ఆయన హేతువాది కావటం చేత భగవంతుని యందు ఆయనకంత నమ్మకం ఉండేది కాదు. ఆయన 1966 ఒకసారి తన తల్లిదండ్రుల్ని చూడ్డానికి వచ్చినప్పుడు తన సోదరి మాల యొక్క మానసిక శారీరక పరిస్థితి చాలా అనూహ్యంగా మెరుగవటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు ఎంతో సంతోషం అనిపించింది. అదంతా స్వామి కరుణా కటాక్షమే, స్వామి అనుగ్రహ ఫలితమే అని ఆయన తల్లిదండ్రుల విశ్వాసం. ఈ పరిస్థితుల్లో శ్రీ అనిల్ గారు భగవాన్ బాబావారితో ప్రథమ పరిచయం పొందారు. అప్పటి నుంచి స్వామిలో ఏదో ఒక మానవాతీత దివ్యమైన శక్తి నిక్షిప్తమై ఉన్నదనే చింతనలో ఆయనకి స్వామి పట్ల భక్తి ఆసక్తి ప్రారంభమైంది. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత అనిల్ గారి సోదరి అయిన మాల తన ఇహలోక యాత్రను ముగించుకుని భగవంతుని దివ్యధామాన్ని చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనుభవిస్తున్న దుర్భరమైన శారీరక మానసిక వేదన నుంచి ఆమెకు విముక్తి కలిగించటానికే స్వామి తమలో ఐక్యం చేసుకున్నారని భావించారు. తన తండ్రి తార్కిక బుద్ధి మరియు శాస్త్రీయ దృక్పథం కలిగిన వ్యక్తి అయినప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని పెంచుకున్న తీరు చూసి శ్రీ అనిల్ గారి మనస్సులో స్వామిని గురించి, స్వామి ఉనికిని గురించి వినూత్నమైన ఒక ఆలోచన పరంపర ప్రారంభమైంది. 1969 ఆగస్టు నెలలో అనిల్ గారి దంపతులు బృందావన్లో మొట్టమొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంలో స్వామి తన హస్తచాలనంతో ఒక అందమైన నెక్లెస్ ను సృష్టించి శ్రీమతి అనిల్ గారికి బహుకరించారు. తర్వాత గాల్లో నుంచి ఒక పెద్ద యాపిల్ పండును సృష్టించి వారికి ప్రసాదంగా అనుగ్రహించారు. అయితే వీటన్నిటికంటే స్వామి అపారమైన ప్రేమ శక్తి శ్రీ అనిల్ గారి హృదయాన్ని వశం చేసేసుకుంది. స్వామి అనంతమైన దివ్యశక్తికి మూలాధారమైన స్వామి అపారమైన ప్రేమే అని శ్రీ అనిల్ తన అంతరాత్మ ప్రబోధం చేత గ్రహించగలిగారు. దానికి తోడు ఆయన తండ్రి శ్రీ వినాయక కృష్ణ గోకాక్ గారు కూడా స్వామి యొక్క మహిమలు కేవలం ఆయన యొక్క దివ్యత్వానికి నిదర్శనాలేనని, అసలు స్వామి యొక్క బహుముఖమైన దివ్యత్వ వైభవాన్ని గురించి తెలుసుకోవాలంటే నిరంతర సాధన ద్వారానే అది సాధ్యపడుతుందని తెలియచెప్పారు. ఈ విధంగా శ్రీ అనిల్ గారి అంతరంగంలో ఒక నూతనమైన పరిణామ ప్రక్రియకు నాంది ప్రస్తావన జరిగింది. 1976 శ్రీమతి శారదా గోకాక్ తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. ఆమెకు సపర్యలు చేయటానికి అనిల్ గారి దంపతులు బెంగుళూరు వచ్చారు. వైద్యులు శ్రీమతి శారదకు పరీక్షలు జరిపి ఆమెకు ప్లూరసీ వ్యాధి సోకిందని, 3 నెలల కంటే ఆవిడ జీవించటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆమెకు శస్త్రచికిత్స వలన కొంత ప్రయోజనం చేకూరుతుందని సలహా కూడా ఇచ్చారు. అనిల్ మామగారు వృత్తివిద్య వైద్య శాస్త్రంలో పేరుగాంచిన ప్రొఫెసర్. ఆయన కూడా ఈ ప్రతిపాదన వైపే మొగ్గు చూపించారు. ఆ సందర్భంలో శ్రీ గోకాక్ కుటుంబమంతా కలిసి స్వామి ఆశీస్సుల కోసం మరియు సలహా కోసం బృందావనం చేరారు. భగవాన్ బాబా వారిని చూసి శ్రీమతి శారద గారికి విభూతిని సృష్టించి ఇచ్చి ఆమెకు తొందరలోనే నయమవుతుంది, ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు అని చెప్పారు. ఆ మరునాడు ఆవిడ ఛాతికి ఎక్స్రే తీసి పరిశీలించగా అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోవడం గమనించిన వైద్య నిపుణులు విస్తుపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆవిడ 18 సంవత్సరాలు జీవించారు. తన సహధర్మచారిణికి ఆరోగ్యాన్ని, తన కుమార్
నారాయణునికి భగవంతుని యందు విశ్వాసమనే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి శ్రీ గోకాక్ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతాంజలి ఘటించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో మూడవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

మా తాతగారు పొంచి ఉన్న ఏ సమస్యనైనా ఏదో ఒక రకంగా పరిష్కరించగల వ్యక్తి. కేరళ ప్రభుత్వం పేదల పట్ల దయతో వ్యవహరించే ప్రభుత్వం కావడం చేత తాతగారు ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా, నికరమైన ఆదాయం లేకపోయినా, ఏదో ఒక రకంగా ఆయన తన జీవిత భత్యాన్ని సంపాదించుకోగలిగేవారు. ఆయనకి అపురూపమైన వరం ఒకటుంది. అదేమిటంటే, చిత్ర విచిత్రమైన కథలను చక్కగా వర్ణించి చెప్పే ప్రతిభ కలిగి ఉండేవారు. చిన్నపిల్లలు ఆ కథలను నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయేవారు. పెద్దవాళ్లు కూడా ఆయన చేసే వర్ణనల పట్ల సులువుగా ఆకర్షితులయ్యేవారు. అందుకోసం ఆయనకు ఒకటో రెండో రూపాయలు పారితోషికంగా లభించేవి. ఆ నాణేలను ఆయన ధోవతి అంచుకు ముడివేసి తెచ్చేవారు. తరచుగా నన్ను కూడా ఆయన వెంట తీసుకువెళ్లేవారు. అక్కడ వాళ్లకు నా గురించి చెప్పి నా చదువు నిమిత్తంగా అదనంగా కొంత డబ్బు సంపాదించేవారు. మా తాతగారు చెప్పిన ఒక కథ బాబాగారు తన వైపు నన్ను ఆకర్షించటానికి ఉపయోగపడింది. ఒకసారి తాతగారు ఒక కథ చెబుతూ మైసూరు నగరాన్ని గురించి, అందులోని చాముండి ఆలయం, మహారాజుచే పోషింపబడే జంతు ప్రదర్శనశాల, అక్కడ జరిగే దసరా మహోత్సవాల గురించి కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పడం జరిగింది. ఆ కథలో నాయకుడు రాజ్పుట్ యువరాజు, నాయిక ముస్లిం యువరాణి. ఒకరోజు జంతు ప్రదర్శనశాలలోని పంజరంలో నెమళ్లను చూస్తుండగా రెండవ వైపు నుండి యువరాణి తన చెలికత్తెలతో అక్కడకు వస్తుంది. యువరాజును చూసిన ఆశ్చర్యంతో ఆమె తడికళ్లు తళతళా మెరుస్తూ ఉన్నాయి. నాలుగు కళ్ళు మొదటిసారిగా కలుసుకున్నాయి. నెమళ్లు ఆనందంతో పించం విప్పి నాట్యం చేశాయి. యువరాజు యువరాణి హృదయాలు కలిశాయి. అలా అందంగా వర్ణిస్తూ తాతగారు కథ చెప్పారు. నేను ఎంఏ పట్టా తీసుకున్నాక చిదంబరం, నరసరావుపేట, గోరఖ్పూర్, జునాగఢ్, ఏ పట్టణంలోనైనా, ఏ కాలేజీలోనైనా చేరి ఉండేవాడిని. కాని నా కళ్ల ముందే కదలాడే మైసూరు నగర సుందర వర్ణన నన్ను మైసూర్ కళాశాలలోనే అధ్యాపకుడుగా చేసేలా చేసింది. తాతగారు జీవనోపాధి కోసం మరొక పథకం కూడా వేశారు. కాశీ లేక ద్వారకా, పూరీ లేక రామేశ్వరం తీర్థయాత్రలకు బయలుదేరేవారు. ఆయన అందుకోసం బాగా డబ్బున్న వ్యాపారస్తుల నుండి, న్యాయవాదుల నుండి, బాగా ఆస్తిపరుల నుండి చందాలు వసూలు చేసేవారు. ఆయన వయసును బట్టి ఆయనంటే జాలి పడేవాళ్లు. ఆయనకి తగినంత ధనసహాయం చేసేవారు. తిరిగి వచ్చేటప్పుడు తాను ఆ ప్రాంతాలకు వెళ్లినందుకు రుజువుగా వారివారి మొక్కుబడులు చెల్లించినట్లుగా నిదర్శనాలతో వచ్చేవారు. ఆయా ప్రదేశాల్లోని దేవతామూర్తుల చిత్రపటాలను, ఇంకా కొన్ని కొన్ని వస్తువుల్ని తెచ్చిపెట్టేవారు. అలా నేర్పుగా చందాలు వసూలు చేసి సంపాదించిన ధనాన్ని చాలా పొదుపుగా ఖర్చుపెట్టి ఇంటికి బరువైన డబ్బు సంచితో తిరిగి వచ్చేవారు. ఆ ధనం ఒకటి రెండు మాసాల వరకు ఇంటి ఖర్చుకు సరిపోయేది. ధనం కంటే ఎక్కువగా చక్కటి ఆకర్షణీయమైన కథలు అల్లడానికి సరిపడా కథాంశాన్ని సేకరించి తెచ్చేవారు. రాష్ట్రం మొత్తంలోనూ ప్రథమంగా ఉత్తీర్ణులైన ఐదుగురిలో ఒకడినైన నాకు కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5 రూపాయల చొప్పున 3 ఏళ్లపాటు స్కాలర్షిప్ మంజూరు చేశారు. 9, 10, 11 తరగతుల్లో ఆ స్కాలర్షిప్ నాకు లభించింది. ప్రతి 3 నెలలకు మా హెడ్మాస్టర్ గారు విక్టోరియా రాణి ముద్రతో ఉన్న ఒక బంగారు నాణాన్ని ఇచ్చేవారు. అప్పుడు ఆ కాలంలో ఆ నాణెం విలువ 15 రూపాయలు. ఆ నాణెం తిన్నగా తాతగారి చేతిలో పెట్టగానే దాన్ని చిల్లర నాణాలుగా మార్చేసి తాతగారు ఖర్చు పెట్టేవారు. ఈలోగా నేను ఎదురుచూడని మరొక లాభం నాకు చేకూరింది. అది బాబా యొక్క విల్ఫాలే కాని విండ్ఫాల్ కాదు. మాకంటే దురవస్థలో బాధపడుతున్న మరో తాతగారు 2 వితంతువులైన కుమార్తెలతో, 3 మనవరాళ్లతో తిండి బట్ట గడవడమే కష్టంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ధనవంతులైనా పేదవారైనా బ్రాహ్మణులు ఆడపిల్లలకు 9, 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్లకి పెళ్లిళ్లు చేసెయ్యాలని ఆరాటపడిపోయేవారు. ఒకే అవస్థలో ఉన్న తాతగార్లు ఇద్దరూ ఒకసారి కలుసుకోవడం తటస్థపడింది. ఇద్దరు తాతగార్లు కలిసి
ఈ మనుమడికి ఆ మనువరాలికి ముడిపెట్టేయాలని నిశ్చయించారు. మా ఇంటికి దగ్గర్లోని ఒక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉండేది. సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవగణ సైన్యాలకు మొత్తానికి సేనాధిపతి. ప్రతిరోజు సాయంకాలం హారతి సమయంలో ఆ రోజు పూజా కార్యక్రమాల ముగింపుకు గుర్తుగా 18 సార్లు తుపాకులు పీల్చేవారు. ఈ వృద్ధులిద్దరూ మా వివాహాన్ని నిశ్చయం చేస్తూ తాంబూలాలు మార్చుకునేటప్పుడు సరిగ్గా ఈ తుపాకులు మ్రోగాయట. స్వామి ఈ వివాహాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భావించి వారిద్దరూ సంబరపడ్డారు. వివాహ ముహూర్తం నిశ్చయమైంది. బంధువులకు సమాచారం పంపబడింది. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు, ఆమెకు 9 సంవత్సరాలు. మేమంతా 20 మందిమి కలిసి వధూ స్వగ్రామమైన పవిత్ర కాలడి పక్కనున్న తొట్టువాయి గ్రామానికి చేరుకున్నాం. కాలడి జగద్గురు శంకరాచార్యుల జన్మస్థలం. ఈ గ్రామం కూడా పూర్ణానది ఎడమవుడ్డునే ఉంది. మా అమ్మగారికి వాళ్లమ్మగారికి సంతోషం వర్ణనాతీతంగా ఉంది. పవిత్రమైన హోమం ముందు కూర్చుని నెయ్యి వేస్తూ సమిధలు వేస్తూ బ్రాహ్మణులు చెప్పమన్న మంత్రాలు చెప్తూ కూర్చున్నాను. నాకు 7 ఏళ్ల వయసులో గాయత్రి మంత్రోపదేశం వేదోక్తంగా జరగడం చేత నాకు మంత్రోచ్చారణ బాగా వచ్చును. ఆమెతో కలిసి హోమం వైపు 7 అడుగులు నడిచినప్పుడు ఆమె ఎడమ చేతివేలు పట్టుకున్నాను. వేద ప్రార్థనొకటి చదివాను. ఆ మంత్రానికి అర్థం ఆమెని 10 మంది బిడ్డలను కలిగి ఉండమని, ఆ తరువాత 11వ పుత్రినిగా నన్ను సేవించమని. ఇప్పుడు ఆమె వయస్సు అంటే ఈ గ్రంథం రాసే సమయానికి 80 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా ఆమె పక్షవాతంతో మంచంలోనే ఉంది. ఆ పక్షవాతం వచ్చాక ఆమెకు జ్ఞాపక శక్తి కూడా పోయింది. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. సాయిని హృదయంలో నిలుపుకుని ధైర్యంగా కాలం గడుపుతున్నాను. మాకు 4 పిల్లలు కలిగారు. అందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 మాత్రమే సజీవంగా ఉన్నారు. వివాహ వేడుకలు 4 రోజులు జరపబడ్డాయి. వివాహం జరిగిన 2వ రోజున నేను మా తాతగారి నుండి మరిచిపోలేని బహుమానాన్ని పొందడం జరిగింది. పెళ్లైన 2వ రోజున పూర్ణానదిలో ఈత కొడుతున్న నన్ను మా తాతగారు పట్టుకున్నారు. 12 శతాబ్దాల క్రితం అదే నదిలో మొసలి వాతపడి సన్యాసదీక్ష తీసుకుంటానని ఆయన అనే వరకు శంకరాచార్యుల్ని ఆ మొసలి వదిలిపెట్టకపోవడం అంతా తాతగారికి జ్ఞాపకం వచ్చింది. కాని ఇప్పుడు నా విషయంలో ఏదైనా ఆపద సంభవిస్తే వివాహమైన 14 గంటలైనా కాకుండానే నా భార్యని వదిలివేయాల్సి వస్తుంది. అంచేత నీళ్లలో ఈత కొడుతున్న నన్ను ఏమీ అనకుండా ఆప్యాయంగా ప్రేమగా రమ్మని పిలిచి బయటకు రాగానే బరికలతో చితకబాదేశారు. అలాగే నన్ను వివాహ మంటపానికి ఈడ్చుకుని వెళ్లారు. అప్పటికే దెబ్బలతో నా ఒళ్లంతా హోనమైపోయింది. భరించలేని నొప్పితో, ఎర్రబడి మండుతున్న కళ్లతో అలాగే హోమం ముందు కూర్చుని అందరివైపు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాను. ఇప్పటికీ ఈ వివాహాన్ని నాకు ఎదురుచూడని భాగ్యమనే చెప్పాలి. మా తాతగారు తన పాత స్నేహితుడు అనైనా జాలి చూపకుండా నాకు కట్నం 600 రూపాయలుగా నిర్ణయించారు. అది పైకంగా ఇచ్చుకోలేని నా భార్య తాతగారు రుణపత్రంపై వేలిముద్ర వేసి సంవత్సరానికి 100కు 6 రూపాయల చొప్పున వడ్డీ కట్టి ప్రతీ నెలా 1వ తారీఖున 3 రూపాయలు వడ్డీ కింద పంపించేవారు. అయితే అమ్మ ఈ డబ్బును తన తండ్రి చేతికి అందనివ్వలేదు. అందులో 2 రూపాయలు నాకు ఒక ముసలి బ్రాహ్మణుడు అమ్మే పెరుగన్నం కొనుక్కుని తినటానికి ఇచ్చి, మిగిలిన రూపాయితో బట్టలు ఉతికి ఇల్లు తుడిచి సహాయం చేయడానికి ఒక పనిమనిషిని కుదుర్చుకుంది. సరైన పోషకాహారం లేని నాకు మధ్యాహ్నం వేళ అదనంగా లభించే ఈ పెరుగన్నంతో కాస్త బలం చేకూరి మా కళాశాలలోని ఫుట్బాల్ ఆటగాళ్లతో చేరటానికి తగినంత కండపుష్టి లభించింది. ఇందుకు నిజంగా నా భార్యకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మా ప్రధాన అధ్యాపకుని వల్ల మాకు వివేకానందుని ఉపన్యాసాలంటే ఆసక్తి బాగా పెరిగింది. మలయాళం బోధించిన అధ్యాపకుడు కవిత్వమన్నా నృత్యనాటికలన్నా తీరని తృష్ణని కలగజేశారు. ముఖ్యంగా ఆ నృత్యనాటికల్లో పురాణ నాయకులు,
నాయికలు, మానవ సమస్యల్లో దైవం చేసే పరిష్కారాలు నాకు చాలా ఇష్టంగా ఉండేవి. 17వ శతాబ్దానికి చెందిన కుంజన్ అనే కవి రాసిన తుల్లాల్స్ నాకు పరమప్రియంగా ఉండేవి. రాత్రివేళ నూనెదీపం దగ్గర కూచని నిద్ర ముంచుకు వచ్చేదాకా ఆ నాటకాలన్నీ, ఒక్కొక్క పాత్రకు సంబంధించిన పద్యాలన్నీ నాటకీయంగా పెద్దగా చదువుతూ ఉండేవాడిని. అమ్మ శ్రద్ధగా వింటూ బాగుంది అన్నట్లుగా తలాడిస్తూ ఉండేది. కాని అమ్మమ్మకి మాత్రం కోపంతో ఒళ్ళు మండిపోతూ ఉండేది. తాతగారు ఇదేమీ పట్టనట్లుగా గుర్రు పెట్టి నిద్రపోతూ కలలు కంటూ ఉండేవారు. ఒకరోజు రాత్రివేళ నేను చాలా పెద్దగా చదువుతూ ఉంటే కోపం పట్టలేని అమ్మమ్మ నన్ను చదవటం ఆపేయమంది. నేను ఆవిడను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అలాగే ఆనందంగా బిగ్గరగా చదువుతూ ఉన్నాను. అమ్మమ్మ కోపంతో మండిపోతూ నేను చదువుతున్న కాగితాలు లాగేసుకుని చింపి ముక్కలు చేసి ఉండ చేసి నా నోట్లో కుక్కేసింది. కాపాడమంటూ తాతగారిని వేడుకున్నాను. కాని అమ్మమ్మ ధాటికి ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆవిడ అలా కుంజన్ తుల్లాలను నా నోట్లో కుక్కి నా నోరు మూయించినా అవి నా తలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అందుకు ఫలితంగానే ఏమో సాయి సందేశాన్ని కేరళ ప్రజలకు అందజేస్తున్నప్పుడు నా నాలుక ఆ పల్లవినే ఆలపించటం, నా మస్తిష్కంలో అవే పదాలు కదులాడి నా వేళ్లు అప్రయత్నంగా కుంజన్ శైలిలోనే సాయి భాగవతాన్ని లిఖించాయి. కుంజన్ కనుక నేను ఈ సాయి భాగవతాన్ని తన శైలిలో పాడుతుండగా వింటే తప్పక పులకరించిపోతాడు. ఎందుకంటే అవి అతను ఎంతో ఇష్టంగా తయారు చేసిన రాగాల్లోనే ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా సాయి భాగవతంలోని ప్రతి పదము ప్రేమ, నిజాయితీ, భక్తి, శరణాగతి, దివ్యత్వం, త్యాగం, అద్భుతంతో నిండి ఉన్నాయి కూడా. చివరకు మేము మా తోటివారిని, మా ఉపాధ్యాయులను, మా బడిని వదిలి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎస్ఎస్ఎల్సి పరీక్షలు మా గ్రామానికి 7 మైళ్ల దూరంలో ఉన్న ఎర్నాకులం వెళ్లి రాయాల్సి వచ్చింది. మేము మా తలపై స్కాట్, అడిసన్, కుంజన్, తౌ, మార్స్డెన్, నస్ఫీల్డ్ ఇంకా మిగిలిన సిలబస్ భారంతో, సామాన్ల బరువుతో పరీక్ష రాయడానికి బయలుదేరాం. మా గ్రూపులో ఉన్న 18 మందిని మా హెడ్మాస్టర్ గారు ఆశీర్వదిస్తూ, భగవంతుడు మీకు రక్షకుడుగా మీ వెంటే ఉంటాడు, భగవంతుణ్ణి మీరు శ్వాసగా పీల్చుకోండి, భగవంతుణ్ణి శ్వాసగా వదలండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటప్పుడు కూడా భగవంతుణ్ణి తలవండి, ప్రశ్నాపత్రం చేతికివ్వగానే ప్రశ్నాపత్రం పట్టుకుని నిలుచుని, ప్రభు నా మస్తిష్కాన్ని ప్రకాశవంతం చెయ్యి, నా చెయ్యి నిలకడగా ఉండేలా చెయ్యి, నేను రాసి సమాధానాలు సరిగ్గా ఉండేలా, నా చేతి రాత చక్కగా అర్థమయ్యే రీతిలో ఉండేలాగా అనుగ్రహించమని ప్రార్థించండి, రామకృష్ణుడు మీ వెంటనే ఉన్నాడని భావించండి, వివేకానందుడు కూడా మీలోనే ఉండి మిమ్మల్ని వారు ప్రోత్సహిస్తున్నారు, జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నారు అని నమ్మండి అని ప్రబోధించారు. నేను ఈ ప్రార్థనను ప్రతిరోజూ చేసేవాడిని. అందులోనూ ముఖ్యంగా అర్థమెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా పరీక్షలు రాసేటప్పుడు మరింత శ్రద్ధగా చేసేవాడిని. ఈ మూడింటిలోనూ నాకు అంతగా ప్రావీణ్యత లేదు. ఈ సబ్జెక్టులు నాకు బాగా రావనే చెప్పుకోవాలి. ఈ మూడింటిలోనూ ఉత్తీర్ణం అవటానికి కావలసిన కనీసమైన మార్కుల్లో సగం సంపాదించడం కూడా నాకు కష్టంగానే ఉండేది. లెక్కల మాస్టారు గారి చేత ప్రతిసారి చీవాట్లు తింటూనే నేను ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడవటం జరుగుతుండేది. మా హెడ్మాస్టర్ గారు లెక్కల పరీక్షకు చాలా కష్టపడి శ్రద్ధగా చదవమని సుదీర్ఘమైన ఉపన్యాసమిచ్చారు. ఆ రోజంతా నేను భగవంతుణ్ణి శ్రద్ధతో ప్రార్థిస్తూనే ఉన్నాను. భగవంతుడే ఆ లెక్కలన్నీ చేయించి నా చేత పరీక్ష రాయించాడు. పరీక్షకు వెళ్లిన మొత్తం 18 మందిమి ఉత్తీర్ణులమైనాం. అందులో 16 మందికి డిస్టింక్షన్ కూడా వచ్చింది. 2 సబ్జెక్టుల్లో నేను కొచ్చిన్ రాష్ట్రానికంతటికీ ప్రథముడిగా ఉత్తీర్ణుడనయ్యాను.
ఒకటి మలయాళం, రెండవది చరిత్ర. నాకు మొత్తం మీద 5వ ర్యాంకు వచ్చింది. అందువల్ల 1914 నుండి 1916 దాకా 2 సంవత్సరాల పాటు నాకు నెలకు 10 రూపాయల చొప్పున పారితోషికం లభించింది. ఎర్నాకులంలోని మహారాజా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ స్కాలర్షిప్ లభించింది. ఎర్నాకులంలో కూడా ఉచిత భోజనశాల ఉంది, కాని సమయం మాత్రం కళాశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేది కాదు. నాకు వచ్చిన స్కాలర్షిప్, కట్నం తాలూకు వడ్డీ రెండూ కూడా నాకు కడుపు నిండా పోషకాహారం లభించేలా చేసింది. ఒక ధనవంతుని ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని పైకం తీసుకుని భోజనం పెట్టే ఒక బ్రాహ్మణ వితంతువు ఇంట్లో భోజనం చేసేవాడిని. జూలై 1914 సంవత్సరంలో త్రిపునిత్తుర గ్రామం నుండి 15 మంది కొత్తవాళ్లం తాజాగా మహారాజా కళాశాలలో చేరాం. కాలేజీ ప్రిన్సిపల్ గ్లిన్ బర్లో ఈ మధ్యకాలం దాకా కూడా మద్రాస్ మెయిల్ దినపత్రిక సంపాదకుడిగా ఉండేవారు. మా కాలేజ్ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉండేది. జేబి బరీ యొక్క గ్రీసు చరిత్ర పూర్తి గ్రంథం 5 రూపాయలు కొనుక్కున్నాను నా స్కాలర్షిప్ డబ్బుతో. గ్రీకు దేశాల చరిత్ర, భారతదేశ చరిత్ర, బ్రిటిష్ రాజ్యాంగ చరిత్ర, ప్రాథమిక తర్క సిద్ధాంతం సబ్జెక్టులుగా ఆంగ్లం మొదటి భాషగా, మలయాళం 2వ భాషగా నేను ఇంటర్మీడియట్ చదివాను. గ్లిన్ బర్లో తర్వాత మాకు ప్రిన్సిపల్గా ఐరిష్ దేశస్థుడు, బాగా చురుకైనవాడు అయిన ఎఫ్ఎస్ డేవిస్ వచ్చారు. ఆయన ఎంతో ప్రేమమూర్తి. ఆయన షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ బోధించడం ద్వారా మాలో సమాసాలతో కూడిన వ్యాఖ్యానమన్నా సంక్షేపాలన్నా ఎంతో మక్కువ అభిరుచి పెంపొందించారు. అందులో చాలా భాగాలను నాటక రూపంలో కాలేజీ వేదికపై ప్రదర్శించే అవకాశం కల్పించారు. నాకు తరచుగా బ్రూటస్ పాత్ర పోషించే అవకాశం లభిస్తూ వచ్చేది. పాఠశాలలో చదువుకునేటప్పుడు నాకు 3 సార్లు వేదిక ఎక్కే అవకాశం లభించింది. మా మేనమామల్లో ఒకతను చాలా ప్రతిభగల కళాకారుడు. ఎర్నాకులం బార్ అసోసియేషన్ తరపున ప్రదర్శించబడిన ఒథెల్లో నాటకం నేను చూడటం తటస్థించింది. అందులో మామయ్య డెస్డెమోనా వేషం వేశారు. ఆయన నాకు తనకి ఎంతో ఇష్టమైన రిమెంబర్ ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్ అనే పద్యం నేర్పించారు. మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంలో ఈ పద్యం పాడాలని వేదికనెక్కాను. ఐ రిమెంబర్ అని చదవటం మొదలుపెట్టాక తరువాత చరణాలు వాటంతట అవే గుర్తుకు వస్తాయి కదా అని ఆశించాను. కాని మా మేనమామల్లో ఒకతను చాలా ప్రతిభగల కళాకారుడు. ఎర్నాకులం బార్ అసోసియేషన్ తరపున ప్రదర్శించబడిన ఒథెల్లో నాటకం నేను చూడటం తటస్థించింది.

తర్వాత గుర్తురాలేదు. ఈలోగా ఎవరో నన్ను దయతో చెయ్యి పట్టుకుని పక్కకు లాగేశారు. రెండోసారి ఒక మలయాళ నృత్యనాటికను ప్రదర్శించినప్పుడు మళ్ళా వేదిక నెక్కాను. ఈసారి భయంతో వణకలేదు, ఏదీ మర్చిపోలేదు. తృప్తికరంగా నా పాత్రని పోషించగలిగాను. పాఠశాల చదువు ముగిసే లోపల మూడోసారి వేదికపై షేక్స్పియర్ టెంపెస్ట్ నాటకంలో ప్రాస్పరో పాత్రని పోషించాను. మహారాజా కళాశాలలో 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తయింది. పరీక్షాపత్రాలు మద్రాసు నుండి వచ్చేవి. పరీక్షల ముందు చాలా కష్టపడి చదివేవాళ్లం. మాలో మేం గ్రూపులుగా ఏర్పడి కలిసి చదువుకుంటూ ఉండేవాళ్లం. ఒకళ్లనొకళ్లు నిద్రపోకుండా మెలకువగా ఉండేలా హెచ్చరించుకుంటూ ఉండేవాళ్లం. బాగా రాత్రి దాటాక పుల్లటి మామిడి ముక్కలు తింటూ ఉండేవాళ్లం, నిద్ర రాకుండా ఉండటం కోసం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనవటమే కాకుండా నేను కొచ్చిన్ రాష్ట్రం మొత్తానికి 2వ ర్యాంకు సంపాదించుకోగలిగాను. మొదటి ర్యాంకు సంపాదించుకోలేకపోయినందుకు నేను బాధపడుతూ ఉంటే, దీనికంతా కారణం అమ్మమ్మ. నేను పుట్టగానే బొటనవేలికి చేసిన శస్త్రచికిత్సే కారణమని అమ్మ గొణుక్కుంది. మొదటి ర్యాంకు సంపాదించుకున్న విద్యార్థి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. అతను అంగీకరించి ఉంటే అతనికి మద్రాసు విశ్వవిద్యాలయం వారిచ్చే స్కాలర్షిప్ దొరికేది. నాకు కొచ్చిన్ రాష్ట్రమిచ్చే స్కాలర్షిప్ లభించి ఉండేది. కాని అతను విశ్వవిద్యాలయం వారిచ్చే స్కాలర్షిప్ తీసుకుంటే నేను కూడా 10 మందిలో ఒకడినవుతాను. అదే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అయితే నాకొక్కడికే వస్తుంది. అందుచేత రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చే స్కాలర్షిప్ తీసుకోవటమే నాకు ఉత్తమం అనిపిస్తోంది అని నాకు జాబు రాశాడు. ఆ ఉత్తరంతో ప్రెసిడెన్సీ కళాశాలలో చేరగలనన్న ఆశ నేను పూర్తిగా వదులుకోవలసి వచ్చింది. మహారాజా కళాశాల ప్రిన్సిపల్ అయిన డేవిస్ నాకు మరొక ప్రొఫెసర్ను పరిచయం చేశారు. మార్క్ హంటర్ అనబడే ఆ ఇంగ్లీష్ ప్రొఫెసరు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేసేవారు. జూలియస్ సీజర్ బోధించేటప్పుడు మా ప్రిన్సిపల్ ఈయన వ్యాఖ్యానాన్నే ఉదహరిస్తూ ఉండేవారు. అందువల్ల నాకు ఆయన వద్ద ఆంగ్లం నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. కాని ఆ కోరిక తీరలేదు. నేను తర్వాత త్రివేంద్రం చేరుకున్నాను. అక్కడ కూడా రాజకుటుంబం వారిచే నిర్వహింపబడే ఉచిత భోజనశాల ఉండేది. అంతేకాక అక్కడ మరొక మహారాజా కళాశాల కూడా ఉండేది. త్రివేంద్రం త్రావణ్కోర్ రాష్ట్రానికి రాజధాని. అంతేకాక అక్కడ మహారాజు నివాసగృహం కూడా ఉండేది. ఎన్ఆర్ సుబ్బయ్యర్ నన్ను భారతీయ చరిత్ర చదవమని ప్రోత్సహించారు. మా హెడ్మాస్టర్ గారు రామకృష్ణ వివేకానంద గ్రూప్తో పరిచయం కలిగి ఉండమని చెప్పారు. అక్కడ ఒక మందిరం కూడా కట్టించబోతున్నారని కూడా చెప్పారు. మా అమ్మగారి చిన్నతమ్ముడు కూడా అక్కడ ఒక మోడల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రఖ్యాత సంస్కృత పండితుడు, భారతీయ సంస్కృతికి మూలస్తంభం వంటివాడు, గురువు, గొప్ప పండితుడు, అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు కల కెవి రంగస్వామి అయ్యరు మహారాజా కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా ఉండేవారు. నేను వారి శిక్షణలో చరిత్ర అభ్యసించాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను అమ్మకు దూరం కావలసి వచ్చింది. ఎర్నాకులం నుండి అయితే వారాంతపు సెలవు దినాల్లో త్రిపునిత్తరకు నడిచి వెళ్లి రాగలిగేవాడిని. కాని త్రివేంద్రం అంటే అలా వీలుకాదు. అమ్మకు దూరంగా ఉండవలసి వస్తుంది. ముఖ్యంగా అమ్మకంటే తాతగారికి ఇది మరీ బాధ కలిగిస్తుంది. ఆయన ఇప్పుడు నా అభిమాని. ఆయన తన తోటివారికి, అక్కడి రాకుమారులకు నా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. త్రిపునిత్తర గ్రామంలోని దేవాలయంలో తాను చేసే పూజల వలననే, ప్రార్థన వలననే నాకు చదువులో బాగా అభివృద్ధి కలుగుతోందని తాతగారి భావన. పాపం, ప్రతి శనివారం సాయంకాలం ఇంటి వసారాలో కూచుని ఆయన నాకోసం ఎదురుచూస్తూ ఉండేవారు. నేను కనపడగానే చేతిలో అనాసపండో, మామిడిపండో, అరటిపండో ముక్కలు చేసి ఉంచుకుని నేను దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరించగానే తన ప్రేమను అంతా ఆ పండులో రంగరించి ఆప్యాయంగా నాకు అందించేవారు. 1916

త్రివేంద్రం అంటే మ్యాప్లో చాలా దూరంగా ఉన్న ఒక చిన్న చుక్క వంటి ప్రదేశం. అక్కడికి చేరుకోవాలంటే 150 మైళ్ల దూరం, 32 గంటల ప్రయాణం. చాలా దూరం నీటిలో కూడా చిన్న చిన్న పడవల్లో వాటిల్లో కష్టపడి ప్రయాణం చెయ్యాల్సి వచ్చేది. మద్రాసు విశ్వవిద్యాలయం వారు త్రివేంద్రంలో కొత్తగా ప్రారంభించిన చరిత్ర ఆనర్స్ కోర్సు 3 ఏళ్ల కోర్సు. ప్రొఫెసర్ రంగస్వామి గారు నన్ను గురించి ఎటువంటి ప్రశ్నలు వేయకుండానే ఆయన శిష్యుడిగా స్వీకరించారు. కొత్తగా కాలేజీలో చేరిన వారందరిలోనూ నేను మంచి మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉండటం వల్ల ప్రిన్సిపాల్ గారు నాకు 3 ఏళ్లపాటు గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్కు అర్హుడనని ప్రకటించారు. నెలకి 12 రూపాయల చొప్పున నాకు ఆ స్కాలర్షిప్ 3 ఏళ్లపాటు లభించింది. ఇది నాకు ఆకాశం నుండి ఊడిపడ్డ మరొక వరం. మామయ్య కూడా నాకు నమ్ముకోదగ ఆధారంగా ఉండేవాడు. మా తాతగారి చలవు వల్ల కట్నం పేరిట కూడా నాకు ఇంకా కొంత ధనం లభిస్తూనే ఉంది. అందువల్ల నాకు కడుపు నిండా ఆహారమే కాక కొద్దిగా ఊరగాయలు అవి కొనుక్కోడానికి కూడా ధనం సరిపోయేది. మా ప్రొఫెసర్ గారింట్లో నాకు బంగారు గనిలాంటి మంచి గ్రంథాలయం ఉండేది. ఎప్పుడంటే అప్పుడు నాకు కావలసినంతసేపు పుస్తకాలు చదువుకోవడానికి మా ప్రొఫెసర్ గారు నాకు అనుమతినిచ్చారు. ఆయన స్నేహితుడు, పొరుగింటివాడు అయిన బెనర్జీ అనబడే ఒక ఇంజనీరు నగరంలోని రామకృష్ణ మఠంలో ముఖ్య కార్యకర్త. ఆయన నాకు కట్టల కొద్దీ రసీదు పుస్తకాలను, అచ్చువేయబడ్డ అభ్యర్థనలను అందించాడు. వాటిని పట్టుకుని నేను నా స్నేహితుడు అరువిక్కారైలో నిర్మించబడుతున్న రామకృష్ణ మందిరం కోసం చందాలు పోగు చేసేవాళ్లం. ప్రాచీన ఋషులు, సాధువులు, సంఘంలోని ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ఉద్యోగస్తులకు, జీవితంలోని అన్ని రంగాల వారికి పనికి వచ్చేలా తప్పకుండా అనుసరించవలసిన నియమాలు, విధ్యుక్త ధర్మాలను ఏర్పాటు చేశారని, వాటిని విధిగా నిర్వర్తించి వాటి విలువల్ని తెలుసుకుని చట్టం, న్యాయం పరిధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మా ప్రొఫెసర్ గారు బోధించేవారు. వారు సాంప్రదాయబద్దమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. విద్యార్థుల జాతక చక్రాలను పరిశీలించి స్వయంగా ఆయన పరీక్షలకు తేదీని, సమయాన్ని నిర్ణయించేవారు. కాలేజీకి, పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లటానికి ఆయనకు ఒక 2 ఎడ్ల బండి ఉండేది. సముద్ర తీర ప్రాంతానికి షికారుగా వెళ్లినప్పుడు ఆయన నన్ను కూడా తీసుకుని వెళ్లేవారు. నన్ను కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లాలన్న ఆశతో ఆయనతో సన్నిహిత సంభాషణ వల్ల నేను ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలిగేవాడిని. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ ధర్మాలు, జైన, శైవ, వైష్ణవ ధర్మాలను గురించి ఎన్నో విలువైన, ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. అందుచేత ప్రతిరోజు ఆయనతో వాహనంలో సముద్ర తీరానికి వెళ్లే అపురూపమైన అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడిని. అనతి కాలంలోనే నాకు మరొక యువ ప్రొఫెసర్తో పరిచయం కలిగింది. ఆయన కొత్తగా ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చి మా కాలేజీలో చేరాడు. ఆయన మాకు ఎంతో ప్రియమైన రంగస్వామి అయ్యరును తీవ్రంగా విమర్శించేవాడు. పాతకాలపు సాంప్రదాయాలంటే అతనికి గిట్టేది కాదు. రంగస్వామి అయ్యరు ధరించే ఊర్ధ్వ వైష్ణవనామాలంటే ఆయన ఎంతో చిరాకుతో మండిపడేవాడు. ఇలాంటి వారిని అతడు వెజిటబుల్స్ అంటూ ఉండేవాడు. మా వంటి అమాయకులకు అతను సిగరెట్లు కాల్చడం అలవాటు చేశాడు. ఆయన సిగరెట్టు కాలుస్తున్నంతసేపు ఆస్తమా దగ్గుతో బాధపడుతున్నప్పటికీ కూడా పొగ తాగటం మానేవాడు కాదు. భిన్న ధృవాలైన ఈ ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య మెలగటానికి మేము చాలా నేర్పుతో వ్యవహరించాల్సి వచ్చేది. వాల్టర్ పీటర్ యొక్క రెనైసాన్స్ బోధించిన ప్రొఫెసర్స్ క్లాస్, షేక్స్పియర్ ట్రాజీ కామెడీలు బోధించిన ప్రొఫెసర్ సహస్రనామ అయ్యర్లను గురించి ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. కాలేజీ వదిలిపెట్టిన 50 సంవత్సరాల తర్వాత సహస్రనామ అయ్యరు మరణించటానికి కొద్ది నెలల ముందు సనాతన సారథిలో ప్రచురించబడిన నా వ్యాసంలో ఆంగ్ల వ్యాకరణ దోషాలను ఆయన నాకు తెలియజెప్పారు. ఆయనకు విద్యార్థుల పట్ల గల శ్రద్ధాసక్తులకు అదొక మచ్చుతునక.
మా మేనమామ అప్పట్లో చాలా తక్కువ జీతంపై అధ్యాపకుడుగా పనిచేసేవాడు. ఆయన, మా అత్తయ్య కూడా ఒకసారి నన్ను భయంకరమైన టైఫాయిడ్ జ్వరం నుండి కాపాడారు. రెండు పూటలా భోజనశాలకు నడిచి వెళ్లే ఓపిక లేక తరువాతి కాలంలో వారింట్లోనే భోజనం చేసేవాడిని. నేను డిగ్రీ 3వ సంవత్సరం చదువుతూ ఉండగా మా తాతగారికి చాలా తీవ్రంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం నేను వెళ్లి ఆయన మంచం పక్కనే నిలబడేసరికే ఆయనకు మాట పడిపోయి నాలుక పిడచగట్టుకుపోయింది. నన్ను కస్తూరిగా గుర్తించారనడానికి నిదర్శనంగా ఆయన కంటి వెంట నీటి చుక్కలు మాత్రం రాలాయి. ఆయన మరణం అమ్మ కాళ్ల కింద భూమిని కదిల్చివేసింది. తాతగారి అంత్యక్రియల ఖర్చు కోసం ఆయన చనిపోయిన ఇల్లు కూడా అమ్మివేయాల్సి వచ్చింది. అమ్మమ్మ తన పెద్ద కుమారుని ఇంట్లో తలదాచుకుంది. పెద్ద మామయ్య ఇల్లు అక్కడికి 40 మైళ్ల దూరంలో ఉండేది. అమ్మని కూడా నాతో తీసుకురావలసి వచ్చింది. అమ్మ తన తమ్ముడి ఇంట్లో ఆశ్రయం పొందింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా స్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో మూడవ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుడికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఏది సంభవించినా సమచిత్తంతో స్వీకరించుటే సంపూర్ణ శరణాగతి అని తెలిపే సంపూర్ణ శరణాగతి అనే చిన్న కథను విదామా. అంబరీష మహారాజు గొప్ప విష్ణుభక్తుడు. వేదవిహిత కర్మలను భక్తిశ్రద్ధలతో ఆచరించేవాడు. ఏకాదశి వ్రతమును దీక్షతో ఆచరించేవాడు. ఏకాదశి రోజు ఉపవాసమును పాటించి ద్వాదశ తిథి ప్రవేశించినంతనే హరిపూజ చేసి పంచభక్ష పరవాన్నములను హరికి నివేదన చేసి ఆ ప్రసాదమును తాను తర్వాత భుజించేవాడు. ఒక ద్వాదశి నాడు దుర్వాస మహర్షి అంబరీషుని భవనముకు విచ్చేశాడు. అప్పటికి ఇంకా ద్వాదశి గడియలు ప్రవేశించలేదు. అంబరీషుడు మహదానందంతో మహర్షికి అతిథి సత్కారమును అందించి, స్వామి, మీరు గంగానదికి వెళ్లి అనుష్ఠానమును ముగించుకుని రండి. మీరు వచ్చిన తరువాత నేను ఉపవాస దీక్షను ముగిస్తాను. త్వరగా రండి స్వామి అని ప్రార్థించాడు. దూర్వాసముని ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అంబరీషుడు దీక్షను ముగించవలసిన కాలము దాటిపోవునేమో అని భయపడ్డాడు. తన గురువును సంప్రదించాడు. గురువుగారు, మహారాజా, కొద్దిగా జలమును మాత్రం స్వీకరించు, దోషం లేదు. ఉపవాస దీక్ష కూడా ముగిసినట్లవుతుంది అన్నాడు. ఆ విధంగానే అంబరీషుడు చేశాడు. అంతలో దూర్వాస మహర్షి రానే వచ్చాడు. అతిథి మర్యాదను పాటించక తాను రాకపూర్వమే ఉపవాస దీక్షను ముగించినందుకు ఉగ్రుడై అంబరీషుని శపించాడు. అంబరీషుడు చెదరక బెదరక అట్లే సమచిత్తంతో ఉన్నాడు. ఇంతలో విష్ణుచక్రం దూర్వాసుని వైపు రావడం జరిగింది. దూర్వాస మహర్షి భయాందోళనలతో తన రక్షణకై మూడు లోకములు తిరిగాడు. లాభం లేకపోయింది. చివరకు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు దూర్వాసుని అంబరీషుని వద్దకు వెళ్లి శరణాగతిని వేడుకొనమని ఆదేశించారు. చూశారా, అంబరీషుని సంపూర్ణ శరణాగతి తత్వము, దూర్వాసుడు శపించినప్పటికీ తనను రక్షించమని హరిని వేడలేదు, శాపము కూడా దైవ సంకల్ప ప్రభావమేనని ప్రసాదమని భావించి శాంతిని వహించాడు. ఏది సంభవించినా సమచిత్తంతో స్వీకరించటమే సంపూర్ణ శరణాగతి.

0: నాథా, మథుర వెళ్లిన తరువాత గోపాలుడు అమ్మని గోకులాన్ని మర్చిపోయాడేమో.
1: యశోద, ఆ ప్రేమమూర్తి మనల్ని మర్చిపోతాడా? రాచకార్యాలతో తీరిక లేకుండా ఉండి ఉంటాడు. కాకపోతే వ్రేపల్లికి రాకుండా ఉంటాడా? బహుశా వ్రేపల్లి రావడానికి అతని మనస్సు తహతహలాడుతూనే ఉంటుంది.
0: నాథా, నా మనోవ్యధ అర్థం చేసుకోండి. ఒక్కసారి గోపాల్ని స్వయంగా తీసుకురండి. కన్నయ్యను చూస్తే గాని నా ఆరాటం తీరదు.
1: యశోద, మన గోపాలుని మీద నాకు మాత్రం ప్రేమాభిమానాలు లేవా? చూడాలని ఆశ లేదా?
0: పుత్రవాత్సల్యం పురుషులకేం తెలుస్తుంది స్వామి. గోపాలుని చూడకుండా నేనొక్క క్షణమేనా నిలవలేనా.
1: యశోద, గోపాలుడు తల్లి మనసు తెలుసుకోలేని కుమారుడు కాదే? ఏదో బలీయమైన కారణం వల్ల రాలేకపోయి ఉంటాడు. రేపల్లవాసులు నేడో రేపో గోపాలుణ్ణి ఆహ్వానించడానికి మధుర వెళ్తున్నారట.
0: గోకులవాసులంతా వెళ్తున్నారా? చింతనున్నంత కాలం గోపాలుడి విలువ తెలుసుకోలేకపోయారు.
1: ఎంతటి అజ్ఞానులైనా అనుభవంతో విజ్ఞానులుగా మారుతారు. యశోద, రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారలేదా? గోపాలకులంతా మన గోపాలుణ్ణి గోవర్ధనోద్ధర వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్తున్నారు. నిన్న రాత్రి ఈ విషయం నాతో సంప్రదించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మన గోపాలుడు వ్రేపెల్లుకు తప్పక వస్తాడని నా నమ్మకం.

0: అమ్మా, యశోదమ్మా.
1: ఎవరు మీరు?
0: నేను ఒక గోపికను దీపం వెలిగించుకోవడానికి వచ్చాను.
1: అదిగో ఆ దీపంతో మీ దీపాన్ని వెలిగించుకోండి.
0: అలాగే.
1: అయ్యయ్యో, నీ వేలు కాలిపోతుందమ్మా, తెలియడం లేదా? అంత మైమరిపేంటి?
0: కృష్ణ, కృష్ణ.
1: ఎవరమ్మా నువ్వు? రేపళ్ళకు కొత్త? లేక ఇంట్లో పరిస్థితులు బాగోలేవా? ఏమిటి విచిత్రం?
0: కొత్తే, మీ పొరుగింటి వారి కోడల్ని. దీపం వెలిగించుకుని రమ్మని మా అత్తగారు పంపితే వచ్చాను. మా ఇంట్లో నాకే కష్టమూ లేదు.
1: వేలు కాలుతున్నా తెలియనంత పరధ్యానంలో ఉన్నావు, కారణం ఏంటి? ఇంతకీ నీ పేరేంటి?
0: అమ్మా, నా పేరు సుగుణ. రేపల్లెలో అడుగు పెట్టిన నాటి నుండి నేను విన్నవన్నీ గోపాలుని లీలలే, చిన్ని కృష్ణుని చెరిపిపోకడలే. అవి విన్న దగ్గర నుండి బాలగోపాలుని దివ్యస్వరూపాన్ని చూడాలన్న కోరిక క్షణక్షణానికి తీవ్రమైంది. ఆ బాలగోపాలుడు నడయాడిన మీ ఇంత అడుగు పెట్టగానే ముగ్ధ మనోహరమైన గోపాలుని రూపం నా కనుల ముందు మెదిలింది, ఈ జ్యోతిలో దర్శనమిచ్చింది. అతి మనోహరమైన ఆ దివ్య సుందర రూపం చూసి మైమరిచిపోయాను. అంటే మా అత్తగారు ఎదురుచూస్తుంటారు. వస్తానమ్మా.
1: అమ్మ సుగుణ, బాలగోపాలుని దర్శించుకోగలిగావు, ఎంత అదృష్టవంతురాలివమ్మా.

0: రాధాదేవి, రేపల్లెవాసులు ఎంత భాగ్యవంతులో! వారిది ఎన్ని జన్మల పుణ్యమో! వారికి కృష్ణుణ్ణి కన్నులారా చూసే అదృష్టం కలిగింది.
1: అంతా కృష్ణుని కృప.
0: దైవకృప అనాయాచితంగా లభిస్తోంది మనకు. మధురాపురి విహారి మన రేపల్లెకు వస్తున్నాడు.
2: రాకపోకలు లేని రాజచంద్రుడు మన కృష్ణుడు. ఆత్మను మరచి దేహమే శాశ్వతం అనుకునే భ్రాంతిలో ఉన్నాం మనం. కాని కృష్ణుడు పురాణ పురుషుడు. ఆ పరమాత్మునికి రాకపోకలుండవు. గోపాలకృష్ణుడు మన అంతరంగంలో ఎప్పుడూ కొలువుతీరి ఉంటాడు. రప్పించడం, పంపటం మానవుల ఆలోచనా చిత్రాలు మాత్రమే. ఆయన ప్రేమస్వరూపుడు, సర్వవ్యాపకుడు, విశ్వాధారి. అందుకే ఆ సర్వమంగళ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటాం. కాని ఆయన నిర్గుణ పరబ్రహ్మ.
0: గోవర్ధనగిరి వార్షికోత్సవానికి ఆ గోపాలుడు వచ్చే దారి ఇదే. ఈ వ్రేపల్లె వీధులు ఎంత భాగ్యానికి నోచుకున్నాయి!
1: అయితే సుగుణ, ఈ వీధిని రంగవల్లులతో చక్కగా అలంకరిద్దాం. పచ్చని తోరణాలు కడదాం. శ్రీకృష్ణుని మధుర పాదాల స్పర్శతో మన రంగవల్లులు పావనమవుతాయి.
0: యమున, మధుర నుంచి వచ్చే మాధవుడు స్వర్ణరథం మీద వస్తాడు కాని పాదచారిగా వస్తాడా?
1: ఏమో, పురప్రజలు స్వాగతమిచ్చినప్పుడు స్త్రీ బాల వృత్తులను చూడడానికి వీలుగా ఉంటుందని ప్రార్థిస్తే గోవిందుడు ఆలకించి నడిచి వస్తాడేమో.
0: మన రంగవల్లుల మీద నుంచి వెళ్లినా చాలు, మన జన్మ తరించినట్టే రాధమ్మా. మమ్మల్ని రంగవల్లులు తీర్చమంటావా?
2: సుగుణ, మన కృష్ణుడు గోపీజన హృదయ విహారి. మన మనసులో అజ్ఞానమనే అంధకారాన్ని కృష్ణనామ జ్యోతితో తొలగిద్దాం. ఆనంద తోరణాలతో గోపాలుణ్ణి ఆహ్వానిద్దాం.
0: రాధమ్మా, నీ మనసులో ఎంత సుందర భావాలు పల్లవించాయి! మీకు కృష్ణ సందర్శనమే ఆనందము. కాలయాపన చేయకుండా అలంకరణ మొదలు పెడదాం, రండి.
2: భక్తితో, శ్రద్ధతో, కృష్ణనామస్మరణతో రంగవల్లులు తీర్చండి.

0: మా సత్యభామా, ప్రభువులు రేపు రేపల్లికి వెళ్తున్నారట, నిజమేనా?
1: రేపల్ల వాసులు నా నాథుణ్ణి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రభువు మన్నించారు.
0: అమ్మా, స్వామితో తమరు కూడా వెళ్తున్నారా?
1: నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు.
0: మహారాణి రుక్మిణి కూడా స్వామిని అనుసరిస్తున్నారు. మీ ఇద్దరు రాణులు రథంలో శ్రీకృష్ణ ప్రభువుకి ఇరువైపులా కూర్చుంటే ఆ వైభవాన్ని చూడడానికి 1000 కనులు చాలవమ్మా.
1: అవును, ఆ గొల్లపిల్ల ఇప్పుడెక్కడుంది?
0: ఏ గొల్లపిల్ల?
1: రేపల్ల వీధుల వెంట మతి చెల్లించి తిరుగుతుందే ఆమె.
0: ఎవరమ్మా?
1: నా నోటి నుండే చెప్పించాలని చూస్తున్నావా?
0: క్షమించండమ్మా, విషయం గ్రహిస్తే మీకు శ్రమిస్తానా?
1: రాధ.
0: పరమభక్తురాలు రాధాదేవి గారా? రేపల్లకు పరమాత్ముడు వస్తున్నాడనే వార్త తెలియగాని పరుగు పరుగునా వస్తుంది. ఆమెకు సర్వకాల సర్వావస్థల్లోనూ గోపాలుని ధ్యానమే. రేపు గోపాలుని మాటలు పాటలు వింటే ఎంత పరవశించిపోతుందో.
1: నీ వర్ణన శృతిమించిపోతోంది.

0: నారద మహర్షులకు నమోవాకములు. మహర్షి, ఎక్కడి నుండి మీరాక?
1: సత్యభామాదేవి, త్రిలోక సంచారిణి. ఎక్కడ నుండి అని చెప్పను, అయినా అడిగేవు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం రేపల్లి నుండి వస్తున్నాను.
0: అక్కడి విశేషాలు నేను తెలుసుకోవచ్చా మహర్షి?
1: అమ్మా, రాబోయే కలి ప్రభావం ఇప్పటి నుండి ఇంటింటా కనిపిస్తున్నది. కలతలు కలహాలు లేని గ్రామం కాని కుటుంబం కాని కనిపించడం లేదు తల్లి.
0: ఇంతకీ విషయం ఏమిటి మహర్షి?
1: అదే చెప్పబోతున్నాను తల్లి. మంచివారిలో కూడా లోపాలు అన్వేషించడానికి లోకులు సిద్ధపడుతున్నారు. మరోవైపు సజ్జనుడు సత్యం నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. ఇద్దరినీ నేను రేపల్లిలో చూశాను. కృష్ణుని రాక కోసం నిరీక్షిస్తున్న వారు కొందరు, ఆక్షేపించేవారు కొందరు.
0: చిత్రంగా ఉంది నారద.
1: చిత్రంగానే ఉంటుంది సత్యభామాదేవి. భస్మాసురునిలా వారి దురాలోచనలు వారినే ఇబ్బందిలోకి నెట్టివేస్తాయనిపిస్తోంది. శ్రీకృష్ణమూర్తి వారికి జ్ఞానోదయం కలిగించకపోలే. ఇంతకీ విషయం ఏమిటంటే, కృష్ణుడు సభామధ్యలో సింహాసనాసీనుడై ఉండగా రాధను సభలోనికి అనుమతించరట. ఇరుపక్షాల వారు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
0: అది మంచి నిర్ణయమే కదా మహర్షి.
1: దైవం ఇష్టానికి లొంగుతాడు గాని చట్టానికి కాదు కదా. ఆ రాధామాత ఎవరనుకున్నావు? సాక్షాత్తు పరాశక్తి స్వరూపుణి, పరమసాధ్యమణి. నిర్మల నిస్వార్థ నిశ్చల చిత్తంతో శ్రీకృష్ణుని ఆరాధిస్తుంది. ఆ భక్తురాలిని బాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? రేపల్లెవాసులకే కాదు, విశాల విశ్వానికే ఇది పరీక్షా సమయం.
0: యథార్థమా మహర్షి? నన్ను పరీక్షించడానికి మీరు చెప్తున్న కట్టుకథ కాదు కదా. మీరు కూడా ఆ రాధపక్షమేనా మహర్షి? మీరు బ్రహ్మమానస పుత్రులు, దివ్యజ్ఞాన సంపన్నులు. అలాంటి మీరు ఆ రాధలాంటి ఉన్మత్తురాలి భక్తిని వర్ణించడం భావ్యంగా లేదు మహర్షి.
1: సత్యభామాదేవి, మీరు చాలా పొరపడుతున్నారు. మేరు పర్వత శిఖరాలను కదిలించగల జంజామారుతానికి అనుసమానుణ్ణి నేనెంత వాణ్ణమ్మా. రాధాభక్తి అజ్ఞానుడికి ఉన్మత్తతలా తోస్తుంది, కానీ జ్ఞానులకి అది నిర్మల భక్తిలా గోచరిస్తుంది. ఆ భక్తి శక్తి అపారమైనది.
0: నారద మహర్షి, ఆమె భక్తి అంత శక్తివంతమైందా? అయితే రేపల్లవాసులు ఆమెను ఎందుకంత తోలనాడుతున్నారు?
1: హంసలను చూసి కొంగలు పరిహసించవా తల్లి. దీనివల్ల రాధమ్మకు కలిగే లోటేమీ లేదు.
0: మహర్షి, మీ మాటలు సూటిగా నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాయి. అన్యదా భావించకండి. రాధ గురించి విన్న విషయాలను బట్టి అపార్థం చేస్తున్నాను తప్ప ఆమె పట్ల నాకు గౌరవభావమే ఉంది.
1: నీ సహృదయత నాకు తెలియదా సత్యభామాదేవి? విమర్శకులకు నచ్చితే మింటికి ఎగసేలా మెచ్చుకుంటాం, నచ్చకపోతే అథపాతాళానికి అణగదొక్కాలని ప్రయత్నిస్తాను. ఒక ముఖ్య విషయం చెబుతాను, మరి నేను చెప్పినట్టు చేస్తావా తల్లి?
0: చెప్పండి మహర్షి, మీ ఆజ్ఞ తప్పక శిరసా వహిస్తాను.
1: అతి పవిత్రురాలైన రాధ కృష్ణుని ఆనంద స్వరూపుడు. అందువల్ల ఆమెకు ఆహ్లాదిని అనే మరో పేరు కూడా ఉంది. కృష్ణుని పూర్ణానంద స్వరూపాన్ని ధరించి ఆమె కృష్ణుని నుండి వేరైంది. అందుకని తన ఆనందాన్ని తాను తిరిగి పొందడానికి పరమాత్మ ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు. రాధ కృష్ణుని ప్రాణం. అందుకని ఈరోజు నుండి నువ్వు కూడా ఆ పవిత్రమూర్తిని ప్రార్థించి నీ హృదయాన్ని నిర్మలం చేసుకో. శలవా మరి.

0: రాధమ్మ ఎంత మృదుమధురంగా పాడుతోంది.
1: ఆమె హృదయంలో పలికే గీతమే కృష్ణుని మురళిలోని సంగీతం. కృష్ణుని చేతిలో వేణునని ఆమె భావిస్తుంది, అందుకే ఆమె పాట అంత మృదుమధురంగా ఉంటుంది.
0: రోగికి మధుర పదార్థాలన్నీ చేదుగానే ఉంటాయి, అందుకే రాధాభక్తి వేపల్లెవాసులకు రుచించదు.
1: ఎవరెన్నన్నా గుణంలో బంగారు బొమ్మ, భక్తిలో భగవంతుని ప్రాణం మా రాధమ్మ.
2: సుగుణ, మధుర మోహన వంశీ మోహనుడు ఎంత అందంగా ఉన్నాడు.
1: మనకి మధుర వేరుగా బృందావనం వేరుగా కనిపించవచ్చు సుగుణ, కాని మాధవుడు రాధాహృదయ విహారి కదా, అందుకే ఆమెకు సర్వం కృష్ణమయంగా కనిపిస్తుంది. ఏం రాధమ్మా?
2: యమున, భగవంతుని మాటలకు ఆటలకు అంతరార్థం ఉంటుంది. బాహ్య దృష్టితో చూస్తే భేదం కనిపిస్తుంది, అంతర్దృష్టితో చూస్తేనే అర్థమవుతాయి. అతడు మధురలో కనిపిస్తాడని బృందావనంలో కనిపిస్తాడని అనుకుంటాం, కాని భక్తులు కృష్ణ సన్నిధిని అనుభవించాలంటే భావించవలసిన స్థితి వేరొకటి ఉంది. అస్థిపంజరంతో కూడిన ఈ శరీరమే హస్తినాపురం, మధుర ప్రేమ నిండిన మనసే మధుర, భక్తిరస ప్రపూర్ణమైన జీవితమే బృందావనం. అలా భావిస్తే అన్ని వేళలా అంతటా గోవిందుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేహమే అతని దేవాలయమవుతుంది, మన శ్వాసే ఆయన రూపమవుతుంది. భగవంతునిపై అనురక్తి అనే దీపాన్ని వెలిగించండి, అప్పుడే మనలో భయం పోయి భక్తి కలుగుతుంది, ఆత్మతత్వం బోధపడుతుంది. అది దైవానుగ్రహం వల్లే సాధ్యమవుతుంది.
1: అమ్మా రాధా, ఎండమావుల వంటి సుఖాలు, గాలిమేడల వంటి అనుబంధాలు, నీటి బుడగల వంటి శరీరాలతో నిత్యానందం అనుభవించగలమా? భ్రాంతితో ఉన్న మాకు సర్వేశ్వరుడు కనిపిస్తాడా? మోక్షం ప్రసాదిస్తాడా?
2: యమున, సర్వకర్మలు దైవానికి సమర్పించి నిమిత్తమాతుల్యమై నిత్యం దైవనామ స్మరణ చేస్తూ దోషరహితమైన జీవితం గడిపితే అనువనువున పరమాత్మనే దర్శిస్తాం, సర్వం ఆయనకే సమర్పిస్తాం, బ్రహ్మానందాన్ని అందుకుంటాం.

0: ఒరే రామన్నా, ఆ రాగాలు తీస్తూ వస్తున్నది రథమే కదూ, ఎప్పుడు దేవుడి నామాలు పాడుతూ ఉంటే ఎలాగయ్యా?
1: ఆమె భక్తి వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా?
0: నిద్రాహారములు మాని పాటలు పాడుకుంటూ కూర్చుంటే ఎలాగయ్యా?
1: కడుపు నిండా భోజనం చేసి ఇంట్లో కూర్చున్నావు, దీనివల్ల నీకొచ్చిన లాభం ఏమిటి? నామస్మరణ వల్ల రాధకి వచ్చే లాభం ఏమిటో నేను చెబుతాను. ఆమె కృష్ణనామం స్మరిస్తుంది, అంటే ఆమెకు కృష్ణనామ స్మరణ ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తోందన్నమాట. శ్రీకృష్ణుని దివ్య సుందర రూపం అనుక్షణం ఆమె కన్నుల ముందు మెదులుతోందన్నమాట.
0: రామయ్య, తోటివారు దారి తప్పి నడుస్తుంటే సరిదిద్దాలి కదయ్యా.
1: జోగన్న, ముందు నీళ్లు చక్కదిద్దుకో.
0: నువ్వెన్నైనా చెప్పు, రాధ చాలా తప్పు చేస్తుందయ్యా.
1: మన తప్పులు దిద్దుకోకుండా ఇతరుల తప్పుని సరిదిద్దుకోవాలనుకోవడం రాక్షస లక్షణం.
0: అంటే నేను రాక్షసుని అంటున్నావా?
1: అని నీ ప్రవర్తనే చెప్తోంది. జోగన్న, రాధ మహాభక్తురాలు.
0: లాగా రాధమ్మ కడవకి రాయి విసురుతాను చూడు, ఆ కృష్ణుణ్ణి కాపాడమను.
2: కృష్ణ కృష్ణ, హే కృష్ణ!
0: అమ్మో, నా చెయ్యి పడిపోయింది. ఈమె మంత్రగత్తెలా ఉంది రామన్నా.
1: భక్తులకు హాని కలిగిస్తే ఫలితం ఎలాగుంటుందో చూసావా జోగన్నా?

0: నారద మహర్షులకు వందనాలు. స్వామి, మా జోగన్నకు కలిగిన బాధను చూడండి.
1: రాధమ్మా, నువ్వా? ఇక్కడున్నావేమమ్మా?
2: నేను యమునా నది నుండి కడవ నిండా నీరు తీసుకుని ఇంటికి వెళ్తున్నాను స్వామి. హఠాత్తుగా నా కడవకు రాయి తగిలి కడవ పగిలింది. తలెత్తి చూస్తే ఇతడు బాధతో విలవిల్లాడుతూ కనిపించాడు.
1: అదా విషయం, నువ్వేం చేశావు నాయనా?
3: ఆమె కడవను రాయితో కొట్టానండి.
1: నాయనా, భక్తి యొక్క మహత్తర శక్తిని తెలుసుకోలేక లోకులు దైవాన్ని భక్తుల్ని బాధిస్తారు, దూషిస్తారు. దాని ఫలితాన్ని ఇలా అనుభవిస్తారు. ఈ రాధమ్మనే శరణు వేడు, నీ బాధ నివారణ అవుతుంది.
3: తల్లి, రాధమ్మ, అజ్ఞానంలో నేను చేసిన అపరాధం మన్నించు, నా బాధ తొలగించు.
2: మన్నించవలసిన వాడు, నీ బాధను నివారించవలసిన వాడు ఆ శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణనామ స్మరణం చెయ్యి.
3: కృష్ణ, కృష్ణ, రాధమ్మ, నా బాధ నివారణయింది, నా చెయ్యి బాగుపడింది. తల్లి, నీ భక్తి నిరుపమానం, జగత్తుకే ఆదర్శం. నీకు నా నమోవాకాలు.

0: రుక్మిణి, రాబోయే కలి ప్రభావం చూశావా? భగవద్భక్తుల్ని సాటివారే పరిహసిస్తున్నారు. ప్రియమైన ఆత్మబంధువులారా, రాధ వంటి పరమభక్తులను బాధపెట్టే బుద్ధి మీకు తగదు. సద్గుణ సంపన్నులను చూసి సహించలేని బుద్ధి దానవ లక్షణం. త్రేతాయుగంలో వానర సమూహాలు సైతం భక్తులుగా మారి భగవంతుని సేవించాయి. కాని ఈనాడు నరుడే వానరుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఏం రుక్మిణి?
1: నాయనలారా, రాధామాత సాక్షాత్ భూమాత. ఆమెది ఏ లోపమూ లేని అనన్య భక్తి. ఆమె భక్తిని అర్థం చేసుకోవడం అసాధ్యం. యథార్థాన్ని అనర్థంగా చూడకండి. ఫలించే వృక్షాన్ని రాళ్లతో కొట్టకండి. భక్తుణ్ణి నిందిస్తే భగవంతుడు సహించడు.
2: మా అజ్ఞానాన్ని మన్నించండి.
0: ఈ సంసార సాగరంలో అహంకార మమకారములనే పడవపై ప్రయాణించే వారికి భగవతనుగ్రహం అనే గట్టు తల్లకిందులుగానే కనిపిస్తుంది. రాధ అనే పదాన్ని తిప్పితే ధర అవుతుంది. అంటే అపూర్వమైన సహనానికి ఆధారమైన ధరయే రాధ. అదే ఆమె నిజస్వరూపం.
2: రాధాభక్తి తత్వం నేటికి మాకు అర్థమైంది ప్రభు.
0: బంగారాన్ని కరిగిస్తే మాలిన్యాన్ని త్యజించి అపరింజవుతుంది. అపనిందల చేత భక్తులవన్నీ పెరుగుతుంది. ఈనాటికి రేపల్లెవాసులు రాధాభక్తిని గుర్తించి ధన్యులయ్యారు.
1: తైలధార వలె ఆరాధన చేయటమే రాధ అనే పదానికి అర్థము. రాధ దూషణ భూషణ తిరస్కారములకు లొంగక పట్టుదలతో కృష్ణునిపైనే దృష్టి నిలిపిన సాధ్వీమణివి. స్త్రీజాతికే వన్నె తెచ్చావు, ఆదర్శమూర్తివయ్యావు, బృందావన కీర్తిని అజరామరం చేశావు.
0: రాధ, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను.
3: కృష్ణ, లోకంలో కోరదగింది నిన్ను తప్ప అన్యమేమైనా ఉందా స్వామి? సర్వం నీ సంకల్పమే కదా, నా ప్రాణం సహితం నీవే కదా. నీ పాదాలను ధ్యానించడం తప్ప ఇంకేమి కోరుకోను స్వామి.
0: రాధా, జలం సాగరమందే పుట్టి సెలయేరుగా నదిగా మహాప్రవాహంగా మారి చివరకు సాగరాన్నే చేరుతుంది. అలాగే సమస్త ప్రాణులు నా అనుగ్రహం వల్లే జన్మించి వివిధ నామరూపాలు ధరించి కడకు నన్నే చేరుకుంటారు. ఈ శరీరం ఉన్నంత వరకు కృష్ణనామ సంకీర్తనంతో కాలాన్ని సద్వినియోగపరిచి భగవత్ప్రేమను అందరికీ పంచినవారై నాకు అత్యంత ఆప్తులు.
3: కృష్ణ, నీ సుందర రూపంలో సర్వ సృష్టిని దర్శించగలవారే ధన్యులు. వారికి ఇతర సాధనలు అవసరం లేదు.
0: రాధా, నా స్వరూప స్వభావములను తెలుసుకోవటం అందరికీ సాధ్యం కాదు. నీ వంటి కారణజన్ములు లోకంలో కొందరే ఉంటారు. అలాంటి వారు ధర్మ కర్మాచరణములు ఆదర్శంగా ఆచరించి తోటి మానవులకు సన్మార్గం చూపిస్తారు. ఇతరులు ఆ ఆదర్శాన్ని అనుసరించి ధన్యులవుతారు.
3: కృష్ణ, లీలానాటక సూత్రధారివి, సర్వ జగత్తును రక్షించే సర్వేశ్వరుడవు. నీ చేతిలో బొమ్మలం. నీ అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగైనా వేయగలమా స్వామి? ధర్మ కర్మల కంటే మిన్న నీ ప్రేమ. ఆ ప్రేమ ప్రవాహంతో నన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పునీతం చెయ్యి స్వామి.
0: రాధా.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం తమ 7వ వార్షికోత్సవం జరుపుకుంది. 2 రోజుల ఈ వేడుకలలో భాగంగా ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై మొదటిరోజు పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: భలే సంగతి చెప్పావురా శివ.
1: ఆ ఒక్కసారి కాదు, మూడు సార్లు ఏబిసి ఏబిసి ఏబిసి.
2: ఏమిటి సత్య, ఏబిసిలు గుర్తు చేసుకుంటున్నారా?
0: కాదు సుస్మిత, శివ ఏబిసి గురించి స్వామి ఏం చెప్పారో చెప్తున్నాడు.
3: ఏమిటి స్వామి చెప్పిన మాటలు నీకు నవ్వుతాలుగా ఉన్నాయా?
0: అది కాదు సహనా, స్వామి ఏబిసిల గురించి చెప్తున్నప్పుడు పాపం సైన్స్ టీచర్ గారు పడ్డ అవస్థ తలుచుకొని నవ్వొచ్చింది.
2: సైన్స్ టీచరా? ఈ సైన్స్ టీచర్ కదెప్పుడు వినలేదే. శివ ఆ కథ ఏమిటో మాకు చెప్పు.
1: షూర్, వినండి. అమలాపురం నుంచి ఒక సైన్స్ టీచర్ స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి ఆయన వద్దకు వచ్చి ఏం చేస్తుంటావు అని అడిగారు. ఆయన నేను సైన్స్ టీచర్ని అని చెప్పారు. అయితే చదువుకున్నావా అన్నారు స్వామి. స్వామి అలా అడిగేసరికి బిత్తరపోయి అవునన్నట్టు తలూపారు. ఈసారి స్వామి ఏబిసి తెలుసా అని అడిగి ముందుకు కదిలారు. టీచర్నని చెప్పినా స్వామి ఇలా అడిగారేమిటి అని సైన్స్ మాస్టారు బిక్కమొహం వేశారు. స్వామి తిరిగి వచ్చి ఏబిసి అంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని అర్థం అన్నారు. ఈయన అర్థమైందని తలుపేలోగా స్వామి ఏబిసి అంటే ఏమిటి అని మళ్లీ అడిగారు. ఆ టీచర్ గారు ఇప్పుడు తనే కథ చెప్పారు, మళ్లీ అడుగుతున్నారేమిటి అనుకున్నారు. స్వామి ఏబిసి అంటే ఆల్వేస్ బీ చీర్ఫుల్ అని అర్థం అని చెప్పారు. అలా చెప్పి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఏబిసి అంటే ఏమిటి అని మరోసారి అడిగారు. టీచర్ గారికి ఈసారి నిజంగా మతిపోయింది. అప్పుడు స్వామివారే ఏబిసి అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పి అర్థమైందా అన్నారు.
3: వావ్, భలే బాగుందే. సుస్మిత, ఈ ముచ్చట మనం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి.
2: మన ఫ్రెండ్స్ కే కాదు, మన రేడియో సాయి వినే బాలలు పెద్దలు అందరికీ చెప్పాలి. అసలు ఈ రోజు మనం ప్రసారం చేయబోయే ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి అనే స్వామి చెప్పిన అంశాలపై రూపొందించినవే.

0: ప్రేమ స్వరూపులారా, వాట్ యువర్ వర్డ్, వాట్ యువర్ యాక్షన్, వాట్ యువర్ థాట్, వాట్ యువర్ క్యారెక్టర్, వాట్ యువర్ హార్ట్.
1: ఆగండి ఆగండి, ముందు ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు ప్రసారం చేస్తున్నామో శ్రోతలకు చెప్పాలి కదా. సుష్మిత, నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పు.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 7వ వార్షికోత్సవం సందర్భంగా నేడు రేపు ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. నేడు బాలల కోసం బాలలే అందిస్తున్న కార్యక్రమాలలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి, చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి అని స్వామి చెప్పిన అంశాలను వివరించే చక్కని కథలు, నాటికలు, పాటలు, ప్రసంగాలు, ముచ్చట్లు ప్రసారం చేయబోతున్నాం.
3: అదండి సంగతి. ఇక ఎప్పటిలాగే మన కార్యక్రమాలను సాంప్రదాయ బద్ధంగా వేద పఠనంతో ప్రారంభించుకుందాం.
4: ఓం శ్రీ సాయిరాం. స్మవిత, వేద మంత్రాలు మనం ఎన్నో వల్లిస్తుంటాం, వాటి అర్థం నీకు తెలుసా?
5: వేదాలు పఠించడమే కష్టం, ఇక వాటి అర్థాలేం చెప్పగలం. కాని భగవాన్ మన దగ్గర ఉన్నప్పుడు అదెంతో సులభం దర్శిని. ఇంతకీ మనం ఈరోజు ఏ మంత్రం చెప్దాం?
4: ఈశావాస్యోపనిషత్తు. షీడీ బాబా అన్నట్టే కాకా సాహెబ్ దీక్షిత్ ఇంత పనిపిల్ల, ఎంతో కష్టమైన ఈశావాస్యోపనిషత్తులోని సత్యాలను విడమరిచి చెప్పిందని నీకు తెలుసా?
5: నిజంగానా? అద్భుతం. నువ్వు చెప్పేది షిరిడీ బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలున్న కాకాసాహెబ్ దీక్షిత్ గురించేనా? నాకా కథ వినాలని ఉంది, చెప్పవు?
4: తప్పకుండా చెప్తాను స్మవిత. షిరిడీ బాబా భక్తుడు, దాసగను. ఈశావాస్యోపనిషత్తుకు మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాయాలని తలబెట్టాడు. నీకు తెలుసో తెలీదో, ఉపనిషత్తులన్నిటిలో పెద్దదైన బృహదారణ్యక ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై కామెంట్రీ అని పండితులు అంటూ ఉంటారు.
5: అంటే ఈశావాస్యోపనిషత్తుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట.
4: ఖచ్చితంగా. 18 శ్లోకాలలోనే అది ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడిస్తుంది. సరే, మళ్లీ మన కథలోకి వద్దాం. క్లిష్టమైన ఆ ఉపనిషత్తు తనకు అర్థం కాక దాసగను తనకు గురువు దైవమైన షిరిడీ సాయిబాబా పాదాలను ఆశ్రయించాడు. నువ్వేమీ దిగులు పడకు, కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట పనిపిల్ల నీ సమస్య పరిష్కరిస్తుంది అన్నారు బాబా. దాసగను ఆ మాటలకు ఆశ్చర్యపడ్డాడు. కాని బాబా ఏమి చెప్పినా ఆ మాటలకేదో నిగూఢమైన అర్థము ఉంటుందని తనకి తెలుసు.
5: దర్శిని, వినే కొద్ది నాకు ఆతృత పెరుగుతోంది. బాబా మాటలకు లోతైన అర్థం ఉంటుందన్నది నిజం.
4: ముంబైలో కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్లినప్పుడు దాసగను అక్కడ చిరిగిపోయిన చీర చుట్టుకుని చీర అందాన్ని వర్ణిస్తూ పాట పాడుతూ గిన్నెలు తోముతున్న పని పిల్లను చూశాడు. ఆమెను చూసి జాలిపడ్డ దాసగను ఆమెకు చీర కొనివ్వమని కాకాసాహెబ్ కు చెప్పాడు. కాకాసాహెబ్ అలాగే చేశాడు. చీర పుచ్చుకున్న ఆ పనిపిల్ల ఎంతో ఆనందించింది. మర్నాడు పనికి వచ్చినప్పుడు ఆ చీరే కట్టుకుని వచ్చింది. కాని ఆ తరువాత రోజు మళ్లీ పాత చీర కట్టుకుని వచ్చింది. అయినా ఆమె ఆనందంగానే ఉండటం చూసి దాసగను ఆశ్చర్యపడ్డాడు. కొత్త చీర లేనప్పుడు, ఉన్నప్పుడు ఆమె ఒకలాగే ఆనందంగా ఉంది. ఆ సంఘటన ద్వారా జీవితంలో ఏదైనా దొరికిన వెంటనే పొంగిపోకుండా, లేదన్న వెంటనే కృంగిపోకుండా ఉండటమే సమత్వముతో కూడిన ఆనందం. ఇలా ఉపనిషత్తులోని మొదటి శ్లోకానికి అర్థం దాసగనుకు బాగా బోధపడింది.
5: వావ్, బాబా దాసగనుకు తృప్తి గురించి ఎంత చక్కగా తెలియజెప్పారో. అంతేకాదు, ఆ పని పిల్ల ఆమె చీరను కొనివ్వడం, పుచ్చుకోవడం అన్నిటా ఆ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని కూడా సూచించారు బాబా. ఉపనిషత్తులోని ఆ మొదటి వాక్యాన్ని స్వామి తన దివ్య ప్రసంగాలలో తరచుగా ప్రస్తావిస్తారు.

0: ఒక అర్థం. భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. దైవం నీకు ప్రసాదించినదంతా ఆ భావనతో స్వీకరించి ఆనందించు.
1: స్వామి, ఏబిసి ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ చియర్ఫుల్, ఎప్పుడు ఉల్లాసంగా ఉండు అన్నారు. కాకా సాహెబ్ ఇంట పనిపిల్లలోని నిత్య సంతృప్తి, ఆనంద స్వభావం సూచించేది అదే. ఇప్పుడు మేం అంటే పుట్టపర్తి బాలవికాస్ పిల్లలం వినిపించే ఈశావాస్యోపనిషత్తులోని పవిత్ర మంత్రాలను వినండి.

0: పుట్టపర్తి బాల వికాస్ బాలికలు, ఈ సాయిదర్శిని, భీష్మవిత, వై జాహ్నవే, కేరుచిత, జి సాయి లక్ష్మి, మానసీ మిశ్రాల వేద పఠనం చాలా బాగుంది కదా. అదిగో సాయిదర్శిని వచ్చేసింది. తను ఏబీసీ ఆఫ్ లైఫ్ గురించి స్వామి ఎప్పుడెప్పుడు ఏమి చెప్పారో వినిపించాలని వచ్చింది. విందాం దర్శిని, మరి వినిపిస్తావా?
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎల్లప్పుడూ అప్రమత్తతో అతి జాగ్రత్తగా మనం నడుచుకోవాలని భగవాన్ బాబా వారు తమ ఈ దివ్యోపన్యాసంలో ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నారో విందాం రండి.
2: నిరంతరము మనం అతి జాగ్రత్తగా మనం వెళ్ళగాలి. దీనినే ఏబీసీ ఆఫ్ లైఫ్ అన్నారు. ఏ ఆల్వేస్, పి బి, సి కేర్ఫుల్, ఆల్వేస్ బి కేర్ఫుల్ అని దీని యొక్క అర్థము. ఇది మన యొక్క నిజమైనటువంటి చదువు. ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అలక్ష్యపరిచి నిజంతరము కూడా కేర్లెస్ గా మనం భావిస్తున్నాం, జీవిస్తున్నాం. జీవితం చాలా పవిత్రమైనటువంటిది. పవిత్రమైనటువంటి మానవుడు చేయు ప్రతి పని కూడాను పవిత్రమైనదిగా ఉండాలి. మానవుని యొక్క సర్వ సంకల్పము కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడ్డవారితో చెలిమి తగదు. భగవాన్ బాబా వారు ఎల్లవేళలా ఏబీసీలను గుర్తుపెట్టుకోవలసిందిగా తమ విద్యార్థులకు సలహా ఇస్తారు. ఏబీసీ అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని అర్థం. స్వామి తమ ప్రసంగంలో ఏ కల్మషం లేని పిల్లలు చెడు సాంగత్యంతో ఏ విధంగా జీవితాలను పాడు చేసుకుంటున్నారో చక్కటి ఉదాహరణతో మనకు అర్థమయ్యేటట్టు తమ ఉపన్యాసంలో ఎంత అందంగా చెప్పారో వినండి.
3: జన్మించగానే మానవుని హృదయము నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు. క్రమక్రమేణా పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశీల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. ఎట్టి దోషములు లేక, ఎట్టి అపచారములు లేక, ఎట్టి వాంఛలు లేక, నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత. మానవుడు చెడిపోవటం కాని బాగుపడటం కాని ఈ పరిసరముల యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తున్నాడు. ఇది ఒక పేపర్. ఇది చాలా నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. ఎట్టి దుర్గంధము కాని, ఎట్టి చెడులు కాని ఈ పేపర్లో లేదు. కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక, ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాలు వాసనగా పొందుతుంది. ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది. ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. కనుక ఈ మంచి వాసనకు, చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం? కాదు కాదు. ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేసుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కు చెందిపోతుండాలి. దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి. ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు. కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపడటము జరుగుతూ ఉంటుండాలి.
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, యూ లవ్ ది వరల్డ్ లవ్స్ విత్ యూ, యూ క్రై అలోన్ అని. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండండి అని భగవాన్ బాబా తమ ఉపన్యాసంలో ఎంత అందంగా చెప్పారో వినండి.
2: ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఫేస్.
3: ఎవరు కూడా ఏ సమయం కూడా క్యాస్టైర్ ఫేస్ వేయకూడదు.
2: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ భగవంతుని చింతతో ఉండినటువంటి వానికి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. లోకంలో ఎన్నో చిక్కులు, కష్టములు, నష్టములు, బాధలు అన్ని వస్తుంటాయి. ఎన్ని వచ్చినా కానీ మనం నవ్వుతూనే ఉండాలి. నిజంగా మీరు నమ్ముతారు నమ్మరే కానీ నాకు ఉండినటువంటి బాధలు ఎవరికి లేవు. కోరికలు నెరవేరినటువంటి వాడు వర్ణిస్తాడు, నెరవేరినటువంటి వాడు దూషిస్తాడు. ఈ దూషణ పూషణ రెండు కూడాను మానవుని పెదవులకే కాని మంచి చెడ్డలకే కామంతి ఏమాత్రము సంబంధించి. ఈ పెదవులతో వచ్చినటువంటి దానికి మనసుకు ఎందుకు చేరుతుంది? కనుక సాయికి ఎప్పుడు కూడా ఎస్ ఎస్ ఎస్ శ్రీ సత్య సాయి, ఈ మూడు ఎస్లే చాలు. ఇవి రెండూ లేనటువంటి వారికి రెండు వస్తుంటాయి. దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కూడా వస్తుంటాయి. ఎస్ అను వారికి ఎస్ అనురా సాయి, నో అను వారికి నో అనురా సాయి. నోయస్సును నీ నోటికి కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: వాచ్, ఇంతవరకు భగవాన్ బాబా వారు ఏ బిసి ఆఫ్ లైఫ్ విషయంలో ఆల్వేస్ బి కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బి చేర్ఫుల్ అన్న సూక్తులకు సంబంధించి పిల్లలకు అందించిన బోధనలను విన్నాం. ఈ మూడింటిని మరొక సందర్భంలో స్వామి వాచ్ తో పోల్చారు. అంటే గడియారం అనుకుంటున్నారా? అదేమిటో స్వామి మాటల్లోనే విందాం రండి.
4: ఏదో ఎవరిని ఇతరులు బాధించేటువంటి వాగులంతా నీవు ఉపయోగపెట్టడం కోసం కాదు. నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పదం కూడాను ఇది సత్యమైనదా కాదా? ఈ పదం వల్ల ఇతరులకు ఏమైనా హృదయానికి గాయం అవుతుందా కాదా? నేను ఉపయోగపెట్టేటువంటి పదములు ఇతరులు ఏ విధమైనటువంటి కూడాను దుఃఖములు పాలు చేస్తుందా లేక ఆనందానికి గురి చేస్తుందా? ఈ పదము కూడాను ప్రియమైనటువంటిదిగా ఉంటుందా, ఉద్వేగంగా ఉంటుందా, అప్రియంగా ఉంటుందా? కనుక నా పదములు ప్రియమైన స్థితిగాను, దీనిని ఉపయోగకరమైన స్థితిగాను, ఇతరులకు ఆనందాన్ని అందించేటువంటిదిగాను, సత్యమైన స్థితిగాను ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత ఆ యొక్క పదమును మనం చాలా వాచ్ చేస్తూ రావాలి. అనగా మనము చేసే ప్రతి పని ఎందుకు కూడాను సత్యంతో కూడినటువంటి పని చేస్తున్నామా? ఇది ధర్మంతో కూడినటువంటి పని చేస్తున్నామా? ఇది ధర్మ విరుద్ధమైనటువంటిదా, సత్యరహితమైనటువంటిదా అనేటువంటి కర్మలు ఎందుకు మనం ప్రతిదాని ఎందుకు మనం విచారణ చేయాలి. ఈ యాక్షన్ నే మనము ధర్మము అంటున్నాము. తర్వాత టీ, ఇది థాట్. మన తలంపులు పవిత్రమైనటువంటి గను, ఒక దివ్యమైనటువంటి గను, దైవత్వంగా కూడినటువంటి గను, ఈ సత్య ధర్మములతో కూడినటువంటి గాను ఉండినప్పుడే అట్టి తలంపులు కలిగినటువంటి హృదయము ప్రశాంతంగా ఉంటుంటాయి. సత్య ధర్మములతో హృదయము లోపల పవిత్రమైన తలంపులుగా ఉండినప్పుడు శాంతి అనేటువంటి సహజంగానే మనకి ఏర్పడుతుంది. సీ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్. మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణము అదే. క్యారెక్టర్ ఇస్ ది ఫోర్త్ లైఫ్ అన్నారు. కేవలము సదాచారంలో ఉండటము, అన్యాయంలో ప్రవేశించకుండా ఉండటము, పండగలు చేయకుండా ఉండటము ఇంత మాత్రమే కాదు, మానవత్వాన్ని మలుచుకోవాలి క్యారెక్టర్. క్రియాశీలత వెళ్లి విరగాలి, సమాజం యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధి పరచాలి. నిజముగా ఈ విధమైనటువంటి గుణము లేనటువంటి యొక్క జీవితము దీపము లేని గొంప వంటిది, తాడు తెగినటువంటి గాలిపటం వంటిది. ఇలాంటి జీవితం అనేది దాన్ని మొట్టమొదట మనము సరి అయిన మార్గంలో క్యారెక్టర్ కు తగినటువంటి విలువను అందించాలి. ఇంకా ఐదవది హెచ్ వాచ్ యువర్ హార్ట్ అని. ఈ హార్ట్ అనగా ఏమిటి? శారీరక సంబంధమైనటువంటి గుండె కాదు. ఈ శారీరక సంబంధమైనటువంటి గుండె ఏ పిటికల మధ్యమో ఉంటుంటుంది. హార్ట్ అనగా విశాలత అని. నీ హృదయము సంకుచితంగా ఉండాలి, నీకు విశాలంగా ఉంటుండాలి. నీ విశాలమైనటువంటి హృదయము సత్య ధర్మ శాంతి ప్రేమతో కూడి ఉన్నదా లేక దీనికి విరుద్ధంగా ఉన్నదా? ఈ విశాలమైనటువంటి భావం నీలో అభివృద్ధి అయ్యేటప్పటికీ మమత్వం సర్వభూతాంతరాత్మ, నాది సర్వము, సర్వము నేని అనేటువంటి యొక్క సమత్వము ఏర్పడుతుంది. అప్పుడు ఈ మమాత్మ సర్వభూతాంతరాత్మ ఈ భావము నేను అభివృద్ధిపడేటప్పటికీ ఎవరిని హింసించినా నిన్నే హింసించుకున్నవాడవుతావు, ఎవరిని బాధించినా నిన్నే బాధించుకున్నవాడవుతావు. ఇలాంటి సత్యాన్ని గుర్తించుకున్న సమయంలో ఇంకా హింసల్లో నేను ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కనుక ఈ WATCH ఈ పంచాక్షములను కూడా పంచాక్షముల యొక్క నామంగా మనం భావించాలి.
5: మన జీవితాలలో ఏబీసీ గురించి స్వామి తమ దివ్యోపన్యాసంలో వివరించారు. వాటిలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే అంశంపై సంగారెడ్డి జిల్లా బాల్ వికాస్ బాలలు సమర్పిస్తున్న తన సంతోషమే స్వర్గం అనే చక్కని నాటిక ఇప్పుడు మీకోసం ప్రసారం చేస్తున్నాం, వినండి.

0: దాదా, విన్నారా స్తోత్రాలు?
1: ఆహా, వింటున్నాను దేవి. సకల జీవులు సంతోషంతో సంతృప్తితో జీవితాన్ని సాగించదరుగాక.
0: మరి ఆ సంతృప్తికరమైన సంతోషభరితమైన జీవితాలను మనం కూడా చూసి ఆనందించవద్దా స్వామి?
1: ఏమిది, ఈనాడు వైకుంఠ మహారానికి భూలోక విహారం చేయాలనే సంకల్పం కలిగినట్టుంది
0: స్వామి? మీ సంకల్పం లేక నాకు ఆలోచన కూడా రాదు కదా. మీరు అనుమతిస్తే మనం ఒక్కసారి భూలోక విహారానికి వెళ్దామా?
1: నా హృదయంలో కొలువయ్యున్న దేవేరికి నా మనసులో ఆలోచనలు తెలియటంలో ఆశ్చర్యమేమున్నది? తప్పక వెళ్దాం, బయలుదేరదామా మరి?
0: పదండి స్వామి, మీ వెనకే నేను

0: ఈ భూలోకు సౌందర్యం ముందు స్వర్గం కూడా తీసుకట్టే ప్రభు, మన బిడ్డ విరించి ఎంతో శ్రద్ధతో ఈ లోకాన్ని సృష్టించాడేమో అనిపిస్తుంది.
1: అవును దేవి, సమస్త సృష్టిలో పరమాత్మను తెలుసుకునే జ్ఞానాన్ని, పరంధామను చేరుకోవాలనే లక్ష్యాన్ని కలిగిన మానవులకు నివాస స్థలమైన భూలోకంపై బ్రహ్మకు ప్రత్యేక శ్రద్ధ ఉండటం విచిత్రమేమీ కాదుగా. ఇంతవరకు అరణ్యాలలో ప్రకృతి శోభను వీక్షించావు, అదిగో పల్లెసీమల అందాలు కూడా ఆస్వాదించు.
2: ఓహో రమయ్య, ఏంటి పొద్దుగానే లేచి బయలుదేరావు?
3: విత్తులు చల్లే కాలం వచ్చిందిగా సీనయ్య, మరి పొద్దుగాల రాకుంటే పనెట్లా సాగుద్ది?
2: అంతే అంతే పద, మరి నేను కూడా పొలానికే పోతున్నా. ఏం బస్సు అయ్యా, కూని రాగాలు తీస్తున్నావు, నీ మాట ఏంది?
4: నా మాటకేం గాని, మీరు నడుస్తా ఉండండి, నేను కర్రావు పాలపితికి వచ్చేస్తా. తెల్ల గద్దలెక్కిన నల్లనయ్యా, ఈ సల్లదినగ మెల్లగాను రావయ్యా, లక్ష్మమ్మ తోడుగా చక్కనయ్యా, మా బువ్వదిన జంటగాను రావయ్యా.
0: చూసారా స్వామి, పని పాటల్లో కూడా మిమ్మల్నే తెలుస్తున్న వీరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఘోర అరణ్యాలలో ఇంద్రియాలను నియంత్రించి శ్వాసను స్తంభింప చేసి సుదీర్ఘ తపస్సును ఆచరించే మహర్షులకు వీరేమి తక్కువ కాదేమో.
1: సరిగ్గా చెప్పావు దేవి. కర్మ మార్గాన్ని భక్తితో అనుసరిస్తూ జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని సాధించే శక్తి ఉన్న వీరు ఎవ్వరికీ తక్కువ కారు.
0: ఇలా పని పాటల్లో మునిగి తేలుతూ తమ కాలాన్ని నామస్మరణతో తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్న ఈ మానవులు ధన్యుల స్వామి.
1: దేవి, మానవులు అంటూ అందరిని ఒకే త్రాటికి కట్టేయకు, మానవులలో ఎన్నో రకాలు.
0: స్వామి, మీ ఉద్దేశం అర్థం కాలేదు.
1: పుర్రకో బుద్ధి అని వీరికో సామెత ఉంది దేవి. ఉన్నదానితో సంతోషించేవారు కొందరైతే, లేనిదాని కోసం చింతించేవారు మరికొందరు.
0: స్వామి, అక్కడ చూడండి, ఇంత ఆహ్లాదకరమైన పరిసరాలలో కూడా అతను ఎంతో విచారంగా కనిపిస్తున్నాడు, అతని కష్టం ఏమిటో?
1: పద చూసి వద్దాం.
5: ఓరి భగవంతుడా, ఇదేమి సృష్టి అయ్యా? నీ సృష్టిలో ఎక్కడ న్యాయం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఆ శంకరయ్యకి ఇద్దరే బిడ్డలు, 2 ఎకరాల పొలము, 1 చక్కటి ఇల్లునా? నాకేమో 4 బిడ్డలా, 1 ఎకరం పొలమా, 1 పూరి పాక, ఇదెక్కడి న్యాయమయ్యా? పీల్చే గాలి, తాగే నీరు సమానంగా ఇచ్చినప్పుడు ఉండే భూమి కూడా అందరికి సమంగా ఇవ్వాలనే జ్ఞానమే లేదే నీకు. అందుకే నీ సృష్టి ఇంత అన్యాయంగా ఉంది. ఇప్పుడు ఏమనుకోనేం లాభం? నీకేమైనా నా మాటలు వినిపిస్తాయా? ఇదంతా నా దురదృష్టం.
0: స్వామి, ఇతను చాలా బాధపడుతున్నాడు.
1: వింటున్నాను.
0: వినియరుకుంటే ఎలా ప్రభు? అతని మాటల్లో కొంత న్యాయం ఉందని నాకు అనిపిస్తోంది.
1: దేవి, భక్తుల మీద మమకారంతో అలా అంటున్నావు కాని కర్మఫలాన్ని బట్టే ప్రాప్తాలుంటాయనే విషయం నీకు నేను చెప్పాలా?
0: అది నిజమే ప్రభు, కాని ఉండటానికి ఒక ఇల్లు కూడా లేకుంటే 4 బిడ్డలను ఎలా సాకుతాడు? మనం ఇతనికి కొద్దిగా సహాయం చేద్దాం.
1: లక్ష్మి, సుఖం సంతోషం అనేవి మనసులో నుండి వచ్చేవి, పరిసరాల్లో నుండి కాదు. అది మనుషులకు నిరూపించటానికే మనం సముద్రంలో, పరమశివుడు మంచుకొండల్లో ఉంటున్నది. ఆ మాట మరిచావా?
0: ఇదేమి చిత్రం స్వామి, భక్తులు పిలవగానే నాకు మాట మాత్రమైన చెప్పకుండా పరిగెత్తి వెళ్లి వరాలను అనుగ్రహించిన స్వామినా, ఈరోజు ఒక బీదవాణిని కరుణించటానికి ఇంతగా ఆలోచిస్తున్నది.
1: భగవంతుని కరుణ అందరి మీద సమానమే దేవి, కాని అది అందుకునే యోగ్యత వారికి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి కదా.
0: ఆకలితో ఉన్నవాణ్ణి ఆదుకోవటానికి నిరూపణలు నిర్ధారణలు ఎందుకు స్వామి? జగత్పితవు ఈ బిడ్డను అనుగ్రహించవా?
1: ఆ మాటకొస్తే నా అర్ధాంగి, నీకు కూడా ఆ అనుగ్రహించడంలో సమానమైన భాగముంది.
0: ఆ మాట చాలు స్వామి, అదే 10,000. ఈ క్షణమే ఇతనికి కావలసినంత సంపదను అనుగ్రహిస్తాను, ఇతని కష్టం దూరం చేస్తాను.
5: అయ్యా బాబోయ్, ఇదేదో నా మీద పడిందేంటి? ఇదిగో బ్రహ్మయ్యో, నిన్ను తిట్టానని నా మీద కోపగించావా ఏంటి? అయినా ఇది గల్లుమంటుంది, ఇందులో ఏముందో? ఇది కళా నిజమా? ఇన్ని డబ్బులే, అసలు ఈ మూట నా మీద ఎక్కడి నుంచి పడింది? అయినా ఎక్కడి నుంచి వస్తే నాకేంటి? ఈ రోజుతో నా కష్టాలు తీరాయి. ఏ దేవుడో నా మీద కనికరం చూపాడు, లక్ష్మీదేవిని ఇలా పంపాడు. ఈ డబ్బుతో కొద్దిగా పొలం కొంటాను, ఒక ఇల్లు కూడా ఏర్పరచుకుంటాను, ఇంకా జీవితం సాఫీగా గడిచిపోతుంది.
0: చూసారా స్వామి ఎంతగా సంతోషిస్తున్నాడు, ఇక అతని కష్టాలు అన్ని తీరినట్టే.
1: చూస్తున్నాను దేవి, అతని కష్టాలన్నీ తీరాయో లేదో తెలుసుకోవాలంటే మనం మళ్లీ ఒకసారి వచ్చి ఇతను చూడాలి. కొంతకాలం అయ్యాక మళ్లీ వద్దాం.
0: చక్కటి ఆలోచన స్వామి, అప్పుడు అతను ఎంత ఆనందంగా ఉన్నాడో చూడొచ్చు. మరొక్కసారి భూలోక పర్యటన కూడా చేయవచ్చు, అలాగే చేద్దాం.
1: తప్పక చేద్దాం దేవి. మరి ఇప్పుడు వైకుంఠంకి వెళ్దామా?
0: స్వామి మాట ఆదేశం.
1: దేవి, భూలోకంలో నీవు అనుగ్రహించిన దీనుడు ఎలా ఉన్నాడో చూడాలని కుతూహలంగా లేదా?
0: స్వామి, నా అనుగ్రహం పొందినవాడు దీనుడెలా అవుతాడు? అతను ఇప్పుడు సుఖంగానే ఉంటాడు.
1: సరే మరి, ఎంత సుఖంగా ఉన్నాడో చూడద్దా?
0: ఈసారి శ్రీవారికి భూలోక విహారానికి వెళ్లాలని తొందరగా అన్నట్టుంది. పదండి స్వామి, మీ అభిష్టమే నాది కూడా.

0: దేవి, అదిగో నీ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఈసారి మనిద్దరం స్వయంగా అతన్ని కలుద్దాం.
1: ఆహా, ఏమిటది భాగ్యం! మహామునులకు కూడా దుర్లభమైన విష్ణు దర్శన ప్రాప్తి ఇతనికి సులభంగా కలుగుతోంది.
0: దేవి, ప్రతి అణువులో నిక్షిప్తమైన భగవంతుడు అనేకానేక రూపాలలో ఎప్పుడూ మనిషికి దర్శనమిస్తూనే ఉంటాడు. అది గ్రహించే జ్ఞానం అతనికి ఉండాలి. ఇప్పుడు మనం మానవ రూపంలో ఇచ్చే దర్శనం ఇతనికి ఎటువంటి అనుభూతి కలిగిస్తుందో చూద్దాం పద.
1: అతని తల్లిదండ్రుల వయసులో ఉన్న మనల్ని చూసి అతను తప్పక సంతోషిస్తాడు, మనల్ని ఆదరిస్తాడని నాకు అనిపిస్తోంది స్వామి. పదండి. స్వామి చూడండి, ఇతను ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు.
0: అయినా ఎందుకో విచారంగానే కనిపిస్తున్నాడే.
1: నిజమే స్వామి, ఏమి జరిగిందో ఏమో. పదండి, వెళ్ళి కనుక్కుందాం.
0: ఆగుదేవి, మనిషి ఆశాజీవి, ఒక్కొక్కసారి ఆ ఆశ దురాశగా మారే ప్రమాదం కూడా ఉంది. అందులోనూ అయాచితంగా లభించే సంపదను ఎవరు కాదంటారు చెప్పు. ఒకవేళ అది ఇంకా ధనాన్ని ఆశిస్తే ఏమి చేస్తావు
1: స్వామి? ఒక మనిషికి ఆనందాన్ని అందివ్వటానికి ఇంకా కొద్దిగా ధనాన్ని అనుగ్రహించడంలో అభ్యంతరం ఏముంటుంది?
0: నీవు చెప్పినది సబబుగానే ఉంది, కాని ఆనందం సంపద నుండి కాదు, హృదయంలో నుండి వస్తుందనే విషయం వారికి అర్థమవ్వాలి కదా.
1: ఇది మరీ బాగుంది ప్రభు. ఆకలితో ఉన్న వానికి ఆహారాన్ని అందివ్వకుండా నీతులు బోధిస్తే ఏమి ప్రయోజనం? అతని ఆకలి తీరాక అతనే నిజాన్ని తెలుసుకుంటాడు.
0: అసలే తల్లి ప్రేమ, పైగా సిరుల తల్లివి. నీకడ్డేమిటి దేవి, అలాగే కానివ్వు.
1: ఐశ్వర్యానికి అది దేవతనైనా మీకు అర్థాంగినే ప్రభు. మీరు అనుమతించకుండా నేను అనుగ్రహించగలనా?
0: తథాస్తు. పదమరి, నీ బిడ్డ కష్టం తీరుద్దాం.
2: ఏంటి పేరయ్యా, పొద్దున్నేలా డీలాగా కూర్చున్నావు, ఏటైందేటి? ఇంట్లో అందరు బాగున్నారా?
3: బానే ఉన్నారులే.
2: అదేందయ్యో అలా అంటావు? నీకు మనం ఎప్పుడు భోలడంత డబ్బు మూట దొరికిందంటగా, ఆ డబ్బుతోనే కదా ఇంత గట్టి పెంకుటిల్లు కట్టావు. ఇంకేందయ్యా చింత?
3: అదేనయ్యా చింత, అయినా నీతో మాట్లాడి లాభమేముందిలేసినయ్యా.
2: అంతేనయ్యా అంతే, నీతో కబుల్లాడుతూ కూసుంటే నా పని ఎవరు చేస్తారు? నువ్వు అంతే ఆసామ్యం అయిపోయినావు. నేను కాదుగా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చో, నిన్ను పొలానికి పోతుండా, మళ్లీ సాయంకాలం పలకరిస్తాలే. హోయ్ హోయ్ హుర్రా.
3: పోచుకోలు కబుర్లు ఎందుకంట, నాకేమైనా అక్కడికి వస్తాడా ఏంటి?
0: ఏమయ్యా, ఏదో బాధలో ఉన్నట్టున్నావు.
3: ఏ వాడి బాధ వాడిదయ్యా, నీకెందుకు నీ దానను పోక.
1: అలా అనకు నాయనా, ఏదో పెద్దవాళ్ళం మంచి చెడు కనుక్కుందామని.
3: ఏమి మంచి చెడు అవ్వా, అసలు భగవంతునికి న్యాయం లేదనుకో.
1: అదేంటి నాయన అలా అంటున్నావు? ఇప్పుడే కదా అతనెవరో నీకు డబ్బు మూట దొరికిందంటుంటే విన్నాను. భగవంతుని కరుణ లేకుంటే అలా జరుగుతుందా చెప్పు.
3: దొరికిందిలే, ఏదో 4 కాసులు, ఓ 4 ఎకరాల పొలం కొని ఇల్లు కట్టేసరికి అంతా అయిపోయింది.
0: డబ్బంటే అంతేనయ్యా, ఖర్చు పెడితే అయిపోతుంది. అదే జ్ఞానమైతే ఇంత పంచుకున్నా పెరుగుతూనే ఉంటుంది.
3: నువ్వు ఆపోయ్యా పెద్దయినా, ఒకటే హరికథ చెప్తున్నావు హరిదాసులాగా.
0: హరిదాసును కాదు నాయన, హరిదాసులకు దాసుడిని.
3: చాలు చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. అయినా అవ్వా నువ్వే న్యాయం చెప్పు.
1: ఏమి జరిగింది నాయన?
3: సృష్టిలో ఎన్ని జీవులున్నాయి కదా, సింహాలు ఏనుగులు లాంటి మృగాలను చూస్తే అన్ని అడవిలోనే ఉంటాయి. ఒక సింహానికి పెద్ద ఇల్లు, ఇంకో సింహానికి చిన్న ఇల్లు ఉంటాయా? అలాగే పక్షులను తీసుకో, అన్ని హాయిగా ఆకాశంలో ఎగురుతాయి, చెట్ల మీద గూడు కట్టు ఉంటాయి. ఒక పక్షికి 4 గూళ్ళు, ఇంకో పక్షి 1 గూడు ఉన్నాయా? అన్ని సమానమే కదా. మరి మనుషులు ఎందుకు తారతమ్యాలు? ఇది దేవుడు మానవ జాతికి చేసిన అన్యాయం కాదంటావా?
0: నువ్వు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు, కానీ మృగాలకి ఎంత ఆహారం లభిస్తుందనేది అవి వేటకి వెళ్లటం మీద ఆధారపడి ఉంటుంది. వేటాడకపోతే ఆ రోజు వాటికి తిండి లేనట్టే. అలాగే పక్షుల గూడు ఎంత పెద్దది అనేది ఆ పక్షి పరిమాణాన్ని బట్టి మాత్రమే కాదు, ఆ గూడు కట్టడానికి పక్షి ఎంత శ్రమ పడుతుందనే దాని మీద కూడా ఆధారపడి.
3: అన్ని హాయిగా ఆకాశంలో కుడతాయి, చెట్ల మీద గూడు కట్టు ఉంటాయి. ఒక పక్షికి 4 గూళ్ళు, ఇంకో పక్షి 1 గూడు ఉన్నాయా? అన్ని సమానమే కదా.

0: ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రయత్నం లేకుండా ఏ జీవికి ఏది లభించడం లేదు అనేది అర్థమవుతోంది కదా.
1: ఇదిగో పెద్దనా, నువ్వు మళ్ళీ మొదట్టావా? అసలే నా బాధలో నేనుంటే ఏంటా నీ గోళ?
2: ఇంతకీ నీ బాధేంటి నాయనా?
1: ఎందుకవ్వా చెప్పుకోవడం? మీరేమైనా అరుస్తారా తీరుస్తారా?
2: ఆ మాట పక్కన పెట్టి నీ కష్టం ఏంటో చెప్పు, పంచుకుంటే బాధ తగ్గుతుంది.
1: నాది పంచుకుంటే పోయే బాధ కాదులే అవ్వా. అదిగో ఎదురుగా మేడ చూసావా, శంకరయ్య ఈ మధ్యనే కట్టాడు. నా ఇంటి ఎదురుగా అంత చక్కటి మేడ ఉండి నేను మాత్రమే పెంకుటిల్లులో ఉండడం నాకెంత బాధ ఉంటుందో తెలుసా?
2: నీకు తగినంత ఇల్లు నీకు ఉందిగా నాయనా, ఆశకు అంతం ఎక్కడా?
1: ఆ ఉందిలే అవ్వా, ఏదో ఒక ఇల్లు. నాది పెద్ద సంసారం, అందుకు తగినట్లుగా ఒక పెద్దలు ఉండాలనుకోవడం తప్ప. నువ్వే చెప్పు, అయినా ఆ భగవంతుని అనాలి.
0: ఆగునాయనా, తొందరపడి మళ్ళీ నోరు పారేసుకోకు. అయితే నీకు కూడా మిద్దిల్లుంటే నీకు సంతోషమేనా?
1: ఆహా అంతకంటేనా? అలా జరిగితే ఇంకేం కావాలి, అప్పుడింక అంతా సంతోషమేగా.
2: అయితే ఇదిగో నాయనా, ఇది తీసుకో. ఈ మూటలో కొంత డబ్బుంది, అది నీకు ఒక చక్కటి ఇల్లు కట్టుకోవటానికి సరిపోతుంది. మేము ముసలి వారం అయిపోయాము, పైగా కాశీ ప్రయాణం పెట్టుకున్నాము. ఈ డబ్బు మాకెందుకు? నీకైనా ఉపయోగపడుతుంది.
1: ఏంటి నిజమేనావా? ఇంత డబ్బు నాకిస్తున్నావా? నువ్వెంత మంచిదానివి. ఈ పెద్ద నెలా ఒత్తిడినే కబురు చెప్పకుండా నిజంగానే సాయం చేస్తున్నావు, నువ్వు దేవతవా.
2: అలా అనకు నాయనా, వారు ఒప్పుకుంది నేను వీసం ఎత్తు కూడా ఇవ్వలేను, ఇదంతా వారి చెలవే.
1: అవునా? అయితే నీకు కూడా దండాలు పెద్దయినా. నేనన్న మాటలు మనసులో పెట్టుకోకే, ఏదో చిన్నతనం.
0: బిడ్డలు ఇలా అలగటం, ఓ మాట అనటం మాకు మామూలేనాయనా.
1: అవ్వా మీరు మీ యాత్ర పూర్తి చేసుకుని మళ్ళీ ప్రాంతం వైపు వస్తే మా ఇంటికి తప్పకుండా విందుకు రావాలి. అప్పటికల్లా నేను పెద్ద మేడ కట్టేస్తాను.
2: శుభం, అలాగే కానివ్వు నాయనా.
1: అయితే నేను వెళ్ళి మేస్త్రిని పిలుచుకొస్తాను. మరి వెళ్ళొస్తానవ్వా.
0: ఇప్పుడు తల్లి మనసుకి తృప్తే కదా.
2: బిడ్డల ఆనందమే తల్లిదండ్రుల ఆనందం కదా స్వామి. ఇక పదండి, మనం కూడా బయలుదేరాం.
1: ఓ భగవంతుడా, నీకు న్యాయం ఉందా?
0: దేవి, నీ బిడ్డ మళ్ళీ మనల్ని తలుస్తున్నాడు.
2: ఎంత ఆశ్చర్యం! కోరినది అంతా అనుగ్రహించాక మళ్ళీ ఈ మాట?
0: కోరికలకు అంతెక్కడ లక్ష్మి, అందుకే కదా సకల సంపదలకు అధినాయకివైన నిన్ను అంత శ్రద్ధగా కొలుస్తారు మానవులు.
2: స్వామి, ఇంకా ఏమి కోరిక మిగిలి మనల్ని నిందిస్తున్నాడో తెలియాలి. ఈ రోజు ఈ విషయం తేల్చుకుందాం పదండి.
0: స్త్రీని వదిలి హరి ఉండగలడా? పద మరి. కుశలమేనా నాయనా, మిద్దిలు చాలా చక్కగా కట్టించావే, బాగుంది.
1: ఎవరది?
2: మేమే నాయనా. నీకు ఆనాడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చాము, గుర్తుపట్టావా? నువ్వు విందుకి కూడా పిలిచావు కదా.
1: ఓహో మీరా, ఏదో ఆ రోజు మాట వరుస కంటే నిజంగానే వచ్చారే. ఎందుకేనా మీరు ఆ రోజు డబ్బిచ్చింది?
2: అదేంటి నాయనా, కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసిన వారితో ఇలాగేనా మాట్లాడేది?
1: అబ్బో సాయం, ఇంత పెద్ద సాయం చేశారని ఏదో మీకు అక్కలేని డబ్బు నాకు ఇచ్చారు అంతేగా.
2: పేరయ్యా, కష్టంలో ఆదుకున్న వారితో ప్రవర్తించే విధానం ఇదేనా?
1: ఏంటవా, ఏదో నా కష్టాన్ని నువ్వే తీసేసినట్లు మాట్లాడుతున్నావే.
0: పేరయ్యా జాగ్రత్త సుమి, ఆమెకు కోపం రాదు కాని వచ్చిందంటే మాత్రం ముప్పే.
1: ఏంటయ్యా పెద్దయినా భయపెడుతున్నావా? అయినా నా కష్టం ముందు ఈమెనొక లెక్కే కాదులే.
0: ఏంటి నాయనా నీకొచ్చిన కష్టం?
1: ఇదిగో ఇందాకే సావుకారు బసవే కలిశాడు. లక్షల విలువైన సరుకుని తీసుకుని సముద్ర వ్యాపారం చేయడానికి బయలుదేరుతున్నాడు. ఎంత పెట్టుబడి పెడితే అంత లాభంట. మరి నాకు సముద్ర వ్యాపారం చేయాలి, కాని నా దగ్గర లక్షల రూపాయలు లేవే.
0: నాయనా సంపదే సర్వస్వం కాదు,

0: సోషమే సర్వస్వం. ఇది తెలుసుకుంటే అంతా ఆనందమే.
1: చాలు చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. సంపద సర్వస్వం కాకుంటే విష్ణు లక్ష్మీదేవిని గుండెల మీద ఎందుకు పెట్టుకున్నాడు?
0: తప్పుగా అర్థం చేసుకున్నావు నాయన. విష్ణువు అలా చేసింది ఇల్లాలని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని మానవులకు నేర్పించడానికే.
1: అసలు తప్పత విష్ణుమూర్తిదే. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు అంటారు కదా. ఆ విష్ణువు ఇట్లాంటి భేదాలు లేకుండా పాలించాలని ఆలోచన లేనివాడు కాబట్టి ఈ లోకం ఇలా ఉంది. అంతటితో ఆగాడా. అందరికి ఐశ్వర్యం ఇవ్వాల్సి లక్ష్మీదేవిని తన గుండెల్లో బంధించేసి ఇంకా అన్యాయం చేశాడు.
2: అప్పుడు ఈ వచాలత్వం, శ్రీ మహావిష్ణువునే తప్పు పట్టించబడివా నువ్వు? ఎంత ధైర్యం! అన్న సుఖ సంతోషాలను అందించిన ఆ పరాత్పరుడిని దూషిస్తావా?
1: ఏంటమ్మా, ఏదో నా కష్టాన్ని మీరే తీసేసినట్టు మాట్లాడుతున్నావే. ఏమి సుఖం నీచ్చిన మీరులోనే కాదు, పూరిపాకలో ఉన్నప్పుడు మేము బానే ఉన్నాం.
2: తదాస్తు, అలాగే ఉండు.

0: అదేంటి నా మిద్దెలు మళ్ళీ పూర్పాకైపోయిందేంటి, అయ్యో అయ్యో ఇదేంటి నా భార్య పిల్లలు చిక్కి పాత్రలు కట్టుకున్నారేంటి, ఏం జరిగింది ఈ పెద్ద నా అబ్బాయి ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారే ఎలా వెళ్లిపోయారు, అరే భగవంతుడా ఏంటి మాయా ఇప్పుడు నేనేం చెయ్యాలి.
1: దేవి పేరయ్య చేసింది తప్పే, అంత మాత్రాన అలా కోపగించుకోవటం సమంజసమా, ఎన్ని తప్పులు చేసినా తల్లికి బిడ్డల మీద కోపం రావచ్చునా.
2: స్వామి అతడు దైవ దూషణ చేసినప్పుడు ఒక క్షణకాలం కోపం వచ్చిన మాట సత్యమే, కాని అతనికి విధించిన శిక్ష మాత్రం కోపంతో కాదు ప్రేమతోనే.
1: ప్రేమతో శిక్ష కొత్తగా ఉందే, అదేంటి దేవి?
2: సర్వం తెలిసిన జగన్నాథుడు ఈనాడు నా నోటి నుండి వినాలని సంకల్పించారు కాబోలు. అవిశ్యం స్వామి, మానవుడు ఆశాజీవి అని మీరే కదా అన్నారు, తమ జీవితం హాయిగా సాగిపోవాలని తమ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చుకోవాలని తమ ధర్మాన్ని సరిగ్గా నిర్వహించాలని జ్ఞానాన్ని సముపార్జించాలని ఆశపడడంలో తప్పులేదు, అది మానవ సహజం. కానీ పేరయ్యకు ఉన్నది ఆశ కాదు పేరాశ, అతనికి ఎంత ఉన్నా తృప్తి లేదు, ఇంకా ఏదో లేదని చింత అతని ఎల్లప్పుడూ పీడిస్తూనే ఉంది. ఉన్నదానితో సంతృప్తిగా బతికితే అదే సంతోషాన్ని అందిస్తుంది, సంతోషాన్ని మించిన సంపద లేదని, ఆ సంతోషం మనం ఉండే ఇంట్లోనూ పరిసరాల్లోనూ పరిస్థితుల్లోనూ లేదని, సంతోషం ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా నిక్షిప్తమై ఉందని, ఎప్పుడు సంతోషంగా ఉండేవానికి అన్ని శుభాలే కలుగుతాయని ఎన్ని విధాలుగా చెప్తాను. అయినా ఆ పేరయ్య మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేదు, అందుకే అతని సంపదంతా మాయం చేశాను, అతని విషయాన్ని స్వానుభవంతో తెలుసుకునే అవకాశాన్ని కలిగించాను. ఇప్పుడు అతను స్వర్గం ఎక్కడో లేదని, సంతోషం నిండిన జీవితమే స్వర్గమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు.
1: దేవి, తల్లి ఏది చేసినా అది బిడ్డల మేలు కోసమే చేస్తుందనే విషయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి నిన్ను ప్రశ్నించాను, ఇప్పుడు నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. ప్రేమతో నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పేరయ్య సద్వినియోగం చేసుకుని జీవితాన్ని తరింపచేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. సమస్త సన్మంగళాని భవంతు.

0: సంతృప్తితోనే సంతోషం అనే సందేశాన్నిచ్చిన తన సంతోషమే స్వర్గం నాటిక విన్నారు. ఈ నాటికలో పాల్గొన్న బాలలు డి సాయికృష్ణ, ఎస్ ప్రేమసాయి, కిరణ్, పి అభినవ సారథి, టి సాయి నిఖిల్, ఆర్ సాయి హర్షిత, ఏ వేదశ్రీ.
1: వాక్కు అంటే నోటి మాట సరస్వతి స్వరూపం అన్నారు స్వామి. ఎవరినీ నొప్పించకు, మృదువుగా మాట్లాడు అన్నది స్వామి సందేశం. అందుకు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఆ విషయాలను వివరించే చిరు ప్రసంగం ఇప్పుడు విందాం. సమ్యక్ వాక్ ప్రసంగం.
2: ఓం శ్రీ సాయిరాం. సమ్యక్ వాక్, మాట్లాడే ముందు ఆలోచించండి. ప్రియ వాక్య ప్రధానైన సర్వే దుష్యంతి జంతవాహ తస్మాత్ తదేవ కర్తవ్యం వచనేక దరిద్రత. ప్రియమైన వాక్యములనే మానవులందరి ప్రపంచానికి అందించాలి. ప్రీతికరమైన సంభాషణలే మన నోటి వెంట జాలువారాలే కాని ఇతరులను నొప్పించే పలుకులను మనం ఏమాత్రం పలకరాదు అని మాట్లాడే ముందు ఆలోచించండి అన్న ఈ కథ తెలుపుతుంది. ఒక పాఠశాలలో సుందరం గారని మాస్టర్ ఉన్నారు. వేసవి సెలవుల ముందు రోజున విద్యార్థులందరినీ తరగతి గదిలో సమావేశపరిచి, రేపటి నుండి నెల రోజులు మీరు వేసవి సెలవులు గడపబోతున్నారు, ఈ నెల రోజుల్లో ఏదైనా ఒక మంచి పని చేసి సెలవులు అయిన తర్వాత మీరు చెప్పండి, ఎవరు అందరికంటే మంచి పని చేశారో వారికి మంచి బహుమతి ఇస్తాం, బహుమతి ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించాలి, దీనివల్ల మీలో సద్గుణాలు సత్ప్రవర్తన చిగురింప చెయ్యాలన్నదే మా సంకల్పం అని చెప్పారు. విద్యార్థులంతా కరతాళ ధ్వనులు చేస్తూ ఇళ్లకి వెళ్లిపోయారు. వేసవి సెలవులు గడిచిపోయాయి. పాఠశాల తెరిచిన మొదటి రోజున ఎంతో ఉత్సాహంగా విద్యార్థులందరూ తరగతిలో సమావేశమయ్యారు. తలతల మెరిసే వెండి కప్పుతో సుందరం మాస్టర్ తరగతిలోకి ప్రవేశించారు. ఆ వెండి కప్పు చూసిన విద్యార్థులందరిలో ఆ కప్పు నాదేనన్న ధీమా కనిపిస్తుంది. తరగతి అంత నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు లేచి వేసవి సెలవుల్లో మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పండి అని కూర్చున్నారు సుందరం మాస్టర్. మొదటిగా సరోజ అనే అమ్మాయి నిలబడి, సుందరం మాస్టర్కి నా నమస్కారాలు, మిత్రులందరికి నా శుభాకాంక్షలు. మా ఇంట్లో అన్ని పనులు చేసే నర్సమ్మ అనే పని మనిషి ఉంది. ఆమె పదేళ్ల కుమార్తె కూడా తల్లికి మా ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. చదువుకోవాల్సిన వయసులో ఆ పసిపిల్ల పని మనిషిగా పనిచేయడం చూసి నాకు జాలి వేసింది. వెంటనే నర్సమ్మకి ఆమె కూతురికి చదువు ప్రాముఖ్యం గురించి చెప్పి ఒప్పించి ఈ నెల రోజులు ఆమెకి చదువు చెప్పాను. ఇప్పుడు ఆమె చందమామ పుస్తకం కూడా చదువుతుంది అని చెప్పింది. విద్యార్థుల చప్పట్లతో తరగతి గది దద్దరిల్లిపోయింది. తర్వాత విశ్వం అనే పిల్లవాడు లేచాడు. మాస్టర్కి నా వందనాలు, నా స్నేహితులందరికి నా శుభాకాంక్షలు. మా ఇంటి పక్కనే ఒక మురికివాడ ఉంది. ఆ మురికివాడలో పిల్లలు చిరిగిపోయిన బట్టలతో వీధుల్లో ఆడుకుంటుంటారు. ఆ దృశ్యం చూసి నా మనసు కరిగిపోయింది. వెంటనే నా స్నేహితులందరితో కలిసి వీధుల్లో ఇంటింటికి తిరిగి పాత బట్టలను సేకరించి వాటిని ఉతికించి ఇస్త్రీలు చేసి ఆ మురికివాడలో ఉన్న పిల్లలకు పంచాను. అవి తీసుకొని వాళ్ళెంతో ఆనందపడ్డారు అని చెప్పి కూర్చున్నాడు. మళ్లీ తరగతి గది చప్పటతో మారిపోయిపోయింది. ఇలా అందరూ చెప్పారు. చివరిగా సుశీల అనే అమ్మాయి వంతు వచ్చింది. సుశీల నెమ్మదిగా లేచి తల వంచుకొని, నేను ఏ మంచి పని చేయలేదు మాస్టారు అంది. విద్యార్థులందరూ పెళ్లున నవ్వారు. అప్పుడు సరోజ లేచి, మాసిపోయిన గౌను చిరిపోయిన పుస్తకాలు పూటకే గతి లేని ఆమెమి మంచి పని చేయగలదు మాస్టారు అంది. ఆ మాటలు సూరాల సుశీల గుండెకి తాకి కళ్ళల్లో కన్నీరు ఊపికింది. అప్పుడు విశ్వం లేచి, మంచి పని చేయాలంటే తాత ఉండాలి మాస్టారు, స్కూల్ ఫీజు కట్టడానికి భిక్షం ఎత్తుకునేవారు, ఒక పూట తిని రెండు పూత పస్తుండేవారు ఏ మంచి పని చేయగలరు, బహుమతి మీరే నిర్ణయించండి అన్నాడు. ఆ మాటలకు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సుశీల. అందరూ అటువైపు తిరిగారు. సుందరం మాస్టర్ మెల్లగా సుశీల దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు సుశీల, నువ్వు చేసిన మంచి పని సంగతి నాకు తెలుసు, నేను చెబుతాను రా, ధైర్యంగా తలెత్తుకొని నిలబడు అని తన కుర్చీ దగ్గరికి తీసుకుని వెళ్లారు. సుశీల కళ్ళు తుడుచుకొని తలెత్తుకొని నిలబడింది. సుశీల చేసిన మంచి పని గురించి తెలుసుకోకుండా ఆలోచించకుండా ఆమె మనసు గాయపరిచిన మాటలున్నారు మీరు, మీ మాటలకు సిగ్గుపడండి, ఒకసారి చెప్పండి అన్నారు సుందరం మాస్టర్. విద్యార్థులందరి తరఫున విశ్వం వచ్చి ఒకసారి చెప్పాడు. సుశీల చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి పార్వతి పని మనిషి పని చేస్తూ హోరాత్రులు కష్టపడి సుశీలను చదివిస్తుంది. ఈ వేసవి సెలవుల్లో పార్వతమ్మ తీవ్రమైన అనారోగ్యం పాలైంది. నిద్రాహారాలు మాని తన తల్లికి సేవ చేసింది సుశీల. పార్వతమ్మకు వైద్యం చేసిన డాక్టర్ గారు పార్వతమ్మ రోగం నయమయ్యి త్వరగా కోలుకోవడానికి నేనిచ్చిన మందుల కంటే సుశీల చేసిన సేవలే అని నాకు చెప్పాడు. ఇంత చేసి కూడా తాను మంచి పని చేశానని గొప్పలు చెప్పుకోలేదు సుశీల. వినయం అంటే అలా ఉండాలి. అదే కాకుండా అంత పేదరికంలో ఉండి కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది సుశీల. సుశీల మట్టిలో మాణిక్యం అని చెప్పి బహుమతి ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించండి అన్నారు. విద్యార్థులంతా ముక్తకంఠంతో సుశీలకే అని గుంతెత్తి చెప్పారు. సుశీల వెండి కప్పు అందుకుంటుంటే తరగతంతా చప్పట్లో మారుమ్రోగిపోయింది. అది మాట్లాడే ముందు ఆలోచించండి అన్న కథ. మనం ఎల్లప్పుడు మధురమైన ఇతరులను నొప్పింపని మాటలనే మాట్లాడాలి అని కథ సున్నితంగా వివరించింది కదా స్వామి. అందుకని ఎల్లప్పుడు చెప్పేవారు, యు కెనాట్ ఆల్వేస్ బి ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. కనుక మనందరం ప్రేమైన మాటలనే పలుకుదాం, స్వామి చూపిన మార్గంలోనే పయనిద్దాం. జై సాయిరాం.

0: సమ్యక్వాక్
1: ప్రకాశం జిల్లాకు చెందిన కే వైదిక్ ప్రసంగం విన్నారు. ఫ్రెండ్స్, స్వామి తమ అన్నగారైన శేషమరాజు గారి ఇంట్లో ఉండి చదువుకున్నారని మీకు తెలుసు. అక్కడ ఆయన అన్నగారింటికి కావాల్సిన నీరు దూరాన ఉన్న బావి నుంచి కావడితో మోసుకొచ్చేవారు. భుజాలు కాయలు కాచినా లెక్క చేయలేదు. అది చూసి తల్లి బాధపడితే అన్నగారికి సేవ చేసే అవకాశం దక్కిందన్నారే కాని ఏమీ బాధపడలేదు. కష్టమైనా సుఖమైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే దుఃఖమే ఉండదు. ఈ చక్కని సందేశాన్నిచ్చే చిన్న కథ, ఏది జరిగినా మన మంచికే, విందాం.

అనగనగా విజేంద్రభోజుడనే మహారాజు ప్రమోదగిరి అనే పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడెంతో ధర్మపరంగా రాజ్యపాలన చేసేవాడు. అతడికి సుదక్షిణుడు అనే తెలివైన భక్తిపరుడైన మంత్రి ఉండేవాడు. ఒకనాడు రాజు తన అంతఃపురంలో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక పండును కత్తితో కోస్తున్నాడు. ఆలోచనలో పడ్డ రాజు ఆ పదునైన కత్తితో పండుతో పాటు తన ఎడమ చేతి చూపుట వేలిని కోసుకోవటంతో ఆ వేరు సగం తెగి కింద పడిపోయింది. చేతి నుండి చాలా రక్తం పోయింది. విపరీతమైన బాధతో రాజు అరవసాగాడు. వెంటనే ఆస్థాన వైద్యుడి ఔషధాలతో ఆ తెగిన వేలుకు కట్టుకట్టి ఎంత ప్రయత్నం చేసినా కాని తిరిగి ఆ వేలుని అతికించలేకపోయాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదానికి రాజు ఎంతగానో చింతిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన మంత్రి గబగబా రాజును చేరి ఓ దార్చసాగాడు. ఓ రాజా, ఎందుకింత చింతిస్తున్నారు? జరిగినదంతా మన మంచికే, అంతా భగవంతుని దయ అన్నాడు మంత్రి. ఈ మాటలు విన్న రాజుగారికి దగ్గరలో ఉన్న వస్తువులు నెట్టేస్తూ దిగ్గున లేచి, ఓరి మూర్ఖుడా, నేనింత నొప్పితో వేలు తెగి అంగవైకల్యం వచ్చిందని బాధపడుతుంటే నువ్వు భగవంతుని దయ, అంతా మన మంచికే అని నీతులు చెప్తున్నావా? నిన్నిప్పుడే కారాగారానికి పంపిస్తాను అంటూ, ఎవరెక్కడ అని తీవ్రమైన కోపంతో ఆవేశంతో భటులను పిలిచి విచక్షణ కోల్పోయి ఇతన్ని చెరసాలకు తరలించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రి ఏమాత్రం బాధపడకుండా చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అనుకుంటూ చెరసాలకు వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారు వేటకు వెళ్లారు. తనకి ఎప్పుడూ తోడుగా ఉండే మంత్రి చెరసాలలో ఉండడం వల్ల రాజు ఒక్కడే కొంతమంది సైనికులతో వేటకు బయలుదేరారు. అనేక రకాలైన జంతువుల్ని చూస్తూ ఉత్సాహంతో ఒక జింక వేటాడడానికి వెంపడించాడు. ఆ జింక చిక్కలేసరికదా ఏ జంతువుని వేటాడలేకపోయాడు. వాళ్లతో తెచ్చిన ఆయుధాలు కూడా తరిగిపోయాయి. ఆ జంతువులను వెంబడిస్తూ తెలియకుండానే అడవిలో చాలా లోపలికి వెళ్లిపోయారు.

కీకారణ్యంలోకి ప్రవేశించారు రాజుగారు. తనతో వచ్చిన సైనికులు పరిజనంకి దూరమైపోయి అలసి దాహంతో అలమటిస్తూ ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు. ఆ అయోమయో పరిస్థితిలో ఆ భయంకరమైన అడవిలో ఒక ఆటవిక తెగ వారికి కంటబడ్డాడు. వారు రాజుని తాళ్లతో బంధించి వారి తెగ నాయకుడైన డింబాలుని వద్దకు తీసుకువెళ్లారు. దృఢమైన శరీరమున్న రాజుని ఆ తెగవారు ఆరాధించే కపాలీ దేవరికి బలివ్వడానికి నిర్ణయించారు. పెద్ద పెద్ద శబ్దాలతో డప్పులు వాయిస్తూ రాజుని బలిపీఠానికి తెచ్చారు. నిస్సహాయుడైన రాజు జరిగిన దానికి చింతిస్తూ మంత్రి తన వెంట ఉండి ఉంటే ఈ పరిస్థితి నుండి బయటపడే ఉపాయం చెప్పేవాడిని అనుకున్నాడు. సరిగ్గా రాజు తలకంటించే సమయానికి, ఆగండి, మన దేవరికి బలివ్వడానికి ఈ రాజు సరైన వాడు కాడు. ఇతని ఎడమ చేతి చూపుట వేడి తెగిపోయింది. ఇలాంటి అవయవ లోపమున్నవాడు బలికి అనర్హుడు అని గట్టిగా అరిచాడు. దానితో వారి నాయకుడు రాజుని వదిలేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజు ఆశ్చర్యంతో దేవుని దయవల్ల మరో జన్మ లభించింది అనుకుని తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజు తన చేతి వేలు తెగిపోవడం వలనే రక్షించబడి ప్రాణాలతో బయటపడ్డా అనే సత్యాన్ని గుర్తించాడు. వెంటనే చెరసాలలో ఉన్న మంత్రిని విడుదల చేసి జరిగినదంతా చెప్పాడు. అది విని మంత్రి సంతోషించి, అంతా భగవంతుని కృపే అని అన్నాడు. అప్పుడు రాజు, నా చేతి వేలు తెగిపోవడం వలనే రక్షించబడ్డాను, మరి నీకు జరిగిన వేలు ఏమిటి? అనవసరంగా చెరసాలు పాలు చేశాను కదా అని అడిగాడు. మంత్రి నవ్వుతూ, రాజా, నేను కనుక పందీగా లేకపోయినట్లయితే మీతో పాటు అడవికి వచ్చేవాణ్ణి కదా. అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని బలివ్వడానికి వీలు కాదని గ్రహించి వెంటనే నన్ను బలిచ్చేవారు కదా. ఈ రకంగా నేను రక్షించబడ్డాను కదా అని అన్నాడు. అందుకే నేను ఏది జరిగినా భగవతేచ్చే అన్న విశ్వాసంతో సంతోషంగా ఉంటాను అని అన్నాడు. ఇది తెలుసుకున్న రాజు జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా ఓర్పుతో భరించి భగవంతుని ప్రార్థించేవాడు. అన్నీ భగవత్ ప్రసాదమే అని విశ్వసిస్తే సంతోషం మనసంతమవుతుంది.

0: చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బి ప్రణతి చాలా చక్కని కథ వినిపించారు.
1: ఇంతవరకు మీరు 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 7వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపగలరు. సాయిరామ్.

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాము. ఇప్పుడు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ రెండో భాగాన్ని వింటారు.
1: ఇవాళ రేపు మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరింట్లో వెళ్ళినా కూడా ఈ మనకి కొన్ని సమస్యలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి సార్. ముఖ్యంగా ఈ హై బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ అంటే డయాబెటీస్ కానీ ఇది మనకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ హై బ్లడ్ ప్రెషర్ బీపీ అని అంటుంటాం, హై బీపీ అనేది ఉంటే శరీరంలో రకరకాల అవయవాలకి నష్టం కలుగుతుంటుంది అని మనము న్యూస్ పేపర్లోనూ అక్కడ తెలుసుకుంటుంటాం. గుండెకి కానీ బ్రెయిన్కి కానీ మెదడు కిడ్నీలు కానీ వీటికి సడన్ గా కొన్నిసార్లు పని చేయకుండా అయిపోతుంది అని మనము వింటుంటాం. ఈ హై బ్లడ్ ప్రెషర్తో కంటికి కూడా ఏమన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? వీటి గురించి మాకు కొంచెం వివరిస్తారా సార్?
2: తప్పకుండానండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా మందిలో ఈ షుగర్ వ్యాధి, బీపీ జబ్బు ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలను కూడా మనం వింటూ ఉంటాం. ఈ బీపీలో రెండు రకాలుగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్, ఒకటి క్రానిక్ హైపర్ టెన్షన్, ఇంకొకటి అక్యూట్ హైపర్ టెన్షన్. ఈ క్రానిక్ హైపర్ టెన్షన్ అనేటువంటిది అనేక సంవత్సరాల పాటు అట్లా ఉంటూ వాళ్ళు గనక సరైనటువంటి వైద్యం అది చేయించుకోకపోతే వాళ్ల రక్తనాళాల్లో కంటిలో అనండి, మూత్రపిండాల్లో అనండి, గుండెలో గాని రక్తనాళాల్లో మార్పులు వచ్చి వాటి గోడలు దలసరెక్కడం ఇట్లాంటి మార్పులు వస్తుంటాయి,
1: అంటే మందంగా కావడం,
2: మందంగా అవుతూ ఉంటుంది. అట్లాగే అక్యూట్ హైపర్ టెన్షన్ లో ఆ రక్తనాళాలు ఆ పెరిగిన ప్రెషర్ని తట్టుకోలేక కొంచెం రక్తము కంటి రెటీనాలో అక్కడ చిమ్మడము ఇలాంటి లక్షణాలు కూడా వస్తుంటాయి. కాబట్టి బీపీ ఎప్పుడైనా పెరిగితే అక్యూట్ అవ్వండి క్రానిక్ అవనే సరే వెంటనే సరైన వైద్యుడి దగ్గరికి వెళ్లి వాటిని నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయకపోతే మిగతా ఆర్గన్స్ తో పాటుగా కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక తప్పకుండా మందులు, మన ఆహార నియమాలు, ఎక్సర్సైజెస్ వీటి గురించి సరైన సలహా తీసుకుని సక్రమంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం.
1: అంటే ఇప్పుడు బీపీ బాగా పెరిగితే కంటికి ఏ విధంగా మనం గుర్తుపట్టచ్చు, అంటే ఏ లక్షణాలు ఉంటాయి సార్? అంటే మనకి
2: ఇప్పుడు బీపీ పెరిగినప్పుడు ముందర కంటి లక్షణాల్లో ఒక్కొక్కప్పుడు రక్తం గనక చిమ్మితే దానివలన రక్తనాళాల నుంచి విట్రియస్ లోకి ఏమైనా రక్తం గనక చిమ్మితే ఫ్లోటర్స్ కింద అది కనపడము అలాంటివి కూడా రావచ్చు. ఒక్కొక్కప్పుడు ఆప్టిక్ నెర్వ్ హెడ్ ఉంటుంది, అది గనక బీపీ బాగా ఎక్కువగా అయినప్పుడు ఈ ఆటో రెగ్యులేషన్ మెకానిజమ్స్ వీటిలోనూ ఈ ఆప్టిక్ నెర్వ్ హెడ్ కి బ్లడ్ సప్లై అది గనక తగ్గిపోతే గనక అది కూడా ఆప్టిక్ నెర్వ్ హెడ్ పాలిపోయినట్లుగా అయిపోయి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం,
1: చూపు కూడా ప్రమాదమయ్యే స్థితిలో మనకి
2: తప్పకుండా ఉంటుంది.
1: సో బ్లడ్ ప్రెషర్ అనేది అజాగ్రత్త చేయకుండా సక్రమంగా మందులు వేసుకోవాలి. ఇది ఇలాగే మనకి డయాబెటీస్ అంటే షుగర్ కూడా మనం ఇవాళ రేపు ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. మన భారతదేశము ప్రపంచం లోపల డయాబెటిక్ సెంటర్ అవ్వబోతుందని మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా చెప్తున్నారు. దీనికి కంటికి కూడా ఏం ప్రాబ్లమ్స్ దీనివల్ల రావచ్చు కొంచెం మాకు తెలియజేస్తారా?
2: ఇప్పుడు ఈ మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2. ఈ టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ లో సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ అవి తీసుకుంటూ దానికి తగినటువంటి మాత్రలు అవి తీసుకోవడం చేత ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే షుగర్ వ్యాధి గనక దీర్ఘకాలికంగా ఉంటే 5 సంవత్సరములు దాటిన తర్వాత ఎవరిలో అయినా సరే వారి రెటీనాలో కొన్ని మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ మార్పుల్లో కూడా మళ్లీ చాలా రకాల స్టేజీలు ఉన్నాయి, అది ప్రీ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని వివిధమైనటువంటి స్టేజీలు ఉన్నాయి. ఈ ప్రొలిఫరేటివ్ స్టేజ్లో రక్తనాళాలు విట్రియస్ లో కూడా ముందరికి ఎదిగి అక్కడ కూడా దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే విట్రియస్ లోకి బ్లడ్ లీక్ అవడం, తర్వాత రెటీనా డిటాచ్ అవడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. అందుకని నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ స్టేజ్లోనే అంటే ఏంటి, రక్తనాళాలు ముందుకి ఎదిగి విట్రియస్ లోకి ప్రవేశించేటటువంటి బ్లడ్ వెసల్స్ తయారవక పూర్వమే మనం గనక జబ్బుని డయాగ్నోసిస్ చేసి దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటే ఒక్కొక్కప్పుడు లేజర్ అది కూడా పెడుతూ ఉంటారు. ఈ లేజర్ పెట్టినందువలన ఈ అనవసరంగా తయారైనటువంటి రక్తనాళాలు కొన్ని మళ్లీ హరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్లు 5 సంవత్సరములు పైబడి ఎవరికైనా ఉంటే కూడా తప్పకుండా అందరూ కూడా డాక్టర్ చెప్పినటువంటి నిర్ణీత తలా ప్రకారము ఏడాదికి ఒకసారి గాని కొన్ని సమయాల్లో మార్పులు ఎక్కువగా ఉంటే అంతకంటే ముందుగానే డాక్టర్ ఏ సలహా ఇస్తే అప్పుడల్లా వెళ్లి చూపించుకుని ఆ మార్పులు వచ్చినప్పుడు లేజర్ వైద్యం చేయించుకోవడం ఇలాంటివి చేస్తే చూపు దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంది. బాగా నిర్లక్ష్యం చేసి లేట్ స్టేజెస్ లో వెళ్తే మాత్రం అప్పటికే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది కనుక నివారణ చాలా కష్టమయ్యేటటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది.
1: కొంతమందికి ఈ థైరాయిడ్ అనేది కూడా, థైరాయిడ్ అనే గ్రంథి మనకి ప్రాబ్లం అయ్యి కొంతమందికి సమస్యలు అనేది వస్తుంటాయి సార్. అంటే ఈ థైరాయిడ్ వల్ల కూడా కంటికి ఏ విధంగా సమస్యలు రావచ్చు, అటువంటప్పుడు ఏం చేయాలి కూడా మాకు కొంచెం తెలియజేస్తారు.
2: ఇప్పుడు ఈ థైరాయిడ్ ఎక్కువగా యాక్షన్ అది చేస్తూ ఉన్నప్పుడు మనం అట్లి వాళ్లలో కన్ను రెండు ముందుకు పొడుచుకొచ్చినట్లు చూస్తూ ఉంటాం. ఎక్సాఫ్థాల్మస్ అంటారు దీన్నే, గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటారు. వీళ్లలో కళ్ళు ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉండి ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో బాగా నల్లగుడ్డి ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కొంచెము హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడము, చేతులు వణుకుతున్నట్లుగా ఉండడము, ఇలాంటి ఇతర లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రారంభ దశలోనే గనక మనం డాక్టర్ని సంప్రదిస్తే ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క యాక్టివిటీని తగ్గించేందుకు కొన్ని మందులున్నాయి. సో అట్లాంటి వైద్యం ముందర చేయడం, ఇంకా బాగా అవసరమైతే ఇలా బయటకు పొడుచుకొచ్చిన కంటికి ఆర్బిటల్ సర్జరీస్ ఉన్నాయి, ఆర్బిటల్ డీకంప్రెషన్ అని, అలాంటివి కూడా సర్జరీస్ చేసి కన్ను చూపు పోకుండా దాన్ని రక్షించేందుకు అవకాశం ఉంది. గనక ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరగా మళ్లీ కంటి నిపుణుడి దగ్గరికి వెళ్లి సంప్రదిస్తే ఈ జబ్బుకి సరైనటువంటి వైద్యము కన్ను పాడవకుండా ముందరే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా విలువైన విషయం చెప్పారు సార్. బీపీ ఉన్నవాళ్లు, షుగర్ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఏమేమి కంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మనము చూస్తుంటాము ఈ క్యాట్రాక్స్ అని ఇందాక మన డిస్కషన్ లో కూడా వచ్చింది. ఈ క్యాట్రాక్స్ అని అంటే తెలుగులో శుక్లాలు అని కూడా అంటుంటారు. ఇవి అసలు ఎందుకు వస్తాయి, అంటే వీటికి రావడానికి కారణం ఏమిటి, ఎవరికి ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి, ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి?
2: చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ శుక్లాలు అనేటటువంటిది ముసలితనంలోనే ఎప్పుడూ వచ్చేటటువంటివి అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు అభిప్రాయం. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లవాడితో సైతం ముసలితనం వరకు ఎప్పుడైనా ఈ క్యాట్రాక్స్ రావచ్చు. ఇది ఒక్కొక్కప్పుడు వంశ పారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గర్భస్థ శిశువుకి ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ అలాంటివి గనక తల్లికి వస్తే కళ్ళు ఆ గర్భస్థ శిశువుకే అప్పుడే పాడి క్యాట్రాక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక షుగర్ జబ్బు ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ మెటాబాలిజం మారి కంటిలో క్యాట్రాక్స్ చిన్న వయసులోనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా సన్లైట్ కి, ఆ సూర్యరశ్మిలో పనిచేసేవాళ్లు సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి సిగరెట్ స్మోకింగ్ కూడా క్యాట్రాక్ట్ వస్తున్నాయని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది. కనుక ఇలాంటి దురలవాట్లు, తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అవడం, వీటిని తగ్గించుకుంటే కొంతవరకు ఈ క్యాట్రాక్స్ వచ్చేటటువంటి కొంత ఆపవచ్చు. కానీ పూర్తిగా మనం ఆపలేం, ఎందుకంటే వయస్సు చేత కూడా క్యాట్రాక్స్ ఎప్పటికైనా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది గనక. అయితే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎంత పెరిగిందంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి కూడా శుక్లాలు ఉన్నప్పటికీ దానిని ఆపరేషన్ చేసి సరైనటువంటి సమయంలో దానికి ఆపరేషన్ చేసి కంటిలో అద్దాలు పెట్టి చూపు కాపాడేటటువంటి అవకాశం ఇప్పుడు అందరికీ ఉంది. కనుక పుట్టిన వెంటనే ఇందాక మేము చెప్పినట్లుగా బిడ్డకి కన్ను పరీక్ష చేసి అవి గనక ఉంటే సత్వరమే కంటి వైద్యుడి దగ్గరికి వెళ్లి ఎప్పుడు ఏ సమయంలో ఆపరేషన్ చేయాలి అనేటటువంటిది కంటి వైద్యుడు చెప్తాడు. పెద్దవాళ్ళకు వచ్చిన శుక్లాల కన్నా పిల్లల్లో వచ్చిన శుక్లాలు తప్పకుండా ఒక ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ఎందుకంటే అది మొదటి 12 వారాల లోపులో గనక ఆ ఆపరేషన్ గనక చేయకపోతే ఒక్కొక్కప్పుడు శాశ్వతంగా అంబ్లియోపియా అనేటటువంటి జబ్బు వచ్చి ఆ బాలుడు దృష్టిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది. గనక చిన్నపిల్లల్లో వచ్చినటువంటి శుక్లాలని ఎమర్జెన్సీగానే తీసుకోవాలి. అలాగే పెద్దవాళ్లలో వచ్చిన దానికి శుక్లం ఆపరేషన్లు ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఇదివరకులాగా ఆరు మిల్లీమీటర్ల ఇన్సిషన్ అలా ఇవ్వక్కర్లేకుండా స్మాల్ ఇన్సిషన్ 2.8 మిల్లీమీటర్స్, ఇంకా అంతకంటే తక్కువ 1 మిల్లీమీటర్ ఇన్సిషన్ తో కూడా ఆపరేషన్ చేసేటటువంటి సౌలభ్యం, అట్లాంటి పనిముట్లు అన్ని ఇప్పుడు వచ్చాయి. అట్లాగే కంటి లోపల అద్దం లేకుండా కేటరాక్ట్ ఆపరేషన్ చేసేటటువంటి ఆల్మోస్ట్ మనం లేవనే చెప్పుకోవచ్చు. 99% కళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత అన్నిట్లోనూ అద్దాలు పెట్టచ్చు. కొన్ని కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో లోపల అద్దం పెట్టడానికి వీలుండకపోవచ్చు, కానీ 99% అందరికీ అద్దాలు పెట్టేటటువంటి ఆపరేషన్లు ఇప్పుడు వచ్చాయి. దానివలన కారు డ్రైవింగ్ తో పాటుగా అన్ని కూడా ఈవెన్ పైలట్ పని కూడా చేసుకునేటటువంటి సౌలభ్యం వచ్చింది. అలాగే అద్దాల్లో కూడా కంటి లోపల పెట్టే అద్దాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మోనోఫోకల్ లెన్సెస్ అంటే అది ఒక దూరానికి మాత్రమే అడ్జస్ట్ చేయొచ్చు చూపుని, అంటే దూరానికి మనం అడ్జస్ట్ చేస్తే దగ్గరికి మనం కళ్ళజోడు పెట్టుకుని చదువుకోవాల్సి ఉంటుంది, దగ్గరికి అడ్జస్ట్ చేస్తే దూరానికి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మల్టీఫోకల్ ఐఓఎల్స్ అని వచ్చాయి. అంటే ఒకే లెన్స్ లో దూరము, తర్వాత మధ్యస్థ దూరము, దగ్గర చూపు, ఇలాగ మూడు రకాలు కూడా కనపడేటటువంటి మల్టీఫోకల్ లెన్సెస్ కూడా వచ్చాయి. కాబట్టి మనం చేసే పనిని బట్టి, మన స్తోమతను బట్టి చూపుని ఎలాగ కావాలంటే ఆ విధంగా తెప్పించుకునేటువంటి అవకాశం వచ్చింది. కనుక కేటరాక్ట్ ఆపరేషన్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చింది.
1: మా తెలిసిన వాళ్ళు కొంతమంది అంటుంటారు, మేము ఏదో కంట్లో మందు, చుక్కల మందు వేసుకున్నాము, కేటరాక్ట్లు కరిగిపోయాయి అని అంటుంటారు. ఇది నిజమేనంటారా సార్? అంటే
2: ఇది చాలా మూఢ నమ్మకం. మందులు, చుక్కల మందులు వేసుకుంటే కేటరాక్ట్ తగ్గిపోతుందని ఏ ఎక్స్పెరిమెంట్ లోనూ ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదు. అది వాళ్ల యొక్క మనస్సు నమ్మకాన్ని బట్టి అప్పుడప్పుడు అనిపించి ఉండొచ్చు, కానీ అలాగా అలా మందులతో శుక్లాలను కరిగించేటటువంటిది ఇంతవరకు వైద్యం ఎక్కడా లేదు. దీనికి ఆపరేషన్ ఒకటే మార్గం శుక్లానికి. అలాగే ఇది బాగా ముదిరిపోయేంత వరకు ఆగితే శుక్లానికి మళ్లీ దాని చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఆ శుక్లం యొక్క పదార్థం బయటికి లీక్ అయ్యి కంటిలోనే కన్ను బాగా ఎరుపు, నొప్పి అన్ని రావడం, అప్పుడు ఆపరేషన్ చేయడం కష్టమయ్యి ఆపరేషన్ చేసినా సత్ఫలితం రాకపోవడం అనేటువంటి అవకాశం ఉన్నది. అందుకని శుక్లము ప్రారంభించిన వెంటనే మన దినచర్యలు ఎప్పుడైతే చేసుకోవడం మనకి కష్టమవుతుందో అప్పుడు ఎంత తొందరగా మనం చేయించుకుంటే అంత తేలిగ్గా కూడా ఆపరేషన్ డాక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇతర కాంప్లికేషన్స్ లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. గట్టి పడిన కొద్దీ శుక్లము ఆపరేషన్ చేయడంలో కూడా ఎక్స్ట్రా ఫ్యాకో ఎనర్జీ వాడవలసి ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే దానికి మనం డయాగ్నోసిస్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి.
1: ఈ ఆపరేషన్ చేయించుకుంటే కంటికి ఏమన్నా ప్రమాదమా, మరి చూపు ఏమన్నా ప్రాబ్లమా అని కూడా కొంతమందికి భయం ఉంటుంది.
2: ఇప్పుడు ఈ ప్రశ్నకి కొంతవరకు రిలవెన్స్ ఎక్కడ ఉన్నదంటే, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకుందాము, వీళ్ళకి కేటరాక్ట్ ఆపరేషన్ చేయకముందే రెటీనాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు.
1: అంటే ముందే చూపు ప్రాబ్లం ఉంది,
2: ముందే చూపు ప్రాబ్లం ఉంది, దానికి తోడు కేటరాక్ట్
1: వచ్చింది.
2: సో ఇట్లాంటి వాళ్లలో ఒక్కొక్కప్పుడు కేటరాక్ట్ చేసిన చూపు వారు ఆశించినంతగా రాకపోవచ్చు. అయినా కూడా వీళ్ళు, మనం డాక్టర్ ఏం చేయాలంటే పేషెంట్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, నీకు లోపల రెటీనా కూడా దెబ్బతిన్నది కానీ ఈ శుక్లం గనక తీసేస్తే ఈ లోపలికి కాంతి లోపలికి వెళ్తుంది గనక నీ రెటీనాకు ఉన్నటువంటి శక్తిని బట్టి అప్పుడు నీకు చూపు వస్తుంది. అదే కాకుండా రెటీనాలో వచ్చిన మార్పులకి లేజర్ వైద్యం అది ఇవ్వాలన్నా డాక్టర్కి రెటీనా బాగా కనపడాలి. అందుకని ఈ కేటరాక్ట్ తీసేస్తే ఉన్న రెటీనాకి వైద్యం చేసేందుకు కూడా డాక్టర్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కారణాల చేత అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ సలహాను పాటిస్తే చాలా మంచిది.
1: ఇలాగే ఈ శుక్లాలు లాగానే ఈ కొన్ని గ్లకోమా అని కూడా మనం వింటుంటాం సార్. ఈ గ్లకోమా అంటే యాక్చువల్ గా ఏంటి, అసలు ఎవరికి రావచ్చండి, దీని గురించి కూడా కొంచెం మాకు తెలియచేస్తారా, వీటి లక్షణాల గురించి కూడా?
2: తప్పకుండానండి. గ్లకోమా అంటే అది నీటి కాసులు అని కూడా దానికి ఇంకొక పేరు ఉన్నది. ఇది ఒక్కొక్కప్పుడు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్లకోమాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. క్రానిక్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఒకటి, తర్వాత నేరో యాంగిల్ గ్లకోమా, ఇట్లాగా రకరకాల గ్లకోమా ఉన్నాయి. సెకండరీ గ్లకోమాస్, ఇట్లాగా గ్లకోమాల్లో చాలా రకాలున్నాయి. అంటే వాటిల్లో ఈ కంటిలో ఉన్నటువంటి ప్రెషర్ పెరగడానికి కారణం రకరకాలు. అయితే మెయిన్ గా మన కంటిలో ఎక్వియస్ హ్యూమర్ అనేటటువంటి ఒక ద్రవ పదార్థం లోపల తయారవుతుంది. ఇది ఒక చోట తయారయ్యి ఇంకొక యాంగిల్ ఆఫ్ ది యాంటీరియర్ ఛాంబర్ లో మళ్లీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక నదిలో నీరు వస్తూ మళ్లీ ప్రవహించి వెళ్లిపోతున్నట్లు. ఈ గ్లాకోమాలో ఈ నీరు తయారవడం మాత్రం బాగానే ఉండి ఇది బయటికి వెళ్లిపోయే మార్గం మూసుకుపోయి లేకపోతే సన్నబడిపోయి ఉండడంతో, తయారవడం ఎక్కువగా ఉండి డ్రైనేజ్ తక్కువగా ఉండడంతో కంటిలో ప్రెషర్ పెరుగుతోంది. ఈ ప్రెషర్ ఎక్కువ పెరగడం చేత రక్త ప్రసరణం కూడా తగ్గి దానివల్ల చూపు మందగిస్తుంది. ఇది కొన్ని రకముల సెకండరీ గ్లకోమాస్ వాటిలో నొప్పి అవి ఉండొచ్చు, కానీ ఈ ఓపెన్ యాంగిల్ గ్లకోమాస్ లో పేషెంట్కి ఏమాత్రం తెలియకుండా చూపు మెల్లిగా పెరిఫరీ నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి 40 సంవత్సరములు దాటినటువంటి ప్రతి మనిషి కూడా ఎస్పెషల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంటే,
1: వంశపారంపర్యంగా
2: కనుక ఉంటే, వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ప్రతి సంవత్సరం కంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని ఈ ప్రెషర్ పెరిగిందో లేదో చూపించుకోవాలి. నార్మల్ రేంజ్ 18 నుంచి 21 వరకు కంటి ప్రెషర్ ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు కంటి ప్రెషర్ కొద్దిగా పెరిగితే వాళ్ళని ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటారు. ఆక్యులర్ హైపర్ టెన్షన్ వేరు, గ్లకోమా వేరు. ఈ కంటి ప్రెషర్ పెరిగినా ఒక్కొక్కప్పుడు వాళ్లలో ఈ గ్లకోమాలో వచ్చేటటువంటి ఈ ఆప్టిక్ నెర్వ్ హెడ్ లో వచ్చేటటువంటి మార్పులు, ఆ విజువల్ ఫీల్డ్ టెస్ట్లను చేస్తారు. మనకి కనపడేటువంటి ఫీల్డ్ కన్స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫీల్డ్ లో వచ్చేటటువంటి మార్పులు, నెర్వ్ హెడ్ చేంజెస్ అవి లేకుండా ఉండొచ్చు. ఇలాంటి మార్పులు లేకుండా ఉన్నటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉన్న కేసులను ఆక్యులర్ హైపర్ టెన్సివ్స్ అంటారు. వీళ్ళని గ్లకోమా సస్పెక్ట్స్ అంటే భవిష్యత్తులో వీళ్ళకి గ్లకోమా రావచ్చు అనేటటువంటి హెడ్డింగ్ లో పెట్టుకుని వీళ్ళని తరచుగా పరీక్ష చేస్తూ గ్లకోమా వస్తుందా లేదా అని తెలుసుకుని ప్రారంభ దశలోనే ఈ ప్రెషర్ ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నాలు నేత్ర వైద్యుడు చేస్తాడు. కనుక 40 సంవత్సరములు దాటిన ప్రతి వాళ్లు కూడాను ఈ గ్లకోమా పరీక్షలు చేయించుకుని ఉందో లేదా అనేటువంటి నిర్ధారణ చేయించుకోవడం మంచిది. దీనికి చాలా వరకు మందులు వచ్చాయి ఇప్పుడు ఈ గ్లకోమాకి. ఈ మందులు చేస్తే చాలా వరకు ప్రెషర్ తగ్గించవచ్చు. మందుల వలన నివారణ కానటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఈ ఆపరేషన్లు కూడా చాలా అడ్వాన్స్డ్ వెరైటీస్ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి గ్లకోమా పేషెంట్స్ అందరూ కూడా ప్రారంభ దశలోనే వైద్యుడి దగ్గరికి వెళ్లి మందులతో ముందర ప్రయత్నం చేయించుకుని తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం మంచిది.
1: సార్, మొన్న ఒక రోజు న్యూస్ పేపర్ అది చూస్తుంటే ఒక హెడ్డింగ్ ఒకటి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందులో మీరు నేత్రదానం చేయండి, ఇంకొకరికి చూపు ఇవ్వండి. ఈ నేత్రదానము గురించి కూడా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా సార్?
2: స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, పరోపకారార్థం ఇదం శరీరం అని. ఇప్పుడు ఈ ప్రకృతిలో మనం చూస్తే నదులు గాని, వృక్షాలు గాని, ఆవులు గాని, ఇవన్నీ కూడా స్వార్థం లేకుండా ఇతరుల కోసమే అవన్నీ జీవిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ దాని దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా అది ఏమాత్రం బాధపడదు. అలాగే వృక్షాలు వాటిని పడగొట్టే వాళ్లకు కూడా నీడని ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి. ఆవు గడ్డి తిని మనకు పాలిస్తుంది. ఈ విధంగా ప్రకృతిలో ఇంతమంది ఇతరులకు సేవ చేస్తున్నట్లుగా మనకు కనపడుతున్నప్పుడు మనిషి చేయగలిగిన కనీసమైనటువంటి పరోపకారార్థం ఏంటంటే, తను బ్రతుకుండంగా కాదు, కనీసం చనిపోయిన తర్వాతైనా తనకు ఉన్నటువంటి ఈ కన్నులు నేత్రదానం చేత ఇతరులకు ఉపయోగపడితే అంతకంటే అతని జన్మకి సార్థకత ఇంక ఉండదు.
1: అతని కళ్ళ ద్వారా ఇంకొకళ్ళు చూస్తున్నారు,
2: చూసే అవకాశం. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కనీసం మనం మరణించిన తర్వాత మన నేత్రాలు ఇంకొక చూపు లేనివాడికి చూపు తెప్పించి తన యొక్క ఫ్యామిలీని తను నడిపించడానికి ఉపయోగపడితే గనక అంతకంటే మనకి ఇంకా ధన్యత ఏముంది జీవితానికి. దీనిలో మనం బ్రతుకుండగానే ఈ నేత్రదానము చేస్తాము అనేటటువంటి కొన్ని ఫామ్స్ ఉంటాయి, అవి మనము ఫిలప్ చేసి ఆ కన్సర్న్ అథారిటీస్కి మనం ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా ఇలాగా తమకి తాము నేత్రదానం చేస్తామని రాయకపోయినా సరే, వారి సమీప బంధువులు ఒక మనిషి మరణించిన తర్వాత నేత్రదానము చేయడానికి సిద్ధపడితే దీనికి తగినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చి ఆ నేత్రాలను కలెక్ట్ చేస్తారు. ఒక మనిషి ప్రాణము పోయినది అని కన్ఫర్మ్ అయిన తర్వాత 5 గంటల లోపల ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క నేత్రాలు కలెక్ట్ చేసుకుని దానికి ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది లిస్టు ఆ ఐ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కనుక అందులో దానికి తగినగా ఫిట్ అయినటువంటి వాళ్ళని పిలిచి ఈ కార్నియాలను వాళ్ళకి పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. చాలా మందికి అనుమానం ఉంటుంది, బీపీ, షుగరు ఇలాంటివి ఉన్నవాళ్లు నేత్రదానం చేయొచ్చా చేయకూడదా అనేటటువంటిది.
1: చాలా రకాలైన భయాలు కూడా ఉన్నాయి దీన్ని మన కంటి దానం, నేత్రదానం గురించి. అంటే ఎవరైనా ఇది మనం చేయొచ్చు అంటారు?
2: ఇది బీపీ ఉన్నా సరే, షుగర్ ఉన్నా, ఆస్థమా, ఇంతకు ముందు క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళైనా సరే నేత్రదానం వాళ్ళు చేయొచ్చు. అయితే నేత్రదానం చేయకూడనటువంటి కొన్ని కళ్ళున్నాయి, ఇవి చాలా అవసరం మనం తెలుసుకోవడం. ర్యాబీస్ వచ్చినటువంటి వాళ్ళు, టెటనస్ వచ్చినటువంటి వాళ్ళు, కుక్క కాటు వలన మృతి చెందిన వాళ్ళు, అలాగే ధనుర్వాతం అంటారు టెటనస్, ఇది వచ్చి మరణించిన వారు, ఎయిడ్స్, అలాగే జాండిస్ కామిర్లు వచ్చినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, ఫుడ్ పాయిజనింగ్ లో మరణించిన వాళ్ళు, అలాగే రక్తమంతా కలుషితమై సెప్టిసీమియా అంటారు, రోగజీవులతో రక్తమంతా నిండిపోయి చనిపోయిన వాళ్ళు సెప్టిసీమియా, అలాంటి డెత్ వచ్చిన వాళ్ళు, తర్వాత ఈత కొడుతూ సరస్సులో మునిగిపోయినటువంటి వాళ్ళు నీటిలో, వీళ్ల కళ్ళు నేత్రదానానికి పనికిరావు. ఈ మిగతా షుగర్ గాని బీపీ గాని ఆస్మా గాని ఏదున్నా సరే వాళ్ల కళ్ళు చక్కగా ఇతరులకు పెట్టడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు జనరల్ గా ఈ ఐ బ్యాంక్ నెంబర్ 1919 బిఎస్ఎన్ఎల్
1: అంటే మామూలు ఈ నెంబర్
2: ఈ నెంబర్ చేస్తే
1: వాళ్ళు
2: వచ్చి మిగతా పని చేయవలసింది వాళ్ళు చేస్తారు. ఇది 1919 బిఎస్ఎన్ఎల్ వాళ్ళది. అలాగే ఇంకా ఏమైనా ఈ నేత్రాన్ని కలెక్ట్ చేసేటటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే అది కూడా బిఎస్ఎన్ఎల్ 197 కి ఫోన్ చేసి మనం అడిగితే ఈ నేత్రదానం గురించి చేయవలసిన డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ సౌలభ్యం కూడా మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు చేశారు.
1: చాలా చక్కగా ఉంది సార్. నేత్రదానం అంటే దాదాపు మీరు చెప్పినట్టు కాకుండా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకుని ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది చాలా అవసరమని, దానివల్ల ఇతరులకి చూపు వస్తుందని తెలిసి చాలా సంతోషకరమైన విషయం సార్ ఇది. మొన్న మా మిత్రుడు బండి మీద వెళ్తూ ఒకసారి ట్రాఫిక్ లో సిగ్నల్స్ చూసుకోకుండా సడన్ గా ముందుకెళ్లిపోయాడు అన్నట్టు. తీరా అతన్ని పోలీసులు పట్టుకుని ఏమి ఇలా రెడ్ లైట్ ఉన్నా కూడా ముందుకు వెళ్లిపోయావు అది అనంటే అతను ఏమి జవాబు చెప్పలేకపోయాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే అతను ఈ రంగుని గుర్తుపట్టలేకపోవటం వల్ల అలా జరిగిందని అతని లైసెన్స్ ని క్యాన్సిల్ చేసేశారు. అది ఈ రంగులు గుర్తుపట్టలేకపోవటం అనేది అనే జబ్బు అనేది కూడా ఉంటుందా సార్? అసలు అంటే ఏంటి దీని యొక్క, వీటి గురించి చెప్తారా మాకు?
2: దీనిని చాలా మంది కలర్ బ్లైండ్నెస్ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది సరైనటువంటి మాట కాదు. దీనిని కలర్ డిఫెక్ట్ అని అనొచ్చు. ఈ కలర్ విజన్ డిఫెక్ట్ అనేటటువంటిది చాలా మందిలో ఉంటుంది. టోటల్ గా కలర్ బ్లైండ్నెస్, అసలు కలర్ తెలియకపోవడం చాలా తక్కువ పెర్సెంటేజ్. ఎంతో కొంత రంగు అయితే మనము తెలుసుకునేటటువంటి రంగులో కాకుండా ఇంకొక మారిన రంగులా అతనికి కనపడుతూ ఉంటుంది. అందుకని దీనిని కలర్ విజన్ డిఫెక్ట్ అంటారు, కానీ టోటల్ గా కలర్ బ్లైండ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ. దీనికి వైద్యం అనేటటువంటిది లేదు. అందుకని ఈ చిన్నపిల్లల్లోనే స్కూల్ స్టేజ్ లోనే అందరికీ కలర్ విజన్ టెస్ట్ చేస్తే వీళ్ళు ఎట్లాంటి కోర్సులు తీసుకుని చదవాలి అనేటటువంటిది చిన్నప్పటి నుంచే మనం నిర్ణయం తీసుకోవచ్చు.
1: అంటే ఈ జబ్బున్న వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ లోకి ఎంటర్ కాలేరంటారా?
2: మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ట్రాఫిక్ సిగ్నల్స్ రంగులు తెలియనప్పుడు వాళ్ళు డ్రైవర్ కింద అది పనికిరారు వాళ్ళు, అందుకని యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అయినా కొంతమంది ఈ విషయం చెప్పకుండా పై బల్బు వెలిగిందా, మధ్య బల్బు వెలిగిందా, కింద బల్బు వెలిగిందా అని చూసి డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని ఆ తర్వాత యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మనం తెలుసుకుంటే వాడు రంగును బట్టి వెళ్ళటలా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మూడు బల్బులు ఉంటాయి కదా, వాడికి ఎవరో చెప్తారనమాట, పై బల్బు వెళ్ళినప్పుడు ఆగు, మధ్య బల్బు వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉండవు, కింద బల్బు వెలిగినప్పుడు వెంటనే వెళ్ళు అని. కాబట్టి మనం లైసెన్స్ ఇచ్చేటటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాడికి కలర్ విజన్ ఉందా లేదా అని తప్పకుండా చూడాలి. అలాగే పైలట్స్ కి, రైల్వే డ్రైవర్స్ కి, వీళ్ళందరికీ కూడా కలర్ విజన్ టెస్ట్ తప్పకుండా చేయాలి. సో ఇది మెయిన్ గా కలర్ డిఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోటల్ కలర్ బ్లైండ్నెస్ చాలా తక్కువ.
1: అంటే ఇప్పుడు కూరగాయలు, ఆహారము వీటితోనే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందా సార్?
2: లేదు,
1: రేచికటి లాగా దీనికి ఏమి పెద్దగా,
2: ఇది జన్మతహా వచ్చేటటువంటి డిఫెక్ట్ గనక దీనికి ఆహారం తింటే ఇది కరెక్ట్ అవ్వడం ఉండదు. కానీ కొన్ని కొన్ని మందులు తీసుకున్నప్పుడు, ఇథాంబిటాల్ ఇలాంటివి తీసుకున్నప్పుడు టెంపరీగా వాళ్ళకి కలర్ విజన్ డిఫెక్ట్ ఉండొచ్చు, కానీ మళ్లీ వెంటనే ఆ మందుని విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి ఒరిజినల్ గా కలర్ విజన్ మామూలుగా వచ్చే అవకాశం ఉంది.
1: ఈ కంటికి సంబంధించి కూడా చాలా మందికి కొన్ని రకాలైన మూఢనమ్మకాలు, ఆచారం అనుకోండి, అపోహలు అనుకోండి, తరతరాలుగా వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మాకు చెప్పి కొంచెము, ఏ నమ్మకాల వల్ల కంటికి ఎంత ప్రమాదం అవుతుందో కూడా కొంచెం మాకు తెలియజేస్తారా సార్?
2: మాకు హాస్పిటల్కి వచ్చిన వాళ్లలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మూఢనమ్మకాల వైద్యాలు అన్ని చేయించుకుని వస్తూ ఉంటారు. కంట్లో నలక పడినప్పుడు చాలా మంది ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక క్వాక్ దగ్గరికి వెళ్లి
1: నాటు వైద్యుడు
2: ఈ కంట్లో పడిన నలుసును తీసేయమంటే నాలికతోటి ఈ కన్ను రెప్పలు తెరిచి ఆ నాలికతో అటు ఇటు కదిపి ఆ నలుసులు తీయడానికి ప్రయత్నం చేసి తర్వాత ఈ కంట్లో ఉన్నటువంటి దెబ్బ తగిలిన చోట ఈ నాలిక పెట్టినందున ఇన్ఫెక్ట్ అయ్యి ఒక పుండు మాదిరిగా తయారయ్యి అప్పుడు మా దగ్గరకు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఈ నాలిక పెట్టి కంట్లో ఉన్నటువంటి నలకలు తీయడం అనేటువంటి చాలా దురలవాటు. ఈ పని అసలు ఎప్పుడూ చేయకూడదు. కొంతమంది కంట్లో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే, బాధలు వచ్చినా కొన్ని రకాల ఆయిల్స్ వేస్తూ ఉంటారు, ఆకు పసరలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నైట్ వైద్యాలే. ఉన్న కన్నుని దెబ్బతీసేటటువంటి హ్యాబిట్స్ ఇవి. చాలా మంది చనుబాలు కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఇదివరకు గృహంలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఇవి చెప్తున్నటువంటి కేసులు మేము చూసినాము. ఈ బ్రెస్ట్ మిల్క్ చనుబాలు పోసినందువలన జబ్బులు తగినటువంటి ఎక్కడ రికార్డు మాత్రం ఎక్కడ అవ్వలేదు. ఇది ఒక అలవాటు, ప్రజల్లో అలవాటు అయిపోయింది.
1: వేస్తూ ఉంటారు తల్లులకు, అది కూడా అంత మంచిది కాదంట.
2: అసలు అది ఎక్కడ శాస్త్రరీత్యా దాన్ని
1: నిరూపణ
2: కాలేదు. అట్లాగే మెల్లకన్ను, పిల్లవాడికి మెల్లకన్ను ఉంటే చాలా మందికి సిరి వస్తుందని ఒక నమ్మకం ఉంది, అంటే ధనం బాగా వస్తుందని మెల్లకన్ను ఉంటే. ఇది చాలా దురదృష్టమైనటువంటి నమ్మకం. సిరి మాట ఎలా ఉన్నా కన్ను మాత్రం పోతుంది. ఎందుకంటే చిన్నప్పుడే మెల్లకన్ను ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే దానిని నేత్ర వైద్యుడి దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ అది చేయించకపోతే ఆ కంటిలో శాశ్వతంగా చూపు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనిని స్ట్రాబిస్మిక్ యాంబ్లియోపియా అంటారు. అదే గనక చిన్నతనంలోనే ఈ యాంబ్లియోపియా రాకముందే ఆ కంటిని తిన్నంగా చేసి మెల్లకన్ను లేకుండా చేస్తే ఆ బాలుడికి చక్కగా రెండు కళ్ళల్లోనూ చూపు ఉంటుంది. కాబట్టి మెల్లకన్ను వలన సిరి అనేటటువంటిది చాలా తప్పు అభిప్రాయం. కొంతమంది ఆసనాల వలన చాలా ఆరోగ్యం వస్తుందని చెప్పి ఈ శీర్షాసనాలు అవి కూడా వేస్తూ ఉంటారు. శాస్త్రరీత్యా కొన్ని కనిపెట్టిన ఏంటంటే శీర్షాసనం వలన ఎక్కువగా ఈ వీనస్ కంజెషన్ వచ్చి గ్లకోమా అది ఉన్నటువంటి వాళ్ళకి ఈ శీర్షాసనం మంచిది కాదు. అలాగే కొన్ని రకాల ఎన్యూరిజమ్స్, వీక్ పాయింట్స్, బ్రెయిన్ లో గనక బ్లడ్ వెసల్స్ ఉంటే అక్కడ కూడా అది పగిలిపోయి రక్తం బయటికి చిమ్మే అవకాశాలు ఉంటాయి గనక ఎన్యూరిజమ్స్, గ్లకోమా ఇవి ఉన్నవాళ్ళకి శీర్షాసనం మంచిది కాదు అని కూడా శాస్త్రజ్ఞులు చెప్తారు.
1: ఆసనాలు వేసే ముందు మనకి కంటి సమస్య ఉందా లేదా తెలుసుకుని వేయటం ఉత్తమం.
2: అన్ని ఆసనాలు తప్పు కాదు, చాలా ఆసనాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్తున్నది శీర్షాసనం గురించి.
1: ఈ మన కంటి సమస్యల గురించి చాలా విపులంగా కొత్త విషయాలు ఎన్నో మాకు తెలియజేశారు సార్. మీరు ఇంతసేపు చెప్పిందని వింటుంటే కంటికి ఎన్నో సమస్యలు రావచ్చు, ఉన్నాయి, సమాజంలో ఉంది అనేది తెలుస్తుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటినన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి, నివారించడానికి మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మామూలుగా అసలు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా?
2: దీనిని ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే దాని కింద చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారండి. ప్రపంచిక మొత్తంలోనే అసలు భారతదేశంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని 1976లో ప్రారంభించారు. ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా దీన్ని ప్రారంభించలా, మన భారతదేశం ఇది ప్రారంభించింది అని చెప్పుకోవడానికి మనం గర్వించాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీస్ అని ప్రారంభించారు. ఇవి గ్రామ గ్రామాల్లో కూడా వెళ్లి అక్కడ అంధత్వానికి కారణం ఏమున్నాయో అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. విజన్ 2020 అని ఒక ప్రోగ్రాం అది కూడా స్టార్ట్ అయింది. దీంట్లో క్యాట్రాక్ట్స్ అంటే శుక్లాలని ఎవరికి ఉన్నాయి అనేటటువంటిది పరీక్ష చేస్తారు. అలాగే ట్రకోమా అనే ఒక ఇన్ఫెక్షన్ అనమాట, ఒక రోగజీవులను వచ్చేటటువంటి జబ్బు, అవి ఎవరికి ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకుంటారు. అలాగే చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి అంధత్వం విటమిన్ ఏ వలన అయితేనేమి, క్యాట్రాక్ట్ శుక్లాల వలన అయితేనేమి, అలాగే ముందుగా నెలలు నిండకుండా పుట్టేటటువంటి పిల్లలకు కూడా కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది గనక ఆర్ఓపి, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అని, ఇలాంటి జబ్బులు ఎవరికొన్నాయి, గ్లాకోమా ఎవరికొంది, ఇట్లాగా ఈ జబ్బులన్నీ పిల్లలకు ఎవరికొన్నాయో ఇవన్నీ స్క్రీన్ చేసేటటువంటి ఏర్పాట్లు జరిగాయి ఈ విజన్ 2020 ప్రోగ్రాంలో. ఈ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్, పిల్లల్లో వచ్చే బ్లైండ్నెస్ కి ఇవి కారణాలు గనక వీటిని ఆ స్టేజ్లోనే నివారించేందుకు ఈ విజన్ 2020లో కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. అట్లాగే స్కూల్స్కి వెళ్లి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవి చేసి ఎవరికైనా సరే ఈ కళ్ళజోడు అవసరమైనటువంటి అంధత్వం ఉందా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, వాళ్లకి సరైనటువంటి కళ్ళజోడులు అవి కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ ప్రోగ్రామ్ లో చేస్తున్నారు. అలాగే మెల్లకన్ను స్కూల్ స్క్రీనింగ్ లో మెల్లకన్ను ఉన్న పిల్లల్ని సరైనటువంటి స్టేజ్ లో ప్రారంభ దశలోనే డాక్టర్ దగ్గరికి పంపించి మెల్లకన్ను వైద్యాలు చేసేందుకు వీళ్లు ఆ ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకొస్తారనమాట, గ్రామ గ్రామానికి వెళ్లి. అలాగే డయాబెటిక్స్, ఇందాక మనం అనుకున్నట్లుగా డయాబెటిక్స్ లో ఇలాగ నేత్రం పాడేయేటటువంటి అవకాశం ఉన్నది, రెటీనా పాడయ్యే అవకాశం ఉన్నది అని ఆ గ్రామాల్లో ప్రజలకు చెప్పి దాని నుంచి వాళ్లు నేత్ర వైద్యం త్వరగా తీసుకునేటట్లుగా వాళ్ళకి ఆ అవేర్నెస్ ఆ జ్ఞానం వచ్చేటట్లుగా ఈ విజన్ 2020 ప్రోగ్రామ్ లో చేస్తున్నారు.
1: సో గవర్నమెంట్ వాళ్లు కూడా ఎంతో విలువైనటువంటి సేవను సమాజంలో చేస్తున్నారు. సో ఈ విషయం అందరికీ తెలియటం కూడా చాలా ముఖ్యమైనది. ఇదే కాకుండా సార్, మన సత్యసాయి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతి గ్రామ్లో కూడా మనకు నేత్ర విభాగం ఉంది. అందులో మీరు గత 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. దీంట్లో కూడా మనకి రోజువారీ ఎంతో మందికి పేషెంట్లని చూస్తూ ఉండటం, ఆపరేషన్ చేయడం వింటూ ఉంటాం మేము. దీని గురించి అంటే మన ఆసుపత్రిలో ఉన్న ఈ నేత్ర విభాగం గురించి కూడా మాకు కొంచెం వివరంగా తెలియజేస్తారా, అంటే ఏమేం? సో గవర్నమెంట్ వాళ్లు కూడా ఎంతో విలువైనటువంటి సేవను సమాజంలో చేస్తున్నారు. సో

0: ఎంతమంది ఏ విధంగా రోజు రోజువారీ ఓపీడీ చూస్తుంటారు అది కూడా మాకు కొంచెం తెలియజేస్తారా?
1: ఇది సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రశాంతి గ్రామ్. 1994లో ప్రారంభింపబడింది. భగవాన్ బాబా వారి ఆశీర్వచనాలతో 94లో ఇది ప్రారంభించారు. మాకు రోజుకి కనీసం ఒక 70-80 మంది వరకు కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్లలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వ్యాధులు చూసి దానిలో క్యాటరాక్ట్స్ అంటే శుక్లాలు ఉంటే వాటికి ఆపరేషన్ చేస్తాము. దీంట్లో పిల్లల్లో వచ్చిన శుక్లాలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి వచ్చినవి దెబ్బ తగిలిన వందన వచ్చే ట్రామాటిక్ క్యాటరాక్ట్స్, ఇలా అన్ని రకాల శుక్లాలు ఉంటాయి. అట్లాగే ఇందాక మనం అనుకున్న నీటి కాసుల జబ్బు, గ్లకోమా, తర్వాత రెటీనాలో ఉన్నటువంటి ఏమైనా హోల్స్, రెటినల్ డిటాచ్మెంట్స్, డయాబెటిక్ రెటినోపతి, ఇలాంటి వ్యాధులన్నింటికి ఇక్కడ వైద్యం ఉంది. రెటీనా జబ్బులు ఉన్న వాళ్లలో విట్రియక్టమీ ఆపరేషన్లు, లేజర్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా చేస్తారు. అట్లాగే న్యూరోఫ్థాల్మాలజీ క్లినిక్ కూడా మాకు ఉన్నది. అంటే ఏంటి, కంటి నరాలు అవి ఏమైనా దెబ్బతింటే ఇక్కడ మేము దానికి తగినటువంటి పరీక్షలు అవి చేసి అవసరమైతే బెంగళూరులో స్వామివారి హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడికి రిఫర్ కూడా చేసి ఈ నరాలకు సంబంధించినటువంటి నిపుణుడు కూడా అక్కడ కూడా పంపిస్తూ ఉంటాం మేము.
0: దీంట్లో వేరే దేశాల వాళ్ళ నుంచి కూడా ఎవరైనా డాక్టర్లు అప్పుడప్పుడు వచ్చి ఏమన్నా చేస్తుంటారా సార్, లేకపోతే ఇక్కడే బెంగళూరుకి పంపిస్తా అన్నారు కదా? అంటే
1: ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా మా హాస్పిటల్కి నేత్ర విభాగంలో మిగతా విభాగాల్లో అలాగే నేత్ర విభాగానికి కూడా కొంతమంది కంటి సర్జన్స్ విజిటింగ్ డాక్టర్స్ లాగా వచ్చి వారు ఇక్కడ ఆపరేషన్స్ చేస్తారు. కొత్తవి ఏమైనా విదేశాల్లో అక్కడ వారి వారి దేశాల్లో కనిపెట్టిన పద్ధతులుంటే మాకు అవి ఇక్కడ చక్కగా వాటి గురించి విపులంగా చెప్పేస్తారు.
0: చాలా అత్యుత్తమమైనటువంటి సేవని ఉచితంగా అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మన హాస్పిటల్ ఎంతో విలువైనటువంటి కంటి విషయంలో ఎన్నో రకాల ఆపరేషన్స్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందమైతుంది.
1: దీనికి తోడు మన మొబైల్ హాస్పిటల్ కూడా ఉన్నది. ఈ మొబైల్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ప్రత్యేకమైన సేవ ఏమిటంటే వీళ్ళు గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కంటి జబ్బులను వీళ్ళు కూడా చూస్తూ అక్కడి నుంచి మాకు పంపుతారు. కాబట్టి ఇది మన సత్యసాయి సేవ కేవలం సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్లోనే కాకుండా ఈ మొబైల్ హాస్పిటల్లో మరింత విస్తారంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది.
0: మీరు అనేది అక్షరాల నిజం సార్. ఇందాక మీరు అన్నట్టు మనకి సాయి సంస్థలు దాదాపు ప్రతి చోట కూడా విస్తరించాయి. ఇప్పుడు దేశం రాష్ట్రం నలుమూలల్లో కూడా ఎంతో మంది ఉత్సాహవంతులైన యువతులు యువకులు శక్తి అనుసారంగా మనకి రకరకాలుగా సేవ చేయటం మనం చూస్తూనే ఉంటాం. ఈ అంధత్వ నివారణకి, మెరుగైన చూపుకి, వీటికి సంబంధించి మీరు చక్కగా మాకు ఎంతో విలువైన విషయాలు తెలియజేశారు. దీంట్లో వారికి ఏమన్నా మీరు మెసేజ్ కానీ సందేశం కానీ ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా?
1: తప్పకుండానండి. ఇప్పుడు మనం ఇంతవరకు బాహ్య దృష్టి ఎలా చూడాలి అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకున్నాం. స్వామి దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నందువలన నాకు కొంత తెలుసున్నంతలో నాకు తెట్టినటువంటి ఒక విషయం చెప్తాను. మనము ఈ బాహ్య దృష్టి కోసం ఇతర జబ్బుల నుంచి కన్ను ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవడం ఎలా అయితే తెలుసుకున్నామో, ఈ చక్కటి బాహ్య దృష్టి సమ్యక్ దృష్టి మనకి గనక లోపల సరియైన భావాలు గనక మనం పెట్టుకుంటే ఈ బాహ్య దృష్టిని సమ్యక్ దృష్టిగా చేసుకుని తర్వాత దాన్ని అంతర్దృష్టిగా మార్చుకుని సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మన మనసులో పెట్టుకుని మన సేవ అది చేసుకుంటూ దృష్టిని కాపాడుకుంటే ఇది సరైన జీవితం అవుతుంది గనక, అట్లాంటి ఉద్దేశంతో మన దృష్టిని కాపాడుకుంటూ సమాజ సేవ చేస్తే బాగుంటుంది.
0: చాలా విలువైన సందేశం సార్. మీరు గత ఎన్నో సంవత్సరాల నుంచి మన సూపర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మీకు ఎన్నో అనుభవాలు జరిగి ఉండొచ్చు, కానీ మాతోని మా శ్రోతలతోని పంచుకోవడానికి ఏమన్నా సంఘటనలు కానీ మంచి ఇన్సిడెంట్స్ కానీ ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా సార్?
1: నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్న వీటిలో నేను మిరకిల్ అని చెప్పను గానీ స్వామి యొక్క అపారమైన కరుణా దృష్టి డాక్టర్స్ మీద ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది నేను అనేకమైన పేషెంట్స్ లో ఈ కన్ను క్యాటరాక్ట్ ఆపరేషన్ అయినప్పటికీ కూడా వాళ్ల వాళ్ల కంటి యొక్క లక్షణాలను బట్టి ఎంతో బాగా లోపలికి పోయినటువంటి కళ్ళు, 90 సంవత్సరాల వయసు ఉన్నవాళ్లు, 99 ఏళ్ళు ఉన్నవాళ్లు కన్ను ఎక్కడికో ఒక గ్లాస్ లో గోళీకాయ వేసినట్లు వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి కేసులు గానీ కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న కేసులు ఎట్లా చేస్తామా అని రాత్రి దాని గురించి అనేక టెన్షన్ పడినటువంటి కేసుల్లో మామూలు కేసుకున్న అతి సులభంగా ఆ కేసులు అయిపోయినవి. నిజంగా ఇది

0: స్వామి దయ్యా కదా అని అనుకున్నట్లు అనేక కేసులు అయ్యాయి. తర్వాత కొంతమంది పేషెంట్స్ కూడా ఆపరేషన్ అయిన తర్వాత నాకు స్వామి పక్కన నుంచుని ఆపరేషన్ అయినంతసేపు నా చెయ్యి పట్టుకుని ఉన్నారు, నాకు ఎక్స్పీరియన్స్ నేను తప్పకుండా అయ్యానని చెప్పిన కేసులు కోకొల్లలో. కాబట్టి ఇవి మేము పేషెంట్స్ దగ్గర నుంచి తెలుసుకుని ఆ పేషెంట్ యొక్క అదృష్టం చేత అతని పూర్వకర్మ ఫలితం చేత ఆ విధంగా స్వామి దగ్గర ఉండి చేసినారు కదా అని తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి.
1: బహుశా స్వామి మీ చేతుల ద్వారా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది సార్, మీ లోపల ప్రవేశించి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
0: తప్పకుండా స్వామి సర్వత్రా ఉన్నారు, డాక్టర్ ద్వారా పేషెంట్ ద్వారా అన్నిట్లోనూ ఆయనే ఉన్నారు, కనుక ఈ ప్రాసెస్ అంతా అందువల్లనే తేలిక అవుతూ ఉంటుంది.
1: నిజంగా ఈరోజు చాలా విలువైనటువంటి విషయాలు తెలియజేశారు సార్. చిన్న పిల్లల నుంచి, పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వాళ్లకు వచ్చే రకరకాల కంటి సమస్యల గురించి, వాటిని ఎలా ముందే గుర్తించటము, ఏం చేస్తే మంచిది అనేది, మన హాస్పిటల్లో కూడా ఏం జరుగుతుంది అనే విషయాల గురించి చాలా విపులంగా అద్భుతంగా మాకు వివరించారు సార్. ఇంత మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా రేడియో సైకి వచ్చి మీ ఇవన్నీ మాకు తెలియచేయటం మాకు నిజంగా చాలా, మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. మా తరఫున, మా శ్రోతల తరఫున మీరు స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైన స్వామికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు సాయిరాం తెలియజేసుకుంటున్నాం సార్.
0: ఈ అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఒక రోజున ఉదయం పడుకున్న టైంలో 5 గంటలకి స్వామి మీ మీద ఒక చిన్న భజన పాటలాంటిది వచ్చేటట్లుగా చేయండి స్వామి అంటే ఒక 2 నిమిషాల్లో ఈ స్ఫురణ వచ్చేటట్లు చేశారు. అది నేను ఇందులో చెప్పి ముగిస్తాను.
1: తప్పకుండా తెలియజేయండి సార్.

0: साई। जय साई राम।
1: ఇంతవరకు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ రెండో భాగాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ధి సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీ గిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968వ సంవత్సరంలో జూలై 8న అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969లో కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 నెలలు కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8వ తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

grazia miru la paradoli un tiu suadamu tramunugana samarabhumi panditiamuna sala prachati gamchina pratipa chupintina paratabhumi sangeeta sahitya jasriya vijyalandu ఆసక్తి చూపిన అమరభూమి

கௌசல்யவர சூக்தி கர்ப்பமௌட்டன் கதா ராகுடு தேவுடை ரமண காந்தே கௌசல்யவர சூக்தி கர்ப்பமௌட்டன் கதா ராகுடு தேவுடை ரமணி காந்தே சீதா சுதாத జనకి పెంచుట కదా కవలు లవ పుసులు తా కనులు నౌట చిజియాలరంజిల్లి పెంచుట కదా వీర శివాజీయు పేరుగాంచి పుత్తలీ బాయసం క్రోధితంబుల కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు అహర కందును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల యందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థముగావించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారము అనేటువంటి ఈ వైశాచిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశమునకు భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధర్మతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యారంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాకులాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడాను సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థం అవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగము చేయను విద్యలందరూ పోగా గృహ కృత్యములు తీర్చు గృహిణి వేరి ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి పుస్తకా.

0: ఇంటిలోని కొరతలెంతయో అయుండినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతికి ఎప్పుడు. నిజముగా ఈనాడు ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి బలితలకంతా కూడా కరెక్ట్గా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంది. కావున ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకెళ్ళిపోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు దాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విద్యను మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపైన ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కానీ కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్య స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మగను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయంలో ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ణ పాలకడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతో ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరి అయినటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారతోద్ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కట్టడి కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడా మూల కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరి అయినటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తర్వాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతీ గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటున్నారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వలె కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనను తగ్గను అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అనాది కాలం నుంచి ఇప్పుడు వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులంతా బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహా పవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయం. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సాత్విక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కార్యాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సాత్వికత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అయినటువంటి యొక్క ఇది కాలేదు. కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలు హృదయాలంతా కూడాను రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడాను నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేసినామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడాను అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి. అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరందరూ కూడా యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుల యొక్క వికాసమైన కట్టాపురం మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు కట్టే కూడాను ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడ లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వులు కూడాను సంసిద్ధులై ఉండాలనేటువంటి ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు ఈనాడు స్వామివారు కూకికి గుడ్డకు నివాసముకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారి మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు, మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాది సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో వేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్టపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and understanding example of the spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than touching the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీగిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
0: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందని స్త్రీలకు ఇది అని ఆ భక్త మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మభూమిలో నా కన్నుల పండుగా జీవుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుభ్రతైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతికి భారతీయ మహిళ పట్టుబొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి కానీ, స్త్రీల హక్కులను గురించి కానీ, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి కానీ, స్థానాన్ని గురించి కానీ కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాకోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు. ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహాకేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో లేక మహాసంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చదువ వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తున్నది అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనం ఇచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారు ఇప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: స్వామి, నాకు రజాలుంది, నేను రజాలు వేసారు, వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రిషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తాను అంటే, ఉద్రా బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తూ అప్పుడు అంటాడు. సో ఆ రోజు ఎప్పుడు వస్తున్నాను అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పొద్దు పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నువ్వు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు ఆ కార్కి, ఇట్లా దృష్టి తీసికి పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది, తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్, శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసినవి, బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే, లేదు స్వామి నీకు చెప్పారు, నీవే మాత్రం పోరా అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే, అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుకొని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు, స్వామి బస్సులకంతా టెంకా కొట్టి ఆరి తెచ్చేసిందే, భగవంత నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తే, బాగా పిల్లలందరికీ డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా. నేనేం లేదు, చెప్పులు చైల్లో వదిలేసి సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని ఆయన ఏమైందో తెలియదు. ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు, గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తానే ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు. చాలా బ్రహ్మాండమైన కాలేజు, కాలేజ్ బిల్డింగ్, హాస్టల్, ఆడిటోరియం, మూడు బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటు డ్రైవర్లంతాను లేడీస్ వంగో లైన్ స్వామి వస్తుండే. ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు స్వామి నన్ను చూశారు, చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడొస్తుంది ఇట్లా తప్పుకున్నారు, ఇట్లా ఎంబ్రేస్ చేస్తున్నారు, ఎంబ్రేస్ బంగారు ఎప్పుడొస్తుంది ఎట్లా అంటే సోమ మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది నీద డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరు నుంచి వచ్చినారు వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్స్ లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేక ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఇట్లా అని చెప్పినారు. చాలా సంతోషం అప్ప అట్లన్నారు. అట్లాంటికి స్వామి అంత చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడేది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వాళ్ళ మిస్సెస్ అనంతపురము, ఎడ్యుకేషన్ మినిస్టర్స్, గవర్నర్స్ ఎంతెంత వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండి ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానిక నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు నేను లేచి నిలబడితే ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబడితేనే అప్పటికి స్వామి ఇట్లా చూసినారు. ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది పడపడపడ అంటుంది సిజర్ ఆ ప్లేట్ లో పెట్టినారు. నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు, తాళు అంటే వెయిట్ చేయట్లని వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే రెండు డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టించినారు అది కత్తిరిపక్కన పెట్టినారు. నేను ఖర్చీఫ్ తీసి దానిపైన క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు రెండుకి మధ్యలో టేప్ కట్టింటారు ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాలా. నేను బయట ఇంకా గెస్ట్ జట్ల వీఐపీస్ జట్ల నేను వస్తాను అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజరు ఆయనకి ఇచ్చేస్తాను ఆయన కట్ చేస్తాను ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది నీకు టైంకి ఫుడ్ ఈడ వస్తుంది ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాలి పోయే తోడు చెప్పేసి అంత బాగా ప్లాన్ 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళీ నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు భద్రము అట్లన్నారు అయ్యి స్వామి ఇట్లా భద్రం అట్లన్నారు. మూడో రోజు కోసం వెదిలి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చు పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి రూఫ్ కి పడపడపడాను అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ పెట్టింటారు కదా దాని ఇంకొకటి చిందిస్తుంది రెండు కండ్లు సాల్దు ఆనందం చూసేకి సాయి గీత ఎలిఫెంట్ ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు ఆమెకి నాదస్వరము స్వామి వస్తా ఉండరు అంత ఆనందంగా ఉండరు దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను ఆ కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాం సీజరు ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు ఆయన పియ దగ్గర ఇచ్చేస్తున్నారు ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది నాది తట్ట ఖాళీ అయింది నేను వాపసు వచ్చేస్తాను ఆ ఫంక్షన్ కి ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది నాది లీవ్ లో అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్ళాల, స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారం అట్లండి? స్వామి 8 రోజులు అయిపోయింది, వచ్చినాక లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోతే ఎక్కడ ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం అయిపోయింది సరిపోతుందంటే భోంచేసి పండుగ చూస్తాం అట్లనే వెళ్లిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు అంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ లో మిమ్మల్ని అట్లన్నారు రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జతల డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాక్ చేసి కీ ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్ లో కూర్చి కళ్ళు మూసుకొనింది స్వామి. ఎట్లని నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లన్నారు, అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇక జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర ఆడు దిక్కింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే. వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి, 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతా ఉంటా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అమ్మకి సరే స్వామి బయట వచ్చారు అంత గేట్ తీసి పెట్టి నిల్కోండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగిన స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుని నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురంలో అన్నారు అమ్మా ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది, నా పైన అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68లో దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను తమ అనుభవాలను ఇలా వివరించారు.
8: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971, అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
9: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 or 2 రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాష్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు చల్లాలు పెట్టుకుని వెళ్తే 1 or 2 రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ ఆయన శ్రీమతి, ఆవిడ సరస్వతి గిరి గారిది కూడా అనంతపురుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీరుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పేవాళ్ళు డైరెక్షన్. ఆ రోజు రేపు పొద్దున ఇనాగరేషన్ ఉండగా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం మేము. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ. పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు అంతకుముందు ఈ రోడ్ ఇది ఉంది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖ్యంగా అంతకన్నా ఇంకేం కావాలి మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి మధునమస్కారాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి ఎరా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు 11:12 వచ్చాడు 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారు రా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
10: చాలా బాగుంది.
1: స్వప్న ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
3: అవును లలిత.
1: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు స్వప్న. హైదరాబాద్ సేవాదళ వాళ్ళు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్ళు. వాళ్ళందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట. మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టబర్తికి చేరుకున్నారు. సేవాదళ లీడర్ అయిన బీవీ రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట. కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
3: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
1: అవును స్వప్న.
3: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
10: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
11: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట. ఆయన పంపించారు బస్ లో వచ్చాం. గుర్తు బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
12: ఓకే,
11: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం అప్పుడు చాలా జరిగేది మాట.
12: ఓకే,
11: అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది.
12: ఓకే,
11: అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన వీళ్ళు ఎస్కార్ట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది మాట. వాళ్ళందరూ వద్దు మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు.
12: ఓకే,
11: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళవాద్యాలు తెలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు.
12: ఓకే,
11: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
12: ఓకే,
11: ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం అది చేస్తుంటే ఆ హాల్ లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట.
12: ఓకే,
11: సరిగ్గా 11:30 అండి ఒక ఆడమ వచ్చి వాలంటీర్స్ వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట.
12: ఓకే,
11: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెంబర్ గా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్షియస్ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి లోపల వేయాలి పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది మాట.
12: ఓకే,
11: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుంది మాట. అప్పుడు నేను అన్నాను నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట, పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను.
12: ఓకే,
11: అది 100 కేజీస్ బరువు ఉండదు.
12: ఓకే,
11: బస్తా ఒకటి ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నా దీనికి కోఆపరేట్ చేయకల్లా నేను నా ఈక్ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కల్లా దాన్ని లాక్కొచ్చి నా ఈక్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు, వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల

0: మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండకూడదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను ప్రార్థన సార్ స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తా అన్నారు. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
1: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది.
2: చెప్పండి.
1: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరి వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదల్ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
2: తప్పకుండా వెళ్తా.
3: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని, ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ, ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా, హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా ప్రకటించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఒక పెద్ద మెరికల్ ఏం చేద్దంటే, అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే, ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది, ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి నేను మేము పోల్స్ అవన్నీ పాతి, దట్స్ అబౌట్ సే అబౌట్ 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా, దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు, ఆ ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెంగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి

0: గడపాలి గడపాలి చేసుకుని సోంతమైన చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 people 20 days అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం చాలా చాలా రెగ్గెట్ టెరైన్ ఎలా పడితే అలా ఉండేది అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా ట్రయల్ అయిన ఎర్రలు మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం మళ్ళీ నిలబెట్టడం అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టడం. ఏంటంటే మధ్య మధ్య శాగ్ అయిపోయి సాగ్ చూసి ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్డింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఇది ఫంక్షన్ సరే మాకు మతిపోయింది. మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి? అప్పటికింకా స్వామి మిరకల గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా మళ్ళీ షామ్యానది కట్టాలి కదా. మాకు నర్వస్ గా ఉన్నాం చెడుకి, ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాదేదురు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్లీ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్లీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మిరకల్.
1: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
2: తప్పకుండా.
3: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రెండు అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 days టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాడు అంతా కూడా. ఆ సేవలన్నీ కూడా ఈ 2 days చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తి. కానీ అది స్వామి యొక్క అనుగ్రహం దైవశక్తితో ఏంటో తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు అక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది అవలేదు, తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి చివరి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30 9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడా ఉండి బియ్యం బస్తాలు తిరిగి మాలో అందరిలో అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబ్యాకి ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి, మళ్ళీ ఉన్న ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి. అంతే కూడా స్వామి దగ్గర కూర్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు. అంతే కూడా స్వామి అన్నారు, కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు. వీళ్ళు స్వామి అన్నారు, మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారా అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్న ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలు ఉంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సవంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమ వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరిసరం అంతా కూడా క్లీన్నెస్ మొత్తం అంతా ఆ పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం ఇచ్చి పంపించి తర్వాత మేము అక్కడే ఉన్నాం. అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి ఆ సాయంత్రం పిలిచారు నన్ను. పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు పొడపట్టు వస్తావా ఇంటికి వెళ్తావా అన్నారు. స్వామి తమ్ముడు దైవ తమ్ముడు ఎక్కడ ఉంటే వస్తాను, లేదు ఇంటికి పో అమ్మా నాన్న కోసం చూస్తుంటారు అని చెప్పానని ఆ స్వీట్స్ అన్నీ కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డూండ్లు స్వామి ఎక్కడికైనా అయ్యి పంచి పెడతారు. ఆ లడ్డూని పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు స్వామి. సరిపోతే స్వామి అన్నాను. పొట్లం కట్టి ఎంత అంటే నేను చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచమైన భగవంతుడి ప్రేమ, అదంతా కూడా మాకు పంచిపెట్టు అని చేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామే ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామండి అందరికీ కూడాను.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
4: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయిరామ్, నా పేరు కరుణ మున్షీ. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను శాడ్గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్రనగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్, అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావు చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడి సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలా సార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చిన చికాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటే అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి 2 చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మర్చిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్యా ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తి కడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా 1.5 పనిచేశారు. ఆ సమయంలో హంద్రనివా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు. 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సి ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. 1 జూలై పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయా. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తి గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్ తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991 స్టూడెంట్ గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా 1 రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికి చీరలు పంచిపెడుతున్నారు. 500 ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగి పొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 విద్యార్థులు అందరూ. సడన్ గా
3: స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి. ఎందుకంటే 500 మంది ఉన్నాం, సో ఎంతమందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మర్చిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలను ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశ మేము, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నా నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్, సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడం, సుప్రభాతం చదవటము, ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది. కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, అక్కడ మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి ఎక్స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తి సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టిక్కెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టిక్కెట్స్ బుక్ చేశాక, ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము అందరం, బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు, 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నారు. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు, ఇల్లేవు మనలాగ ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్కు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యూ ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు జరిగింది. ఆ తర్వాత స్వామికి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 కే ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది, మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కి బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టేలో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు, ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్ లో చదువుతుండగా 1, 2, 3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా. ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో, స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరూ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
6: ఓం శ్రీ సాయిరాం. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969 నుంచి 1972 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామి గారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే, మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికీ ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్లోకి. క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరి చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమీ పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరాం.
7: అందరికీ సాయిరాం. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి గురవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి నీడలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है। श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమయ్యింది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాన్ ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈరోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగాను, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
1: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామీ కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయింట్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమా మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్ళే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామి కేమ్ డైరెక్ట్లీ టు మీ, వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హెస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవి నైన్ D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ అమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్, అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గోట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడో భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తిరుపతి బృందం సమర్పిస్తున్న శ్రీరామ జననం హరికథా గానాన్ని మీరిప్పుడు వినబోతున్నారు.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో చాలా పరమ పవిత్రమైనటువంటిది. శ్రీరామ జననము నేటి సత్కథ. భారతీయ నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి మహాకావ్యం. ప్రతి స్త్రీ తన భర్త శ్రీరామచంద్రమూర్తి వంటి ఉత్తముడు కావాలని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా కష్టాలు పడుతూ ఉంటే సీతమ్మ వారి కష్టాలు అనుభవిస్తోంది అంటారు. కాపురాలలో చిట్టి పెట్టేటువంటి ఆడవాళ్లను మంధరా సురపనకతో పోలుస్తారు. ఈ విధంగా రామాయణంలో ఏ పాత్రను తీసుకున్నా ప్రజల హృదయాలలో నాటుకునే విధంగా మనకు అందించారు వాల్మీకి మహర్షి. అందుకనే ప్రణామాలు. ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలో చాలా పరమ పవిత్రమైనటువంటిది. శ్రీరామ జననము నేటి సత్కథ.

0: అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసిత్తు సాక్షాత్తు రామాయణాత్మన అంటాడు స్కాందపురాణంలో. వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించగా వేదమే వాల్మీకి మహర్షి ద్వారా శ్రీమద్ రామాయణంగా అవతరించిందని స్కాందపురాణంలో చెప్పినటువంటి మాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కథను శ్రీరామ జననము నేటి హరికథ సావధాన చిత్తులై కథాశ్రవణం చేసి ఆ భగవంతుని అపార కృపకు పాత్రులు కాగలరని కోరుతూ గోవిందనామ స్మరణతో నేటి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీమంతమై ధనధాన్య సమన్వితమైనటువంటి అయోధ్య రాజ్యాన్ని సూర్యవంశ సంజాతుడు, మహాపరాక్రమవంతుడు, అరవీర భయంకరుడు, రూపజితమారుడు, అజమహారాజు కుమారుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. దశరథునికి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి జనమండుగురు మంత్రులున్నారు. కులగురువు గారి ఆశీస్సులతో తన పూర్వుల యొక్క ఆచారాన్ని అనుసరించి ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. ఆ దశరథ మహారాజునకు
1: ముగురాన్రుగానీ

ఆ దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలున్నారు. భోగభాగ్యాలున్నా, తమ ఆజ్ఞను వేదవాక్యంగా భావించే సామంత రాజులు ఉన్నా, అనుకూలవతులైనటువంటి అర్ధాంగులున్నా, ప్రజల అండదండలున్నా, ఆ దశరథునికి సంతోషం లేదు. ఎందుకంటే 60,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగించినటువంటి దశరథ మహారాజుకు సంతానం లేదు. వారసులు లేని తన చక్రవర్తిత్వం వృధా కదా అని ఎంతో బాధపడుతున్నాడు. పున్నామను నరకాత్రాయతిథి పుత్రః అంటారు. పున్నామ నరకం నుండి దాటించేటువంటి వాడు పుత్రుడు అని ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. అంతేగాని బ్రతికి ఉండగానే నరకం చూపించేటువంటి పుత్రుడు అనవసరం అంటుంది. ఒకరోజు దశరథ మహారాజుల వారు మంత్రి సామంతులతో, వశిష్ఠ వామదేవాది మహర్షులతో, అయోధ్యాపురవాసులతో కొలువు తీర్చి ఉన్నటువంటి సమయంలో సరయూ నదీ తీర ప్రాంతవాసులు అక్కడికి వచ్చి తమ కష్టాలు దశరథ మహారాజుతో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ప్రభో దశరథ, రక్షించు రక్షించు మాధురా.

రేపుంటాడని నమ్మకం లేదు. మా పాటలు దేవుడికే తెలియాలి. మీరు వచ్చి వాటిని వేటాడితే గాని మేమిక్కడ ఒక్క క్షణం కూడా బ్రతకలేము అని ప్రజలు చెప్పగా, ఆ మాటలు విని దశరథ మహారాజుల వారు ఒక్క క్షణం ఆలోచించాడు. ఔరా, నా పరిపాలనా విధానంలో ఎప్పుడూ ఏనాడు కూడా ఇలా జరగలేదే అని, ఓ ప్రజలారా, మీకేం భయం లేదు, రేపే వచ్చి మీ కలిగినటువంటి కష్టాలను తొలగించి ఆ కుర్ర మృగాలను వేటాడి వాటిని వధించేస్తాను, వెళ్లిరండి అన్నాడు. స్వామి, ఇక్కడికి రావటానికే మా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వచ్చాం, తిరిగి మా ఇంట్లోకి వెళ్లాలంటే భయంగా ఉందన్నాడు. ఎవరెక్కడా, కొంతమంది రాజభటులు వచ్చారు, ఈ వీళ్ళందరినీ కూడా వారి వారి ఇండ్లకు రథాలలో క్షేమంగా చేర్చండి అని చెప్పగా అలాగే చేశారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని సరైనది ప్రాంతారణ్యాన్ని చేరుకున్నాడు. మహాభయంకరంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహాలు, పెద్దపులులు, చిరుతపులులు, అడవి పందులు, ముళ్లపందులు, ఏదుపందులు, లేళ్లు, దుప్పులు, కణుజులు, ఖడ్గమృగాలు, గంధకము, ఏనుగులు మొదలైనటువంటి జంతువులు విశృంఖలంగా విహరిస్తున్నాయి. అడవిలో వేటాడడం ప్రారంభించాడు దశరథ మహారాజుల వారు. సింహాలు, పెద్దపులులను చీల్చి చెండాడాడు. అడవి పందులు, ముళ్లపందులు, కణుజులు, ఖడ్గమృగాలను గుంపులు గుంపులుగా కూల్చేశాడు. అడ్డు లేకుండా వేటాడాడు. అతని కంటబడిన ఏ కుర్ర మృగం కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు. ఈ విధంగా పగలంతా వేటాడి వేటాడి రాత్రిపూట నీటి కోసం వచ్చేటువంటి జంతువులను వేటాడాలనే ఉద్దేశంతో జంతువుల అడుగుజాడలను బట్టి సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక రేవు దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విల్లంబులు ధరించి మాటు వేసి ఉన్నాడు దశరథ మహారాజుల వారు. అర్ధరాత్రి సమయం అయింది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం అన్ని ప్రక్కలా ఆవహించుకుని ఉంది. ఆ అర్ధరాత్రి సమయంలో సరయూ నది నీటిలో బుడబుడమనేటువంటి శబ్దం వినిపించింది. ఏనుగు నీటి కోసం వచ్చిందని భ్రమపడి బాణం విడిచిపెట్టాడు దశరథ మహారాజు. వెంటనే ఓ తండ్రి చచ్చితిననేటువంటి మాట వినిపించింది.

ఏమరా, ఇంతకాలం మీ ధర్మ పరిపాలనా విధానంలో మా కడుపులో నీళ్లు కదలకుండా బ్రతుకుతున్నాం. ఇంతకాలానికి మాకు కష్టాలు వచ్చాయి. క్రూర మృగాలు మా ఊళ్ల మీద పడి పిల్లల్ని మేకల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇవాళ్ల కనపడ్డవాడు

తండ్రి సత్యాలనేటువంటి ఆర్ధనాదం వినిపించింది. అయ్యయ్యో, ఎవరో ముని బాలకునకు తగిలినట్లుందే అనుకుని గబగబా చెట్టు తిరిగి పరుగు పరుగున వచ్చి చూడగా ఆ బాణం ఒక ముని పిల్లవాని గుండెలో నాటుకుని రక్తం క్రక్కుంటూ బాణవేదన భరించలేక గిలగిలా తన్నుకుంటున్నాడు మునిబాలుడు. వెంటనే దశరథుడు వారి పాదాల మీద పడి, స్వామి, క్రూర మృగాలు ఈ ప్రాంతవాసుల మీద పడి వేధిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో శబ్దం మాత్రమే వినిపించడం చేత ఏనుగనుకుని భ్రమపడి మీ మీద బాణం వదిలిపెట్టాను. తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు ఆ బాలుడు చెప్పలేక, ఓ రాజా, నా కర్మకు నువ్వేం చేస్తావయ్యా? నా తల్లిదండ్రులు

బోలాగా నా పేరు యజ్ఞదత్తుడు అంటారు, లేదా శ్రవణ బాలుడు అని కూడా అంటారు. నా తల్లిదండ్రులు పరమ వృద్ధులు, అందులో దాహబాధ భరించలేక నాయన కాసిన్ని మంచినీళ్ళైనా తీసుకురారా, లేకపోతే నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు అని అంటే, వారి దాహబాధ తీర్చేటందుకు వచ్చి నీ బాణానికి బలైపోయాను, నా తల్లిదండ్రుల దాహబాధ తీర్చకనే మరణిస్తున్నానని బాధపడుతున్నాను రాజా. నువ్వు ఈ నీరు తీసుకుని నా తల్లిదండ్రుల దాహం తీర్చి తర్వాత నా మరణ వార్త వారితో చెప్పు, తప్పక నిన్ను క్షమిస్తారు. నేను ఈ బాణవేదన భరించలేకున్నాను, దాన్ని పెకలించు అనగా దశరథ మహారాజు ఆ బాణాన్ని పెకలించేశాడు. వెంటనే ఆ మునిబాలుడు శివశివాంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. జయ లక్ష్మీరమణ గోవింద హరి. దశరథుని మనసు అల్లకల్లోలమైపోయింది. అవురా, ప్రజలను రక్షించాలని వచ్చి ఈ బాలుని చంపి బ్రహ్మాత్యా పాతకం కట్టుకున్నానే, పరమ వృద్ధులు అందులో దాహపీడితులైనటువంటి ఈ బాలుని తల్లిదండ్రులను దిక్కులేని వారినిగా చేశాను, నా పాపానికి నిష్కృతి లేదే, నేనిప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఈ నీళ్లు తీసుకుని వెళ్లి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చి వారి దాహబాధ తీర్చడం నా ప్రథమ కర్తవ్యం అని ఆ నీళ్లు తీసుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఈ నీరు త్రాగండి అన్నాడు దశరథుడు. వారు వెంటనే ఆ మాటలను బట్టి తమ బిడ్డ కాదని ఈ విధంగా అంటున్నారు.

0: ఎవరయ్యా నువ్వు? మా అబ్బాయి ఏడి మంచినీళ్లు తెస్తారని వెళ్లి చాలాసేపైందే, ఇంతవరకు ఎందుకు రాలేదు? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? కారణమేమిటి? మా అబ్బాయి ఎక్కడికెళ్లాడు? ఆ విషయం తెలిస్తే తప్ప పచ్చి గంగ కూడా ముట్టము. మా అబ్బాయి ఏమయ్యాడో ముందు చెప్పు అంటుండగా వారికి ఏ సమాధానం చెప్పలేక అమాంతం పాదాల మీద పడి, స్వామి, నేను ఈ సమీపంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణపు రాజును. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రూర మృగాలు చెలరేగి ప్రజలకు హాని కలిగిస్తుంటే వాటిని వేటాడటానికి వచ్చి చీకటిలో ప్రమాదవశత్తు ఏనుగనే భ్రమతో మీ కుమారుని మీద బాణం విడిచిపెట్టాను. తరువాత జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను అంటూ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు దశరథ మహారాజుల వారు. కుమారుని మరణవార్త విని, హా యజ్ఞదత్త అని మూర్ఛపోయారు. కొంతసేపటికి తేరుకొని, కుమారా యజ్ఞదత్త, అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా? ఈ పాపాత్ముడి బాణానికి బలైపోయావా తండ్రి? మేము కోటి జన్మలు తపస్సు చేసినా నీలాంటి కొడుకును పొందగలమా? పరమ నిర్భాగ్యులమైన మాకు నీ వంటి కుమారుడు దక్కుతాడా తండ్రి? అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నాన్నా, నీకేం కావాలని ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వారు ఎవరయ్యా? మాకు స్నానం చేయించి ఈ వృద్ధాప్యంలో వానకు ఎండకు లోబడనీయకుండా గొడుగు వలె రక్షించేటువంటి వారు ఎవరు? ఇంకా మాకు వేద వేదాంగాలు ఎవరు వినిపిస్తారయ్యా? నువ్వు లేకుండా మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము. మా బిడ్డను చంపిన నీవు కూడా నీ వృద్ధాప్యంలోనే బిడ్డలకు దూరమై పుత్ర పుత్ర పుత్ర పుత్ర అని మరణించదువుగాక అని ఆ వృద్ధ దంపతులు శపించి స్వచ్ఛంద మరణం పొందారు. జై లక్ష్మీరమణ గోవింద హరి. ఆ దృశ్యం చూసినటువంటి దశరథ మహారాజు గుండె బరివెక్కిపోయింది. అవురా, నిండు కుటుంబానే పొట్టబెట్టుకునని బాధపడుతున్నాడు. ఆ వృద్ధ దంపతుల శవాల దగ్గరకు ఆ పిల్లవాని శవాన్ని తెచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి అయోధ్య పట్టణం చేరుకుని ఆ మరుసటి రోజు గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షితో, స్వామి, అసలు నాకు పుత్ర సంతాన యోగం ఉందా లేదా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, దశరథ, నీకు పుత్రయోగం లేకపోవడం ఏమిటి? నీవు పుత్రకామేష్టి యాగం చెయ్యి, తప్పక నీకు సంతానం కలుగుతారు అన్నాడు వశిష్ఠ మహర్షి. ఆ మాట విన్న దశరథుడు, గురువుగారు, ఒక చిన్న మాట, ఏమంటున్నారు? నాకు ఈ వృద్ధాప్యంలో పుత్ర సంతానం కలుగుటయా?
1: కలము మళ్ళినా
0: గురువుగారు,

0: గురువు గారు, కాలం మళ్లిపోయింది, వయసు మీరిపోయింది, నాకు నా భార్యలకు ముసలితనం వచ్చింది, శక్తులు ఉడిగిపోయాయి, రక్తమాంసములు ఇంకిపోయాయి, ఈ వృద్ధాప్యంలో మాకు సంతానము కలుగుతుందా గురువుగారు?
1: ఎందుకంటే ఎండ

గురువు గారు, ఎండమావల నీటి నుండి వచ్చినటువంటి చల్లదనం బాటసారిది ఆగవాద తీరుస్తుందా? కుందేలు ఎగురు తన కొమ్ములతో గుర్చి పులిని ఎక్కడైనా చంపుతుందా? పుట్టు గొడ్రాలు పసిబిడ్డల ఆకలి తీరుస్తుందా? మర్రి విత్తనము నాటితే మామిడి చెట్టేమైనా మొలుస్తుందా? గురువు గారు, గాడి నిపులలో తామర పుష్పాలు పుడతాయా? ఎండ రాత్రిపూట కాస్తుందా? ఎద్దు ఈనుతుందా? ముసలివారికి పిల్లలు ఎలా పుడతారు? గురువు గారు, ఆరు నూరైన సహజంబు మారుతుందా? అయినా వేదశాస్త్రములను నమ్మి మీ వంటి పెద్దల మాట విశ్వసించి పుత్రకామేష్ త్యాగం చేస్తాను. ఇది జరుగుతుందో లేదో అని సందేహిస్తున్నానన్నాడు దశరథ మహారాజుల వారు. ఆ మాట విన్నటువంటి వశిష్ఠుల వారు దశరథ మహారాజు ముఖం చూసి, దశరథ, ఒక్క మాట చెప్తున్నాను విను.

దశరథ, సంశయాత్మ వినశ్యతి. సంశయంతో ఏ పని చేయకూడదు సుమా, అలా చేస్తే ఏ పని కూడా ఫలించదు. ఒక మాట చెప్తున్నారు విను, సప్త సముద్రాలు ఏకమైనా, కుల పర్వతాలు వృద్ధలైనా, సూర్యచంద్రాదులు గదులు తప్పినా నా మాట తప్పడానికి వీల్లేదు. వృషశృంగుల వారిని పిలిపించి ఆయనను బ్రహ్మగా ఉంచి అద్వైరుడుగా ఉంటాను, అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయవయ్యా, తప్పకుండా నీకు ఫలిస్తుంది అన్నాడు. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజుల వారికి ఇంకా అనుమానం వచ్చి, గురువు గారు ఏమంటున్నారు, కొండ తల కింద పెట్టుకుని రాళ్ల కోసం వెతికినట్లుగా మహానుభావులు, వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి మహనీయులు మీరు ఉండగా ఎవరునో విశ్వశృంగ మహర్షిని పిలిపించి నేను పుత్రకామేష్టి యాగం చేయడం ఏమిటి, ఆయన మీకంటే గొప్పవాడని మీరు చెబుతుంటే నమ్మలేకపోతున్నానన్నాడు. దశరథ, ఒక్క మాట చెప్తున్నాను విను, ఎవరిని పిలిపించి యాగం చేస్తే సవ్యంగా జరుగుతుందో వారిని రమ్మని చెబుతున్నాను. ఒకవేళ అలా కాకపోతే ఆశయం తీరకపోగా అనర్థాలు కూడా జరుగుతాయి, కనుక నువ్వు తప్పకుండా ఋష్యశృంగుల వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయవయ్యా అన్నాడు. గురువుగారు ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నాయనా సుమంత్రి, దశరథ మహారాజుల వారికి ఋష్యశృంగ మహర్షిని గురించి చెప్పమన్నాడు వశిష్ఠుల వారు. ఆ మాట విన్నటువంటి సుమంత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఒకప్పుడు అంగదేశానికి 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది దశరథ, వింటున్నావా? ఆ వింటున్నాను మంత్రి. అది ఏ కారణం చేత వచ్చిందంటే, అంగదేశపు రాజు రోమపాద మహారాజు బ్రాహ్మణులను అవమానించాడు. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని శాస్త్రం. ఈ సకల చరాచర జగత్తంతా భగవంతునిపైన ఆధారపడి ఉంటే ఆ భగవంతుడు మంత్రం పైన ఆధారపడి ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మల పైన ఆధారపడి ఉంది. ఆ బ్రాహ్మలు భూలోకంలో భూసురులుగా సేవింపబడుతున్నారు. అలాంటి వారిని ఈ రోమపాద మహారాజు అవమానించాడు. వారు రాజ్యం విడిచి వెళ్లిపోయారు. భూదేవతలు వెళ్లిపోయేటప్పటికి దేవతల అనుగ్రహం తప్పింది. 12 సంవత్సరాలు వర్షం లేక దుర్భరమైనటువంటి కరువు వచ్చింది. ఆకాశం నిండా తెల్ల మేఘాలు తప్ప నల్ల మేఘాలే లేవు. భూమంతా బీటలు బారిపోయింది. ఒక్క పంట కూడా లేదు. భయంకరమైనటువంటి అంటురోగాలు వ్యాపించాయి. అటువంటి సమయంలో, ఆ కరువులో ఆ దేశం ఎలా ఉందయ్యా అంటే,

పశువులను పోషించలేక అవి ఎక్కడో అక్కడ బ్రతికితే చాలు అని గుర్తులు వేసి వదిలేశారు. వర్తకులు నెత్తినోరు కొట్టుకుంటూ ఉండగా ధాన్యపు కొట్లు దోచుకునేటువంటి వారు, కడుపు నిండా నీరు త్రావటానికి లేక ఎండి వగ్గై పడి ఉన్నటువంటి వారు కొందరు. కొందరేమో, అయ్యో వీషుడు బంగారు ఇస్తాం, చారుడు జొన్నలివ్వండి చాలు అని యాచించేటువంటి వారు కొందరు. కొందరేమో అన్నమో రామచంద్ర అని బిడ్డలు ఏడుస్తుంటే ఆకలి చూడలేక తల్లిదండ్రులు ఏడ్చేటువంటి వారు. మీకు బానిసలుగా ఉంటాము, మాకు చారుడు గంజిపోయండి చాలు అంటూ వీధులలో వాపోయేటువంటి వారు కొందరు. ఇంకా ఎలా ఉందయ్యా అంగదేశం అంటే,

తలుపులు మూసే పనిలేదు, పెట్టెకు తాళాలు వేసే పనే లేదు, కుక్కలు గాని బంటులు గాని కావలిన్న జాడే లేదు. వీధులలో ధనం పడివేసినా తీసుకునేటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఆ కరువు రక్కసి విలయతాండవంతో అంగదేశం ఒక్కసారి తలక్రిందులైపోయింది. కరువు నివారణకు రాజు చేసిన చర్యలన్నీ వృధా అయిపోయాయి. ఆ ప్రజల బాధలు చూడలేక రోమపాద మహారాజు కులగురువు దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి విలపించాడు. గురుదేవా, ఈ కరువు నుండి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి గురుదేవా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ రోమపాదుని గురువుగారైనటువంటి వారు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన రోమపాద మహారాజా, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అంటారు. మహాత్ముల పాదధూళి సోకితే నీ దోషం తిరి వర్షాలు కురుస్తాయి. అటువంటి మహానుభావుడు మనకు చాలా సమీపంలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి వాడు, విభాండకుని కుమారుడు, మహాతపస్వి అయినటువంటి ఋష్యశృంగ మహర్షి. ఆయన మన దేశంలో కాలు పెడితే చాలు, ఈ దోషం తొలగిపోయి వానలు కురుస్తాయి. ఆయనను తీసుకుని రావాలంటే ఒక మార్గం ఉంది, చెబుతాను విను. ఇంతవరకు స్త్రీ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు కనుక విభాండకుడు లేనటువంటి సమయంలో చూసి నిరజానలైనటువంటి వేశ్యలను పంపించి ఆయనను మన రాజ్యానికి రప్పించు అని కులగురువు గారు చెప్పారు. ఆ మాట విని వేశ్యలను పంపించాడు. ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. ఋష్యశృంగుడు ఆశ్రమం బయట చెట్టు క్రింద ధ్యానంలో ఉన్నాడు. ఆ వేశ్యలు కిన్నెరలు మీటుతూ నాట్యాలు చేస్తూ చక్కగా పాటలు పాడటం ప్రారంభించారు. వారు అలా పాడుతూ ఉండగా ఆయన తపస్సుకు ఆటంకం కలిగి కళ్లు తెరిచి చూసి ఋష్యశృంగుల వారు ఆ వాళ్లను చూసి ఈ విధంగా అంటున్నారు. అతిలోక సౌందర్యవతులైనటువంటి వారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి గానానికి ముగ్ధుడై వాళ్లు కూడా తనలాగే మహర్షులనుకుని వారితో, ఓ మహానుభావులారా,

ఓ మహర్షులారా, మహాతపస్సులైనటువంటి మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. అసలు ప్రపంచంలో మీ వంటి మహర్షులు ఉంటారని నేను కలలో కూడా కనీ విని ఎరగను. మీ రూపం నన్ను సమ్మోహితుని చేస్తున్నది. రండి, దయచేయండి, ఇగో కూర్చోండి, ఈ పాద్యం స్వీకరించండి, నన్ను తరింపజేయండి. ఇంకా నిలబడే ఉన్నారేమిటి?

ఈ తీగలను మీడుచు మీరు పాడేటువంటి వేదాలు మా వేదాల కన్నా మధురంగా ఉన్నాయి. మీరు పూసుకున్న విభూతి మేము ధరించే విభూతి కన్నా కమ్మని సువాసన విదజల్లుతోంది. మా జుట్టంతా అట్టలు గట్టిపోయింది. మీ జుట్టు మూడు కుచ్చులతో ఏ తపశక్తి వలన ఇలా అందమైన జడగా అల్లుకుంది? మీకు గడ్డాలు మీసాలు లేవా? ఓ మహానుభావులారా, మీరు తపస్సు చేసేటువంటి విధానం నాకు కూడా నేర్పండి, నా సేవలు అందుకోండి అంటూ సహస్రాంగ దండ ప్రణామం చేయబోతున్నటువంటి ఋషశృంగ మహర్షిని కౌగలించుకుని లేవనెత్తి, ఓ మహానుభావా,

స్వామి, ఓ ఋషశృంగ మహర్షి, ఈ సమీపంలో ఉన్నటువంటి అంగరాజ్యం మా నివాస స్థలం. నీ మీద మక్కువతో ఇక్కడికి వచ్చాం. మేము మగువలం, అంతేగాని నీలాగా మగవారము కాము. మీరు మాతో వస్తే అనేకమైనటువంటి వింతలు చూపిస్తాము. మీరు పుట్టినప్పటి నుండి ఈ అడవిలోనే ఉన్న మీకు నాగరికులు ఎలా ఉంటారో తెలియదు, పట్టణం ఎలా ఉంటుందో తెలియదు. మేమిప్పుడు చూపిన విద్యలు నేర్చుకున్నవే గాని వీటితో గొప్పతనం ఏమీ లేదు. మీరు మాతో రండి, మా దేశం మా వాతావరణం చూద్దురుగాని అని అంటూ ఆ వేషలందరూ కూడా

ఆ ఋషశృంగ మహర్షిని ఆ వేషలు పన్నీడుతో స్నానం చేయించి జడలు చిక్కువిప్పి అందంగా ఉండేటట్లుగా క్రొత్త ముడి వేసి మధురమైనటువంటి వింత వింత వంటకాలు చేతి కందించారు. అవి తిని మా దేశంలో ఇన్ని పండ్లు కాశాయే, లడ్డూను తిని ఈ పండు ఏ చెట్టుకు కాసింది అని అంటున్నాడు. ఇది కాసినటువంటి పండు కాదు సుమా, తయారు చేసినటువంటిదని చెప్పారు. తర్వాత అద్దం చూపించారు. తన రూపం అద్దంలో చూచి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఒంటి నిండా చందనము పూసి నవ్వుతూ అతరును మీద చల్లి పట్టు వస్త్రాలు కట్టించి పాటలు ఆటలతో మురిపించి తిన్నగా తమ రాజ్యమైనటువంటి అంగదేశానికి తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు అలా పాదం మోపగానే ఆ మహాత్ముడు అడిగినంత సమ్మతముగా వాన చప్పున కురిసే ఏళ్లు చెరువులు నిండే ఇళ్ల ప్రాణులకు మళ్లిరా మొదలెడే బ్రతుకుపై నాశ అంగదేశాధీశుడా ఋషిని తెచ్చి మంగళవాద్యములు మాటికి మ్రోయ తన కూతురునిచ్చి యుద్వహము గావించే కనుకనో రాజా శీఘ్రముగా నీ మౌనిని వేగి తోడ్చెంగు, నీ మనోరథము గావించు సఫలం ఆ ఘన మునింద్రుండు అంటారు శ్రీమద్ అధ్యాన ఆదిపట్ల నారాయణదాస్ గారు. ఆ మహాత్ముడు అంగదేశంలో కాలు మోపగానే అన్ని ప్రక్కల నుండి మేఘాలు పిలిచినట్లుగా క్రమ్ముకొని వచ్చి ఏనుగు తొండముల వంటి ధారలతో బ్రహ్మాండమైనటువంటి వాన కురిసింది. ఏళ్లు చెరువులు నిండిపోయాయి. ప్రజలలో ఆనందం పొంగి పొరలింది. 12 సంవత్సరాలు విరయతాండవం చేసినటువంటి కరువు రక్కసి అంగదేశం విడిచి పారిపోయింది. రోమపాద మహారాజు తన కూతురైనటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆనాటి నుండి ఆ ఋష్యశృంగ మహర్షి ఆదేశంలోనే ఉన్నాడు. కనుక ఓ దశరథ మహారాజా, ఆయన గొప్పతనం విన్నావు కదా, ఆయనను మించినటువంటి సమర్థుడు ఇంకొకడు లేడు. కనుక నీవే స్వయంగా వెళ్లి తీసుకుని వచ్చి పుత్రకామేష్టి యాగం చేయి, నీకు తప్పక పుత్రులు కలుగుతారు అని చెప్పగా దశరథ మహారాజు వశిష్ఠుల వారికి నమస్కరించి అంగదేశమునకు చేరుకున్నాడు. రోమపాదుడు దశరథ మహారాజును ఎంతో గౌరవించాడు. రోమపాదుని అనుమతిని తీసుకుని ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి, స్వామి, నేను అయోధ్య పట్టణపు రాజును. సంతానం లేక గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షిని మీరు బ్రహ్మగా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానవంతుని అవుతానని చెప్పడం చేత ఇక్కడికి వచ్చాను. నా చేత పుత్రకామేష్టి యాగం చేయించి నాకు పుత్రభిక్ష పెట్టండి, మీరు సతీ సమేతంగా మా పట్టణానికి దయచేయండి అని ప్రార్థించాడు దశరథ మహారాజుల వారు. ఆ ప్రార్థనకు కరిగిపోయి తదాస్తు అన్నాడు. ఆ మాట విని పుత్రోదయమైనంత పొంగిపోయాడు దశరథ మహారాజుల వారు. శాంత ఋష్యశృంగులు వారి ఇరువురిని వెంటబెట్టుకుని అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు దశరథుల వారు. అక్కడ ముత్తైదువులు మంగళహారతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఋష్యశృంగుల వారు అయోధ్య పట్టణం చేరి ఆనాటి నుండి వశిష్ఠ, జాబాలి, సుయజ్ఞ, వామదేవాది మహర్షులతో సమానంగా పూజలు అందుకుంటూ గౌరవింపబడుతున్నాడు. ముందుగా దశరథ మహారాజు చేత అశ్వమేధయాగం చేయించి అనంతరం పుత్రకామేష్టి యాగం చేయించాలని ఆ మహర్షులంతా నిర్ణయించారు. ఏకగ్రీవంగా ఎప్పటికీ నిర్ణయించారో అదే సమయంలో పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక సిద్ధ సాధ్య విద్యాధరాదులు, బ్రహ్మాది దేవతలు, భృగ్వాది మహర్షులు వైకుంఠం చేరుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి నారాయణ,

స్వామి నారాయణ అని చక్కగా ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా. ఆ వైకుంఠం ఎలా ఉందయ్యా? క్షీరసాగర మధ్యంలో సప్త ప్రాకార సప్త మహాద్వార శోభితమై అనంత ఐశ్వర్య నిలయమై శాశ్వత ఐశ్వర్యప్రదమై అలరారుచున్నది ఆ వైకుంఠ పట్టణం. పాలసముద్రంలో శేషపాన్పుపై అప్పుడే యోగనిద్ర నుండి మేలుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామివారి దివ్య సుందర చరణార విందములు తన ఒడిలో ఉంచుకుని పాదసేవ చేస్తున్నది లక్ష్మీదేవి. ఆయన విశాల వక్షస్థలం మీద ఒకవైపు శ్రీవత్సవం అనేటువంటి పుట్టుమచ్చ, మరొకవైపు కౌస్తుభం అనేటువంటి మని ఒకదాన్ని మించి ఇంకొకటి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పారిజాత శాఖల వంటి ఆ స్వామి అస్తములకు అలంకరించుకున్నటువంటి ఆభరణాలు దగదగాయమానంగా వెలుగుతున్నాయి. బాలబానుడి కాంతితో పోల్చదగినటువంటి ఉత్తర్యంతో, తామర రేకుల వంటి కనులతో, లక్ష్మీ విలాసంతో, చల్లని వెన్నెలలాంటి మందహాసముతో చూచినటువంటి మొదటి క్షణము నుండి చివరి క్షణం వరకు ఆనందాన్ని కలిగించే శరత్కాలపు పొద్దులా ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎవరండి? దివ్యదేహుడు, దిగిబరాజ సుండాదండ సంకాశుడు, దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్యప్రదుడు, కంజాత శంఖచక్ర శారంగ గదాధరుడు, కందర్భకోటి సుందరుడు, రాక విరాజ విమాన రాజమండల సన్నిభవధరుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ ప్రతివిరాజిత పద్మరాగరత్న విరాజమాన కిరీట కుండలుడు, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షోమండలుడు, రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంటికాలంకృత కంధరుడు, నిరంతర పరిమళమిలతా వనమాలిక బంధురుడు, నానావిధ గంభీర హార కేయుర కటక కంకణ మేఘులాంగులియక విభూషణ వ్రత సముజ్జలుడు, నిటలతట విలంబమాన నీల స్నిగ్ధ కుంచిత కుండలుడు, తరుణాచంద్ర చంద్రిక దవళిత మందహాసుడు, పరిపూర్ణ కరుణావలోకన భృభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుడు, మహాయోగి రాజ విలసిత హృదయ కమలక కర్ణికామధ్య సంస్థాపక చరణికి సలయుడు, సహస్ర కోటి సూర్య సంఘాత సన్నివిభుడు, మహావిభుడు, ఆద్యుడు, అనవద్యుడు, అఖిలజన హృద్యుడు, నిర్వికల్ప నిత్య సత్యముక్తి బుద్ధస్వరూపుడు, అనంతుడు, అద్వైతుడు, వేదాంత వేద్యుడు, లక్ష్మీ మనోహరుడు, ఆది నారాయణుడు అప్పుడే యోగ నిద్ర నుండి మేలుకొన్నాడా అన్నట్లుగా ఆ స్వామికి తమ పాటలు వినిపించారు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు నారాయణమూర్తి, దేవతలారా, మీరు అనుభవించవలసినటువంటి స్వర్గలోకము రాక్షసులు ఏలుతున్నారని నాకు తెలుసు. రావణాసురుడు మూడు లోకాలను పీడించడం నాకు తెలుసు. అయితే ఈ దుర్మార్గుని ఎందుకు సహించానంటే, నా భక్తుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలు గౌరవించడం కోసం క్షమించాను. వాడు వరాలు కోరినటువంటి సమయంలో నరులు వానరులు అల్పజీవులని, వారిని వదిలిపెట్టి మిగిలినటువంటి వారితో చావు ఉండకూడదని వరం పొందాడు. కనుక నేను దశరథ మహారాజుంట శ్రీరాముడిగా అవతరించి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని అంతం చేస్తాను. మీరు కూడా ఆ రావణవధలో పాల్పంచుకోవడం కోసం భూమి మీద వానరులుగా అవతరించండి అని శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞాపించి అంతర్ధానమై వెళ్లిపోయాడు. దేవతలందరూ కూడా భూమి మీద వానరులుగా అవతరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ఆజ్ఞతో ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుని అంశతో నీలుడు, సముద్రుని అంశతో సుసేనుడు, అశ్వనీ దేవతల అంశతో మైంద ద్విధులు, వాయుదేవుని అంశతో శరభుడు, శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైన నందీశ్వరుని అంశతో ఆంజనేయ స్వామివారుగా అవతరించారు. ఆ వానరులంతా ఎవరెవరి అంశలతో అవతరించారో వారి వారి పరాక్రమం రూపం కలిగి దేవతలంతా వానర వీరులుగా భూమి మీద అవతరించారు రావణ వధ కోసం. ఎప్పుడైతే అలా అవతరించారో, ఇక దేవతలకిచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు వారింట్లో అవతరించవలసి ఉన్నది. ఇక్కడ అయోధ్య పట్టణంలో మహర్షులంతా దశరథ మహారాజు చేత అశ్వమేధ యాగం చేయించి అనంతరం పుత్రకామేశ యాగం చేయించాలని తీర్మానించారు. అయోధ్య పట్టణంలో చక్కగా అలంకరిస్తున్నారు. ఆ అలంకారం చూడాలంటే 1000 కన్నులున్నా చాలవు, వర్ణించాలంటే 1000 నోళ్లున్నటువంటి ఆదిశేషుడికే తరం కాదట. ఎక్కడ చూసినా మాణిక్య తోరణాలే, ఏ గుమ్మంలో చూసినా ముత్యాల ముగ్గులే, ఏ ఇంటిలో చూసినా ఆటలు పాటలే, ప్రతి వాడవాడలో అన్నదాన సత్రాలే, దీపాల కాంతితో రాత్రికి పగలకు తేడా ఏమాత్రము కనిపించకుండా అలా చక్కగా అలంకరించారు. ఎలా ఉందయ్యా అంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి
జన్మదిన వేడుకలలో ఒక్కసారి ప్రశాంతి నిలయం వెళ్లి చూస్తే అక్కడ పగలుకు రాత్రికి తేడా లేకుండా విద్యుత్ దీపాలతో ఎంత చక్కగా అలంకరించారో ఆ యొక్క అయోధ్య పట్టణం ఆనాడు ఆ విధంగా అలంకరించబడి ఉన్నదట. భూతల స్వర్గమా అన్నట్లుగా ఉంటుంది ప్రశాంతి నిలయం. అలా ఎప్పుడైతే ఇక్కడ అయోధ్య పట్టణం కూడా అలా అలంకరించబడి ఉన్నదో ఆ అయోధ్య పట్టణానికి సరైనదికి మధ్య మూల కొలత ఒక యోజనం ఉన్నటువంటి యజ్ఞశాల వేశారు. 10 లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆ యజ్ఞానికి వచ్చారు. అన్ని దేశాల రాజులు ప్రజలు ఆ యాగం చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ చూడడానికి అనువుగా స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ లోటు జరగకుండా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భగవన్నామ స్మరణ జరుగుతోంది. 1 లక్ష మంది భోజనం చేస్తే 1 గంట మ్రోగుతుంది. అటువంటి గంటలు ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు మ్రోగుతూనే ఉన్నాయి. నిరంతరం అన్నదానం సాగుతూనే ఉన్నది. 1 సంవత్సర కాలంలో అశ్వమేధ యాగం జయప్రదంగా ముగిసింది. అనంతరం ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా, వశిష్ఠుల వారిని అద్వైరుడుగా, వామదేవాది మహర్షులు సహాయులుగా ఉండి పుత్రకామేశ్వర యాగం జరిగింది. మంత్రతష్టులైనటువంటి మహర్షులు వేదఘోషతో భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. జయప్రదంగా పుత్రకామేశ్వర యాగం జరిగింది. 10 కోట్ల బంగారు ముద్రికలను, 40 కోట్ల వెండి ముద్రికలను యజ్ఞం చేయించినటువంటి మహర్షులకు కానుకగా ఇచ్చారు దశరథ మహారాజుల వారు. యజ్ఞ దర్శనానికి వచ్చినటువంటి వేదవేదులకు, యాచకులకు అంతులేని దానాలు చేశాడు దశరథ మహారాజుల వారు. ఆ యజ్ఞంలో సకల దేవతలందరూ సంతృప్తులయ్యారు. ఆ యజ్ఞగుండము నుండి బలవీర్య సంపన్నుడు సింహకేశర జటా సదృశ మండితుడైనటువంటి సూర్యప్రభావాసితుడు ప్రజాపతి పురుషుడు కృష్ణాంబరంతో ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు, ఓ దశరథ ఇలా రావయ్యా అంటూ ఇలా అంటున్నాడు.

ఓ దశరథ మహారాజా, ఇది దేవతల చేత తయారు చేసినటువంటి పాయసం, ఆరోగ్యకరమైనది. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీ భార్యలు ఉత్తమ సంతానాన్ని పొందుతారు అని దశరథ మహారాజుకు పాయసపాత్రనిచ్చి అంతర్ధానమయ్యాడు. మహాప్రసాదంగా స్వీకరించి అంతఃపురం చేరి ఆ పాయసంలో సగం కౌశల్యకిచ్చి మిగిలినటువంటి దానిలో 1/4 వంతు సుమిత్రకిచ్చి, ఆ మిగిలిన దానిని 1/8 వంతు కైకేయికిచ్చి, 1/8 వంతు సుమిత్రకిచ్చాడు. వారు ఎంతో భక్తిగా స్వీకరించారు. ముగ్గురు గర్భం ధరించారు. ఆ వార్త విని దశరథ మహారాజుల వారు ఆనందానికి అంతే లేదు. ముగ్గురు భార్యలను వారు కాళ్లు కూడా క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒక శుభముహూర్తంలో అవత

అది విలంబనామ సంవత్సరం. చైత్రశుద్ధ నవమి బుధవారం విజయముహూర్తం అభిజిత్ సైత కరకాటక లగ్నమందు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్య ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. జై లక్ష్మీరమణ గోవిందహరి. పుష్యమీ నక్షత్రంలో కైక ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏకాదశి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర 2 కవల బిళ్లలకు జన్మనిచ్చింది. జై ఆంజనేయ వరద గోవిందహరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద హరణమ పార్వతీపతయే అరగర మహాదేవ శంభో శంకర. దశరథ మహారాజు ప్రతి ఒక్కరికి పంచదార పంచిపెట్టి చెరలో ఉన్నటువంటి అపరాధుల్ని విడిచిపెట్టాడు. అన్ని దేశాల వారికి ఆహ్వానం పంపించాడు. పెద్దలకు అన్నవస్త్రాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈ విధంగా బాలసార మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆ నలుగురి కుమారులకు నామకరణం చేసేటందుకు గురువుగారిని వశిష్ఠుల వారు నామకరణం చేస్తున్నారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంలో రా అనేటువంటి జీవాక్షరాన్ని, నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంలో మా అనేటువంటి జీవాక్షరాన్ని తీసి సప్తకోటి మహామంత్రాలతో 2 ఒకచోట చేర్చి స్త్రీ అంటే లక్ష్మి గనక శ్రీకారాన్ని ముందు చేర్చి శ్రీరామ అనేటువంటి తారకనామం వచ్చేటట్లు నామకరణం చేశారు. యోగుల హృదయాలలో రమించేటువంటి వాడు గనక రాముడు అని, రాజ్యభారం భరించగలవాడు గనక ఆ కైకమ్మ వారికి పుట్టినటువంటి పిల్లవాని పేరు భరతుడని, సుమిత్రమ్మ వారికి పుట్టినటువంటి మొదటి పిల్లవాని పేరు సర్వ లక్షణ లక్షితుడు గనక సకల గుణములు కలిగినటువంటి వాడు గనక లక్షణుడని, తర్వాత 2 అబ్బాయి పేరు శత్రుమర్దన దక్షుడు గనక శత్రుఘ్నుడని నామకరణం చేశారు. జయప్రదంగా అఖండ వైభవంగా నామకరణోత్సవం జరిగిపోయింది. 4 కుమారులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు దశరథ మహారాజుల వారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్యాపురవాసులందరూ కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ఈ విధంగా మంగళ ఆరతులు ఇస్తున్నారు.

0: సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అర్పణమస్తు. హరిహి ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై.
1: ఇప్పటి వరకు మీరు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలలో భాగమైనటువంటి శ్రీరామ జననం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్ గారు, వాయిద్య సహకారం కీబోర్డ్ పై శ్రీ ఆర్ రమణకుమార్ గారు, మృదంగంపై శ్రీ పిఎన్వి మురళీకృష్ణ గారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@radiosai.org రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. శ్రోతలందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై సాయిరామ్.

ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం విశాఖపట్నం సాయి భక్తులు అందించే సేవా సైన్యం కదిలింది. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: రాజు, కన్నులు పండుగ్గా సాగిన ఈ ఉత్సవం, కడిలి అలల్లా ఎగిసిపడే ఈ ఉత్సాహం చూశావా?
1: చూశాను వినయ్, కానీ ఈ ఉత్సవం పరమార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు.
2: పండగ జరుపుకోవడానికి ప్రచారం కోసమో జరుపుతున్న ఉత్సవం కాదిది.
3: మరి ఉత్తమ ఆశయంతో సమున్నత లక్ష్యంతో సాగిన ఉత్సవం ఇది.
1: ఏమిటా ఉత్తమ ఆశయం, ఏమిటా సమున్నత లక్ష్యం?
4: జనవాహినిలో ముఖ్యంగా యువజనుల్లో మానవతా విలువలు వికసింపచేయడం.
3: మానవతా విలువలంటే?
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు. ఈ విలువల్ని వికసింపజేసి నేటి యువతను సరి అయిన మార్గంలో నడిపించాలి.
5: ఏ, వారిప్పుడు సరి అయిన మార్గంలో నడవడం లేదా?
2: ప్రొఫెసర్ సార్, కాలేజీలో చదువు చెబుతూ నిత్యం విద్యార్థులతో కలిసి జీవిస్తూ కూడా వారు సరి అయిన మార్గంలో నడుస్తున్నారని అనుకుంటున్నారా?
5: ఎస్, ఐ థింక్ సో.
3: లేదు, కారణం చెప్పమంటారా?

0: కొంతవరకు నిజమేననుకో.
1: కొంతవరకు కాదు, ప్రత్యక్షర సత్యం.
2: అతిభాష మతిహాని అంటారు మా బాబా. అందుకే నేటి యువజనుల్లో కనిపిస్తున్న అతిభాషని, ఆడంబరాన్ని, స్వార్థం, ద్వేషం, అసూయ, సంకుచితత్వం లాంటి దుర్గుణాన్ని దూరం చేయడానికి కృషి చేస్తాం.
3: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి వంటి సద్గుణాన్ని వారిలో పెంచి పోషిస్తాం.
4: దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి వారిలో వికసింపజేస్తాం.
1: సమాజ శ్రేయస్సుకు కృషి చేసేలా వారికి చేయూతనిస్తాం.
5: పాళ్లపై మేగడ తీసినంత సులువుగా చెప్పారు మీరు, కానీ మై డియర్ వినయ్, ఇది అసాధ్యం, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్.
2: ప్రొఫెసర్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యమే.
0: ఐ డోంట్ థింక్ సో, ఇది సాధ్యమని నేననుకోను.
3: సాధనతో సాధించలేనిది లేదు జగన్నాథ్.
5: బట్ మిస్టర్ విశ్వనాథ్, చదువుల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడం కోసం లక్షలు ఖర్చు పెట్టి పరుగులు పెట్టే విద్యార్థులు మీ మాట వినిపించుకుంటారా?
0: ఉద్యోగాల వేటలో అహోరాత్రులు కాళ్లరిగేలా తిరిగి ఉద్యోగాలు రాక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడే ఈ యువతకు నీ నీతులు వినే సమయం ఉంటుందా?
6: 24 గంటలు కుటుంబ కలహాలు, స్వార్థ రాజకీయాలు, అర్థం లేని నృత్యాలు, జరిగిన నేరాలు, జరుగుతున్న దారుణాలు చూసి చూసి టెలివిజన్ తలకెక్కిన అమాయకులకు నీ మాటలు వినే తీరుకుంటుందా?
5: స్వార్థం, స్వప్రయోజనం తప్ప సమాజ శ్రేయస్సు గురించి క్షణమైనా ఆలోచించని ప్రజావాహినికి నీ ఉన్నత లక్ష్యం అర్థమవుతుందా?
7: సత్సంకల్పానికి అసాధ్యం లేదు ప్రొఫెసర్ సార్. తరతరాల విద్యార్థుల్ని తన సత్సంకల్పంతో వివేకానందులుగా మా బాబా తీర్చిదిద్దలేదా?
1: వారి నర నరాల్లో దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి ప్రవహింపచేయలేదా? ఆదర్శ పౌరులుగా మార్చలేదా?
2: కోట్లాది మందిలో ప్రేమ, సేవాభావాలు చిగురింపచేయలేదా?
5: వారు మహానుభావులు. హిస్ ఎ గ్రేట్ పర్సన్.
3: బాబా మహానుభావులు కాదు ప్రొఫెసర్ సార్, మహేశ్వరుడు.
7: వారు చెప్పింది అక్షరాలా జరిగి తీరవలసిందే.
5: మీరు కూడా యువతని సన్మార్గంలో నడిపించగలరని బాబా చెప్పారా?
1: మన సత్సంకల్పానికి ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం తోడైతే మన కలలు సాకారమవుతాయి, మన సంకల్పాలు యథార్థాలవుతాయని బాబా చెప్పారు.
2: స్వామికి మేం చేసే ప్రార్థన విను,

0: మా ప్రయత్నంలో అడుగడుగునా మమ్మల్ని చేయి పెట్టి నడిపించే దైవం మా బాబాయ్. అందుకే వారిని ప్రార్థిస్తాం.
1: వారు మీకు తోడుగా ఉండవచ్చు, మిమ్మల్ని చేయి పట్టుకు నడిపించవచ్చు, కానీ మీకు శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా.
2: అవి మాకు లేవనా నీ ఉద్దేశం?
3: ఏమున్నాయి? ఆడు బొంగరం లేని వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు మీరు. మీరేం చేయగలరు?
1: పస్తులుండి పదో క్లాస్ చదువుకున్న వాళ్ళు, మీకేం చేతనవుతుంది?
4: మాకు ఏ శక్తి సామర్థ్యాలున్నాయో అవి మాకెలా కలిగాయో చెప్తాను విను. గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చగలిగిన సాయిరామచంద్రుని కరుణ మాపై కురిసింది. కురూపి కుబ్జను అప్సరసగా మార్చిన సాయికృష్ణుని కృపా కటాక్ష వీక్షణం మాపై ప్రసరించింది.
1: ఎలా
5: చెబుతాను, శ్రద్ధగా విను. మా నాన్నగారు కూలిపని చేసేవారు. ఒక ఘోర ప్రమాదంలో వారు వికలాంగులైపోయారు. పెద్ద చదువు చదువుకోవాలన్న నా ఆశ అడియాస అయింది. ఒకరోజు ఏమైందంటే,

0: చిన్నయ్య, అర్జెంటుగా రమ్మని కబురు చేశావు, ఏం జరిగిందయ్యా?
1: నేను కట్టుకున్న గాలి మేడలు కూలిపోయేసి మాద్రి నా ఆశలు నిరాశలైపోయాయి. ఇంక నేను జీవించి ప్రయోజనం లేదయ్యా, మరణమే శరణ్యం.
0: ఊరుకో చిన్నయ్యా, బాధపడుకో, చచ్చి ఏం సాధిస్తావు? కుటుంబం వీధిని పడటం తప్ప కష్టాలతో కాపురం చేసిన వాడివి. నువ్వే తట్టుకోలేకపోతే అభం శుభం తెలియనివాడు. నీ కొడుకెలా తట్టుకుంటాడయ్యా? వాడికున్న ఆధారం నువ్వొక్కడివే. నువ్వు లేకపోతే వాడు అనాథైపోడు.
1: వాడి గురించే నా బాధ సింహాద్రి. రెక్కలు ముక్కలు చేసుకునైనా వాణ్ణి చదివిద్దామనుకున్నాను. కూలివాడు కొడుకు కూలివాడే కావాలన్న సంప్రదాయాన్ని మార్చి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేద్దామనుకున్నాను. కాని
0: విధి నిన్ను కాటేసింది, వికలాంగుణ్ణి చేసింది. ఇప్పుడు వాడి భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని నీ బాధ. చిన్నయ్యా, దేవుడు ఉన్నాడయ్యా, నీ నిజాయితీని నీతిని గుర్తించి నిన్ను ఆదుకుంటాడు.
2: మనం చేతులు కట్టు కూర్చుంటే మన ఏ దేవుడు ఆదుకోడు మావయ్యా. నేను ఈ రోజు నుంచి కూలి పనికి వెళతాను.
1: నాన్నా, ఆ మాటలక్కడ నేను భరించలేను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను కూలి పని చెయ్యనివ్వను. భిక్ష విత్తైనా నిన్ను చదివిస్తాను. బాగా చదువుకు, గర్వంగా తలెత్తుకుని తిరిగే ఉద్యోగం సంపాదించుకోరా.
2: అంటే నువ్వు దేహీ అని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకున్న డబ్బుతో నన్ను చదువుకోమంటావా? సంపాదనకు అసక్తుడమైనంత మాత్రాన నిన్ను భిక్షమెత్తనిస్తానా నాన్న? చూడు, ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశావు, ఇప్పుడు కాయకష్టం చేసి నేను నిన్ను పోషిస్తాను. కూలిపని నామూషి అనుకోకు నాన్న. నువ్వు నిజాయితీతో కూలిపని చేసి తలెత్తుకు తిరగలేదా? గౌరవంగా బ్రతకలేదా?
0: వాడన్నది నిజమే కచ్చిందయ్యా. ఒక్కసారి ఆలోచించు, మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక వ్యాపకం చేయని, ఆ పైన భగవంతుడున్నాడు.
1: దేవుడు, దేవుడు, దేవుడు, ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకోమంటావు? ఇన్నాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. భార్య పోయింది, భరించాను. ఆస్తి పోయింది, తట్టుకున్నాను. వికలాంగుణ్ణయిపోయాను, సహించాను. ఇంకెన్ని సహించమంటావు? నా కొడుకు జీవితం కూడా వీధిపాలవుతూ ఉంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నాకు దేవుడు ఆదుకుంటాడనే నమ్మకం సడలిపోయిందయ్యా, సడలిపోయింది.
3: చిన్నయ్య గారు మీరేనా?
1: ఎవరు బాబు మీరు?
4: శ్రీ సత్యసాయి యువత సభ్యులం. చిన్నయ్య గారు మీరేనా?
1: నమస్కారం. నేనే బాబు. నాతో తమకేం పని బాబు?
3: నమస్కారం. మీతోనే పనుంది చిన్నయ్య గారు. ఇటీవలే ప్రమాదానికి గురై మీరు వికలాంగులైపోయారు, అవునా?
0: నిజమే బాబు.
4: మీ ఒక్కగానొక్క కొడుకు 10వ తరగతి పాస్ అయ్యాడు, పై చదువులు సరిగించలేకపోయారు.
0: అది కూడా నిజమే బాబు.
3: అతను కూలి పని చేస్తానంటున్నాడు, అది మీకు ఇష్టం లేదు, నిజమేనా?
1: కొడుకు కూలి పని చేస్తానంటే ఏ తండ్రికి సంతోషంగా ఉంటుంది బాబు?
4: అతను గౌరవపరమైన ఉద్యోగం చేస్తే మీకు సంతోషమే కదా?
0: సంతోషమే, కానీ ఉద్యోగం ఎవరిస్తారు బాబు?
3: భగవంతుడిస్తాడు.
2: భగవంతుడా?
4: అవును వినయ్, మీ వివరాలన్నీ మేము సేకరించాం. ఉచితంగా కంప్యూటర్ విద్యలో శిక్షణిచ్చే శ్రీ సత్యసాయి ఉజ్వల జీవన్ కార్యక్రమం బాబా ఆశీస్సులతో మేం ప్రారంభించాం. నీలాంటి పేద యువతీ యువకులకు ఇక్కడ కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తాం. దాంతో నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
2: మీరు శిక్షణ ఇస్తారు, కానీ ఉద్యోగం ఎవరిస్తారు సార్?
3: ఆ సందేహం మీకు అక్కర్లేదు. కంప్యూటర్ విద్యతో పాటు నిత్య జీవితంలో నీతి నిజాయితీలతో ఎలా మెలగాలో కూడా నేర్పుతాం.
4: సత్ప్రవర్తనని, సదాచారాన్ని మీలో వికసింపచేస్తాం.
3: త్యాగం, సేవాభావం అలవాటు చేస్తాం.
2: దానివల్ల ఉపయోగమేమిటి?
4: దేశం గర్వించే పౌరుడుగా మీరు తయారవుతారు.
3: నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు, ఎంతమంది ఈ సద్గుణాలను కలిగి ఉన్నారు. కాగడా వేసి వెతికినా కనిపించరు.
4: కాని అన్ని సంస్థల వారికి మీలాంటి రత్నాలే కావాలి. అందుచేత శ్రీ సత్యసాయి ఉజ్వల జీవనంలో శిక్షణ పొందిన యువతీ యువకుల్ని ఉద్యోగాలిచ్చి ఆదరించడానికి ఎన్నో సంస్థల వారు ఉజ్వల జీవన ముందు క్యూలో నిలబడుతున్నారు, తెలిసిందా?
2: కానీ శిక్షణ పూర్తయ్యే వరకు మా ఇల్లు గడవాలి కదా సార్?
1: ఏదో బాధపడదాం, కలో గంజి తాగి బతుకుదాం. నువ్వు శిక్షణకు వెళ్ళు నాన్న.
3: వినయ్, మీ పరిస్థితులు మాకు తెలుసు, తెలుసుకునే వచ్చాం.
4: చెన్నయ్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాబావారి ఆదేశం ప్రకారం జాతీయ నారాయణ సేవా పథకం ఏర్పాటు చేశారు. ఆ పథకం మీ వంటి నిస్సహాయం ఆదుకునేందుకే.
0: ఆ పథకం ఏమిటి సార్?
3: సింహాద్రి గారు, ఈ పథకంలో మీ వంటి నిరుపేద కుటుంబాలకి 2 పూటలకి సరిపోయే భోజనాన్ని క్యారేజీలలో ప్రతినిత్యం మీ గడప దగ్గరే మీకు అందిస్తాం.
2: అంటే ధర్మం చేస్తారా?
4: ధర్మం కాదు, అతిథి దేవోభవ అని వేదవాక్కు. అందుచేత మేం భోజనం అందించేవారిని భగవత్ స్వరూపులుగా, మా ఆత్మీయులుగా భావించి భోజనం అందజేస్తాం.
0: బాబు, మరి దీనికి డబ్బో?
3: మా బాబా పాదాలను నమ్ముకున్న ఎంతో మంది చాగజనులు తమంత తాముగా ముందుకొచ్చి చిరునవ్వుతో విరాళలందజేస్తారు. మా పని కేవలం వండడం, భోజనం మీకు అందించడమే.
1: ఓ 10 కుటుంబాలకు ఇలాంటి సాయం చేస్తారనుకుంటాను.
4: శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కుటుంబాలకు ఈ సేవ అందిస్తున్నాం.
1: వందలాది కుటుంబాలకే ఇంత మహత్తరమైన సేవ చేస్తున్నారు. మీ పాదాలకు నమస్కారం చేయనండి.
3: పెద్దలు, మీరా మాటనకండి. ఈ సేవా సౌభాగ్యాన్ని మీరు మాకిచ్చారు, మేమే మీకు నమస్కరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి.
1: మిమ్మల్ని వజ్రాల్లా తయారు చేసిన బాబాకు శతకోటి వందనాలు. బాబు వినయ్, నువ్వు అదృష్టవంతుడివిరా. ఇక నీ గురించి నాకు బెంగలేదు. నువ్వు బాబా బిడ్డవయ్యావు, వారి పాదాలను నమ్ముకో. హాయిగా, ఆనందంగా, నీతిగా, నిజాయితీగా జీవితం గడుపు.
4: వినయ్, ఈ రోజు నుంచే మన తరగతులు ప్రారంభం. నాన్నగారికి నమస్కరించి బయలుదేరు.
1: బాబు, మీ రుణం ఎలా తీర్చుకోగలం?
3: అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటారు మా బాబా. అందుచేత కులమత భేదాలు పాటించకుండా అందరినీ ప్రేమించండి. మీకు చేతనైన మేరకు నలుగురికి సహాయం చేయండి. నిత్యం భగవన్నామ స్మరణ చేయండి. చాలు, వస్తాం బాబాయ్.
1: శివాద్రి, దేవుడున్నాడయ్యా. ఆ కరుణామయుడు ఆర్తుల కన్నీటిని తుడిచి ఆదుకుంటాడయ్యా. నన్ను ఆదుకునే దేవుడు బాబావారే. సింహాద్రి, బాబావారే.

0: అనయా అనయా, మీరు చెప్పిన ప్రశాంతి సొల్యూషన్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లాం. వారు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు 10,000 జీతమిచ్చే డేటా ఆపరేటర్స్ గా ఉద్యోగాలిచ్చారు. ఇవిగో ఆర్డర్స్.
1: కంగ్రాచులేషన్స్ వినయ్, విరించి. ఎంతో శ్రద్ధగా విద్య నేర్చుకున్నారు మీరు, శ్రద్ధగా కృషి చేశారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది.
0: కానీ అన్నయ్య, ఇది మా ప్రతిభ కాదు, మీ అందరి ప్రేమ, స్వామి ఆశీస్సు. ఉజ్వల జీవన్లో ఈ 3 నెలల శిక్షణలో మీ అందరి ప్రేమని, అభిమానాన్ని చవిచూశాం. అడుగడుగునా స్వామి తన అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తారో తెలుసుకున్నాం.
2: అన్నిటినీ మించి సాటివారితో సోదరుల్లా ఎలా మెలగాలో నేర్చుకున్నాం. ఈ శిక్షణ మా జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. జీవితంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అన్ని వేళలా పాటించగలమన్న నమ్మకం ఏర్పడింది.
0: మా నాన్నగారు నా ఉద్యోగవార్తి విని పొంగిపోయి ప్రశాంతి నిలయం వెళ్లి స్వామి ఆశీస్సు అందుకుందామంటున్నారు.
3: వెరీ గుడ్, తప్పకుండా వెళదామని చెప్పు. ఉద్యోగం కాకుండా మీ భవిష్యత్ ప్రణాళికేమిటి? మీ జీవితాన్ని ఎలా గడుపుతామనుకు?
0: మా సంస్థ గర్వించేలా పనిచేస్తాం.
2: కలలో కూడా పరులకు హాని తలపెట్టం, ఎవరితోనూ పరుషంగా మాట్లాడం.
1: ఇంకేం చేస్తారు?
0: సత్యసాయి యువతలో చేరి మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం.
3: మా ఆదాయంలో 10% సేవల కోసం ఖర్చు చేస్తాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. వినండి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం అంటారు బాబా. ఏ మౌలిక సదుపాయాలు లేని గ్రామాల్లో అవి కల్పించాలని అనంతగిరి కొండల్లోని గిరిజన గ్రామాలకు వెళ్లాం.
4: దండాలు అయ్యారు
3: రాకొండయ్యా, అక్కడి పరిస్థితులు మన కొండయ్య చెబుతాడు. వినండి,
1: గాలిపాడు, సంకుపర్తి, బుర్జువల్స గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పుకోండయ్యా.
3: సాయిరాం బాబు, మన సాయిరాం బాబులు రావటానికి ముందండి మా గ్రామాల్లో క్షణానికి సరైన బట్టలుండేవి కావండి. ఎండైనా వానైనా సెలైనా సాలీసాలని గుడ్డలతోనే గడిపేవారు అండి. గుడిసెలే ఇల్లండి, ఆటికి తలుపులు ఉండవండి. పిల్ల పెద్ద అంత పశువులతో కలిసి పశువుల్లా నేల మీద ఆ బురదలోనే ఆటి వచ్చి బతికేవారు అండి.
5: మా పల్లెలో మంచినీరు కూడా లేదు బాబు. చలమల్లో ఊరే మురికి నీరే తాగాల, దాంతో రోగాలతో బాధపడాల. మందిచ్చే దాతలేడు, ఎవరుంటారో ఎప్పుడు పోతారో ఎరిక లేదు బాబు.
6: ఇదిగో ఈ సాయిరాములు వచ్చారు, మందులు ఇచ్చారు, రోగాలు తగ్గినాయి. ఆరు పుణ్యాన కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, కప్పుకోవడానికి కంబలీలు ఇచ్చారు, అప్పుడప్పుడు హితమైన భోజనాలు కూడా పెడుతున్నారు. బాబా సాయిరాముల్ని చల్లగా దీవించాలి బాబు.
3: సంకుపర్తి దారిలో ఓ చిన్న జలపాతం ఉంది బాబు. ఆ లోయలో కొండ గుహలో మల్లన్న గుడి ఉందని మా పెద్దలు చెప్పడమే గాని నాన్న చూడలేదు బాబు. శివరాత్రికి మాత్రం కుర్రకారు కర్రనిచ్చులు కట్టుకుని దిగి మల్లన్నని చూసొచ్చేవారు బాబు.
5: ఇదిగో సాయిరాం బాబులొచ్చి కొండ దొలిచి మెట్లు కట్టినారు బాబు. అప్పటి నుండి పిల్ల, పాప, ఆడ, మగ, గూడేల జనమంతా మల్లన్నకి దండాలెట్టుకుంటున్నామండి.
6: స్వామిది అనంతపురం జిల్లా అండి, మాది అనంతగిరి మండలం అండి. స్వామి గ్రామం పుట్టపర్తండి, మా గుడి సంకుపర్తండి. అంటే స్వామి మామూ సానా దగ్గర అన్నమాట. అందుకే సాయిరాం బాబులంట స్వామిని చూడడానికి పత్తికి పోయామండి.
1: కొండయ్య, స్వామి గురించి వీరికి తెలియదు, అందుచేత వీరికి మీ పత్తి విశేషాలు చెప్పండి, వింటారు.
3: స్వామి మీతోనూ మీ వారితోనూ ఏం మాట్లాడారో కూడా చెప్పండి, విని ఆనందిస్తారు. గిరిజన గ్రామాల నుండి మన సాయిరాం బాబులతో 40 మంది మేమంతా పత్తికెళ్లేమండి. పత్తంటే చిన్న గుడి ఓ స్వామి ఉంటారనుకున్నామండి.
5: ఓ నాయనో, అది భూలోక స్వర్గమండి. కింద నున్నని పలకలండి, మీద బంగారు పూతలండి, రంగురంగులతో మిలమిలా మెరిసిపోయి గోపురాలండి. ఇది వైకుంఠమా లేక కైలాసమా అనిపించి నోట మాట రాలేదండి.
6: ముందు విఘ్నేశుడికి దండం పెట్టుకుని స్వామి మాతో మాట్లాడేలా దీవించి తండ్రి అని మొక్కుకున్నామండి.
3: ఇసకేస్తే రాళ్ళంత జనమండి, అయినా మాటనేదండి, మనుషులు ఉన్నట్టే లేదండి. అప్పుడు మంత్రాలు చదివినారండి, ఆ గదిగో అప్పుడు వచ్చినాడండి స్వామి.
5: కనకాంబరం రంగు అంగిలో స్వామి సూర్యబింబంలా ఎలిగిపోతున్నారండి.
6: దగ్గరికి రాగానే కాళ్ళకు మొక్కేద్దాం అనుకున్నానండి, మరి అలా చేయకూడదు కదండి. అందుకని స్వామి మాతో మాట్లాడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకున్నానండి.
3: మా దగ్గరికి రాగానే స్వామి చిన్నగా నవ్వినాడండి, నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అయిందండి. స్వామి దండాలు స్వామి అని అందరం దండం పెట్టుకున్నామండి.
5: అప్పుడు స్వామి, బంగారు మీకేటి కావాలని మా అమ్మలే అడిగినారండి. చెప్పొద్దండి మరి, మా అమ్మ గుర్తుకొచ్చి దుఃఖం వచ్చిందండి. కళ్ళు తుడుచుకుని, స్వామి మా గిరిజన గ్రామాలకి తాగే మంచినీరియండి స్వామి అని అడిగినామండి.
6: అప్పుడు స్వామి సాయిరాం బాబుల వైపు తిరిగి, బంగారు గాలిపాడులో బావి తవ్వండి, ఊటబావిలో నీరు మిగిలిన గ్రామాలకు పైపుల్లో ఇవ్వండి అని చెప్పినారండి. అప్పుడు మా కొండయ్య,
3: గాలిపాడు గ్రామం కొండలు బండలు స్వామి, బావి తవ్వినా నీరు రాదు అని అన్నానండి.
1: అప్పుడు స్వామి ఏమన్నారో కూడా చెప్పు.
3: అప్పుడు స్వామి అన్నాడు కదా, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావి తవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అన్నారండి. అంతే, మా వాళ్ళ సప్పట్లతో వైకుంఠం అంతా దద్దరిల్లిపోయినదండి.
5: అలా మాటిచ్చినారంటే మరి ఆయన దేవుడే కదండి.
6: మా స్వామి దేవుడన్న నమ్మకం మనసులో గట్టిగా నాటుకుపోయిందండి.
1: వాళ్ల పర్తి అనుభవం విన్నావు కదా వినయ్, అందుకే స్వామి ఆదేశ ప్రకారం మేమంతా బావి ఎక్కడ తవ్వాలో సల నిర్ణయం చేసేందుకు బావి తవ్వడం మొదలు పెట్టడానికి రేపే గాలిపాడికి బయలుదేరుతున్నాం.
0: అన్నయ్య మేము కూడా వస్తాం, ఆ సేవలో పాల్గొంటాం. కానీ ఈ సేవలు చేయడానికి మన దగ్గర ఏమున్నాయి?

0: ఏ చదువు లేని గిరిజనులకే స్వామి మీద అంత నమ్మకం ఉంటే ఇన్ని ఉపకరణాలు కరిగిన వాళ్ళం, స్వామి అనుగ్రహాన్ని స్వయంగా చవిచూసిన వాళ్ళం, మనకెంత నమ్మకం ఉండాలి?
1: ఇది కేవలం ఆరంభస్వరత్వం కాకూడదు, దృఢ సంకల్పంతో ఆచరించాలి. అచంచల విశ్వాసంతో నిర్మల భక్తితో స్వామిని తలుచుకుంటూ వారి నామస్మరణ చేసుకుంటూ వెళదాం. వారి అభయహస్తం మనకి ఎప్పుడూ అండగా ఉంటుంది.

0: ఒరే మల్లన్నా, ఎర్రయ్యా, బేగిరేంట్రా, ఇవాళ మన గ్రామంలో పండగరా?
1: ఇయ్యాలేం పండగరా?
0: ఓరి మల్లన్నా, రామాయణం కథ అంతా అని రాములోరికి సీత ఏమొద్దురా అని అడిగినట్టుంది నీ వాలకం. ఇలా మన గ్రామానికి స్వామి వస్తున్నారా?
1: సామా? అదెట్లా అన్నా?
0: ఓరి సన్నాసి, సాయిరాం బాబులు బావి ఎక్కడ తవ్వాలో చెప్పి అయ్యవారు. బావి తవ్వించి ఇంజనీర్లు వస్తున్నారు గాలిపాడికి.
1: అవును కదూ, మరి గూడెమంతా కలిసి సామికి మా సేవక రాసామే అని స్వాగతం చెప్పాలన్నా.
2: అలాగే అన్నా. మాలక్ష్మి, గున్నమ్మ, ఎర్రమ్మ, సామికి మొక్కాల, అందరూ రండి.

0: రండి స్వామి, రండి. మీరొస్తే స్వామి మా గ్రామంలో అడుగుపెట్టినట్టుంది.
1: చూసారా ప్రొఫెసర్ వాళ్ల భక్తి, ఇదే గాలిపాడు గ్రామం సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తున ఉంది. ఈ గ్రామంలోనే మనం బావితవ్వాలి. మీరు పరీక్షించి స్థలం నిర్ణయిస్తే బావితవుతాం.
2: వాట్? ఈ కొండల మీద, ఈ బండల మధ్య బావా? ఈ ప్రాంతం చూస్తేనే నీరు పడే సూచనలు కనిపించటం లేదు.
3: అయ్యగారు, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావితవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అని స్వామి చెప్పినారండి.
2: మీ స్వామేమైనా దేవుడా? కొండలలో బండలలో నీరు పుట్టించడానికి? మీరు అమాయకులు, ఇలాంటి విషయాలు నమ్మకండి. 6 ఏళ్లు భూగర్భ శాస్త్రం చదివి భూగర్భంలో జలాలు ఎక్కడుంటాయో పరిశోధన చేసిన వాణ్ణి. నేను చెప్తున్నాను, ఇక్కడ నీరు పడదు, ప్రయత్నం విరమించుకోండి.
0: ఏటి, దేవుడు చెప్పిన నీరు పడదా అయ్యగారు?
2: నీరు పడదు పడదు పడదు అని ధంకా బజాయించి చెప్పగలను. భూగర్భంలో నీటి ఛాయను కనిపెట్టే మీటర్ ఇది. దీని ఖరీదు 1,00,000 రూపాయలు. ఫారెన్ నుంచి తెప్పించాను. దీనితో ఇప్పుడే పరీక్ష చేసి చూపిస్తాను. నా మాట నిజమని, నీరిక్కడ పడదని మీరే తెలుసుకుంటారు.

0: ఐఎమ్ అబ్సల్యూట్లీ రైట్. ఈ గ్రామంలో ఎక్కడ బావి తవ్వినా నీడు పడదు. రండి చూడండి, నో వాటర్ అని రీడింగ్ చూపిస్తోంది, చూడండి.
1: మీరు ఎన్ని చెప్పండి ప్రొఫెసర్, మా స్వామి మాటే మాకు వేదవాక్కు. వారు ఈ గ్రామంలో బావి తవ్వమన్నారు, తవ్వి తీరుతాం, ఆపై వారి అనుగ్రహం.
2: శభాష్ సాయిరాం బాబు మంచి మాట అన్నారు. దేవుడు చెప్పినాడు చేయడమే, తమరింక ఆలోచించకండి, బావి తవ్వించండి.
3: ప్రొఫెసర్ గారు చెప్పారు, వారి మాట వినిపించుకోండి. వారి మాట వినిపించుకోకుండా మూర్ఖంగా బావి తవ్వితే నష్టపోయేది మీరే, లక్ష రూపాయలు వృధాగా ఖర్చయిపోతాయి.
4: ఇంజనీర్ గారు, మీరు నష్టపోరు కదా. బావిలో నీరు పడినా పడకపోయినా మీ డబ్బు మీకు అనా పైసలతో ఇచ్చేస్తాం. మా మీద జారి పడక బావి ప్రారంభించండి.
1: వారధి కట్టినవాడు, గోవర్ధనం ఎత్తినవాడు మా స్వామి. ఈ అవతారంలో కూడా మండుటెండలో ఆకాశంలో హరివిని చూపించాడు. పర్తిని ముంచెత్తకుండా చిత్రావతి వరదన దారి మళ్లించాడు. గంగమ్మను పర్తిలో ప్రవహింపచేశాడు. కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితం చేశాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన స్వామి మా బావిలో నీరు అనుగ్రహించలేడా? గూడెం ప్రజల భక్తి విశ్వాసాలు చూడండి, అలాంటి అచంచల భక్తి విశ్వాసాలకు స్వామి కరిగిపోతాడు, కరుణ చూపిస్తాడు. మీరు బావి తవ్వండి.
5: వజ్రం లాంటి మాట చెప్పారు బాబు. తమరు బావి పని ప్రారంభించండి సారు.
3: సరే మీ ఇష్టం.
0: వాళ్లు చెప్తే వినరు ఇంజనీర్ గారు, మీ సొమ్మెం పోయింది, బావి తవ్వండి, డబ్బు తీసుకోండి. నీరు పడుతుందని మీరు వాగ్దానం చేయలేదు కదా.
3: బావి ఎక్కడ తవ్వమన్నారు సార్?
0: వారు చెప్పిన చోటే తవ్వించండి, నా సలహా పాటిస్తే కదా నేను స్థలం చెప్పడానికి.
6: ప్రొఫెసర్ మీరు శ్రమ తీసుకుని వచ్చారు, మా ధన్యవాదాలు. భగవల్లీలలు ఒక్కొక్కప్పుడు మానవ మేధస్సుకు అందవు, మా ప్రయత్నం మేం చేస్తాం, తర్వాత స్వామి అనుగ్రహం.
0: సరే మీ ఇష్టం, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, వస్తాను.
4: దండలయ్య గారు, బాబు ఇంజనీర్ గారు, స్వామికి దండం పెట్టుకుని అదిగో ఆ తోపులో బావి తవ్వండి.
7: అవును, స్వామి ఆదేశించినట్టుంది, అక్కడే బావి తవ్వండి. ఏమన్నా?
1: అవును, అక్కడే తవ్వండి.

0: కొండయ్యా, బావి తవ్వడం మొదలుపెట్టి 10 రోజులైంది. 50 అడుగుల లోతు వరకు తవ్వి ఉండొచ్చు. చూద్దాం పదండి.
1: నీరు పడిందా బాబు?
2: ఏం నీరు కొండయ్యా, 50 అడుగులు తవ్వాం, ఎక్కడా నీటి జాడ లేదు. శ్రమ తప్ప ఫలితం ఉండేలా లేదు. ప్రొఫెసర్ గారు చెప్పనే చెప్పారు ఇక్కడ నీరు పడదని. ఎందుకండి ఈ శ్రమ? ఇక మేము తవ్వం గాని నా మాట విని బావి పని విరమించుకోండి.
3: ఇంజనీర్ గారు, ఇది మా విశ్వాసానికి పరీక్ష. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గేడదాకా అట్టె ఉండు అన్నారు మా స్వామి. అందుచేత మా పట్టుదల విడిచిపెట్టం. విడిచిపెడితే సాయి భక్తులమని చెప్పుకునే అర్హత కోల్పోతాం.
2: నా మాట వినండి గణేష్, 50 అడుగుల తర్వాత చేపరై పడింది. దాన్ని కొట్టడం మా వల్ల కాదు, మేం వెళ్లిపోతాం. మరెవరినైనా చూసుకోండి.
0: మా అభ్యర్థన కూడా వినండి సార్, చివరి ప్రయత్నంగా మరొక్క 2 అడుగులు రాయి మాత్రం కొట్టండి. నీరు రాకపోతే మీరు వెళ్లిపోండి ప్లీజ్.
4: నాకెందుకో భగవంతుడి మాట జరిగి తీరుతుంది అనిపిస్తోంది. మరొక్క 2 అడుగులు కొట్టండి సారు.
2: సరే, మీరింత ప్రాధాయపడుతున్నారు కాబట్టి రేపు ఉదయమే డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం.
4: ఈ రాత్రంతా మేము స్వామిని ప్రార్థిస్తాం, ఉదయమే మీ ప్రయత్నం మీరు చెయ్యండి.
5: రే పిల్లగా, అందరినీ తోలికి రారా, స్వామికి మొక్కుదాం.

0: హలో ప్రొఫెసర్ సార్.
1: మిస్టర్ గణేష్, 50 అడుగులు తవ్వినా నీరు జాలేదు, నా మాట నమ్మండి. ఇప్పటికైనా బావి పని విరమించుకోండి.
0: మీ సలహాకి ధన్యవాదాలు ప్రొఫెసర్. మరొక్క 2 అడుగులు రాయి కొట్టి ఆపేస్తాం.
2: సురేష్ గారు, మేం డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం, అందరినీ జాగ్రత్తగా ఉండమనండి.
3: అలాగే ఫ్రెండ్స్, రండి అందరం సాయిగాయత్రి పారాయణ చేద్దాం.

0: గణేష్ గారు, కొండయ్య, బావిలో బ్రహ్మాండమైన జల పడిందయ్యా.
1: అద్భుతం, పరమాద్భుతం.
2: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
3: సారీ, మా బంగారు తండ్రి, తాగడానికి నీళ్లు కూడా లేని నీ బిడ్డల్ని కనికరించి రాళ్లలో నీరు పుట్టించినావా స్వామి? మమ్మల్ని కంటికి రెప్పలా కన్న తల్లిలా కాపాడుతున్నావా స్వామి? మా గుండెల్లో ఎప్పటికీ కొలివైన దేవుడు నువ్వే స్వామి, నువ్వే. నీ పాదాలకి శతకోటి వందనాలు స్వామి, శతకోటి వందనాలు.

0: వాట్ ఏ మిరకిల్. ఫోన్ చేస్తే నేను నమ్మలేదు. కళ్ళారా చూశాక కళ్ళు తెరుచుకున్నాయి. గణేష్, బాబా ఇస్ గాడ్. ఐ సరెండర్ టు హిస్ డివినిటీ.
1: భగవంతుడు సైన్స్ కి రీజన్ కి అతీతుడు ప్రొఫెసర్. వారి దివ్యవాణి ఎలా సాకారమైందో చూశారా?
0: అవును విరించి, మీరు నా కళ్ళు తెరిపించారు. సందేహాలతో సతమతమయ్యేవాడు దైవాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడని అర్థమయ్యింది. ఇకపై నేను కూడా మీతో చేయి చేయి కలిపి ఈ సేవల్లో పాల్గొంటాను.
2: కొండయ్య, రేపటినుంచి మీరు ఈ బావిలో నీరు తాగచ్చు.
3: వద్దు బాబు, బాబా మాకు నీరిచ్చారు. వారి అమృతహస్తాలతోనే ప్రారంభించాలి, అప్పుడే నీరు తాగుతాం.
4: కొండయ్య, చాలా గొప్ప మాట అన్నావయ్యా. స్వామి పాదాల మీద పడి ప్రార్థించడానికి రేపే పత్తికి బయలుదేరదాం. పదండి.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో సేవా సైన్యం కదిలింది విశాఖ సాయి భక్తులు అందించిన నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

హే సాయి భగవాన్, నీ పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించుట ఎవరికి సాధ్యం? అందుకే మీ ఆ సదాకార స్వరూపాన్ని మీ మాటల్లోనే వర్ణిస్తూ, మౌలి గుల్కెడి చంద్రమఖండ కళతోడ, బెడగారు గుంపెడు జడలతోడ, జడలలో ప్రవహించు చదలేటి బిగితోడ, డంబైన ఫాల నేత్రంబుతోడ, అల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మమ్ముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, ఆరు శాస్త్రములందున నందగించి నల్ల కలువుల హసయించి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితో ఆ పరమేశ్వరుడు ఈ ప్రశాంతివాసుడై నేడు సాక్షాత్కరించే